ఆకాశవాణి అనంతపురం కేంద్రం 101.7 MHz పై మా ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 శ్రావణమాసం 29వ రోజు, క్రీస్తు శకం 2026 ఆగస్టు నెల 17వ తేదీ సోమవారం. శ్రోతలకు శుభోదయం. మా ప్రసారాలకు స్వాగతం.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 6:05 కావస్తోంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి.

0: మీరింతవరకు భక్తిరంజన కార్యక్రమంలో శివకేశవ స్తుతులు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం వినదగుమాట. వ్యాఖ్యాత శ్రీ గుడిమెల్ల రంగాచార్యులు.
1: మానవ సమాజంలో మానవత్వం కలిగిన మనుషులు విభిన్నమైన స్థానాలలో ఉంటూ వారి వారికి చేతనైన సహాయం ఉపకారం చేస్తూ జీవిస్తూ ఉంటారు. కొందరు సమాజంలో వారు చేసిన పని కొందరికి ఉపయోగపడింది, వారి అభివృద్ధి కారణమైందని ఆనందిస్తారు. ఎవరైతే ఇతరుల చేత ఉపకారాన్ని సహాయాన్ని పొంది గుర్తు చేసుకుని వారు చేసిన మేలు మరిచిపోకుండా వారికి అవసరమైన సమయంలో తిరిగి సహాయం చేసి వారి కృతజ్ఞతను తెలుపుకుంటారు. కృతం జానాతీతి కృతజ్ఞ. చేసిన మేలును గుర్తుపెట్టుకుని తిరుగు మేలు చేయాలి అని అనుకునేవారిని కృతజ్ఞులు అంటారు. రామాయణంలో సుందరకాండలో హనుమంతుడు రావణుని లంకకు వెళ్లటానికి సముద్రాన్ని లంఘిస్తున్నాడు. అనుకోకుండా మార్గమధ్యంలో ఆకాశగమనంలో ఎత్తైన శిఖరాలతో ఒక కొండ అడ్డంగా వచ్చింది. దాన్ని వెంటనే తన భుజంతో ఒక్క తాకు తాకాడు. ఆ పర్వతం గింగిరాలు తిరుగుతూ మళ్లీ నీళ్లలోకి వెళ్లిపోయింది. మరలా మానవ ఆకారాన్ని ధరించి ఎదురుగా ఆకాశగమనంలో నిలబడి, ఓ హనుమా, నీవు రామకార్యార్థివై వెళ్తున్నావు, నా పర్వతంపై విశ్రాంతి తీసుకుని నేనిచ్చే ఆతిథ్యాన్ని అంగీకరించి ఫలాలను తిని సేద తీరి మరలా వెళ్ళగలవు. తగరపుత్రులచే తరవబడినవాడు కనుక సాగరుడైనాడు. ఈ సాగరుడు అనగా సముద్రం సూర్యవంశీయులచే తీసుకురాబడినది. సూర్యవంశ ప్రభువు శ్రీరాముడు. శ్రీరాముని కార్యము కొరకు వెళుతున్న నీకు విశ్రాంతి ఇవ్వమని నన్ను ఆజ్ఞాపించాడు సముద్రుడు. నీవు వాయునందనుడవు. నీ తండ్రి అయిన వాయుదేవుడు కూడా నాకు సహాయం చేశాడు. పూర్వం పర్వతాలకు రెక్కలుండేవి. ఆ రెక్కలతో ఎగురుతూ గ్రామాల మీద పట్టణాల మీద పడి జనాల మరణాలకి కారణమయ్యేవి. జనాల హాహాకారాల ఉన్న ఇంద్రుడు పర్వతాల రెక్కలని తన వజ్రాయుధంతో ఖండిస్తున్నాడు. అదే తరుణంలో నీ తండ్రి అయిన వాయుదేవుని నేను ప్రార్థించాను. ఆ వాయువు సహాయ సహకారాలతో నేను ఈ సముద్రంలోనే ఉండిపోయాను, రక్షించబడ్డాను. నీ తండ్రి దయ వల్ల, సహాయ సహకారం వల్ల ఇక క్షేమంగా ఉన్నాను. ఆయన చేసిన సహాయానికి ప్రతి సహాయంగా నీకు విశ్రాంతికి ఆలవాలమవుతున్నాను. ఎందుకనగా, కృతే చ ప్రతి కర్తవ్యం ఏష ధర్మ సనాతన. ఎవరైనా మనకు సహాయం లేక ఉపకారం చేస్తే వారికి ఖచ్చితంగా తిరిగి సహాయం ఉపకారం చేయడమే సనాతనమైన ధర్మమని మన శాస్త్రం చెబుతోంది.

0: అని చెప్పి నా కృతజ్ఞతను అంగీకరించమని ప్రాధేయపడ్డాడు. అప్పుడు హనుమ, నీ అభిమానానికి అంగీకరించాను, నాకు సమయం లేదు అని చెప్పి ఆ కొండను చేతితో తాకి అతని కృతజ్ఞతకు సమాధానపరిచాడు. ఇక కృతజ్ఞత అంటే కృతం ఘ్నంతీతి కృతజ్ఞ, చేసిన మేలు మరిచిపోవడం అని అర్థం. చేసిన మేలు మరిచిపోయి మేలు చేసిన వారికి హాని చేయాలి అనుకుంటారు, అదే కృతజ్ఞత. దీనికి ఒక ఐతిహ్యం ఉంది, పరిశీలిద్దాం. నీచ శ్లాఘ్య పదం ప్రాప్య స్వామినం హంతుమిచ్చతి, మూషకో వ్యాఘ్రతాం ప్రాప్య మహర్షిం హంతుముద్యతే. ఒక ఆశ్రమంలో ఒక ముని తపస్సు చేసుకుని జీవిస్తున్నాడు. ఒకనాడు కాకినోటి నుండి జారిపడి దెబ్బతిన్న ఎలకను చూసి జాలితో దయతో దాని దెబ్బలు తగ్గేట్లుగా చేసి నూకలు మొదలైన వేసి దాన్ని పెంచుతున్నాడు. ఇలా ఉన్న ఎలకను ఒక పిల్లి చూసింది, దాన్ని వెంబడించింది. ఆ ఎలక పిల్లికి భయపడి తనను బ్రతికించి పెంచిన ముని ఒడిలో చేరింది. అది గమనించిన ముని తన సపశక్తితో ఆ ఎలకను పిల్లిగా మార్చాడు. పిల్లిగా ఉన్న ఆ ఎలుక ఆశ్రమంలో తిరుగుతూ తింటూ వేరొకనాడు కుక్క వలన భయపడింది, మరలా ముని ఒడిలో చేరింది. అది చూసిన ఆ ముని ఆ పిల్లిని కుక్కలాగా తన సపశక్తితో మార్చేశాడు. ఇలా కొన్నాళ్ళు గడుస్తుండగా ఆ కుక్క ఒక పులిని చూసింది. ఆ కుక్క పులి వలన భయపడింది, మళ్లీ ముని చెంతకు చేరింది. ఇది పరిశీలించిన ముని ఆ కుక్కని తన తపశ్శక్తితో పులిగా మార్చాడు. అలా అది ఆశ్రమంలో జీవిస్తోంది. ఆ ఆశ్రమానికి వచ్చిన ప్రజలు దాని చరిత్ర తెలిసిన వాళ్ళు, ఇది ఇంతకు ముందు ఎలుక, మునురాల పులిగా మారింది అని చెప్పుకుంటున్న ఆ మాటలు ఆ పులికి నచ్చలేదు, భరించలేకపోయింది. ఆ అపవాదు తట్టుకోలేక ఆ ముని బ్రతికున్నంతకారం నాకు ఈ అపప్రద తప్పదని ఆ మునినే చంపడానికి అతని పైకి దూకబోయింది. ఆ భావాన్ని గ్రహించిన ముని దానిని తన తపశ్శక్తితో మరలా ఎలకగానే చేసి వదిలిపెట్టేశాడు. కనుక మనం మేలు చేసిన వారికి మేలును మరిచిపోయి వారికి కీడు తలపెట్టడమే కృతజ్ఞత. యహ కృతం ఉపకారం విస్మరతి సయేవ పురుషాదమః, ఎవరైతే చేసిన ఉపకారాన్ని మరిచిపోతారో వారే పురుషాదములు. యహ కృతం ఉపకారం స్మరతి సయేవ పురుషోత్తమః, చేసిన ఉపకారాన్ని గుర్తుంచుకొని స్మరిస్తాడో అతడే పురుషోత్తముడు. మానవులు కృతజ్ఞులై ఉండాలి, కృతజ్ఞులు కాకూడదు.
1: మీరింతవరకు వినదగు మాట విన్నారు వ్యాఖ్యాత శ్రీ గుడిమెల్ల రంగాచార్యులు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం సేద్యపు శుద్ధుల కార్యక్రమంలో నువ్వుల సాగులో యాజమాన్య పద్ధతులు. రైతు సోదరులకు వివరాలు తెలియజేస్తున్నారు శ్రీ ఏ హేమంతరాజు.
2: రైతన్నలకు నమస్కారం. ఈరోజు నువ్వుల సాగులో యాజమాన్య పద్ధతుల గురించి తెలుసుకుందాం. నువ్వులలో నూనె శాతం 45 నుంచి 55 వరకు ఉంటుంది. ప్రోటీన్లు 25% లభిస్తాయి. యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉండి వ్యాధి నిరోధక శక్తి కలుగజేస్తుంది. విటమిన్ ఈ ఎక్కువగా ఉన్న కారణంగా చర్మానికి ఈ నూనె చాలా మంచిది. నీళ్ళల విషయానికి వస్తే మురుగునీరు నిల్వని తేమ నిలిచే తేలికైన నీళ్ళు ఈ పంటకు శ్రేష్టంగా ఉంటాయి. నీరు నిలిచే క్షారగుణాలు ఉన్న భూములు ఈ పంటకు పనికిరావు. విత్తే సమయం విషయానికి వస్తే జనవరి 15వ తేదీ వరకు ఈ పంటను విత్తుకోవచ్చు. ఇక మన ప్రాంతంలో అయితే జనవరి 21వ తేదీ వరకు విత్తుకోవచ్చు. విత్తే పద్ధతి, ఎకరాకు 2.5 కిలోల విత్తనం అవసరమవుతుంది. అవసరమైన విత్తనానికి 3 ఇంతల ఇసుక కలిపి గొర్రుతో వరుసల్లో విత్తుకోవాలి. వరుసల మధ్య 30 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 15 సెంటీమీటర్ల ఎడం ఉండేలా చూసుకోవాలి. విత్తన శుద్ధి, కిలో విత్తనానికి 3 గ్రాములు తైరం లేదా కాప్టన్ లేదా మాంకోజబ్బుతో విత్తన శుద్ధి చేసి విత్తితే కొంతవరకు ఎండు తెగుల నుంచి ఈ పంటను కాపాడుకోవచ్చు. అనువైన రకాలు, గౌరీ రకం. ఈ రకం 90 రోజుల్లో పంట చేతికి అందుతుంది. ఎకరాకు 250 కిలోల దిగుబడి వస్తుంది. మాధవి, 70 నుంచి 75 రోజుల పంటకాలం. ఎకరాకు 2 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. లేత గోధుమ రంగు విత్తనం పలు పంటల పద్ధతికి అనువైన రకం. ఎలమంచలి 11. ఈ రకం 80 నుంచి 85 రోజుల్లో పంట కోతకు వస్తుంది. ఎకరాకు 4 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది.

ముదురు గోధుమ రంగు విత్తనం. పంట ఒకేసారి కోతకు వస్తుంది. ఎలమంచలి 17. ఈ రకం 75 నుంచి 80 రోజుల పంటకాలం. ఎకరాకు 3.5 క్వింటాళ్ళ దిగుబడి వస్తుంది. లేత గోధుమ రంగు విత్తనం. ఆకుమచ్చ తెగుళ్లను కొంతవరకు ఈ రకం తట్టుకుంటుంది. ఎలమంచలి 66. 75 నుంచి 80 రోజుల పంటకాలం. ఎకరాకు 6 క్వింటాళ్ల దిగుబడి. లేత గోధుమ రంగు విత్తనం. బూడిద ఆకుమచ్చ తెగుళ్లను తట్టుకుంటుంది. ఇక ఎరువుల విషయానికొస్తే, ఆఖరి దుక్కిలో ఎకరాకు 4 టన్నుల పశువుల ఎరువు వేసి కలయదున్నాలి. 24 కిలోల నత్రజని, 16 కిలోల పొటాష్, 24 కిలోల భాస్వరాన్నిచ్చే ఎరువులు వేసుకుంటే ఈ పంట దిగుబడి బాగా వస్తుంది. నత్రజని సగభాగం, భాస్వరం, పొటాష్ ఎరువులను ఆఖరి దిక్కులో వేసి, మిగతా సగభాగం నత్రజని ఎరువును విత్తిన నెల రోజులకు కలుపు తీసి వేసుకోవాలి. భాస్వరం ఎరువును సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో వాడితే బాగుంటుంది. ఇక కలుపు నివారణ విషయానికొస్తే, పెండి మిథాలిన్ 30% లేదా అలాక్లోర్ 50%, ఎకరాకు లీటర్ చొప్పున విత్తిన వెంటనే లేదా మరుసటి రోజున 200 లీటర్ల నీటిలో కలిపి నేలపై పిచికారీ చేయాలి. మొక్కలు మొలిచిన 15 రోజులకు అదనపు మొక్కలను తీసివేయాలి. విత్తిన 20 నుంచి 25 రోజులకు గొర్రుతో అంతరకృషి చేస్తే ఈ పంటలో దిగుబడి బాగా వస్తుంది. మిరప పంటను ఆశించే చీడ పురుగులపై చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యలు ఏమంటే, పేనుబంక. తల్లి పిల్ల పురుగులు ఆకుల అడుగు భాగాన లేత కొమ్మలను ఆశించి రసాన్ని పీల్చడం వలన మొక్కలు గిడసబారుతాయి. ఈ పురుగులు తేనె లాంటి పదార్థాన్ని విసర్జించడం వలన చీమలు చేరతాయి. ఆకులు కాయలపైన ఈ జిగురు లాంటి పదార్థం వలన బూజు ఏర్పడి కిరణజన్య సంయోగక్రియకు అంతరాయం కలిగి దిగుబడులు తగ్గుతాయి. దీని నివారణకు గాను ఎసిపేట్ 1.5 గ్రాములు లేదా మిథైల్ డైమెటన్ 2 మిల్లీలీటర్లు లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.25 మిల్లీలీటర్లు లీటర్ నీటి కలిపి పిచికారీ చేయాలి. తామర పురుగులు తల్లి పిల్ల పురుగులు ఆకు కింద భాగంలో గుంపులుగా చేరి రసాన్ని పీల్చడం వల్ల ఆకులపై బొబ్బలు ఏర్పడి ఆకుల అంచులు పైకి ముడుచుకుంటాయి. ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు మొక్క గిడసబారి ఆకులు ఎరుపు రంగులోకి మారుతాయి. ఈ పురుగులు లేత కాయలను ఆశించి రసాన్ని పీల్చడం వల్ల కాయలపై చారలు ఏర్పడి గిడసబారుతాయి. వీటి నివారణకు గాను పిప్రోనిల్ 2 మిల్లీలీటర్లు లేదా ఎసిపేట్ 1.5 గ్రాములు లేదా స్పైనోసాడ్ 0.25 మిల్లీలీటర్లు లేదా క్లోరోపిన్నిపైర్ 2 మిల్లీలీటర్ల చొప్పున లీటర్ నీటి కలిపి ఈ చెట్లపై పిచికారీ చేయాల్సి ఉంటుంది. తెల్లనల్లి. ఈ పురుగుల ఉధృతి డిసెంబర్ వరకు ఎక్కువగా ఉంటుంది. ఇవి ఆకుల అడుగు భాగం నుంచి రసం పీల్చడం వల్ల ఆకులు వెనకకు ముడుచుకుంటాయి. ఆకుల కాడలు పొడవుగా సాగి ముదురు ఆకుపచ్చ రంగులో పెలుసుగా మారుతాయి. తెల్లనల్లి సోకితే పంట నష్టం అధికంగా ఉంటుంది. దీని నివారణకు గాను డైకోపాల్ 5 మిల్లీలీటర్లు లేదా నీటిలో కరిగే గంధకం 3 గ్రాములు లేదా సల్ఫర్ 2.5 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. పూత పురుగు పిల్ల పురుగులు మొగ్గ పూత పిందెలను ఆశిస్తాయి. దీనితో పూతలోని అండాశయం ఉబ్బి తెల్లబడుతుంది. పురుగులు మొగ్గ దశలో ఆశిస్తే పువ్వు విచ్చుకోదు, పూత దశలో ఆశిస్తే రాలిపోతుంది, పిందె దశలో ఆశిస్తే కాయల పరిమాణం తగ్గి గిడసబారి వంకర తిరిగి నాణ్యత కోల్పోతాయి. దీని నివారణకు గాను మొదట
రైజోపాస్.

0: 1.25 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసి వారం రోజుల తర్వాత క్లోరిపైరిపాస్ 2.5 మిల్లీలీటర్లు లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకోవాలి. కాయతొలచే పురుగు, వీటిలో పొగాకు లద్దె పురుగు, పచ్చపురుగు, పచ్చరబ్బరు పురుగు ప్రధానమైనవి. వీటిని సమగ్ర సంరక్షణ పద్ధతుల ద్వారా నివారించుకోవచ్చు. ఈ పురుగులు ఆకులు, కాయలు, లేత కొమ్మలను ఆశించి నష్టపరుస్తాయి. వీటి నివారణకు గాను థయోడికార్బ్ 1 గ్రాము లేదా క్లోరిపైరిపాస్ 2.5 మిల్లీలీటర్లు లేదా ఎసిపేట్ 1.5 గ్రాములు లేదా నొవాల్యూరాన్ 0.75 మిల్లీలీటర్లు లేదా స్పైనోసాడ్ 0.25 మిల్లీలీటర్ల చొప్పున లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకుంటే వీటి ఉధృతిని కూడా తగ్గించవచ్చు. ఎదిగిన లద్దె పురుగులను, విషపు ఎరలను 500 గ్రాములు కార్బారిల్ లేదా క్లోరిపైరిపాస్ ప్లస్ 500 గ్రాముల బెల్లం ప్లస్ 5 కిలోల తవుడు అలాగే తగినంత నీరు చిన్న ఉండలుగా సాయంత్రం వేళ మొక్కల మొదళ్ళ వద్ద వేసి ఈ పురుగులను చంపేయవచ్చు. ఇప్పుడు చెప్పిన పద్ధతులు ఉపయోగించుకొని రైతు సోదరులు మిరప పంటను కాపాడుకుంటారని ఆశిస్తున్నాం. ఇప్పుడు టమోటాలో పిన్వర్మ్ నివారణ గురించి చూద్దాం. టమోటాను కొత్తగా ఆశించి నష్టం కలిగిస్తున్న పిన్వర్మ్ నివారణకు పురుగులు ఆశించిన ఆకులను, కొమ్మలను తొలగించి కాల్చివేయాలి. పురుగు నివారణకు గాను అంతర్వాహిక చర్య కలిగిన మందులు అందుబాటులో ఉన్నాయి. వాటిని వినియోగించుకోవాలి లేదా జీర్ణ వ్యవస్థపై ప్రభావం చూపే డెల్టా మెత్రిన్, ల్యామిడా, సైహలోత్రిన్ 1 మిల్లీలీటర్లు లేదా స్పైనోసాడ్ 0.4 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి అలాగే ఇండాక్సికార్బ్ 1.75 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి.
1: మీరింతవరకు సేద్యపు శుద్ధుల కార్యక్రమంలో నువ్వుల సాగులో యాజమాన్య పద్ధతుల గురించి విన్నారు. రైతు సోదరులకు వివరాలు తెలియజేశారు శ్రీ ఏ హేమంతరాజు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 6:45 కావస్తుంది. మరి కాసేపట్లో ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు: ఆంధ్రప్రదేశ్ శాసనసభ వర్షాకాల సమావేశాలు ఈ రోజు నుంచి ప్రారంభమవుతాయి. హైదరాబాద్లో నిర్మించిన మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆసుపత్రిని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈరోజు ప్రారంభిస్తారు. ప్రతి రైతుకు పంటల బీమా రక్షణ కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ రోజు నుంచి విమాన సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. అమరావతిలోని వెలగపూడిలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ వర్షాకాల సమావేశాలు ఈ రోజు నుంచి ప్రారంభమవుతాయి. ఈ రోజు ఉదయం 9 గంటలకు శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 10 గంటలకు శాసన మండలి సమావేశాలు ప్రారంభమవుతాయి. ఈ సమావేశాల్లో పలు బిల్లులు, చట్టాల సవరణలు, ప్రజా సమస్యలపై విస్తృతంగా చర్చించే అవకాశం ఉందని రాష్ట్ర శాసనసభాపతి సిహెచ్ అయ్యన్న పాత్రుడు తెలియజేస్తూ,
1: మనకు మొదటి నుంచి కూడా అసెంబ్లీలో అనువైతే ఉంది, బీఎస్సీ మీటింగ్ అవుతుంది, బీఎస్సీలో ఆల్ పార్టీస్ వాళ్ళు ఉంటాం కాబట్టి ఆ దాంట్లో ఎన్ని రోజులు చేయాలి, ఏ బిల్స్ తీసుకురావాలి, ఇంపార్టెంట్ బిల్స్ ఏంటని చెప్పి ఆ బీఎస్సీ మీటింగ్ చర్చించి దాని ప్రకారంగా అసెంబ్లీ రన్ చేయడం జరుగుతుంది. అంటే ఏ నిర్ణయం ఏ బిల్స్ తీసుకుంటానన్నది బీఎస్సీ మీటింగ్ లో డిసైడ్ అయిన తర్వాత వెల్లడిస్తే బాగుంటుంది కాబట్టి తప్పనిసరిగా బీఎస్సీ మీటింగ్ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి అనుగుణంగా ఒక టైం ఫిక్స్ చేసుకుని ఆ టైం ప్రకారంగా ఈ 4 రోజుల్లో పెట్టాలని అనుకుంటున్నాం.

హైదరాబాద్ ఎర్రగడ్డలో నిర్మించిన మర్రి చిన్నారెడ్డి తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎంసీఆర్ టిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈరోజు ప్రారంభిస్తారు. 22.6 ఎకరాల్లో నిర్మించిన ఈ ఆసుపత్రిలో 1000 పడకలు, అత్యాధునిక వైద్య సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి. ప్రారంభోత్సవ ఏర్పాట్లపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ నిన్న సమీక్ష నిర్వహించారు. ఎంసీఆర్ టిమ్స్ ఆసుపత్రి ప్రారంభం వైద్య రంగంలో ఒక ముఖ్యమైన కార్యక్రమమని, దీనిని

0: ఏర్పాట్లపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ నిన్న సమీక్ష నిర్వహించారు. ఎంసీఆర్ టిమ్స్ ఆసుపత్రి ప్రారంభం వైద్య రంగంలో ఒక ముఖ్యమైన కార్యక్రమమని, దీనిని విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు. భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోందని ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. ఏలూరు జిల్లా నూజివీడులోని మొగల్ చెరువు వద్ద సుమారు 62 చెరువుల అభివృద్ది పనులకు మంత్రి నిన్న శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, అమృత్ సరోవర్ పథకం కింద 22 కోట్ల రూపాయల వ్యయంతో చెరువులను సుందరీకరిస్తున్నట్లు తెలిపారు. తరచూ సంభవించే వరదలు, ముంపు సమస్యల నుంచి పల్లపు ప్రాంతాలను కాపాడేలా చెరువులను అభివృద్ది చేస్తామని మంత్రి తెలియజేస్తూ,
1: ఇరిగేషన్ పనులకి ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఈ జంక్షన్ నూజివీడు రోడ్ లో ఏదైతే నీరు నిలబడే పరిస్థితి ఉందో వర్షం వల్ల వచ్చినప్పుడు కానీ, లేకపోతే ఆ సమస్య తీరిపోతుందని చెప్పేసి మనం చేస్తాను. అంతేకాకుండా ఈ చెరువుని అమృత్ స్కీమ్ లో దాన్ని పూర్తిగా సుందరీకరణ చేసే కార్యక్రమం కూడా చేయబోతున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను.
0: ఎల్నినో ప్రభావం నేపథ్యంలో ప్రతి రైతుకు పంటల బీమా రక్షణ కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. రైతుల ప్రయోజనాల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా పంటల బీమా నమోదు కార్యక్రమాన్ని చేపట్టిందని అన్నారు. ఖరీఫ్ 2026లో మొత్తం 13,983 కోట్ల రూపాయల బీమా మొత్తం నమోదైందని, బీమా విస్తీర్ణంలో ఆంధ్రప్రదేశ్ దేశంలో 5వ స్థానంలో నిలిచిందని తెలిపారు. ఎల్నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని బీమా గడువులను పొడిగించడంతో పాటు అర్హులైన రైతులకు బీమా రక్షణ అందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని మంత్రి వివరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో 6 నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు దశల వారీగా ఉచిత సైకిళ్లు పంపిణీ చేస్తామని రాష్ట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏనుగువాని లంక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 244 మంది విద్యార్థులకు మంత్రి నిన్న సైకిళ్లు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, కార్పొరేట్ సామాజిక బాధ్యత సీఎస్ఆర్ నిధులతో విద్యార్థులకు సైకిళ్లు అందిస్తున్నామని తెలిపారు. తల్లికి వందనం పథకం ద్వారా 13,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నామని వెల్లడించారు. భారతీయ జనతా పార్టీ బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు నుంచి పర్యటిస్తారు. విశాఖపట్నంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన పర్యటన వివరాలను బీజేపీ రాష్ట అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ నిన్న వెల్లడించారు. పర్యటనలో భాగంగా నూతన కార్యవర్గ సమావేశానికి నితిన్ నబీన్ హాజరు కానున్నారని తెలిపారు. ఈ సమావేశంలో నీటిపారుదల ప్రాజెక్టులు, రాష్ట ప్రగతిపై 2 తీర్మానాలను ప్రవేశపెడతామని మాధవ్ పేర్కొంటూ,
2: నితిన్ నవీన్ గారు జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారి విశాఖపట్నం వస్తున్నారు. 18వ తారీఖు ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ నూతన విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం సరిపెడుతున్నాం. రాష్ట్రంలో ఉండే 945 మండలాలకు సంబంధించిన అందరూ జిల్లా మండల అధ్యక్షులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనేటట్టు జిల్లా అధ్యక్షులు, ఇన్ఛార్జెస్, అలాగే రాష్ట్ర పదాధికారులు, ఆ విధంగా రాష్ట్రంలో ఉండే సంస్థాగత నిర్మాణం, అలాగే ప్రతి జిల్లాలో పార్టీ సంబంధించిన ప్రగతి, అలాగే దాంతోపాటు మాకుండే 7 మోర్చాలకు సంబంధించిన కార్యక్రమాలు, అవన్నీ కూడా అక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది.
0: దేశ సరిహద్దు భద్రతను మరింత పటిష్టం చేసేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన నిఘా వ్యవస్థలను వినియోగిస్తున్నామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తెలిపారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని జాతీయ భద్రతా దళం ఎన్ఎస్జీ శిక్షణా కేంద్రంలో జవాన్ల కుటుంబాల కోసం నిర్మించిన గృహ సముదాయాలను కేంద్ర మంత్రి నిన్న ప్రారంభించారు. అనంతరం బండి సంజయ్ మాట్లాడుతూ, దేశ సరిహద్దుల్లో అక్రమ వలసల నియంత్రణ, ఉగ్రవాదం, తీవ్రవాద నిర్మూలనలో జవాన్ల సేవలు ప్రశంసనీయమని అన్నారు. జవాన్ల కుటుంబాలకు సురక్షితమైన, సౌకర్యవంతమైన వసతి కల్పించడం ప్రభుత్వాల బాధ్యత అని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ రోజు నుంచి విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో విశాఖపట్నం విమానాశ్రయంలో షెడ్యూల్డ్ విమానాల రాకపోకలు గత అర్ధరాత్రి నుంచి నిలిచిపోయాయి. ఇప్పటి వరకు విశాఖ నుంచి నడిచిన విమాన సర్వీసులు ఇకపై భోగాపురం విమాన

0: విమానాశ్రయం నుంచి కొనసాగుతాయి. అత్యవసర పరిస్థితులు మినహా విశాఖపట్నం విమానాశ్రయం నుంచి షెడ్యూల్డ్ విమానాల రాకపోకలు ఉండవని కేంద్ర పౌర విమానయాన శాఖ తెలిపింది. విశాఖ విమానాశ్రయానికి ఉన్న VTZ ట్రావెల్ కోడ్ కూడా అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి బదిలీ కానుంది. ఆంధ్రప్రదేశ్లో జూనియర్ వైద్యుల సమ్మె నేపథ్యంలో బోధనాసుపత్రుల్లో అత్యవసర వైద్య సేవలకు అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టాలని వైద్య విద్యా సంచాలకుల కార్యాలయం ఆదేశించింది. ఎమర్జెన్సీ, ICU, ప్రసూతి, ట్రామా, నవజాత శిశువుల విభాగాలతో పాటు అత్యవసర ఆపరేషన్ థియేటర్లలో సేవలు నిరంతరం కొనసాగించాలని సూచించింది. సీనియర్ అధ్యాపకులు, సీనియర్ రెసిడెంట్లు, కన్సల్టెంట్లతో అత్యవసర విధుల ప్రణాళికలు రూపొందించాలని పేర్కొంది. ఔషధాలు, రక్తం, ఆక్సిజన్, వెంటిలేటర్లు, అత్యవసర వైద్య పరికరాలను సిద్దంగా ఉంచాలని ఆదేశించింది. కాగా ఉపకార వేతనం పెంచాలని డిమాండ్ చేస్తూ జూనియర్ వైద్యులు ఈ నెల 10వ తేదీ నుంచి సమ్మె చేస్తున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఏలూరు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఈరోజు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ శాసనసభ వర్షాకాల సమావేశాలు ఈ రోజు నుంచి ప్రారంభమవుతాయి. హైదరాబాద్లో నిర్మించిన మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆసుపత్రిని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈరోజు ప్రారంభిస్తారు. ప్రతి రైతుకు పంటల బీమా రక్షణ కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ రోజు నుంచి విమాన సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఈ ప్రసారంలో 7 గంటలకు లలిత గీతం వింటారు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుంచి. 7:15 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక. నవలా స్రవంతి శీర్షికన పున్నాగపూలు నవల 19వ భాగం వింటారు. రచన శ్రీమతి జలంధర. సృజన సాహితీ కార్యక్రమంలో దృశ్యమో అదృశ్యమో శ్రీ సింగమనేని నారాయణ గారి కథానిక వింటారు. అనంతరం భక్తిమాల సినీ భక్తి గీతాలు. 8:15 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి. 8:30 పల్నాడు జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ కె శ్రీను. 8:35 చిత్రసీమ సినిమా పాటలు. 9:00 నాన్నకు నమస్కారం శీర్షికన ప్రముఖ నిర్మాత శ్రీ బి నాగిరెడ్డి గారి గురించి వారి కుమారులు శ్రీ బి విశ్వనాథరెడ్డి గారితో పరిచయం మొదటి భాగం వింటారు. పరిచయకర్త డాక్టర్ నాగస్తూరి వేణుగోపాల్. 9:30 అభిలాష శ్రోతల ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. 10:00 వివిధ భారతి కార్యక్రమాలు. 11:30 వాణిజ్య ప్రకటనలు. 10:37 వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 11:45 వాణిజ్య ప్రకటనలు. 11:49 వివిధ భారతి కార్యక్రమాలు. 12:00 హిందీలోను, 12:05 ఆంగ్లంలోనూ వార్తా ప్రసారాలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 12:10 వివిధ భారతి కార్యక్రమాలు. 12:15 వాణిజ్య ప్రకటనలు. 12:20 వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 11:30 తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుంచి. 12:40 వివిధ భారతి కార్యక్రమం

కార్యక్రమాలు. 1:20 ప్రాంతీయ వార్తలు, 1:30 నుంచి 2 గంటల వరకు వివిధ భారతి కార్యక్రమాలు. ఇక మధ్యాహ్నం 2 గంటలకు ఆంగ్లంలోను, 2:15 హిందీలోను వార్తా ప్రసారాలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. సాయంత్ర ప్రసారంలో 5 గంటలకు లేపాక్షి, శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. 5:30 విను వినిపించు ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం. 6 గంటలకు లలిత గీతం, 6:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి. 6:10 ప్రాంతీయ వార్తలు, 6:20 కార్యక్రమ వివరాలు. 6:30 చిత్రసీమ సినిమా పాటలు, 7 గంటలకు లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుంచి. 7:15 పల్లె ప్రాంతాల కార్యక్రమంలో శ్రీ రేపాన ఆదినారాయణరాజు వారి బుర్ర కథ బాలచంద్రుడు గురించి వింటారు. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణ. 8:00 చిత్రసీమ సినిమా పాటలు, 8:30 తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి. 8:40 సినీ గీతం, 8:45 చిత్ర జగత్ హిందీ సినిమా పాటలు. 9:00 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి. 9:16 స్పాట్ లైట్. 9:30 చిత్రసీమ సినిమా పాటలు. 10:00 కర్ణాటక సంగీతం. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం ఏ వెన్నెల నవ్విందో కారుణ్యపడిన లలిత గీతం.

లలితగీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 7:05 కాస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుంచి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ముంజాల తిరుపతి. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న విద్యార్థులు తమ జ్ఞానాన్ని, నైపుణ్యాలను, సృజనాత్మకతను దేశ నిర్మాణానికి ఉపయోగించాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దేందుకు యువత, పేదలు, మహిళలు, రైతుల సాధికారత ఎంతో ముఖ్యమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ టిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు హైదరాబాద్లో ప్రారంభిస్తారు. భారత్ శ్రీలంక జట్ల మధ్య గాలే స్టేడియంలో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్లో భారత్ 460 పరుగుల వద్ద మూడవ రోజు ఆటను ప్రారంభిస్తుంది. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న విద్యార్థులు తమ జ్ఞానాన్ని, నైపుణ్యాలను, సృజనాత్మకతను దేశ నిర్మాణానికి ఉపయోగించాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. నిన్న చెన్నై సమీపంలోని కట్టన్ కులత్తూర్ వద్ద గల ఎస్ఆర్ఎం ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ 22వ స్నాతకోత్సవంలో ప్రసంగిస్తూ 2047 నాటికి వికసిత్ భారత్ సాధించే దిశగా యువత కీలక పాత్ర పోషించాల్సి ఉందని పేర్కొన్నారు.
1: Over the years, SRM Institute of Science and Technology has built an academic ecosystem that encourages interdisciplinary learning, creativity, entrepreneurship, and critical thinking. I am pleased to note SRM's growing emphasis on strategic technologies such as artificial intelligence, quantum technologies, semiconductor research, robotics, biotechnology and sustainable development. These fields will shape the economics and the society's future.
0: విద్యార్థులు మాదక ద్రవ్యాలు, వ్యసనాలకు దూరంగా ఉంటూ క్రమశిక్షణ, స్పష్టమైన లక్ష్యాన్ని ఎంచుకోవాలని రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. 2047 నాటికి భారత్ను సంపూర్ణ అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దే లక్ష్యాన్ని చేరుకోవడానికి యువత, పేదలు, మహిళలు, రైతుల సాధికారత ఎంతో కీలకమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈ నాలుగు వర్గాల

0: సంక్షేమం ప్రగతిపై ప్రత్యేక దృష్టి సాధిస్తోందని తెలిపారు. నిన్న రాజస్థాన్లోని అల్వార్లో నిర్వహించిన ఒక కార్యక్రమంలో రాష్ట్రంలోని 17 జిల్లాలో 6,400 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులకు అమిత్ షా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. 2014 నుంచి 2026 వరకు మోదీ ప్రభుత్వం రైతుల కోసం అనేక ప్రధాన పథకాలను ప్రవేశపెట్టడమే కాకుండా పంట ఉత్పత్తుల కనీస మద్దతు ధరను నిరంతరం పెంచుతూ వచ్చిందని గుర్తు చేశారు.
1: 2047 में अगर भारत को पूर्ण विकसित बनाना है तो ये युवा, गरीब, अन्नदाता और महिला को ताकतवान बनाना पड़े. आज यही मन से किसानों को किसान सम्मान निधि, पशुपालकों के लिए 500 करोड़ की डेयरी की व्यवस्थाएं, युवाओं को नौकरी और माताओं के लिए, बहनों के लिए सरस डेयरी का एक्सटेंशन का काम आज भारतीय जनता पार्टी की सरकार ने किया.
0: కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నివేదిక నేపథ్యంలో రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ నిన్న రైల్వే నెట్వర్క్ వ్యాప్తంగా తాగునీటి నాణ్యతపై సమీక్ష నిర్వహించారు. ప్రయాణికులకు సురక్షితమైన, స్వచ్ఛమైన తాగునీటిని అందించడానికి తక్షణమే దిద్దుబాటు చర్యలు చేపట్టాలని అధికారులను వైష్ణవ్ ఆదేశించారు. ఇందులో భాగంగా రైల్వే నెట్వర్క్లోని వాటర్ కూలర్లు సహా దాదాపు 20,000 ప్రాంతాల్లో కొత్తగా ట్యాంక్ టు ట్యాప్ నీటి శుద్ధి పర్యవేక్షణ వ్యవస్థలను ఏర్పాటు చేయనున్నారు. అలాగే నీటి ట్యాంకులను మార్చడంతో పాటు సమగ్ర నీటి శుద్ధి కేంద్రాలను నెలకొల్పుతారు. నైస్ టోల్ రోడ్డు ప్రాజెక్టును ప్రైవేటు సంస్థ నుంచి ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకోవాలని కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్కు కేంద్ర మంత్రి హెచ్డి కుమారస్వామి లేఖ రాశారు. బెంగళూరు మైసూరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కారిడార్ ప్రాజెక్టు నిర్వహణలో జరిగిన అక్రమాలకు సంబంధించి గత ఏడాది కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో కుమారస్వామి ఈ ప్రతిపాదన చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వసూలు చేస్తున్న టోల్ సేకరణను వెంటనే నిలిపివేయాలని, దీనిపై చర్యలు తీసుకోవాలని సూచించారు. నైస్ రోడ్డు ప్రాజెక్టును రాష్ట ప్రభుత్వమే స్వాధీనం చేసుకోవాలని ఆయన కోరారు. జార్ఖండ్లో ప్రభుత్వ ఉద్యోగాల నియామక పరీక్షల్లో అక్రమాలు జరిగాయంటూ ఆరోపిస్తున్న విద్యార్థులు నిరసనలు ఉధృతం చేశారు. రాంచీలో నిర్వహించిన ఆందోళనలో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ల దిష్టిబొమ్మలను విద్యార్థులు దహనం చేశారు. జేపీఎస్సీ, జేఎస్ఎస్సీ నియామక ప్రక్రియలో అక్రమాలు జరిగాయని, ఆ పరీక్షలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 20వ తేదీన ముఖ్యమంత్రి నివాసాన్ని ముట్టడిస్తామని ఆందోళనకారులు ప్రకటించారు. మరోవైపు విద్యార్థులతో చర్చల ద్వారా సమస్యను పరిష్కరించేందుకు రాష్ట ప్రభుత్వం ప్రయత్నాలను వేగవంతం చేసింది. ఈ రోజు 2:00 చర్చలకు రావాల్సిందిగా నిరసన తెలుపుతున్న విద్యార్థి సంఘాల నాయకులకు ప్రభుత్వం ఆహ్వానించింది. యూజీసీ నెట్ జూన్ 2026 పరీక్షల్లో దొర్లిన పొరపాట్లపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ 3 సబ్జెక్టులకు తిరిగి పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రకటించింది. నిపుణుల కమిటీ సిఫార్సుల మేరకు పరీక్షలను పారదర్శకంగా జరిపేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. ఇంగ్లీష్, కామర్స్, సోషియాలజీ పేపర్లకు గాను 9, 10 తేదీల్లో ఈ రీటెస్ట్ జరగనుంది. 9 మొదటి షిఫ్ట్లో ఇంగ్లీష్, 2వ షిఫ్ట్లో కామర్స్ పరీక్షలు నిర్వహిస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANews_HYని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు హైదరాబాద్లోని సన్నత్ నగర్లో డాక్టర్ మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ టిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభిస్తారు. సామాన్యులకు కార్పొరేట్ స్థాయి ఉచిత వైద్యం అందించేందుకు 22.6 ఎకరాల్లో నిర్మించిన ఈ ఆసుపత్రి ప్రభుత్వ రంగంలో ఒకే దశలో కట్టిన అతిపెద్ద సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి. ఇందులో 300 ICU పడకలతో సహా మొత్తం 1,082 బెడ్లు, 31 మేజర్, 6 మైనర్ ఆపరేషన్ థియేటర్లు ఉన్నాయి. రక్త నమూనాలు, నివేదికలను నిమిషాల వ్యవధిలోనే ల్యాబులకు సరఫరా చేసి ఏఐ ఆధారిత న్యూమాటిక్ ట్యూబ్ వ్యవస్థను ఏర్పాటు చేసిన దేశంలోనే తొలి ప్రభుత్వ ఆసుపత్రి ఇది. అవయవదానం, కార్డియా, క్యాన్సర్, న్యూరో, నెఫ్రాలజీ, ట్రోమా కేర్ విభాగాల్లో ప్రత్యేక సేవలు అందుబాటులో ఉంటాయి. ఈ రోజు నుంచి విశాఖపట్నంకు వచ్చి వెళ్లే అన్ని ఎయిరిండియా విమానాలు భోగాపురంలోని నూతన అల్లూరు సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి నడవనున్నాయి. విమానాశ్రయ కోడ్ మాత్రం పాతది VTZగా కొనసాగుతుంది. భోగాపురం ఢిల్లీ మధ్య ఎయిరిండియా వారానికి 14 విమానాలను నడుపుతూ కనెక్టివిటీని అందిస్తుంది. సుమారు 77,342 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణమును నిర్మించిన ఈ కొత్త టెర్మినల్లో 22 చెక్ ఇన్ కౌంటర్లు, 18 సెల్ఫ్ బ్యాగేజ్ డ్రాప్ యూనిట్లు, అత్యాధునిక స్క్రీనింగ్ వ్యవస్థలు, 7 ఎరోబ్రిడ్జ్లు అందుబాటులోకి వచ్చాయి. 12వ బ్రిక్స్ వాతావరణ మంత్రుల సమావేశం భారత్

0: అధ్యక్షతన రేపు న్యూఢిల్లీలో ప్రారంభమవుతుంది. ఈ సమావేశానికి సంబంధించిన వాతావరణ మార్పు, స్థిరమైన అభివృద్ధి గురించి చర్చించడానికి వాతావరణ కార్యాచరణ సమితి కాంటాక్ట్ గ్రూప్ రేపు సమావేశమవుతుంది. భారత్ అధ్యక్షతన జరిగే బ్రిక్స్ 2026 సమావేశం అనుకూలత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరతల ఇతివృత్తంతో ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరుగుతుంది. భారత్ శ్రీలంక జట్ల మధ్య గాలి అంతర్జాతీయ స్టేడియంలో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ ఈరోజు 3వ రోజు. భారత్ తన తొలి ఇన్నింగ్స్లో 9 వికెట్ల నష్టానికి 460 ఓవర్నైట్ స్కోరుతో ఆటను ప్రారంభించనుంది. నిన్న 2వ రోజు ఆట ముగిసే సమయానికి ప్రసిద్ధ్ కృష్ణ, కులదీప్ యాదవ్ క్రీజులో ఉన్నారు. భారత ఇన్నింగ్స్లో దేవదత్ పడిక్కల్ 167 పరుగులతో తొలి టెస్ట్ సెంచరీ సాధించగా కేఎల్ రాహుల్ 82, ధ్రువ్ జురెల్ 51 పరుగులు చేసి రాణించారు. శ్రీలంక బౌలర్లలో ప్రభాత్ జయసూర్య 4 వికెట్లు తీసుకోగా కేసర సువంత 3 వికెట్లు తీసుకున్నారు. 2 మ్యాచ్ల సిరీస్లో 2వది చివరి టెస్ట్ మ్యాచ్ ఆగస్టు 23న కొలంబోలో జరుగుతుంది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన బలమైన అల్పపీడనం మరింత తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉండడంతో ఒడిశాకు మరోసారి వరద ముప్పు పొంచి ఉంది. రాష్ట్ర ఉత్తర ప్రాంతంలో కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో భారత వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. బాలసూర్, భద్రక్, మయూర్భంజ్, కేందూఝార్ జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించగా పలు జిల్లాలకు ఆరెంజ్, యెల్లో హెచ్చరికలను జారీ చేసింది. లడఖ్, జమ్మూ కాశ్మీర్లోని మంచు కురిసే ప్రాంతాల్లో సెన్సస్ 2027 స్వీయ గణన ఈరోజు ప్రారంభమై ఈ నెల 31 వరకు కొనసాగుతుంది. సెప్టెంబర్ 1 నుంచి 30 వరకు జరగనున్న ఇంటింటి జనాభా సేకరణకు ముందే పౌరులు తమ వివరాలను డిజిటల్గా నమోదు చేసుకునే వెసులుబాటును ఇది కల్పిస్తుందని జమ్మూ కాశ్మీర్ లడఖ్ జనాభా గణన సంచాలకులు అమిత్ శర్మ తెలిపారు. కేంద్ర సిబ్బంది ప్రజా ఫిర్యాదులు పింఛన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈరోజు న్యూఢిల్లీలో జాతీయ అనుభవ అవార్డులు 2026 ప్రదానం చేస్తారు. ఈ కార్యక్రమంలో పెన్షన్ మిత్ర హ్యాండ్బుక్, దేశవ్యాప్త డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ క్యాంపెయిన్ 5 మార్గదర్శకాలను కూడా మంత్రి విడుదల చేస్తారు. ముఖ్యాంశాలు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న విద్యార్థులు తమ జ్ఞానాన్ని, నైపుణ్యాలను, సృజనాత్మకతను దేశ నిర్మాణానికి ఉపయోగించాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దేందుకు యువత, పేదలు, మహిళలు, రైతుల సాధికారత ముఖ్యమని హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఆకాశవాణి వార్తల సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం.

ఈనాటి హేమావతి కార్యక్రమంలో సమాచార వేదిక నవల స్రవంతి శీర్షికన పున్నాగపూలు నవల 19వ భాగం వింటారు. రచన శ్రీమతి జలంధర. సృజన సాహితీ కార్యక్రమంలో దృశ్యము అదృశ్యము శ్రీ సింగమనేని నారాయణ గారి కథానిక, అనంతరం భక్తిమాల సినీ భక్తి గీతాలు వింటారు. కార్యక్రమం ముందుగా ఒక పాట విందామా?

పాట విన్నారు. ఇప్పుడు విందాం సమాచార వేదిక. ప్రతి సోమవారం తరహాలోనే ఈరోజు అనంత జిల్లా కలెక్టరేట్ ఆవరణలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాల ద్వారా ప్రజల నుంచి అర్జీలు తీసుకుంటామంటూ కలెక్టర్ ఆనంద్ తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి అర్జీల స్వీకరణ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. తనతో పాటుగా జాయింట్ కలెక్టర్, ఇతర అన్ని శాఖల జిల్లా అధికారులు కూడా పాల్గొంటున్నట్లు ఆయన అన్నారు. గతంలో అర్జీ ఇచ్చినప్పుడు తీసుకున్న రసీదులను వెంట తీసుకురావాలంటూ ఆయన ప్రజలకు సూచించారు. ప్రతి నీటి చుక్క సద్వినియోగం చేయడం, ఎక్కడికక్కడ జల చౌర్యం వృథాలను అరికట్టడమే లక్ష్యంగా హంద్రీ నీవా ప్రాజెక్టు అధికారులు అప్రమత్తమయ్యారు. నీటి ప్రవాహం ఇతరత్ర అంశాలను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు సూపరింటెండెంట్ ఇంజనీర్ రాజగోపాల్ నిన్నటి రోజు హంద్రీ నీవా ప్రధాన కలువపై విస్తృతంగా తిరిగారు. ఈయనతో పాటు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు శ్రీనివాస నాయక్, శ్రీనివాసులు తదితరులు కూడా పాల్గొన్నారు.

0: ఆత్మకూరు మండలం పంపనూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో నిన్నటిరోజు శ్రావణమాస పూజలు నేత్రపర్వంగా సాగాయి. ఉదయం నుంచి స్వామివారికి అర్చనలు, అభిషేకాలు, క్షీరాభిషేకాలు, పంచామృతాభిషేకాలు, కుంకుమార్చనలు జరిగాయి. శ్రావణమాసం తొలి ఆదివారం కావడంతో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామిని దర్శించుకున్నారు. స్వామి సర్పరూపంలో ఉండడం నాగుల చవితి కూడా కావడంతో భక్తులు క్షీరాభిషేకం చేశారు. నగరంలో నాగుల చవితి వేడుకలు నిన్నటిరోజు అత్యంత భక్తి శ్రద్ధలతో భక్తులు జరుపుకున్నారు. ఉదయాన్నే నాగుల కట్టకు చేరుకున్న మహిళలు బియ్యం పిండి, నువ్వులతో చేసిన నాగ ప్రతిమలకు అభిషేకాలు జరిపారు. అనంత నగరంలోని వివిధ ప్రాంతాలలో నిన్నటిరోజు వేడుకలు ఘనంగా సాగాయి. అనంతపురం జిల్లాలో టెట్ పరీక్షలు ముగిశాయి. 5న పరీక్షలు ప్రారంభం కాగా నిన్నటిరోజు పూర్తి అయ్యాయి. చివరి రోజున 2234 మందికి గాను 2054 మంది హాజరయ్యారు. జిల్లాలో మొత్తం 18293 మందికి గాను 17024 మంది హాజరయ్యారు. 1269 మంది గైర్హాజరైనట్లు పేర్కొన్నారు. జిల్లాలో సుప్రసిద్ధ నేమకల్లు, కసాపురం, మురడి ఆంజనేయస్వామి ఆలయాలు శ్రావణమాసంలో భక్త జనసంద్రంగా మారాయి. 3 ఆలయాలను ఒకే రోజు అనగా మంగళవారం లేదా శనివారం దర్శించుకుంటే అనుకున్న కోరికలు తీరుతాయన్న నమ్మకం భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ సందర్భంగా 3 ఆలయాలలో భక్తులకు అన్ని ఏర్పాట్లను చేశారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు పడకుండా అన్ని జాగ్రత్త చర్యలు చేపట్టారు. ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లోని విద్యార్థులకు ఈరోజు నుంచి FA1 పరీక్షలు నిర్వహిస్తున్నట్లు DEO అయూబ్ హుస్సేన్, సాధారణ పరీక్షల విభాగం కార్యదర్శి గంధమనేని శ్రీనివాసులు పేర్కొన్నారు. ప్రాథమిక తరగతులకు ఈరోజు నుంచి 19వ తేదీ వరకు, 6వ తేదీ నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు 20 వరకు పరీక్షలు జరుగుతాయని వివరించారు. ప్రశ్న పత్రాలు భద్రంగా ఉంచాలంటూ MEOలు, హెడ్ మాస్టర్లను ఈ సందర్భంగా వారు ఆదేశించారు. సమాచార వేదిక విన్నారు.
1: ముఖాన మొటిమల సైబాల్, గజ్జా బొబ్బల సైబాల్, నడుగుల తామర సైబాల్, బురద పుల్ల సైబాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
3: హే, ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
4: GRT గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుక్కోవచ్చు.
3: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
4: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
3: బంగారం ధర తగ్గితే?
4: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
5: GRT గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ సప్లై. GRT జ్యువెలర్స్.
6: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
7: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
6: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
7: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
6: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
8: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను BLOలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి BLOకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ BLO బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: హే, ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
4: GRT గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుక్కోవచ్చు.
3: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
4: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
3: బంగారం ధర తగ్గితే?
4: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
5: GRT గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ సప్లై. GRT జ్యువెలర్స్.
0: ఇప్పుడు విందాం నవల స్రవంతి శీర్షికన పున్నాగపూలు నవల 19వ భాగం. రచన శ్రీమతి జలంధరా.

0: ఆత్మవిశ్వాసంతో ఎదగండి.
1: నవలా స్రవంతి శీర్షికన ధారావాహికంగా ప్రసారమవుతున్న నవల పున్నాగపూలు 19వ భాగం వింటారు. రచన శ్రీమతి జలంధర. ఇంతవరకు జరిగిన కథ. తాగుడికి బానిస అయిన భర్త రాజారావుని కుటుంబ సభ్యుల సలహా మీద జీకే హీలింగ్ సెంటర్లో చేర్పిస్తుంది రాధ. జీకే హీలింగ్ సెంటర్ అన్నది తన పెదనాన్న గోకులకృష్ణ పేరిట కట్టబడినదని తెలుసుకుని ఆశ్చర్యపోతుంది. ఆ హాస్పిటల్ డాక్టర్ కృష్ణ పర్యవేక్షణలో నడుస్తోందని తెలుసుకుంటుంది. ఆ హాస్పిటల్ ఇతర హాస్పిటల్ కన్నా భిన్నంగా ఉందని, 100% రోగుల బాగు కోసమే అక్కడ ప్రతి ఒక్కరూ పనిచేస్తున్నారని వచ్చిన కొంతకాలానికే గ్రహిస్తుంది. రోగుల మనస్తత్వాన్ని బట్టి కూడా వైద్యం చేస్తారని, అందులో భాగంగా ప్రతి పౌర్ణమి నాడు కృష్ణ ఉపన్యాసం ఉంటుందని ఒక పౌర్ణమి నాడు షీలా మేడం ప్రోద్బలంతో ఆ ఉపన్యాసం వినడానికి వెళ్లిన రాధ తనకే తెలియని అనుభూతికి లోనై తిరిగి తమ గదికి వస్తుండగా భర్త రాజారావు ఎవరితోనూ ఫోన్లో గట్టిగట్టిగా అరుస్తూ మాట్లాడడం వినిపిస్తుంది. అవతల వ్యక్తి స్త్రీ అని, ఆమెకు అతనికి ఏదో సంబంధం ఉందని అతనిని నిలదీయలేని తన నిస్సహాయతకు బాధపడుతుంది. ఇక వినండి పున్నాగపూలు నవల 19వ భాగం. అదే సమయంలో నర్సెస్ క్వార్టర్స్లో నిద్రపోలేక అటు ఇటు దొర్లుతోంది శ్రీదేవి. ఎంత వద్దనుకున్నా ఇవన్నీ కబుర్లే, ప్రాక్టికల్ జీవితానికి పనికిరావు అని ఎంత సర్ది చెప్పుకుందామనుకున్నా ఈ పౌర్ణమి మీటింగ్ ఆమెలో తీవ్రమైన అలజడి రేపుతోంది. ఇంతమంది గొప్పవాళ్లు, లీడింగ్ డాక్టర్స్, జీకే గారి ప్రిన్సిపల్స్ను అంత అద్భుతంగా ఎందుకు నమ్ముతున్నారు? ఏదో లాభం లేనిది, అంతటి జీనియస్లు ఈయనను ఫాలో అవ్వరు కదా. డాక్టర్ కృష్ణే అనుకుంటే డాక్టర్ ప్రభాకర్ ఏ కేడర్లో ఉన్నారో, ఎంత లెవెల్లో ఉన్నారో అందరికీ తెలుసు. ఆయన అంత పసివాడులా తలవంచి డాక్టర్ జీకే ప్రిన్సిపల్స్ గురించి అంత గౌరవించి ఎందుకు మాట్లాడుతున్నాడు? వీళ్ళకు వచ్చే తృప్తి ఏ రకమైనది? శ్రీదేవి జీవితం అంత గొప్పగా హాయిగా ఏమీ గడవలేదు. చిన్నప్పుడు తండ్రి పోయినా తల్లి సౌతి తండ్రిని తీసుకొస్తుందని కలలో అనుకోలేదు. అతను చాలా సమర్థుడు, బలవంతుడు, తల్లికి ఆర్థికంగా సమస్య లేకుండా చేశాడు. ఈమాత్రం సెక్యూరిటీని ఇస్తే ఆ భర్తను దేవుడిలా కొలిచే కృతజ్ఞత చాలామంది ఆడవాళ్లకు ఉంటుంది. వీలైనంతవరకు భర్తను పొగడుతూ లేని మంచి గుణాలను కూడా ఆపాదిస్తూ తనకు ఇంత మంచి భర్తను ఇచ్చినందుకు భగవంతుణ్ణి నిరంతరం పొగడుతూ అవకాశం వచ్చినప్పుడల్లా మంగళసూత్రాలకు పసుపు కుంకుమ పెట్టుకుంటూ హాయిగా బ్రతికేస్తారు. అలాగే హాయిగా బ్రతికేసేది శ్రీదేవి తల్లి. కానీ శ్రీదేవికి సౌతి తండ్రిలో కిరాతకుడు, తన మాటే సాగాలనే పంతం, ఎదిరించి సమాధానం చెబితే ఎముకలు విరక్కొట్టి దారికి తెచ్చుకునే నియంత ఉన్నాడన్నది చేదు అనుభవం. అంతకన్నా భయంకరమైన అనుభవం అతని లైంగిక హింస. పసిపిల్ల అని కూడా చూడకుండా అతడు చేసే సెక్షువల్ అబ్యూస్ చాలా కిరాతకంగా ఉండేది. బయటకు చెప్పావా నీ తల్లిని చంపేస్తానని భయపెట్టేవాడు. నోరు మూసుకుని ఆ హింస దాదాపు 8 భరించింది శ్రీదేవి. అమ్మా, ఒక్కసారి నా వంక చూడవే, నా కళ్ళలో బాధ గమనించవే, నాలో ఏదో విధ్వంసం జరిగిపోతోందమ్మా, అర్థం చేసుకోవే, ఈ నల్లతాచును నమ్మకమ్మా అని ఆ పసి మనసు వాపోయేది. సవితి తండ్రి గొప్ప నటుడు కూడా. 10 తన సవితి బిడ్డను ఎంత గొప్పగా ప్రేమిస్తున్నాడో, తన భార్యను ఎంత గొప్పగా ప్రేమిస్తున్నాడో, తన భార్యను ఎంత బాగా చూసుకుంటున్నాడో రుజువులతో సహా నిర్ధారణ చేయగలిగిన బ్రతక నేర్చినవాడు. సంఘంలో వీళ్ల కుటుంబం అతని హోదా వలన చాలా మంచి స్థాయిలో ఉంది. ఎంత గొప్ప అదృష్టవంతురాలివో మా నువ్వు అని అందరూ తనను చూసి అసూయపడుతుంటే గాజుకళ్లతో చూసేది శ్రీదేవి. తన బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలిసేది కాదు. మరొకరితో పంచుకోలేని అమర్యాదకరమైన దుస్థితి. పగవాళ్ళు కూడా వద్దు అనిపించింది ఆమెకు. తల్లిని లేడీస్ క్లబ్ వాళ్లతో ఇష్టమొచ్చినట్లు ఖర్చు పెట్టుకోమని క్రెడిట్ కార్డు ఇచ్చి పిక్నిక్ పంపించాడు తండ్రి. శ్రీదేవికి అబార్షన్ చేయించాడు. 10 వెనకకు తిరిగి వచ్చిన తల్లికి తన బిడ్డ ఎందుకంత పాలిపోయిందో, అనారోగ్యంగా ఉన్నదో అన్న ప్రశ్నే రాలేదు. నమ్మకంతో కళ్ళు మూసుకుపోయాయి. 2 జ్వరం వచ్చింది అని సర్ది చెప్పిన భర్తను నమ్మింది ఆమె. శ్రీదేవి పెరుగుతున్న వాతావరణంలో చాలామంది అమ్మాయిలకు బాయ్ ఫ్రెండ్స్ ఉండేవాళ్లు. వాళ్ల చుట్టుపక్కల అది తప్పుగా అనుకునేవారు కారు. ఒకరోజు ఒక ఫ్రెండ్ వాళ్ల అన్నయ్య స్కూటర్లో దిగిన ఆమెను వెధవేషాలు వేస్తున్నావా అని బెల్ట్ పెట్టి కొట్టాడు. ఆ రోజు మొట్టమొదటిసారి అతనిలో రాక్షసుని చూసింది తల్లి. ఏదో జరుగుతోందనిపిస్తోంది ఆమెకు, కానీ అది ఏమిటో తెలుసుకోవడం భయం. తను సృష్టించుకున్న ఈ చిన్న సంసారమైన

స్వర్గం కూలిగిపోతుందేమోనని భయం, నిజాలు తెలిసిపోతాయేమోనన్న భయం, ఎన్ని అనుమానాలు వచ్చినా ఏమి తెలియనట్లు నటించే తల్లి తనకు ఏ రకమైన రక్షణ ఇవ్వలేదని అర్థమైన శ్రీదేవి ఎప్పుడు నరకం నుంచి పారిపోదామా అని ఎదురుచూస్తోంది. అమ్మా, నన్ను ఎక్కడికైనా పంపించవే, వెళ్ళిపోతానే అని ఏడ్చేది. తన తల్లి ఏమి చెయ్యలేదు, మా బ్రతుకులు ఇంతే అనుకునేది శ్రీదేవి. కానీ ఒకరోజు, శ్రీదేవి ఇదిగో డబ్బు, నువ్వు దూరంగా వెళ్ళి బ్రతుకు అని డబ్బు కట్టలు చేతిలో పెట్టింది. అర్థం కాలేదు శ్రీదేవికి. నిర్లిప్తంగా గోడకు ఆనుకుని లోపలికి చూడు అన్నట్టు చూసింది తల్లి. లోపల మంచం మీద జీవచ్చవంలా పడిగున్నాడు సవతి తండ్రి. అమ్మా, చంపేశావా? భయంగా అడిగింది శ్రీదేవి. లేదు, బలంగా ఉన్నప్పుడు అందరినీ తిత్తి చేస్తాను అనేవాడుగా తిత్తి తీశాను అంతే. తల్లి గొంతులో అణుచుకున్న కచ్చ. ప్రాణాలున్న జీవచ్చవం, నీకు రక్షణ ఇవ్వలేని నాకు నేనుగా విధించుకున్న శిక్ష ఇది. నీ పట్ల ఎంత అమానుషంగా ప్రవర్తించాడో అతడే నాకు వర్ణించి చెబితే ఏం చేస్తావే? ఏం చేయగలరు మీ తల్లి కూతుళ్ళు? మీరిద్దరూ నాకు ఉంపుడు కత్తిలే అని మాట్లాడుతుంటే, అమ్మా, ఆమెను కుదుపుతోంది శ్రీదేవి. తల్లి అణుచుకున్న ఆవేశం భయంకరంగా ఉన్నది. మన కేరళలో మర్మమైన పాయింట్స్ మీద పనిచేసే ఒక విద్య ఉన్నది. అది చిన్నప్పుడు నేర్చుకున్నాను. మా నాన్నగారు ఆ విద్యలో నిష్ణాతులు. కొన్ని పాయింట్స్ నొక్కితే చచ్చిపోతారు, కొన్ని నొక్కితే జీవచ్చవం అయిపోతారు. ఇతన్ని చంపి అంత తొందరగా విముక్తి ఇవ్వను, అందుకే జీవచ్చవంగా మార్చాను. నువ్వు అతి తొందరగా ఈ వాతావరణాన్ని దాటి అన్నీ మర్చిపోయి హాయిగా బ్రతుకు. నన్ను చూడాలని ఎప్పుడూ వెనక్కి రాకు అన్నది తల్లి. ఆమె గొంతులో ఆవేశం లేదు, కత్తిలాంటి పదును. అలా స్నేహితుల ద్వారా నర్స్ ట్రైనింగ్లో చేరి ఇంటికి దూరంగా ఎదిగింది శ్రీదేవి. చాలా చాలా నేర్చుకుంది, అతి తెలివిగలదిగా పేరు తెచ్చుకున్నది. కానీ చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ ఒక రకమైన వ్యాధి లాంటిది. అబ్యూస్ చేతిలో చిక్కిన వాళ్ళు త్వరగా బయటపడలేరు అన్న అనుభవం భయంకరమైనది. పసితనంలో జరిగిన లైంగిక హింస వలన వాళ్లలో ఒక కృత్రిమమైన నడవడిక ఏర్పడుతుంది. ఎప్పుడు నటిస్తున్నారు, ఎప్పుడు మామూలుగా ఉంటారో చెప్పడం కష్టం. అతి సులువుగా అబద్ధాలు చెప్పడం, వాళ్ల ఊహలను బట్టి వాళ్లే నిజమని నమ్మి ఎదుటివారికి ఎగ్జాజరేట్ చేసి చెప్పడం, ఆలోచనలే నిజమనుకుని బ్రతకడం. కొంతమంది అతి శ్రద్ధగా అలంకరించుకుంటే కొంతమంది అస్సలు ఎలా ఉన్నాము అన్న ఆలోచన లేకుండా ప్రవర్తించడం. వాళ్ల శరీరం మీద వాళ్లకే మర్యాద లేకపోవడం. కొంతమంది అస్తవ్యస్తంగా శరీరాన్ని పెంచుకుంటే కొందరు అతి శ్రద్ధగా శరీరాకృతిని కాపాడుకోవడం. ఏమాత్రం చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ గురించి తెలిసి అనుభవం ఉన్న ఎవరైనా వీళ్ళని 10 మందిలో గుర్తించేయగలరు. సెక్స్, ప్రేమ, సున్నితమైన అనుభూతుల గురించి వీళ్ల అనుభూతులు, అనుభవాలు వేరు. వీళ్ల చేత నిజాలు మాట్లాడించడం కష్టం. కానీ చాలా జాగ్రత్తగా వీళ్ళకి రక్షణ భావాన్ని కలిగిస్తూ నమ్మకం ఇచ్చి మాట్లాడిస్తే చాలా సెషన్స్ తర్వాత కౌన్సిలర్స్ దగ్గర, అతి ఆత్మీయుల దగ్గర వీళ్ళు నిజం చెబుతారు. కౌన్సిలింగ్లో కూడా అది చాలా గొప్ప ట్రైనింగ్. నాకు ఏమీ జరగలేదు అనుకుని కొంతమంది డినైల్లో బ్రతుకుతున్నా వాళ్ళు నార్మల్ జీవితాన్ని అనుభవించడానికి చాలా చాలా కష్టపడతారు. సంఘంలో మేకవన్న పులులాగా తిరిగే పెడోఫైల్ను, అంటే బాలబాలికలను నమ్మించి లైంగికంగా హింసించే వాళ్ళను వీరు చాలా త్వరగా గుర్తించి వారి నుంచి పారిపోలేరు. కొంతమంది మిగతా వాళ్లను, పసిపిల్లలను రక్షించాలని చాలా ప్రయత్నాలు చేస్తారు. కానీ వీళ్ల అనుభవం ఇచ్చిన పిరికితనం వీళ్లను సాధారణంగా సక్సెస్ కానియదు. ఎంత మేకపోతూ గాంభీరం నటిస్తూ బ్రతుకుతున్నా ఆత్మస్థైర్యం కోల్పోతారు. వీళ్ళు పెళ్లిళ్ళు చేసుకుని స్థిరపడినట్టున్నా కూడా వీళ్లకు లభించే భర్తో భార్యో ఎంతో అర్థం చేసుకునే వాళ్ళు కాకపోతే వీళ్ళు వాళ్లకు నరకం సృష్టిస్తారు. సాంఘిక సహజీవనం అనేది వీళ్లకు నార్మల్ కాదు. అసూయ, కోపం, అలసత్వం, నిందలు వేయడం, ఇవన్నీ వీళ్ళ ఇన్సెక్యూరిటీ వలన బయటపడుతూ ఉంటాయి. శ్రీదేవి తన ట్రైనింగ్లోనూ తర్వాత 2-3 హాస్పిటల్స్లో పనిచేసినప్పుడు ఎక్కడా బయట ప్రపంచం ఆమెలోని అలజడికి కారణాన్ని గుర్తించలేకపోయేవారు. అన్నింటికీ కళ్ళనీళ్లు పెట్టుకుంటే హిస్టరికల్ అనేవారు. హక్కుల కోసం దెబ్బలాడితే గద్దరిది అనేవారు. బోలెడి మంది స్నేహితుల్ని డబ్బులు విరజిమ్మి కొనుక్కుందామని అనుకునేది. కానీ ఎవరూ మంచి ఫ్రెండ్స్గా మిగిలేవారు కారు. తనకు దగ్గరవుతున్నారంటే తనే ఏదో అమర్యాద చేసి దూరం చేసుకునేది. కారణం, అంతర్లీనంగా ఎక్కడో తను నిజాయితీ అయిన స్నేహానికి తగనన్న భావన. కానీ జీకే హాస్పిటల్కు రాగానే ఇక్కడి అనుభవం వేరు. మీరు ముందు వెళ్ళి షీలా మేడంని కలుసుకోండి, తర్వాత ఎక్కడ పోస్టింగ్ వేయాలి అని చెప్తాను అన్నాడు డాక్టర్ కృష్ణ. అర్థం కాలేదు శ్రీదేవికి. డాక్టర్ షీలా మేడం చూడగానే ఎందుకో చల్లటి చెట్టు నీడకు వచ్చినట్లు అనిపించింది. ఆవిడ కౌన్సిలింగ్ చేస్తున్నట్టుగా తెలియకుండానే చాలా చెప్పించారు. ఆవిడ శక్తి సామర్థ్యాలు, నిజమైన అభిమానం అర్థమైన తర్వాత తనే లొంగిపోయింది. తర్వాత మెల్లిగా తన సెక్షువల్ అబ్యూస్ గురించి బయటపడింది.
అది

నీ ఒక్కదానికే జరగలేదు, నీ ఒక్కదాని అనుభవం కాదు, నువ్వు దేనికి పనికిరావేమో అన్న భావన నుంచి బయటపడు ముందు అని బిట్టర్ చాక్లెట్ అన్న పుస్తకం ఇచ్చారు. ఆ పుస్తకం చదవడం ప్రారంభించగానే హడలిపోయింది శ్రీదేవి. ఎక్కడికైనా పారిపోదాం అనిపించింది. దేశ దేశాల్లో జరిగే చైల్డ్ సెక్షువల్ అబ్యూస్, ముఖ్యంగా ఇండియాలో దాని వికృత రూపం గురించి తెలుసుకుని ఆశ్చర్యపోయింది. బిట్టర్ చాక్లెట్ రచయిత్రి పింకీ విరాణి ప్రయత్నానికి, ఆవిడ కలిగించిన స్ఫూర్తికి, అవేర్నెస్కు ఆశ్చర్యపోయింది. ఇంత వికృతమైన సమస్య మన మధ్యలో పెట్టుకుని మన పిల్లలు చదివే చదువులు, వేసుకునే బట్టలు, మన ఇచ్చే ఖరీదైన కార్లు, ఆస్తుల గురించి గొప్పలు చెప్పుకుంటూ బ్రతికే వీళ్లు ఈ ఆత్మవంచన కార్యక్రమం నుంచి ఎప్పుడు బయటపడతారా అన్న అలజడి ప్రారంభమైంది శ్రీదేవిలో. పిల్లల బాధ అర్థం చేసుకోలేని తల్లి తండ్రి, తెలిసినా అర్థం కానట్లు నటించే కొందరు తల్లిదండ్రులు తమ ప్రేమల గురించి ఎలా మాట్లాడగలరు? తన తల్లి మాత్రం తను ఎన్నిసార్లు చెప్పాలని ప్రయత్నించినా తన వెన్నెలుగూడు లాంటి కాపురం ఎక్కడ ముక్కలు అయిపోతుందేమో అన్న భయానికి ఏది వినట్లు తెలియనట్లు ఎన్నాళ్ళు నటించింది. చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ గురించి తెలుసుకుంటున్న కొద్దీ చాలా ఆశ్చర్యకరమైన నిజాలు బయటకొచ్చాయి. అందులో ముఖ్యమైనది, చాలామంది పిల్లలు తల్లి బాధపడుతుందేమో తెలిస్తే అని చాలా చిన్నప్పటి నుంచి తల్లిని ఆ బాధ నుంచి రక్షించడానికి ఏమీ తెలియనట్లు జరగనట్లు నటిస్తారు అని తెలుసుకున్నప్పుడల్లా బోరున ఏడ్చేది శ్రీదేవి. తను కూడా తన తల్లికి నిజం అందుకే చెప్పలేదా? ఆ విషయం అర్థం చేసుకున్న తల్లి పశ్చాత్తాపంతో ఆ మనిషిని శిక్షించి తనను తాను శిక్షించుకుంటోందా? ఇటువంటి తల్లి కూతుళ్లలో ఎవరు రక్షకి? షీలా మేడం మరొక గొప్ప పుస్తకం ఇచ్చారు. ఐ నో వై ద కేజ్డ్ బర్డ్స్ సింగ్. మాయా ఏంజలియా అనే ఆవిడకి మహారచయిత్రిగా ప్రపంచవ్యాప్తమైన గుర్తింపు. చాలా అవార్డ్స్ వచ్చాయి. ఆమె తన అనుభవాలు చెబుతూ చిన్నప్పటి లైంగిక హింసకు ఎంత కుంచుకుపోయిందంటే తన 18 ఏళ్ల వరకు మూగగా మారిపోయింది. వర్జీనియా వూల్ఫ్ అనే మహారచయిత్రి తన చిన్నతనంలో సవితి అన్నలిద్దరి వలన సెక్షువల్ అబ్యూస్ చేయబడింది. ఆ చేదు అనుభవాలు ఆమెను జీవితాంతం వెన్నాడుతూనే ఉండేవిట. అత్యంత భయానకమైన సినిమాలు తీసిన ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ ఇటువంటి లైంగిక హింసకు గురైనవాడే. వీరందరి జీవితంలో భయంకరమైన అలజడి, తమను తాము గౌరవించుకోవడానికి పడిన పాటలు తలుచుకుంటే విపరీతమైన జాలి కలుగుతోంది. ఈ దౌర్భాగ్యం ఒక కులానికో, మతానికో, దేశానికో పరిమితం కాదు. ఇది మగవాళ్లకో, ఆడవాళ్లకో మాత్రమే పరిమితం కాదు. దీనిని గురించి సత్యమేవ జయతే అనే కార్యక్రమంలో విజువల్గా చూపించడం ప్రారంభించగానే ఆనందపడిపోయింది శ్రీదేవి. రికార్డ్ చేయించి ప్రతి స్కూల్లోనూ చూపిద్దాం మేడం అని షీలా మేడం పర్మిషన్ తీసుకుంది. అదొక ప్రాజెక్టుగా పనిచేయడం ప్రారంభించింది. ఆ తర్వాత షీలా మేడం తల్లిగా తనను దగ్గరకు తీసుకుని తనలో ఆత్మస్థైర్యాన్ని పెంచడం ప్రారంభించారు. ఆమెలో అద్భుతమైన మార్పు, అంతర్ముఖమైన తనను తాను ఒక ప్రేక్షకురాలిగా ఎలా గమనించుకోవాలో నేర్పారు. తనకు సవతి తండ్రి మీద ద్వేషం ఉండడమే కాదు, తన తల్లి మీద అసూయ ఉండేదంటే తను నమ్మలేదు ముందు. అంత హింస పెడుతున్న అతన్ని తల్లితో పంచుకోలేని ఒక మూర్ఖత్వం. తల్లి అలంకరించుకుంటే తనకు విపరీతమైన కోపం రావడం, తల్లి పవిత్రంగా బ్రతుకుతోందని అనిపించగానే ఆవిడను అమర్యాద చేసే మాట అనడం, ఆవిడ గిలగిలా కొట్టుకుంటుంటే తనకు రాక్షసానందం కలగడం, ఇలా చాలా చాలా విషయాలు తెలిసి తెలియకుండా తనకు తప్పు ఒప్పు తెలియని వయస్సులోనే తనే ఆ అనుభవం కోసం అతని దగ్గరకు అడుగులు వేయటం, ఇట్లాంటి అతి లోతైన అనుభవాల్ని బయట పెట్టించిన కొద్దీ తనేదో శుభ్రపడుతున్నట్లు భావన కలగడం ప్రారంభమైంది. అబ్యూజర్స్ నుంచి మనం మనుషుల్ని రక్షించడం చాలా ముఖ్యం. అంతకన్నా ముఖ్యంగా మనకు పెద్ద బాధ్యత ఉన్నది. ఫర్ ఎవ్రీ అబ్యూజ్డ్ దెర్ ఈస్ ఎ గ్రేటర్ ఛాన్స్ ఆఫ్ బికమింగ్ అండ్ అబ్యూజర్. లైంగిక హింస పడ్డ వ్యక్తిని మానసికంగా రక్షించకపోతే మరొక హింసాత్ముడుగా తయారవుతాడు. అంటే శారీరక హింస పడ్డ వ్యక్తి కూడా పరమ క్రూరంగా, కోపిష్టిగా, బలహీనులుగా కనపడితే చాలు, రక్తం కళ్లబడేట్లు కొట్టేయగలరు. వాళ్ళు అనుచుకున్న కచ్చ ప్రే కోసం బలైపోయే వ్యక్తి కోసం వెతుకుతూనే ఉంటుంది. భార్య, పిల్లలు ఇలా బలహీనులు కావాలి వీళ్లకు. మీ లెక్కన ఇలా చూస్తే ప్రపంచంలో 70% వారికి థెరపీ అవసరం మేడం. ఎవరు చేయగలరు ఇదంతా అని అడిగింది శ్రీదేవి నవ్వారావిడ. థియరిటికల్గా ఇది నిజం, కానీ చాలామంది అదృష్టవంతులు దైవాన్ను, గైడ్ను, గురువును వెతుకుని వారి గైడెన్స్లో సరైపోతారు. పాజిటివ్ లక్షణాలు అలవర్చుకుంటారు, వైలెన్స్ తగ్గిపోతుంది, ట్రిగ్గర్ జరగనంత కాలం, రెచ్చగొట్టే పరిస్థితులు రానంత కాలం నార్మల్గా బ్రతుకుతారు. వీళ్ళు నార్మల్గా ఉన్నారు అని సంఘం గుర్తించి గౌరవిస్తున్న కొద్దీ మరింత ఎదుగుతారు. ఎంత లైంగిక హింస, శారీరక హింస మన దేశంలో జరుగుతున్నా థెరపీ దాకా అవసరమై వచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సంఘానికి భయపడి ఎదుర్కోవడానికి ధైర్యం లేక కొంతమంది రారు. మంచి గైడెన్స్ దొరకక కొంతమంది రారు. అవసరం లేక కాదేమో మేడం, అవసరం తెలియక
అర్థం కాక ఎవరు సహాయం చేస్తారో తెలియక కూడా అయ్యుండొచ్చు అన్నది సాలోచనగా శ్రీదేవి. అవును,

0: కానీ నేను హాయిగా ఉంటాను. నన్ను నన్నుగా నా లోపాలతో సహా నేను ప్రేమించుకోగలను, గౌరవించుకోగలను అన్న ఆలోచనకి మనసులో దారి ఏర్పరచుకుంటే మనం చాలామందిని రక్షించగలం. మనం వాళ్లకు ఇవ్వవలసిన జ్ఞానం, ధైర్యం ఇదే. శ్రీదేవి అఫర్మేషన్స్ రాయడం ప్రారంభించింది. మీరింతవరకు నవలా స్రవంతి శీర్షికన ధారావాహికంగా ప్రసారమవుతున్న నవల పున్నాగపూలు 19వ భాగం విన్నారు. రచన శ్రీమతి జలంధర. ఈ నవల తరువాయి భాగం వచ్చే వారం ప్రసారమవుతుంది.
1: మీరింతవరకు నవల స్రవంతి శీర్షికన పున్నాగపూలు నవల 19వ భాగం విన్నారు. రచన శ్రీమతి జలంధర.
2: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
3: ఏ ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
4: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12 నెలలో ఆభరణాలు కొనుక్కోవచ్చు.
3: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
4: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
3: బంగారం ధర తగ్గితే?
4: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
5: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.
1: కార్యక్రమం ఇప్పుడు విందాం. సృజన సాహితీ కార్యక్రమంలో దృశ్యము అదృశ్యము, శ్రీ సింగమనేని నారాయణ గారి కథానిక.
6: ఉన్న పళంగా మెలకువ వచ్చింది నాకు, ఎందుకొచ్చిందో తెలియదు. ఈ మధ్య అప్పుడప్పుడు ఇలా జరుగుతూ ఉంటుంది. దేని కారణం దానికి ఉంటుంది. కారణం వెతకాలంటే నాకు భయం, ఆ భయము ఇటీవలని. కళ్ళు తెరుచుకున్నానన్న మాటే గాని ఏది స్పష్టంగా కనిపించడం లేదు. గదంతా మసక చీకటి. ఇప్పుడు టైం ఎంత అయి ఉంటుంది అంచనా వేసుకున్నాను. సాధారణంగా నా అంచనా తప్పు కాదు. బహుశా 2 గంటలు దాటుతూ ఉండొచ్చు. మంచం ప్రక్కనే ఉన్న కిటికీ గుండా ఆకాశం కేసి చూస్తే దశమి చంద్రుడు కొబ్బరి చెట్ల కొమ్మల మధ్య కదులుతూ చారలు చారలుగా కనిపిస్తున్నాడు. ఇంకా తెల్లవారడానికి 4 గంటలు పడుతుందేమో. 4 గంటలసేపే. ఈ మధ్యలో మళ్ళీ ఒక చిన్న కునుకు పడితే పర్వాలేదు, లేకపోతే తెల్లారేదాకా ఒంటరిగా నా గదిలో, నా గది లోపల చీకటిలో, చీకటి లోపల నా గదిలో శ్రీశ్రీ గుర్తుకొచ్చాడు. మెల్లగా మంచం మీదన అటు ఇటు కదిలాను. బాత్రూంకి వెళ్ళాలనిపించింది. ఎప్పుడు మెలకు వచ్చినా బాత్రూం వెళ్ళి రావాల్సిందో, ఇదో అలవాటైపోయింది. నెమ్మదిగా లేచి కూర్చున్నాను. అప్పటికి కళ్లకు చీకటిగా బాగా అలవాటైపోయింది. గదంతా స్పష్టంగా కనిపిస్తుంది. నా ఎదురుగా ఉన్న అల్మారాలో పుస్తకాల బారులు, మంచం పక్కగా ఉన్న టేబుల్ మీద పుస్తకాల దొంతరులు. రాత్రి 10 వరకు చదివి బోర్లా తెరిచిన రావిశాస్త్రి పుస్తకం, నిన్ననే కొన్నాను ఆ పుస్తకం. తలెత్తి చూస్తే గది చూరు బండల మీద పుస్తకాలు నింపిన పెద్ద అట్టపెట్టెలు. పుస్తకాలు పుస్తకాలు పుస్తకాలు, ఇల్లంతా ఎక్కడ చూసినా నీ పుస్తకాలే. ఎవరిది గొంతు? శారద గొంతు ఇది. ఆ మాట విని విని నా గొంతులో కూడా శారద కూర్చున్నట్టే అయ్యి పుస్తకాలు ఎక్కడ చూసినా పుస్తకాలే అని నేను కూడా గొనుక్కోవడం అలవాటయింది. నెమ్మదిగా లేచి స్విచ్ బోర్డు దాకా నడిచి లైట్ వెలిగించాను. గదంతా ఒక్కసారిగా తెల్లటి వెలుగు. కళ్ళ మీద శుతిమెత్తని ఒత్తిడి, బాధల బరువులాగా. కళ్ళు నులుముకొని గోడ గడియారం కేసి చూశాను. నా అంచనా తప్పు కాలేదు. 2 గంటల 10 నిమిషాలు. మెత్తగా అడుగులు వేస్తూ హాల్లోకి వచ్చాను. బాత్రూం వెళ్ళాలంటే హాల్ దాటుకునే వెళ్ళాలి. హాల్లో ఓ మూల మంచం మీద శారద పడుకోనుంది, ఓవైపు ఒత్తిగిలి. శారద ఎంత చక్కగా నిద్రపోతుంది, ఈ లోకం తరది కానట్లుగా. శారద నిద్ర చూస్తే నాకెప్పుడు అసూయే. ఏం నిద్రే నీది అంటే నాలాగా రోజంతా నువ్వు పని చెయ్యి, నిద్ర ఎందుకు గాఢంగా పట్టదు అంటుంది చిరుకోపంతో. నిజమే, శారదకు ఉదయం లేచినప్పటి నుంచి పని. శారదకు పనే జీవితం, జీవితమే పని. హాల్లో నేల మీద చాపలపై సరోజ సరిత నిద్రపోతున్నారు. సరిత 3 వేసుకొని పడుకొని ఉంటుంది ఎప్పుడు. తెల్లవారిన లేవదది. అందుకే ఎవరికి అడ్డు లేకుండా ముందే జాగ్రత్తగా ఓ మూల తన పడక వేసుకుంటుంది.

తీసుకుంటుంది. పగలంతా కాలేజీ, రాత్రి 10 దాకా చదువు, నేను లేచేదాకా నన్నెవరు నిద్రలేపకండి అంటుందా పిల్ల. ఏ పని చెప్పినా పెళ్ళయ్యేదాకా నేను సుఖపడాలనుకున్నాను, నాకెవరు పని పాట చెప్పకండి అంటుంది పెద్ద ఆరిందాల. తీరా దాని వయసు 16 ఏళ్ళే. పెళ్ళికి కష్టాలకు లంకి ఉన్నట్టుగా అప్పుడే గ్రహించిందానిలా ఉంటాయి దాని మాటలు. పెద్దమ్మాయి సరోజ తల్లితో పాటే నిద్రలేస్తుంది. సరోజ బీఏ పూర్తి చేసి 2 ఏళ్ళయింది. 22 దాటింది పెద్దదానికి. పెళ్లి సంబంధం చూడండి అంటూ రోజుకు 4-5 సార్లైనా గోల పెడుతూ ఉంటుంది శారద. ఆ మాట విన్నప్పుడల్లా నా శరీరం భూమిలేకి అణగదొక్కినట్టుగా ఉంటుంది. కృష్ణ ఊళ్ళో లేడు. ఏదో ఇంటర్వ్యూ అంటూ హైదరాబాద్ వెళ్ళి 2 రోజులైంది. వాడి ఎంఏ పూర్తి చేసి 2 ఏళ్ళయింది. ఎన్ని ఇంటర్వ్యూలు, ఎన్ని అప్లికేషన్లు, ఎన్ని ఖర్చులో. బాత్రూంకి వెళ్ళి తిరిగి నా గదికి చేరుకున్నాను. లైట్ ఆర్పేసి మంచం మీద నడుము వాల్చాను. సడన్గా రేపటి ప్రయాణం గుర్తుకొచ్చింది. రేపు ఉదయం నరసింహంతో కలిసి హిందూపురం వెళ్ళి రావాలి. అక్కడ సంబంధం

హైదరాబాద్ వెళ్ళి 2 రోజులైంది. వాడి ఎంఏ పూర్తి చేసి 2 ఏళ్ళయింది. ఎన్ని ఇంటర్వ్యూలు, ఎన్ని అప్లికేషన్లు, ఎన్ని ఖర్చులో. బాత్రూంకి వెళ్ళి తిరిగి నా గదికి చేరుకున్నాను. లైట్ ఆర్పేసి మంచం మీద నడుము వాల్చాను. సడన్గా రేపటి ప్రయాణం గుర్తుకొచ్చింది. రేపు ఉదయం నరసింహంతో కలిసి హిందూపురం వెళ్ళి రావాలి. అక్కడ సంబంధం ఉంది, చూసి రావాలి. ఆ సంబంధం వాకం చేసిన వాడు నరసింహమే. రేపు తామిద్దరూ వస్తున్నట్టు వారం క్రితం ఉత్తరం రాశాడు. తప్పక వెళ్ళాలి. అబ్బాయి బ్యాంకులో పనిచేస్తున్నాడట. మన స్థాయికి తగ్గ సంబంధమే అన్నాడు. ఇప్పటికి 4 సంబంధాలు తప్పిపోయాయి. దాదాపు అన్ని కట్టం దగ్గరే బిడిచికొట్టాయి. ఒక సంబంధం మాత్రము అమ్మాయికి ఉద్యోగం లేదనే సాగుతో తప్పిపోయింది. ఉద్యోగం ఉంటే మాత్రం కట్టం అడగరా ఏమిటి. ఏ సంబంధం చూసినా లక్షల్లోనే. తన తాహతు వేలల్లో ఉంది. 50,000 ఇచ్చి కొంత బంగారం పెట్టగలడు తను. హిందూపురం సంబంధం కుదరవచ్చు అంటున్నాడు నరసింహం. తెల్లవారటానికి ఇంకా 4 గంటలుంది. అంతలోగా ఒక నిద్ర తీయాలి, లేకపోతే పగలంతా బాగుండదు. బలవంతంగా కళ్ళు మూసుకొని ఆలోచనలు పక్కకు పెట్టి నిద్రను కప్పుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నాను. లేవండి లేవండి అన్న కుదుపుతో ఎక్కడో ఆకాశం నుంచి దబ్బున పడ్డట్టు మెలకు వచ్చింది నాకు. శారదం మంచ పక్కన నిల్చొని రోజు అందరికంటే ముందు లేచేవారు. ఈరోజు ప్రయాణం పెట్టుకుని ఇంకా ఈ నిద్ర ఏమిటండి, లేవండి, 6:30 అంటుంది విసురుగా. అవునవును అనుకుంటూ లేచి హాల్లోకి వచ్చాను. సరిత ఓ మూల ఇంకా 3 అంకెలోనే ఉంది. సరోజ అప్పటికే స్నానం చేసి వెంట్రుకలాడ్చుకుంటూ దినపత్రిక చూస్తూ ఉంది. గబగబా పళ్ళు దోముకొని స్నానం చేసి బట్టలు మార్చుకొని హాల్లో కుర్చీలో కూర్చున్నాను. అప్పటికి 7:30 దాటింది. శారద నా చేతికి ఇడ్లీల ప్లేట్ అందిస్తూ, నరసింహం గారు మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు, ఆయన ఇంటికి వెళ్ళి నేరుగా స్టాండ్కి బయలుదేరండి. దారిలో ఏదైనా పుస్తకాల షాప్ కనిపిస్తే అందులో దూరకండి. 11:00 హిందూపురం చేరుకోండి, మళ్ళీ వర్జ్యం వస్తుంది అంది. వర్జ్యాలు, రాహుకాలాలు, యమగండాలు మనిషి జీవితాన్ని శాసించే శక్తులు కాదని నేను ఈ 25 ఏళ్లలో శారదకు నచ్చ చెప్పలేకపోయాను. తలుపుతూ టిఫిన్ కాఫీ ముగించి కండువా భుజం మీద వేసుకొని ఇంటి నుంచి బయలుదేరాను. నరసింహం ఇల్లు కాస్త దూరమే, అయినా తొందరగా నడిస్తే 15 నిమిషాల్లో చేరుకోవచ్చు. నరసింహం నాకంటే 2 ఏళ్ళు చిన్నవాడే అయినా చాలా విషయాల్లో పెద్దవాడనే భావం నాకు కలుగుతూ ఉంటుంది. చిన్న ఉద్యోగంతో కొద్దిపాటి జీతంతో ఇప్పుడు ఎంతవాడయ్యాడు. 3 అమ్మాయిలు, 2 అబ్బాయిలు నరసింహానికి, 2 అమ్మాయిల పెళ్ళిళ్ళు చేశాడు, 1 అమ్మాయిని డాక్టర్కి ఇచ్చాడు, 1 అమ్మాయిని లాయర్కి ఇచ్చాడు, కట్నాలు కానుకలు మాబోటి వాళ్ళు ఆశ్చర్యపోయేలా ఇచ్చాడు, 1 అబ్బాయిని కర్ణాటకలో డొనేషన్ కట్టి ఇంజనీరింగ్ చదివిస్తున్నాడు, ఇంకో అబ్బాయిని మెడిసిన్ కోచింగ్ కోసం నెల్లూరు పంపించాడు. ఇదంతా నాకు అద్భుతంగా మాయగా కనిపిస్తుంది. 10 ఏళ్ల క్రితం వరకు ఏమీ లేనివాడు, 10 ఏళ్ల క్రితం ఊళ్ళో తన భాగానికి వచ్చిన భూమిని 2 లక్షలకు అమ్మేశాడు. ఆ డబ్బుతో ఒక కార్పొరేషన్లో భాగస్వామయ్యాడు. దాని మీద వచ్చే లాభాలతో ప్లాట్లు కొనేవాడు. ధర పలుకగానే దాన్ని అమ్మేసేవాడు. ఆ నగదును మళ్లీ పెట్టుబడిగా మార్చేవాడు. సొంతంగా ఇళ్ళు కట్టించి అమ్మేవాడు. ఏవేవో షేర్లు కొనేవాడు, లాభాలు తీసేవాడు, క్షణం తీరిక లేకుండా తిరిగేవాడు, ఎవరెవరికో పనులు చేసి పెట్టేవాడు, తన పనులు చేసుకునేవాడు. ఈ 10 ఏళ్లలోనే 50 లక్షల పైగా ఆస్తి సంపాదించాడంటే ఇంతకంటే ఇంద్రజాలం ఇంకేముంటుంది. బహుశా ఇదంతా నరసింహం ఆడపిల్లల తండ్రి కావటం వల్లనే జరిగిందేమో అని నాకు అనిపిస్తూ ఉంటుంది. ఆడపిల్లల తండ్రుల్ని సంపాదన పరులుగా కమ్మని ఈ సమాజం శాసిస్తున్నదేమో. ఇది విషాదమా, వీరత్వమా, నేను తెలుసుకోలేకపోతున్నాను. ఒక అద్భుత దృశ్యంలా, ఒక వీర రసోచిత కావ్యంలా కనిపిస్తాడు నాకు నరసింహం. నీ సాహిత్యము, పుస్తకాలు నీ సమస్యల్ని పరిష్కరించవు మూర్తి. ఇంకా ఎప్పుడు సంపాదించాలనుకున్నావు నువ్వు, ఇంట్లో 2 ఆడపిల్లల్ని పెట్టుకుని అని అప్పుడప్పుడు నాకు చురక తగిలిస్తూ ఉంటాడు అతను. శారద అయితే ఎప్పుడూ నరసింహాన్ని పోలిక పెట్టి నన్ను దెప్పుతూ ఉంటుంది. మీరు ఉన్నారు, 1 పైసా నేర్పుగా మిగిలించే జ్ఞానం లేదు. ఎవరు వచ్చి అడిగినా సేవింగ్స్లోంచి తీసి చేబదులు ఇవ్వడమే, 2 రాళ్ళు మిగిలితే చాలు 4 పుస్తకాలు కొనడమే, ఇలా అయితే మనం ఎలా బాగుపడేట్టు అంటూ దీర్ఘాలు తీసేది నరసింహం. సమర్థత, 8 ఏళ్ళు కష్టపడితే మాత్రం నాకు ఎలా వస్తుంది, అయినా నాకు బాధ ఉండదు, ఇది మరీ ఆశ్చర్యం. 10 నిమిషాల్లో నరసింహం ఇంటికి చేరుకున్నాను.

0: నరసింహం అప్పటికే సిద్ధంగా ఉన్నాడు. ఆటో ఎక్కి స్టాండ్ చేరుకునేసరికి బస్సు కూడా సిద్ధంగా ఉంది. బస్సులో ప్రయాణం చేస్తూ ఉన్నాం. అరగంట గడిచేసరికి విశాలమైన మైదానంలో జీవిత లక్ష్యాన్ని నిర్దేశించుకున్న నరసింహంలా వేగంగా వెళుతూ ఉంది బస్సు. రోడ్డుకు రెండు వైపులా ఎండిపోతున్న వేరుశనగ పొలాలు, 2 నెలలుగా వర్షాలు లేక వేరుశనగ పైరు ఎండిపోయి భూమికి అతుక్కుపోయి మరణశయ్య మీద ఉన్న రోగిలా విలవిలలాడుతోంది. విత్తనం వేసిన తర్వాత ఒక్క వర్షం వచ్చిందో ఏమో, ఆ తర్వాత వర్షాలే లేవు. పూత పూసి ఊడలు దిగి ఫలదీకరణ జరిగే మంచి తరుణంలో వర్షం యగనామం పెట్టింది. రేపో మాపో వర్షం వచ్చినా ఈ పైరు బతకది. ఇంకా ప్రతి 2-3 ఏళ్లకు ఈ ప్రాంతంలో ఈ కరువు పునరావృతమవుతూనే ఉంది. కొన్ని ఏళ్లుగా, కొన్ని తరాలుగా ఈ గడ్డ జీవితం ఇలాగే ఉంటూ ఉంది. మాకు చెరువులు నిండే వర్షాలు వద్దు, నదులు పొంగియే వర్షాలు వద్దు, వంకలు వాగులు పారే వర్షాలు కూడా వద్దు. రోడ్డు పక్కల ఉండే గుంటలు గోతులు నిండే వర్షాలు చాలు, బతికిపోతాం. అయినా ఆ కరుణకు కూడా నోచుకోవడం లేదు మా గడ్డ. తలుచుకునే కొద్దీ శరీరంలో ప్రకంపనలు. మా ఊళ్ళో పరిస్థితి ఇంకెంత ఘోరంగా ఉందో. నెల క్రితం ఊరికి వెళ్ళొచ్చాను. ఇంటి యజమాని బజారు నుంచి వచ్చాడు. ఆయన వెంట మరో పెద్ద మనిషి కూడా ఉన్నాడు. ఆ వచ్చిన పెద్ద మనిషిని నా వివరాలన్నీ ఆరా తీశాడు. బంధుత్వాలన్నింటినీ తిరగతోడినాడు. మా అమ్మాయి చదువు వయస్సు అడిగాడు. మా ఊరు, నా ఆస్తిపాస్తులు, ఉద్యోగము, ఆదాయము ఒక చిన్న ఇంటర్వ్యూలా నేర్పుగా చేశాడు. చాలా వాటికి నా బదులుగా నరసింహమే చెప్పుకొచ్చాడు. ఈలోగా ఆఫీసు నుంచి వాళ్ళ అబ్బాయి వస్తే మాట మాత్రంగా పరిచయాలు చేశారు. అబ్బాయి బాగానే ఉన్నాడు. తాను పెళ్లి కావాల్సిన యువకుడిని అన్న స్పృహలో ఉన్నట్టున్నాడు. ఆ అబ్బాయికి ఇదివరకు వచ్చిన సంబంధాల గురించి ఆ పెద్ద మనిషి ఒక లిస్టు చదివాడు. ఫలానా ఊరు వాళ్ళు 6 లక్షల నగదు, 60 తులాల బంగారము, ఒక బజాజ్ చేతకిస్తామన్నారట. అమ్మాయి MA చదివినందున వెళ్ళే వద్దనుకున్నారట. మరో సంబంధం ఏకంగా 2 లక్షల నగదుతో పాటు 1 లక్ష ఇంటి సామాను కూడా తీస్తామని వచ్చారట. అమ్మాయి నల్లగా ఉందని వీళ్ళు త్రోసిపుచ్చారట. ఈత వాత సంభాషణలో వాళ్ళు తేల్చింది ఏమిటంటే, లక్షలకు తక్కువ కాకుండా లక్షలకు లక్షలు కట్నం మీరు ఇచ్చుకోగలిగితేనే తర్వాతి విషయాలను గ్రహింపు కలిగించారనిపించింది. నరసింహం మా ఇంటి విషయాలు అవి చెప్పుకొచ్చాడు. ముందు అబ్బాయి వచ్చి అమ్మాయిని చూడనివ్వండి, మిగతా విషయాలు మళ్ళా మాట్లాడుకుందాం అన్న అభిప్రాయాన్ని వాళ్ళకి చెప్పాడు. వాళ్ళు ఈ విషయాన్ని గడుసుగా తిప్పికొట్టారు. వాళ్ళ ధోరణి అంతా మీరెంతలో ఉన్నారో తేల్చండనే. నరసింహం బయటపడలేదు. ముందు మీరు రండి అన్నాడు. మీ అడ్రస్ ఇచ్చి వెళ్ళండి, ఏ రోజు వచ్చేది ముందుగా ఉత్తరం రాస్తాం అన్నాడు అబ్బాయి తండ్రి. భోజనాలు అయిన తర్వాత బయలుదేరాం. అప్పటికి 2 గంటలు దాటింది. బస్సు బయలుదేరిన తర్వాత, ఈ సంబంధం మన కుదిరేది కాదు నరసింహం, వాళ్ళు చాలా ఖరీదుగా ఉన్నారు అన్నాను నేను. అట్లా ఆలోచించవద్దు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఇలాంటి పరిస్థితే ఎదురవుతుంది. డబ్బు గురించే కదా నీ చింత. మీ అమ్మాయి పెళ్ళికి తక్కువ పడినంత డబ్బు నేనే సమకూరుస్తాను. అయితే ఒక షరతు, మీ ఊళ్ళో ఉన్న నీ భూమిని అమ్మి డబ్బంతా నాకు ఇచ్చివేయాలి. నా బాకీ పోగా మిగిలిన మొత్తాన్ని మా కార్పొరేషన్లో వేస్తాను. 3 సంవత్సరాల్లో రెట్టింపు చేసి మీ 2 అమ్మాయి పెళ్లి కూడా నేనే జరిపిస్తాను అన్నాడు నరసింహం. సమస్య ఇంత సులభంగా పరిష్కారం అవుతుందని నేను అనుకోలేదు. అయినా భూమిని అమ్మేయడం మంచిదేనా? నరసింహం చెప్పిన పద్ధతిలో డబ్బును పెంచుకోవడం సరైనదేనా? ఇలా సాగుతూ ఉన్నాయి నా ఆలోచనలు. అతిగా ఆలోచించి బుర్రపాటు చేసుకోవద్దు మూర్తి. ముందు అమ్మాయి పెళ్లి జరిగే మార్గం ఆలోచించు. డబ్బు తేలేనట్టి నరుణకు కీర్తి సంపదలబ్బవోయ్ అని నువ్వు అభిమానించే గురజాడప్పారావు గారే అన్నాడు. డబ్బుతో డబ్బులు సంపాదించడం నేటి కళ. మీ అబ్బాయిని నాకు అప్పచెప్పు. వాడిని నా కింద 1 సంవత్సరం ఉండని, ఆ తర్వాత చూడు. నువ్వు నిటారుగా నడుస్తూ ఉన్నంతకాలము లోకం నీకు తలక్రిందులుగా కనిపిస్తుంది. నువ్వు తలక్రిందులుగా నడు, లోకము నీకు నిటారుగా కనిపిస్తుంది అంటూ హితబోధ చేస్తూ ఉన్నాడు నరసింహం. ఏదో ఇబ్బందిని అనుభవిస్తూ ఉన్నట్టుగా మౌనంగా ఉండిపోయాను నేను.
1: మీరింతవరకు సృజన సాహితీ కార్యక్రమంలో దృశ్యము అదృశ్యం

0: సమస్యము శ్రీ సింగమనేని నారాయణ గారి కథానిక విన్నారు.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా. మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
4: జీఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12 నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
3: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
4: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
3: బంగారం ధర తగ్గితే?
4: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
5: జీఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ సప్లై, జీఆర్టీ జ్యువెలర్స్.
0: కార్యక్రమం ఇప్పుడు విందాం భక్తిమాల, సినీ భక్తి గీతాలు.

మీరింతవరకు భక్తిమాల సినీ భక్తి గీతాలు విన్నారు. ఇంతటితో ఈనాటి హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 8:15 కావస్తోంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి.

0: Vande Mataram Rao reports The Hindu. West Bengal launches Ayushman Bharat. CM health insurance schemes, says the statesman. Hindustan Times, in its editorial piece, A Roadmap for Progress, writes that the successes of the PM Sabsadara focus is critical to resolving the immediate crisis of jobs. The paper elaborates that, like every such address from the ramparts of the Red Fort over the past 8 decades, Prime Minister Narendra Modi's speech to mark the 80th Independence Day combined a short-term actionable roadmap with the long-term path that the country should embark on. And finally, in a world record and Guinness feat, the Asian Age writes that 3 UAE-based Indians were among 65 skydivers who jumped from an aircraft at an altitude of 13,000 feet, each carrying their respective national flag, making it to the Guinness World Records. And with that, it's back to you, Abhishek.
1: Thank you, Pramod. And now, before we end the bulletin, the headlines once again. Self-enumeration for Census 2027 to begin today in Ladakh and identified snow-bound areas of Jammu and Kashmir. NTA to reconduct UGC NET exams for 3 subjects, English, Sociology and Commerce, following complaints of errors in these papers. Protesting Jharkhand students to hold fresh round of talks with state government in Ranchi today. IMD issues red alert for very heavy rainfall in Odisha and Gangetic West Bengal. Annual pilgrimage to Himalayan Shrine of Burha Amarnath begins in Jammu and Kashmir. And BWF Badminton World Championships to begin today in New Delhi. And for details of these stories and more, log on to our website www.newsonair.gov.in and News on AIR app. And with that, we end the morning news. Have a nice day.
2: ఆకాశవాణి పల్నాడు జిల్లా సమాచార లేఖ ఇప్పుడు వింటారు. పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేట పీరియడ్ గ్రౌండ్లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. రాష్ట పౌర సరఫరాల శాఖ మంత్రి నాదిండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసు గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను మంత్రి స్మరించుకున్నారు. దేశ అభివృద్దిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. పల్నాడు జిల్లా అభివృద్దికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా మాట్లాడుతూ స్వాతంత్ర్య దినోత్సవం ప్రతి భారతీయుడికి గర్వకారణమని పేర్కొన్నారు. జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో కోడెల శివప్రసాద్ స్టేడియంలో గత నెల 17వ తేదీన నిర్వహించిన రుణ వితరణ కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొని కేంద్ర ప్రభుత్వ పథకాల కింద 1,03,246 మందికి 3,216 కోట్ల రూపాయల రుణాల చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ బ్యాంకులు ప్రజల దగ్గరకు వెళ్లి సేవలు అందించాలన్నది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆలోచన అని అన్నారు. వీధి వ్యాపారులకు కూడా ప్రభుత్వమే గ్యారంటీ ఇచ్చి వారి వ్యాపారాలకు సహకరించాలని ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. బ్యాంకులు లబ్దిదారులకు ఎలాంటి హామీ లేకుండా రుణాలు ఇస్తున్నాయని తెలియజేశారు. ఆదివాసీ తెగలు, భాషలు, సంస్కృతి, సాంప్రదాయాలు, హక్కుల పరిరక్షణతో పాటు వారి సామాజిక ఆర్థిక అభివృద్దిపై అవగాహన కల్పించడమే ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ప్రధాన ఉద్దేశమని పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్ల తెలిపారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా పల్నాడు జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 9వ తేదీన కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన వేడుకలకు జిల్లా కలెక్టర్ నరసరావుపేట శాసనసభ్యులు అరవింద్ బాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అరవింద్ బాబు మాట్లాడుతూ ఆదివాసీలు విద్య, ఆర్థిక, సామాజిక రంగాల్లో అభివృద్ది చెంది అందరితో సమానంగా ఎదగాలని ఆకాంక్షించారు. పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలోని ఏరియా వైద్యశాలలో తల్లులు, నవజాత శిశువుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలను, కానుపుల విభాగం గదులను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఈ నెల 11వ తేదీన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తోందన్నారు. ముఖ్యంగా గర్భిణీలు, బాలింతలు, నవజాత శిశువుల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నట్టు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు జరిగేలా ప్రోత్సహించడంతో పాటు ప్రసవానంతరం తల్లి బిడ్డలను సురక్షితంగా వారి ఇళ్లకు చేర్చేందుకు అవసరమైన రవాణా సౌకర్యాలను మరింత బలోపేతం చేస్తున్నట్టు పేర్కొన్నారు. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు, విద్యావేత్త, తెలుగు భాషా సంస్కృతి పరిరక్షకుడు, మాజీ విద్యాశాఖ మంత్రి మండలి వెంకటకృష్ణారావు శత జయంతి ఉత్సవాలను ఈ నెల 4వ తేదీన పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేట కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా మాట్లాడుతూ తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతి పరిరక్షణకు మండలి వెంకటకృష్ణారావు చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. స్వాతంత్ర్యోద్యమంలో ఆయన పోషించిన పాత్రతో పాటు విద్యా, సామాజిక, సాంస్కృతిక రంగాల్లో చేసిన కృషి నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. పల్నాడు జిల్లా వినుగొండ నియోజకవర్గం ఈపూరు గ్రామంలో కస్తూర్బా గాంధీ

0: బాలికల పాఠశాల ఆవరణలో సమగ్ర శిక్షా నిధులతో నిర్మించిన బాలికల వసతి గృహాన్ని ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు, జిల్లా కలెక్టర్ కృతికా శుక్లాతో కలిసి గత నెల 24వ తేదీ ప్రారంభించారు. అనంతరం పేరెంట్ టీచర్ మీటింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీవి ఆంజనేయులు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో రాష్ట విద్యారంగంలో సమగ్ర సంస్కరణలు అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రతి శనివారం నిర్వహిస్తున్న నో బ్యాగ్ డే ద్వారా విద్యార్థుల్లో వ్యక్తిత్వ వికాసం, సృజనాత్మకత, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా మాట్లాడుతూ, విద్యార్థుల విద్యాభివృద్దిలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సమన్వయంతో పనిచేయాలని, ప్రతి విద్యార్థి ప్రతిభను వెలికితీసే దిశగా మెగా పేరెంట్ టీచర్స్ సమావేశాలు కీలకవేదికగా నిలుస్తాయని అన్నారు. జిల్లా వ్యాప్తంగా 2025-26 విద్యా సంవత్సరంలో 10వ తరగతి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులను సత్కరించేందుకు నిర్వహించిన షైనింగ్ స్టార్స్ 2026 అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం జిల్లా కేంద్రమైన నరసరావుపేట పట్టణంలో గత నెల 20వ తేదీన జరిగింది. 10వ తరగతిలో 500 మార్కులు సాధించిన విద్యార్థులలో ప్రతి మండలంలో సామాజిక వర్గాల వారీగా అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన 6 విద్యార్థులను ఎంపిక చేసి అవార్డులు ప్రదానం చేయగా, ఇంటర్మీడియట్లో అన్ని గ్రూపులు, అన్ని సామాజిక వర్గాలకు చెందిన అత్యుత్తమ ప్రతిభావంతులైన విద్యార్థులను కూడా ఎంపిక చేసి సత్కరించారు. ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి జేవి రామారావు మాట్లాడుతూ, 2026 ఎస్ఎస్సీ ఫలితాల్లో 87.5% ఉత్తీర్ణతతో రాష్ట్రంలో 12వ స్థానం, అలాగే ఇంటర్మీడియట్ ఫలితాల్లో 77% ఉత్తీర్ణతతో రాష్ట్రంలో 14వ స్థానం సాధించడం జిల్లాకు గర్వకారణమని పేర్కొన్నారు. ఇంతవరకు పల్నాడు జిల్లా సమాచార లేఖ విన్నారు. రచన కొత్తపల్లి సీను, ఆకాశవాణి పల్నాడు జిల్లా ప్రతినిధి. వ్యాఖ్యానం పోపూరి మురళీకృష్ణ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది.
2: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. చిత్రసీమ సినిమా పాటలు వింటారు. కరెక్ట్ ముందుగా సోగ్గాడు. ఈ చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన ఆత్రేయ గీతం, సంగీతం కెవి మహాదేవన్.
3: కొండలవాడ

0: ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
1: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
0: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
1: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
0: బంగారం ధర తగ్గితే?
1: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
2: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ సప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.
3: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
4: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
3: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
4: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
3: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
5: శ్రోతలు 101.7 మెగాహెర్ట్స్ పై చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమం తర్వాత సీతారాములు. ఈ చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన దాశరథి గీతం, సంగీతం సత్యం.

0: ನನ್ನ ಮಾತ ಮೇಘವು ಮೇಲು ಕೊಲಿತೆ ಅನುರಾಗವು ತೊಲಿ ಸಂಜವೇ ಅಡಲವು ತೊಲಿ ಪೊತ್ತು ಪಡುಪುಲು ಕೆಲವಾರೇ ತೂರುಪುಲು ವಿನಿಪಿಂಚೇ ರಾಗವು ಭೂಪಾಲ ಎಗಿರುಚ್ಚೇ ಕೆರಟವು ಸಿಂಧೂರು.
1: ಏ ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
2: జిఆర్టి గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు. 18% వరకు తరుగు లేకుండా 12 నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
1: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే
2: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
1: బంగారం ధర తగ్గితే
2: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
3: జిఆర్టి గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ సప్లై. జిఆర్టి జ్యువెలర్స్.
4: నోము ఈ చిత్రంలో పి సుశీల పాడిన దాశరథి గీతం, సంగీతం సత్యం.

0: ఏయ్, ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
1: జీఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12 నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
0: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
1: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
0: బంగారం ధర తగ్గితే?
1: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
2: జీఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జీఆర్టీ జ్యువెలర్స్.
3: మేలుకొలుపు ఈ చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన దాశరథి గీతం, సంగీతం మాస్టర్ వేణుం.

0: ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
1: జీఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12 నెలలో ఆభరణాలు కొనుక్కోవచ్చు.
0: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
1: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
0: బంగారం ధర తగ్గితే?
1: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
2: జీఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ సప్లై. జీఆర్టీ జ్యువెలర్స్.
3: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
4: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
3: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
4: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
3: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్. మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
5: కొండవీటి నాగులు. ఈ చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట. గీతరచన డాక్టర్ సి నారాయణరెడ్డి. సంగీతం జేవి రాఘవులు.

0: మీరు ఇంతవరకు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం నాన్నకు నమస్కారం ఈ శీర్షికన ప్రముఖ నిర్మాత శ్రీ బి నాగిరెడ్డి గారి గురించి వారి కుమారులు శ్రీ బి విశ్వనాథ్ రెడ్డి గారితో పరిచయం. మొదటి భాగం పరిచయకర్త డాక్టర్ నాగసూరి వేణుగోపాల్.
1: విశ్వం గారు నమస్కారం అండి.
2: నమస్కారం.
1: ఒకతరం పాఠకులకి విజయ చిత్ర, చందమామ ఇలాంటి పత్రికలు చూసేవాళ్ళకి మీరు విశ్వంగా పరిచయం. అయితే మరో రకంగా చూస్తే మొత్తం నాగిరెడ్డి గారు, చక్రపాణి గారు మొదలుపెట్టిన చాలా విషయాలకి మీరు ఒక ప్రతినిధిగా పత్రికా రంగంలో కొనసాగారు. ఈరోజు మిమ్మల్ని మా ఆకాశవాణికి ఆహ్వానించాం నాన్నకు నమస్కారం అనే కార్యక్రమంలో బి నాగిరెడ్డి గారి గురించి కొన్ని విషయాలు మా శ్రోతలకు మీ ద్వారా తెలియజేస్తామని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. విశ్వం గారు, మీరు ఒక్కసారి నాన్నగారిని గుర్తు చేసుకుంటే, నాగిరెడ్డి గారిని, ఏ విషయాలు మీకు చాలా ప్రస్ఫుటంగా టక్కున గుర్తొస్తాయంటారు?
2: ఆయన ఒక నిరంతర కృషివరుడు అండి. అదే కాకుండా కర్మయోగి అనొచ్చాయన్ని, సెల్ఫ్లెస్, స్వార్థపరుడు కాదు. ఎన్నో విధాలుగా ఆయనలో నేర్చుకోవాల్సిన మంచి గుణాలు వారిలో చూడగలిగాను, నేర్చుకోగలిగాను, ఫాలో చేయగలిగాను. అది ఒక మాత్రమైన భాగ్యంగా నేను అనుకుంటాను. అఫ్కోర్స్ మీరు ఈరోజు నన్ను ఇక్కడ పిలిచారు అంటే ఫాదర్ని గురించి, నాయన గారి గురించి అడగాలనుకున్న విషయాలను గురించి చెప్పాలన్నా కూడా ఎన్నో చెప్పుకోవచ్చు, ఎన్నో జ్ఞాపకాలు. కానీ వారు మాకు నేర్పింది, వారి కుమారులుగా మమ్మల్ని ఎప్పుడూ ఆయన ట్రీట్ చేయలేదు. బిజినెస్లో ఉన్నప్పుడు మాకు కలిసిమెలిసి తిరిగే వారు కాదు. కానీ ఒక వయసు వచ్చిన తర్వాత మమ్మల్ని ఆయన అంటే ఫ్రెండ్స్ లాగే ట్రీట్ చేశారు. అందులో సమానంగా ఎటువంటి భేదం లేకుండా, అంటే మాలో ఒక న్యాచురల్ టాలెంట్ డెవలప్ చేయడానికోసం అనేసి వారు మాకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారు. సో ఐ థింక్ అదే అనుకుంటాను మా అందరిలో, మా బ్రదర్స్లో అందరిలో, మేము ఈరోజు ఈ స్థితికి పెరగలిగామంటే అది వారు మమ్మల్ని మాకు వారిచ్చిన ఒక తరిపీదు, ఒక ట్రైనింగ్ అని చెప్పాల్సింది. ప్రత్యేకంగా వారి గురించి చెప్పాలంటే ఒక, అఫ్కోర్స్ నేను అన్నట్టు ఆయన ఒక కర్మయోగైనా చెప్పచ్చు, బికాజ్ ఆయనలో అన్నీ మంచి గుణాలు, నో అంటే నిస్వార్థంగా ఆయన ఏది ఆయన కోసం అనేసి ఆయన ఏది చేసుకోలేదు. అండ్ ప్రతిదీ ఆయన ఒక టీమ్ స్పిరిట్తో బిజినెస్ పెంచడం జరిగింది.
1: విశ్వనాథ్ రెడ్డి గారు, మిగతా విషయాలు మాట్లాడుకునే ముందు నాగిరెడ్డి గారికి ఎంతమంది పిల్లలు, మీరు ఎన్నోవారు, ఆ వివరాలు ఒకసారి మా శ్రోతలు గుర్తు చేస్తే మళ్ళీ విషయాలు.
2: మేము ఆరుగురు అండి, నలుగురు అన్నదమ్ములు, ఇద్దరు అక్క చెల్లెలు, దట్ ఈస్ నలుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. నేను నాలుగోవాణ్ణి, అంటే నాకంటే ముందు అంటే ఇద్దరు అన్నలు, ఒక అక్క, నా తర్వాత ఒక చెల్లెలు, ఒక తమ్ముడు.
1: పేర్లేంటి సార్?

0: పెద్దన్న పేరేమో లక్ష్మీ నరసింహప్రసాద్ అంటే బిఎల్ఎన్ ప్రసాద్ అంటారు. ఆయన తర్వాత మా అక్క జయలక్ష్మి, అన్న వేణుగోపాల్ రెడ్డి, నా తర్వాత శారద చెల్లెలు, యంగెస్ట్ ఏమో వెంకట్రామరెడ్డి అంటే బాబ్జీ అని పిలుస్తాం. 1947లో పుట్టాడు, సో అందరూ ముద్దుగా బాబ్జీ అని పిలుస్తారు.
1: విషయం గారు, మనం మిగతా విషయాలు మాట్లాడే ముందు బి నాగిరెడ్డి వీళ్ళు ఏ ప్రాంతం నుంచి మద్రాసుకు వచ్చారు? మామూలుగా మేము చదువుకున్నది ఏంటంటే ఉల్లిపాయల వ్యాపారం ఆయన మద్రాసులో ప్రవేశించారని, తర్వాత సినిమా రంగం, పత్రికలు, అసలు హాస్పిటల్ ఇలాగ ఒక రకంగా వ్యాపారం విస్తృతం అవడం, తర్వాత ఒక రకంగా చరిత్రను సృష్టించే పరిస్థితిలో వారు సాగారు. ఇప్పుడు నాగిరెడ్డి వాళ్ళు ఏ ప్రాంతం వాళ్ళు, ఆ వివరాలు కొంచెం చెప్తారా?
0: మా ఇంటి పేరు బొమ్మిరెడ్డి. మా వంశస్థులు వై కొత్తపల్లె అంటారు, తాడిపత్రిక దగ్గరలో. అక్కడ చాలా సంవత్సరాలు స్థిరపడ్డారు. అంటే ఒరిజినల్గా కర్నూలు దగ్గర బొమ్మిరెడ్డి వారి పల్లి నుంచి అక్కడికి వచ్చి స్థిరపడ్డారనేది నేను విన్నాను. అందులో అక్కడ అంటే నాన్న మటుకు పెరిగింది జేజ్ అంటే మా నాయనమ్మ తల్లిదండ్రుల దగ్గర. వాళ్ళు కొత్తపల్లికి దగ్గరలో పుట్టిపాడు అనేసి ఒక గ్రామం ఉంది, అక్కడ వారు పెరిగారు. నాయన చిన్నప్పుడే అంటే 3-4 ఏళ్ళు ఉంటుంది అనుకుంటాను, ఆ వయసులో ఆ టైంలో మా తాతగారు ఏమో చెన్నైకి రావడం జరిగింది. ఇప్పుడు ఆయన వచ్చి ఐ థింక్ ఇట్ ఈస్ అబౌట్ ఆల్మోస్ట్ 100 సంవత్సరాల ముందు వారు ఇక్కడ చెన్నైకి రావడం ఉల్లిపాయల వ్యాపారం మీద. అండ్ ఇక్కడికి వచ్చి ఉల్లిపాయలు ఎగుమతి చేయడంలో ఆయన బిజినెస్ స్టార్ట్ చేశారు. ఆయన ఆయన పార్ట్నర్ ఒక ఆయన అంటే బిఎన్కే లిమిటెడ్ అనేసి, బిఎన్ అంటే బి నరసింహారెడ్డి, కే అంటే కొండారెడ్డి అని, వాళ్ళిద్దరు కలిసి స్టార్ట్ చేశారు ఇక్కడ.
1: కొండారెడ్డి పార్ట్నర్
0: వాళ్ళంటే సేమ్ అదే ఊరు అనుకుంటాను. నాకు వారితో అంత నేను వారిని కలవలేదు, చూడలేదు. ఆ విధంగా ఆ బిఎన్కే లిమిటెడ్ అనేసి ప్రారంభమైంది. అండ్ తాత ఇక్కడ స్థిరపడేంతవరకు మా నాన్నేమో పుట్టిపాడులో, మా పెద్దనాయన బిఎన్ రెడ్డి గారు తాడిపత్రి అక్కడ చదవడానికి కోసం అనేసి వారిని అక్కడ ఈ 2 చోట్ల ఉంచి,
1: అంటే బిఎన్ రెడ్డి గారు అంటే సినిమా ప్రకాశ్ సినిమా దర్శకులు,
0: మా నాన్న అన్న బిఎన్ రెడ్డి గారు, వారు తాడిపత్రిలో స్కూల్లో చదువుతూ ఉండేవారు. ఇక్కడేమో నాన్నేమో పొట్టిపాడులు తాత దగ్గర. సో అక్కడి నుంచి ఇక్కడ మెడ్రాస్కి వచ్చి తాత చాలా కష్టపడి పైకి వచ్చాడు ఆయన. అండ్ నాన్న 14 ఇయర్స్ అనుకుంటా నాన్నకి, అతను 14 ఏళ్ళప్పుడు ఊరు నుంచి పొట్టిపాడు నుంచి ఇక్కడికి చెన్నైకి పిలుచుకోరావడం జరిగింది. దాని తర్వాత అఫ్కోర్స్ ఇక్కడ ముత్యాలపేట స్కూల్లో ఆయన చదవడం స్టార్ట్ అయ్యి, అంటే ఎక్కువ సంవత్సరాలు ఆయన స్కూల్లో చదవలేదు, బికాజ్ అటుపాటికి ఈ ఫ్రీడమ్ స్ట్రగుల్ ముమ్మరంగా జరగడం, దానిలో ఆయన పాల్గొనడం, స్కూల్ నుంచి ఆయన బయటకు రావడం, దాని తర్వాత తాతతో పాటి వ్యాపారంలో చేరడం జరిగింది. కానీ పెద్దనాయన మటుకు అక్కడి నుంచి మొదటి తాడిపత్రి నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ చెన్నైలో కాలేజీలో చేరి వారేమో ఆడిటర్ కోర్సు అంటే జీడీఏ అనేసి ఆ రోజుల్లో అది అంటే దానిలో చేరి ఆయన పాస్ అయినారు. ఆయన ఒక్కడే గ్రాడ్యుయేట్ యాక్చువల్లీ ఫ్యామిలీలో. వారికి ఈ డ్రామాలు, ఈ కల్చరల్ ప్రోగ్రామ్స్ వీటిలో వారికి ఎక్కువ అభిమానం ఉండేది. ఆయన యాక్చువల్లీ మొదలు స్టార్ట్ చేసింది ఫిలిం బిజినెస్. కానీ నాన్నేమో తాతతో పాటి ఉల్లిపాయల బిజినెస్ కోసం అనేసి

0: రంగూన్ పోవడం జరిగింది. అక్కడ ఒక సంవత్సరం రోజులు మోర్ దెన్ ఎ ఇయర్ ఆయన అక్కడ ఉండి అక్కడ బిజినెస్ పెంచి బాగా అభివృద్ధి చేసుకున్న తర్వాత ఆయనకి ఆరోగ్య
1: ఏ సంవత్సరం అండి రంగూన్ వెళ్ళింది?
0: సెకండ్ వరల్డ్ వార్ అప్పుడు అండి. ఆ టైంలో వారికి ఆరోగ్యం దెబ్బతినడంలో మళ్ళీ తిరిగి మద్రాస్ చెన్నైకి రావడం జరిగింది. ఆ టైంలోనే వారికి వివాహం కూడా జరిగింది.
1: ఇక్కడ మనం ఈ వివరాలు గమనించినప్పుడు వ్యాపారం నుంచి సినిమాల వైపు వెళ్ళడం, పత్రికల వైపు వెళ్ళడం, మీరు అన్నారు బిఎన్ రెడ్డి గారు సినిమా ప్రవేశం చేశారని. ఈ రెండు విషయాల్ని మనం చర్చించాలనుకున్నప్పుడు మనకి ఖచ్చితంగా గుర్తుకు వచ్చే వ్యక్తి చక్రపాణి గారు. చక్రపాణి గారు నాగిరెడ్డి గారి స్నేహం గురించి ఇప్పటికీ చాలా విభిన్నమైన ఒక కథనంగా మనం చెప్పుకుంటాం. ఎందుకంటే ఆయన ఏమో గుంటూరు వ్యక్తి, ఇతనేమో రాయలసీమ వ్యక్తి, మరి ఆయన పూర్తి సాహిత్యకారుడు, ఇతను వాణిజ్యవేత్త, ఇలాగా ఈ విభిన్నమైన ధృవాలు కలిసి చాలా కాలం అద్భుతాలు వాళ్ళు సృష్టించిన సందర్భం ఉంది. ఇప్పుడు ఈ సినిమాలు, పత్రికలు, వీటి గురించి వాళ్ళ విజయాలు మనం అనుకోవాలనుకున్నప్పుడు ఎలా మొదలెట్టచ్చు అంటారు?
0: సాహితీపరంగా మా పెద్దనాయనకి ఏదో కొత్తదనాన్ని ఇవ్వాల సినిమా, ఆయన డైరెక్ట్ చేసే సినిమాల్లో అనేది ఆయన చిరకాల వాంఛ. అదే కాకుండా ఆయన అది ప్రూవ్ చేయగలిగారు వందే మాతరం నుంచి దేవత వరకు. దాని తర్వాత స్వర్గసీమ మొదలుపెట్టేటప్పుడు ఆ రోజుల్లో ఒక కథ అంటూ నిర్ణయించిన తర్వాత దానికి మాటలు పాటలు ఇవన్నీ మేము చాలా చర్చలు చేసిన తర్వాతే వాళ్ళు ఫైనలైజ్ చేసేవాళ్ళు. సో ఆ టైంలో ఒక మంచి డైలాగ్ రైటర్ కావాల్సి వచ్చిందంటే స్క్రీన్ ప్లేకును డైలాగ్ రైటరు. సో ఆ రోజు అప్పుడు ధర్మపత్నికి చక్రపాణి గారు ఫస్ట్ టైం రాయడం జరిగింది. దాని తర్వాత వారు తెనాలికి వెళ్ళిపోయినారు. ధర్మపత్ని టైంలోనే ఆయన భార్య మరణించడం, ఆయన ఇద్దరు పిల్లలు చూసుకోవాల్సి వచ్చి తెనాలికి మళ్ళీ తిరిగి వెళ్ళిపోయినారు. కానీ అప్పటికే వారు పుస్తకాలు పబ్లిష్ చేసేవారు. సో ఆ టైంలో వారి అంటే మా మేనేజర్ రామారావు అనేసి, చందమామ రామారావు అని, వారికి చక్రపాణి గారితో పరిచయం ఉండేది. సో పెద్దనాయన కొత్త రచయిత కోసం వెతకడం మొదలుపెట్టినప్పుడు చక్రపాణి గారిని పిలుచుకొని వచ్చారు. దట్ ఈస్ స్వర్గసీమ డైలాగ్స్ రాయడానికి, స్క్రీన్ ప్లేకి. అఫ్కోర్స్ స్క్రీన్ ప్లే ఆయన చక్రపాణి గారికి అలవాటు లేదు. పెద్దనాయన హెల్ప్ చేయడంతో చక్రపాణి గారు స్క్రీన్ ప్లేను డైలాగ్స్ స్వర్గసీమకు రాశారు. అది 42లో అనుకుంటాను మొదలుపెట్టి 43లోనూ ఇప్పుడు రిలీజ్ అయింది పిక్చరు. సో ఆ టైంలో వీరు చక్రపాణి గారు రావడం, మా నాయన ఏమో వాహినితో పాటి అంటే ఈ ఆయనకి ఆయన కూడా భాగస్థుడు. అదే కాకుండా ఈ స్క్రిప్టు చర్చలప్పుడు పాల్గొనేవారు పెద్దనాయనతో, తర్వాత ఆయన టీంతో పాటి వాహిని టీంతో. అది ఆ విధంగా చక్రపాణి గారితో పరిచయం ఏర్పడింది. అప్పటికే బిఎన్కే ప్రెస్ చెన్నైలో స్టార్ట్ చేశారు పెద్దనాయన, అంటే పెద్దనాయన గూడవల రామబ్రహ్మం గారి కోసం అనేసి ఒక లెటర్ ప్రెస్ ఒకటి స్టార్ట్ చేయడం జరిగింది. అప్పుడు వారు ఎడిట్ చేసే పత్రిక
1: ప్రజామిత్ర
0: కొన్ని నెలలు అక్కడ ప్రింట్ చేశారు బిఎన్కేలో. అండ్ సో బిఎన్కే ప్రెస్ అప్పటికే ఎస్టాబ్లిష్ అయింది. బిఎన్కే ప్రెస్ ఏమో నాయన చూసుకునేవారు. చక్రపాణి గారు వారి పుస్తకాలు మళ్ళీ రీప్రింట్ చేయాలనేసి ఆయన ప్లాన్ చేసేటప్పుడు తెనాలి నుంచి మళ్ళీ చెన్నైకి రావడం, బిఎన్కే ప్రెస్లో ప్రింట్ చేయడం. ఆ టైంలో నాయనకు కొంచెం ఆయన దగ్గర కావడం జరిగింది. సో అదే టైంలో 1945లో బిఎన్ గుప్తా అనేసి ఒక ఆయన, అంటే బెంగళూరు వాస్తవులు బట్ ఇక్కడ చెన్నైలో ఉండేవారు వాళ్ళు, ఆయన ఆంధ్రజ్యోతి అనేసి ఒక పత్రిక రన్ చేసేవారు.

0: అనివార్య పరిస్థితుల వల్ల అది నిలిపేయాల్సి వచ్చింది. అది ఆ పత్రికని నాయన తీసుకొని చక్రపాణి గారు ఎడిటర్గా, నాయన ప్రింటర్గా, వారేమో పబ్లిషర్గా, అంటే వారికి కొన్ని రోజులు ప్రచురించడానికి సహాయపడ్డారు. కానీ అది వారెందుకో ఆ పత్రికని నాయనకును చెక్కన్న గారికి ఇచ్చేసి ఆయన హీ హాజ్ రిటైర్డ్ ఫ్రమ్ ది ఆర్గనైజేషన్. సో అప్పుడు ఆంధ్రజ్యోతి అనే పత్రికని, అంటే ఇట్ ఈస్ సోషియో పొలిటికల్
1: మాసపత్రిక.
0: సో వాటికి ఆ పత్రికని ఎడిట్ చేయడం మొదలుపెట్టారు చక్రపాణి గారు. అది ఆ విధంగా ఫ్రెండ్షిప్ బలపడింది. అండ్
1: ఏ సంవత్సరం ఉండొచ్చు?
0: 1945లో ఉంది. 44 నుంచి అని చెప్పచ్చు, యూనో, బికాజ్ వాళ్ళ రిలేషన్షిప్ గ్రాడ్యువల్గా డెవలప్ అయ్యి దే హ్యావ్ బికమ్ థిక్ ఫ్రెండ్స్. యాక్చువల్లీ చక్రపాణి గారికి ఆచారప్పన్ స్ట్రీట్లో బిఎన్కే ప్రెస్ ఉన్నప్పుడు పైన ఒక రూమ్ వారికి ఇచ్చి, అంటే హీ వాజ్ విడోవర్ అండ్ పిల్లకాయలేమో ఆయన ఇద్దరు కొడుకులు తెనాల్లో ఉండేవారు. దాని తర్వాత ఇక్కడ చెన్నైకి తీసుకొని వచ్చి చిల్డ్రన్ గార్డెన్ స్కూల్లో చేర్పించారు. సో ఆ విధంగా హీ బికేమ్ పార్ట్ ఆఫ్ ది ఫ్యామిలీ. మాతోనే కలిసిపోయారు చక్రపాణి గారు. అండ్ నాన్న ఫ్యామిలీలో డివిజన్ వచ్చిన తర్వాత 1947-48లో, అంటే టీనగర్లో మేము రామస్వామి స్ట్రీట్లో, అంటే నాగయ్య గారి ఆఫీస్ ఇల్లు ఆయన, అంటే ఒక బాడుగ ఇల్లు తీసుకున్నారు ఆఫీస్కి. దీనికి మేము షిఫ్ట్ కావడం, షిఫ్ట్ అయిన అప్పుడు వారికి కూడా మేడ మీద ఒక రూమ్ తయారు చేసి చక్రపాణి గారికి కూడా ఆచారప్పన్ స్ట్రీట్ నుంచి టీనగర్కి షిఫ్ట్ చేయడం జరిగింది. సో అప్పటి నుంచి ఆయన పార్ట్ ఆఫ్ ది ఫ్యామిలీ ఓన్లీ. ఈజ్ మేమంతా చెక్కన్న అని
1: పిలిచేవాళ్ళం. మీ నాన్నగారు కూడా అలాగే,
0: అంతే, అఫ్కోర్స్ ఆయన పేరు చెక్కన్నగా మారిపోయింది అంతే.
1: చక్రపాణి చెక్కన్న అయిపోయారు.
0: ఇఫ్ ఐ హావ్ టు బి వెరీ ఫ్రాంక్, మేము చెక్కన్నతో ఎక్కువ చనువుగా ఉండేవాళ్ళం నాన్నకన్నా. నాన్న దగ్గరికి అసలు నాన్న ఎప్పుడు పొద్దున ఆఫీసుకు పోతే ఇద్దరు ఒకటిగా పోయేవాళ్ళు, ఒకటిగా వచ్చేవాళ్ళు. కానీ వచ్చిన తర్వాత ఆయన ఏదో బిజీగా ఉండేవారు. కానీ చక్రపాణి గారు మట్టుకు మాతో కొంచెం ఏదో ఒకటి మాకు నచ్చే విషయాలు చెప్పడం, మాతో పాటి ఫ్రెండ్లీగా ఉండడం, అది జరిగేది. వారికి చిన్న అదే పిల్లలంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి ఆయనకి. మగపిల్లలకైనా కూడా, అంటే బ్రదర్స్తో కాకన్నా కూడా సిస్టర్స్తో ఎక్కువ క్లోజ్గా ఉండేవాళ్ళు. ఆడపిల్లలంటే ఆయనకు చాలా ఇష్టం.
1: అంటే చక్రపాణి గారు పరిచయం కావడం, ప్రెస్, తర్వాత ఈ పత్రికలు అన్నారు కదా, మరి సినిమాలు పత్రికలు ఇవి ఏ ముందు మొదలయ్యాయి?
0: పత్రికలు అండి. ఆంధ్రజ్యోతి తర్వాత 1947లో చందమామ అంటే మొదలుపెట్టారు. నేను మా పిల్లలకి ఒక కథల ద్వారా నీతి, దేశభక్తి, అంటే ఒక యూనిటీ, ఇవన్నీ అమాంగ్ ది చిల్డ్రన్ ఫ్రమ్ డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ లైఫ్. సో అది ఆ కమ్యూనిటీస్ని దగ్గర చేయాలనేసి, అంటే బికాజ్ బేసిక్గా బోత్ చక్రపాణి గారు కానీ నాయన గారని వాళ్ళకి ఈ ఫ్రీడమ్, దీనిలో దే హ్యాడ్ సమ్ రోల్ టు ప్లే అండ్ దే వాంటెడ్ టు కాంట్రిబ్యూట్. వాళ్ళ ఎంతవరకు వాళ్ళ వల్ల వీలవుతుందో ఆ విధంగా దేశ స్వాతంత్రం టైంలో వాళ్ళు కూడా,
1: అంటే అప్పటి రోజులే అలాంటివి. బిఎన్ రెడ్డి గారి గురించి చెప్పినప్పుడు మీరు వందే మాత్రం సినిమా అన్నారు కనుక 1947లో మాసపత్రిక పిల్లల కోసం వచ్చింది కనుక ఖచ్చితంగా దాని ఉద్దేశం అలాగే ఉంటుంది.
0: అదే, తెలుగు తమిళ్ రెండు లాంగ్వేజెస్లో స్టార్ట్ చేసి
1: ఒకేసారి.
0: దాని తర్వాత కన్నడం, హిందీ, ఇట్లా ఒక 8 లాంగ్వేజెస్ వరకు వాళ్ళు, అంటే వాళ్ళు ఎక్స్పాండ్ చేస్తా పోయినారు నాన్నను చక్రపాణి గారు. కానీ చందమామలో అది ప్రాఫిట్ మోటివ్తో ఏది చేయలేదు. ఇట్ వాజ్ యాక్చువల్లీ నో ప్రాఫిట్ బేసిస్లో అది అదే డెవలప్ చేస్తా పోయారు. అది దానివల్లే నేను చందమామ చాలా ఏళ్ళు, అదే 6 మేము అమ్మేవాళ్ళం చందమామ. ఫస్ట్ టైం 50 పైసలు

0: చేస్తేనే అందరూ కొంచెం ఎక్కువైంది అనే ఒక ఫీలింగ్ ఉండింది. బికాజ్ ఆ అరణాలు పెంచే పైన వి హావ్ నెవర్ సోల్డ్ ది మ్యాగజీన్ ఫర్ ఎ లాంగ్ లాంగ్ టైమ్.
1: 47లో మీరు ఏం చేస్తున్నారండి?
0: 47లో నేను నాకు 3 ఏళ్ళు అండి.
1: 3 ఏళ్ళు కాబట్టి ఆ విషయం తెలిసే అవకాశం లేదు. ఈ పత్రిక రాకముందు పిల్లల పత్రికలు ఉండేవా, అసలు ఎలా ఉండేవి, అంటే ఇది ఏ రకంగా భిన్నంగా ఉంది? ఎందుకంటే తర్వాత మీరు నిర్వహణలో నడిచింది కనుక.
0: చందమామ వచ్చే ముందు బాల అనేసి బాలానందం వల్ల
1: న్యాయపతి రాఘవ
0: వాళ్ళది ఉన్నింది అనేసి, అంటే నాకు అంతగా తెలీదు, బట్ ఐ హర్డ్ దట్ యునో దేర్ బాల వాస్ దేర్.
1: వాళ్ళతో మా ఆకాశవాణికి చాలా సంబంధం ఉంది.
0: అవును, రేడియో అన్నయ్య అఫ్ కోర్స్ చాలా మంది యూనో మీన్ అసోసియేషన్లో ఉన్న వాళ్ళంతా లేటర్ ఆన్ వాళ్ళ దే హవ్ గాన్ ఇన్ టు సో మెనీ యాక్టివిటీస్ యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్.
1: ఈ పత్రిక మీరు పిల్లల పత్రిక గురించి చెప్పారు, మరి సినిమాల్లోకి ఎలా?
0: చందమామ ఐ థింక్ ఆర్ లాంగ్వేజెస్లో స్టెబిలైజ్ అయ్యే టైంలో 1949లో అనుకుంటానండి, 1949లోనే. అంటే వాహిని ప్రొడక్షన్స్ అంటే మా పెదనాయన స్టూడియో బిల్డ్ చేయాలనేసి, అంటే ఇక్కడ బయట స్టూడియోలో షూట్ చేసేటప్పుడు వీళ్ళకి అంతగా ఫెసిలిటీస్ దొరకడం లేదనేసి అంటే వాహిని స్టూడియోనే స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుంది అనే ఒక ఐడియా ఒకటి. దేవర్ ఎంటర్టైనింగ్ ఆ టైంలో వారు కోలాపూరు, పూణే, బాంబే, తర్వాత కాల్కటా అన్ని ఊర్లు తిరిగి అక్కడ, అంటే అప్పుడు ఆ రోజుల్లో స్టూడియోలు అక్కడ ఉన్నాయి. సో అక్కడ ఎలా రన్ చేస్తూ ఉన్నారు ఏమిటనేసి వారు ఒక 3 సంవత్సరాలు హీ హాజ్ డన్ లాట్ ఆఫ్ సర్వే చేసి వచ్చి ఇక్కడ వడపల్లిలో
1: సర్వే చేసింది ఎవరండి?
0: పెద్దనాయన
1: బిఎన్ రెడ్డి గారు.
0: బిఎన్ రెడ్డి గారు. సో వారు ప్లాన్ చేసి స్టూడియో వాయిని స్టూడియో స్టార్ట్ చేయాలనేసి మొదలుపెట్టే టైంలో వారికి పక్క బలంగా, అంటే యాక్చువల్లీ ఫైనాన్షియరు పార్ట్నరు మూలా నారాయణ స్వామి అనేసి తాడిపత్రి వాస్తు, ఆయన ఆయనకు ఐ మీన్ ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం, ఏదో ఎక్సైజ్లోనో ఇన్కమ్ ట్యాక్స్లోనో ఏదో ప్రాబ్లం ఒకటి ఈ ఫేస్డ్ యాక్చువల్లీ ఆయన ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ టైంలో వారికి అంటే గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేయాల్సి వచ్చి డబ్బు కావాల్సి వచ్చింది. పెద్దనాయన అడిగారు, అంటే వాహినిలో వీలైతుందా అక్కడ ప్రొడక్షన్ నుంచి తీసి ఇవ్వడానికి అనేసి. కానీ వాహినిలో అప్పటికే దే డింట్ హ్యావ్ సో మచ్ ఆఫ్ సర్ప్లస్. సో ఆ టైంలో మా నాన్నని అడిగారు, ఆయన అప్రోచ్ చేస్తే అది నాన్న ఏమో సాధారణంగా వారి మనస్తత్వంలో అది ఎట్లా అంటే ఎవరు ఏదైనా హెల్ప్ చేస్తే వారికి చిన్న హెల్ప్ అయినా కూడా సరే అది తిప్పి మళ్ళీ ఈ మస్ట్ రీపే దట్ డెట్ ఆఫ్ గ్రాటిట్యూడ్. సో దీంతో వారికి కొంచెం కష్టమైనా కూడా డబ్బు అరేంజ్ చేసి ఆయన నా మూలనారాయణ స్వామికి హెల్ప్ చేయగలిగారు. దట్ హాస్ ఇంప్రెస్డ్ ఆయన నారాయణ స్వామి గారికి. ఆయన ఇన్ టర్న్ నా అదే నాయన్ చేసిన సహాయానికి ఇన్ టర్న్ ఈ సెట్ దట్ యూ బీ ది మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ వాహిని. సో ఐ వుడ్ లైక్ టు అపాయింట్ యూ యాజ్ ది మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ది వాహిని. అప్పటి వరకు పెద్దనాయన ఉండేవారు. సో పెద్దనాయన్ని సంప్రదించడం జరిగింది. సో అప్పుడు పెద్దనాయన ఏమో శ్రీ నారాయణ స్వామి సంగతి తెలిసిందే, నువ్వు లేదు నువ్వు ఒప్పుకోకపోతే ఇంకెవరో ఒకరునే అపాయింట్ చేస్తారు, కానీ హీ వాంట్స్ టు యునో ఎక్స్ప్రెస్ హిస్ గ్రాటిట్యూడ్ టు యూ ఫర్ ది హెల్ప్ యు హావ్ రెండర్డ్. సో నువ్వు యు యాక్సెప్ట్ ఇట్, నాకేం ఐ మీన్ అబ్జెక్షన్ లేదనేసి పెద్దనాయన చెప్పడంతో హీ హాజ్ బికమ్ ది మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ వాహిని. సో స్టూడియో న్యాచురల్గా అప్పుడు బిల్డింగ్ వర్క్ జరుగుతూ ఉంది, అండ్ దట్ వాజ్ ది టైమ్ వెన్ ఫాదర్ టుక్ ఓవర్ వాహిని ప్రొడక్షన్స్. అప్పుడు గుణసుందర్ కథ ప్రొడక్షన్లో ఉంది. స్టూడియో తీసుకున్నారు కాబట్టి చక్రపాణి గారు నాయన వీళ్ళు

0: అంటే స్టూడియో రన్ చేయడానికి ఓ ప్రొడక్షన్ ఉండాలా. సో వాహిని ఎలా తిరిగి పెద్దనాయన టీం కాబట్టి ఆయన రన్ చేస్తూ ఉన్నారు కాబట్టి చక్రపాణి గారితో సంప్రదించి, అఫ్కోర్స్ చక్రపాణి గారు కూడా అప్పుడు అడ్వాన్స్ చేశారు వాహిని ప్రొడక్షన్, అదే స్టూడియో షేర్ కింద వారు ఇన్వెస్ట్ చేశారు కొంచెం అమౌంట్. సో ఆ విధంగా విజయ ప్రొడక్షన్స్ స్టార్ట్ అయింది. విజయ ప్రొడక్షన్ స్టార్ట్ అయిన తర్వాత వారి చక్రపాణి గారి కథనే బేస్ చేసి షావుకార్ అనేసి
1: మొదటి సినిమా.
0: సో దట్స్ హౌ ఫాదర్ ఎంటర్డ్.
1: ఇప్పుడు విజయాన్ని పేరు పెట్టడంలో ఏమన్నా ప్రత్యేకత ఉందా, అది ఎవరు నిర్ణయించారు? ఎందుకంటే తెలుగు సినిమాను లేదంటే భారతీయ సినిమాను మనం పరిశీలన చేసినప్పుడు ఒక చాలా స్పష్టంగా మనకు కనబడుతుంది ఆ సంస్థ కాంట్రిబ్యూషన్.
0: మా అక్క పేరు జయ అండి, జయలక్ష్మి. షీ వాజ్ యాక్చువల్లీ క్లోజ్ టు మా చక్రపాణి గారి వారికి, అండ్ అఫ్ కోర్స్ షీ వాజ్ ఆల్సో వెరీ డైనమిక్ పర్సన్. అండ్ అది ఒకవేళ ఆమె పేరైనా ఉండొచ్చు, లేదా నాన్నగారు పెరిగిన ఊరు పొట్టింపాడులో, అంటే మా తాత పేరు హనుమంతరెడ్డి, వాళ్ళ ఇలవేలుపేమో ఆంజనేయులు, మా ఇలవేలుపేమో నరసింహస్వామి. సో పొట్టింపాడులో టెంపుల్, అక్కడ గుడి కూడా అక్కడ ఈ రెండు ష్రైన్స్ ఉన్నాయి,
1: నరసింహస్వామి.
0: సో హనుమంతుడు విజయుడు, బికాజ్ అంటే హనుమంతుడికి కూడా విజయ అదే పేరుంది కాబట్టి హనుమంతుడినే పతాకంలో పెట్టి
1: విజయ పతాకం.
0: సో ఆ విధంగా
1: అవును, అది స్క్రీన్ మీద కనబడగానే ఒక ప్రత్యేకమైన సంగీతం విజయ సంకేతంగా రెపరెపలాడుతుంది.
0: అఫ్కోర్స్ విజయం అంటే ఎలా తిరిగి అందరికీ
1: అది వాళ్ళ లక్ష్యం కూడా కావచ్చు.
0: దట్ ఈస్ హౌ విజయ ప్రొడక్షన్స్, వాహిని అక్కడ, విజయ ఇక్కడ.
1: అంటే మీరు చాలా సినిమాలు వచ్చినట్టున్నాయి విజయ ప్రొడక్షన్స్లో.
0: ఆల్మోస్ట్ 50 వరకు ఉన్నాయండి, అంటే అన్నీ కలిపి నో, బికాజ్ ఫైనాన్స్ చేసిన ఫిలిమ్స్, కో ప్రొడక్షన్స్ అన్నీ కలిపి దగ్గర 50.
1: షావుకార్ వచ్చింది ఏ సంవత్సరం అండి?
0: 1949లో స్టార్ట్ చేశారు.
1: 49
0: 1950లో రిలీజ్ అయ్యారు అనుకో,
1: సినిమా 50లో రిలీజ్ అయింది, అంటే దాదాపు 50 సినిమాలు వచ్చాయంటారు. తర్వాత విజయకి వాహినికి, అంటే వాహిని తర్వాత విజయ వచ్చింది, కలిసి సినిమా నిర్మాణం కూడా కనుక విజయ వాహిని అని కూడా మనకు
0: కలిసి తీయలేదండి, బికాజ్ అది వేరే కంపెనీ, ఇది వేరే కంపెనీ. అఫ్కోర్స్ నాయన ఫాదర్ కంటిన్యూ టు బీ ది మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ బోత్ ది బ్యానర్స్. పెద్దనాయన ఏమో కంట్రోల్ చేసేవాడు వాహిని యాక్టివిటీస్ అన్నీ. ఇక్కడేమో విజయ ఏమో చక్రపాణి గారు ప్రొడక్షన్ సైడ్ చూసుకునేవారు, బిజినెస్ సైడ్ నాయన చూసుకునేవారు.
1: నిజానికి నాగిరెడ్డి గారి గురించి మాట్లాడుకోవాలంటే చాలా విషయాలు ఉన్నాయి. మన విశ్వం గారు సిద్ధంగానే ఉన్నారు, అందుకే ఈ పరిచయంలోని రెండవ భాగం, అంటే రెండవ భాగం చివరి భాగం వచ్చే వారం ప్రసారం అవుతుంది. కాబట్టి మళ్ళీ విశ్వం గారిని వచ్చే వారం ఇదే కార్యక్రమంలో కలుద్దాం.
2: మీరింతవరకు నాన్నకు నమస్కారం ఈ శీర్షికన ప్రముఖ నిర్మాత శ్రీ బి నాగిరెడ్డి గారి గురించి వారి కుమారులు శ్రీ బి విశ్వనాభరెడ్డి గారితో పరిచయమన్నారు. పరిచయకర్త డాక్టర్ నాగసూరి వేణుగోపాల్.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. అభిలాష శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా వినండి, అభిలాష చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట, వేటూరి సుందరరామూర్తి సాహిత్యానికి సంగీతం అందించిన వారు ఇళయరాజా. ఈ పాటను కోరుతున్న శ్రోతలు తెలంగాణ సంగారెడ్డి జిల్లా చిద్దూర నాగారం నుంచి దొడ్లి దుర్గయ్య, లావణ్య, మీనా, లక్ష్మణ్, విక్రాంత్, లోకేశ్వర్, రాజేశ్వర్, లక్ష్మీ దుర్గయ్య వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. వీరందరి కోరికపై వినండి అభిలాష చిత్రంలోని ఈ పాట.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: హేయ్, ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
3: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు. 18% వరకు తరుగు లేకుండా 12 నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
2: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
3: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
2: బంగారం ధర తగ్గితే?
3: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
4: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ సప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.
5: కొడుకు కోడలు ఈ చిత్రంలోని పాటను వినిపించమని కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామళ్లకోట నుంచి దుగ్గి నాగేశ్వరయ్య, బాలనాగమ్మ, విశ్వేశ్వరయ్య, నాగజ్యోతి, ధరణి, చింటూ, సుమలత, హర్షవర్ధనయ్య, భువన్, పవిత్ర, కార్తికేయ, బుజ్జి, సాత్విక్, యంగముని వీరంతా కోరుతున్నారు.

0: ஜோகான் மொட்டிமலா
1: சைபால்
0: கஜா பபலா
1: சைபால்
0: நடுவுல தாமரா
1: சைபால்
0: புரத புள்ளா
1: சைபால்
2: 80 సంవత్సరాలుగా మీ కిసరే ఓభిలాషి సైబాల్. ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
3: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
4: శివాజీ చిత్రంలోని పాటను వినిపించమని తెలంగాణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిణి, కట్ల రాజేశం, సరోజిని, మాయ విరంత కోరుతున్నారు. హరిహరన్ మధుశ్రీ పాడిన ఈ పాట రచన భువనచంద్ర, సంగీతం ఏఆర్ రెహమాన్.

కేవి మహాదేవన్ స్వరాలు కూర్చగా కేజే యేసుదాస్ చిత్ర పాడిన పాట వినండి. అసెంబ్లీ రౌడీ చిత్రం కోసం ఈ పాటను వినిపించమని జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపూర్ నుంచి అనుమల నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర వీరంతా కోరుతున్నారు.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800.
2: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్పల్ ఆప్కే సాథ్.
3: GRT గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు. 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుక్కోవచ్చు.
4: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే
3: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
4: బంగారం ధర తగ్గితే
3: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
5: GRT గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. GRT జ్యువెలర్స్.

యమగోల చిత్రంలోని ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, అనంతపురం జిల్లా యాడికి నుంచి రంగం కాంతమ్మ, వెంకటస్వామి, కుమారి, బి అన్నయ్య, శ్రీనివావతి వీరంతా కోరుతున్నారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన ఈ పాట రచన వీటూరి, సంగీతం చక్రవర్తి. అందరినీ

సౌందర్య రాశి ఏడి నీ నయన మనోహర నసద సలాద్యం ఏడి నీ త్రిభువన మోహన రూప విలాసం

అభిలాష కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటున్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 10 గంటలు కావస్తోంది. మరి కాసేపట్లో వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపడతి రాణి. అమరావతిలోని వెలగపూర్ రాష్ట శాసనసభ వర్షాకాల సమావేశాలు ఈ రోజు ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యాయి. 10 గంటలకు శాసన మండలి సమావేశాలు ప్రారంభమవుతాయి. బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు నుంచి పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా నూతన కార్యవర్గ సమావేశానికి ఆయన హాజరుకానున్నారు. తిరుపతి జిల్లా చంద్రగిరి సమీప ప్రాంతాల్లోని ఎర్రావారిపాలెం వద్ద ఏనుగుల గుంపు సంచరిస్తున్న నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేయాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అటవీ అధికారులను ఆదేశించారు. ఆస్తి ప్రాణ నష్టం తగ్గించేందుకు అటవీ, రెవెన్యూ, పోలీస్ శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ రోజు నుంచి పూర్తి స్థాయిలో విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. తొలి వాణిజ్య విమాన సేవలను కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. విశాఖ విమానాశ్రయ సేవలను భవిష్యత్తులోనూ వినియోగించుకునేలా ప్రణాళిక ఉందని తెలిపారు. తిరుపతిలో ఈ నెల 24 నుంచి అమరావతి ఛాంపియన్షిప్ 2.0 రాష్టస్థాయి పోటీలను నిర్వహించనున్నట్లు రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ ఏ రవినాయుడు తెలిపారు. దేశంలో మౌలిక సదుపాయాల అభివృద్ది, రవాణా వ్యయాలను తగ్గించే లక్ష్యంతో తీసుకొచ్చిన పీఎం గతిశక్తి కింద ఇప్పటి వరకు 18.66 లక్షల కోట్ల విలువైన 396 ప్రాజెక్టులను ఆమోదం కోసం సిఫార్సు చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. పెట్రోల్, డీజిల్, విమాన ఇంధనం ఎగుమతులపై ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకాన్ని కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. 2014 నుంచి 2 వారాల పాటు ఇది అమల్లో ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఏలూరు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోందని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలసు పార్థసారథి పేర్కొన్నారు. ఏలూరు జిల్లా నూజివీడులోని మొగల్ చెరువు వద్ద సుమారు 62 చెరువుల అభివృద్ది పనులకు మంత్రి నిన్న శంకుస్థాపన చేశారు. న్యాయం, నిష్పక్షపాతం, మానవ విచక్షణలను కేంద్రంగా నిలుపుకుంటూ న్యాయ వ్యవస్థను సాంకేతికతలతో పునర్నిర్మించుకోవడంలో ముందుండాలని జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాలకు సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ సూచించారు.

మీరు 20 వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విద్యు భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆజే సౌజన్య. మీరైతే గీతా గోవింద్ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా, మరి ఇది ఎవరు పాడారంటే కనుక చిత్రీరామ్ పాడగా గోపిచందర్ మ్యూజిక్ కంపోజ్ చేయగా శ్రీమణి గారి లిరిక్స్ అందించారు ఈ సాంగ్కి. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే ఇప్పుడు 34 సెకండ్లు కావస్తుంది. మనం ఎంటర్పోయాం హర్విల్లోకి. ఈ హర్విల్లో మీకు ఎంతగానో ఇష్టమైన ఎస్ఎంఎస్ క్వశ్చన్ అయితే అడిగేస్తాను. మరి క్వశ్చన్ ఏంటి అంటే, ఇద్దరు వ్యక్తులు ఒక నది ఒడ్డున ఉన్నారు. ఆ నదిని దాటడానికి అక్కడ కేవలం ఒక చిన్న పడవ మాత్రమే ఉంది. ఆ పడవలో ఒకేసారి కేవలం ఒక్కరు మాత్రమే తిరగగలరు. ఇద్దరు ఏకకాలంలో ఆ ఒక్క పడవనే వాడుకుని నది దాటేశారు. ఇది ఎలా సాధ్యం? నేను మళ్ళీ క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను. ఇద్దరు వ్యక్తులు ఒక నది ఒడ్డున ఉన్నారు. ఆ నదిని దాటడానికి అక్కడ కేవలం ఒక చిన్న పడవ మాత్రమే ఉంది. ఆ పడవలో ఒకేసారి కేవలం ఒక్కరు మాత్రమే తిరగగలరు. కానీ ఆ ఇద్దరు వ్యక్తులు ఏకకాలంలో ఆ ఒక్క పడవనే వాడుకుని నది దాటేశారు. ఇది ఎలా సాధ్యం? మీకు గనక ఆన్సర్ తెలిస్తే తెలుసు కదా, మన నెంబర్ 08662488144 కి అయితే మెసేజ్ చేసండి. స్టే ట్యూన్డ్ విత్ భారతి ఎఫ్ఎం 101.3.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ చేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
2: అలాగా ఏం చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
4: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
3: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి Form 6 ఉపయోగించాలి.
4: విదేశాల్లో నివసించే భారతీయులు NRA నమోదు కోసం Form 6 నింపాలి.
3: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం Form 7 సబ్మిట్ చేయాలి.
4: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం Form 8 లో దరఖాస్తు చేయాలి.
3: పూర్తి చేసిన దరఖాస్తులను July 31 నుండి August 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
4: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
3: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
5: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
6: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ EMI గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
7: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
0: FM 101.3.

0: ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-42.
2: ఎప్పుడు అనూహ్యంగానే వస్తాయి, అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
0: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
3: Hey, ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
4: GRT గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
3: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
4: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
3: బంగారం ధర తగ్గితే?
4: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
5: GRT గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ అప్లై. GRT జ్యువెలర్స్.
3: Hey, ఇదేంటి కొత్త, ఎప్పుడు కొన్నావు?
4: GRT గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
3: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
4: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
3: బంగారం ధర తగ్గితే?
4: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
5: GRT గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ అప్లై. GRT జ్యువెలర్స్.
3: Hey, ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
4: 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
3: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
4: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
3: బంగారం ధర తగ్గితే?
4: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
5: GRT గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ అప్లై. GRT జ్యువెలర్స్.
2: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడు అనూహ్యంగానే వస్తాయి, అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
0: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.

0: ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు 18% వరకు తరుగు లేకుండా 12 నెలలు ఆభరణాలు కొనుక్కోవచ్చు.
1: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే
0: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
1: బంగారం ధర తగ్గితే
0: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
2: జీఆర్టీ గోల్డ్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జీఆర్టీ జ్యువెలర్స్.
3: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
4: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
5: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

0: బదిలించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్.
2: ఇప్పుడు అనూహ్యంగానే వస్తాయి, అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
0: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్.

మరి ఆ డ్రైవర్ కార్ని గ్యారేజ్ వరకు ఎలా నడుపుకెళ్లాడు? మీకు కనుక ఆన్సర్ తెలిస్తే చెప్పాను కదా మన నెంబర్కి మెసేజ్ చేయమని. ఇలా చాలామంది మెసేజ్ చేశారు, ఎవరు పంపించారు చూద్దాం. గ్యారేజ్ దగ్గరికి కార్ పోదు, డ్రైవర్ నడుచుకుపోతాడు అంటూ రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి పంపించారు. కాదనమాట, ఎక్స్ట్రా స్టెప్ని అంటూ మధుసూదన్ రెడ్డి గారు మెసేజ్ చేశారు. ఎక్స్ట్రా స్టెప్నీనే పెడుతున్నారండి, పంచర్ అయిన టైర్నే స్టెప్నీనే పెడుతున్నారు ఎలా అని అడిగనమాట. పెడన జోగనంద కాలనీ అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. భాస్కర్ పెడన నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అంజిత ఫ్రమ్ విజయవాడ రోడ్ సైడ్ అసిస్టెంట్ని అడిగారట. కాదండి, వేదంతం జానకి శ్రీనివాస ఫ్రమ్ మచిలీపట్నం సౌజ్ఞ గారు అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హాయ్ సౌజ్ఞ మేడం, బాగున్నారా అంటూ హైదరాబాద్ నుండి శ్వేత, లక్ష్మి, నిష్కాన్, హనీ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే మెసేజ్ చేశారు. షాప్కి వెళ్ళి మెకానిక్ని ఎక్కించుకో రావచ్చు ఏదో చెప్పేసాం మేడం అంటూ. కాదు, రాంగ్ ఆన్సర్ అనమాట. ఇంకా కొనుగోలు రమణారావు కవిత అండ్ ఫ్యామిలీ

ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విద్యుభారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మీరు అయితే బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా, నువ్వు వస్తానంటే నేను వద్దంటాను నుంచి. మరి ఇది ఎవరు పాడారంటే కనుక కార్తిక్ అండ్ సుమంగ్లి పాడగా సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు లిరిక్స్ అందించారు ఈ సాంగ్ కి. మరి ఇంక స్టూడియోలో సమయం చూస్తే 10:56 దాటి 9 సెకండ్లుగా వస్తుంది. మన ఒక డ్రైవర్ కార్లో వెళ్తుంటే దారిలో ఒక టైర్ పంచర్ అయింది. టైర్ మార్చడానికి జాకీ పెట్టి 4 నట్లు తీసి పక్కన పెట్టాడు. కానీ దురదృష్టవశాత్తు ఆ 4 నట్లు డ్రైనేజ్ కాలువలో పడిపోయి దగ్గరలో కార్ గ్యారేజ్ కూడా లేదు. మరి ఆ డ్రైవర్ కార్ని గ్యారేజ్ వరకు ఎలా నడిపికెళ్ళాడు అని అడిగాను. చాలా మంది ఆన్సర్స్ కరెక్ట్ పంపించారు, కొంతమంది రాంగ్ పంపించారు, ఇంకా పంపిస్తున్నారు. వేరే వీల్స్ నుండి ఒక్కొక్కటి తీస్తారంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు కోనేరు విష్ణు అయ్యప్ప నగర్ విజయవాడ నుంచి. రాకేష్ ఫ్రమ్ ముంబై నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఫ్రమ్ విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అంబికా భవానీపురం విజయవాడ నుంచి పంపించారు, థ్యాంక్ యూ అండి. అలాగే కరెక్ట్ ఆన్సర్ పంపించారు అనంతపురం నుంచి మధుసూదన్ రెడ్డి గారు. మహమ్మద్ ఇనేతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం నుంచి ఎంఎన్ విజయ్ కుమార్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ముసాపేట్ మహబూబ్ నగర్ ఎం నరేష్ మెరిసి విజయ పంపించారు, థ్యాంక్ యూ అండి. ఇక మరి ఆన్సర్ అయితే చెప్పేస్తున్నాను. ఆన్సర్ నుంచి తల ఒక నట్టు తీసి ఆ మూడింటిని ఒక కొత్త టైర్కి వేసి గ్యారేజ్ వరకు సేఫ్గా తీసుకెళ్లాడు అనమాట. అదనమాట ఆన్సర్ అయితే. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 10:57 దాటి 27 సెకండ్లుగా వస్తుంది. ఈనాటి హర్విల్కి బాబే చెప్పేసే టైం అయితే వచ్చేసింది. అలాగే ఈనాటి నా షో కూడా బాబే చెప్పేసే టైం అయితే వచ్చేసింది. ఈసారి మరిన్ని కొత్త విషయాలతో, మంచి మంచి స్టోరీస్తో, మంచి మంచి సాంగ్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్ టు విత్ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య సైనింగ్ ఆఫ్.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

ఉండటంతో శివాలయానికి భారీగా భక్తులు తరలిరావడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. అమరావతిలోని వెలగపూడిలో రాష్ట్రసభలు ఈ రోజు ఉదయం 9 గంటలకు 10 గంటలకు శాసనమండలి సమావేశాలు ప్రారంభమయ్యాయి. బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు నుంచి ఈ నెల 21 వరకు పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా నూతన కార్యవర్గ సమావేశానికి నితిన్ నబీన్ హాజరుకానున్నారు. తిరుపతి జిల్లా చంద్రగిరి సమీప ప్రాంతాల్లోని ఎర్రావారిపాలెం వద్ద ఏనుగుల గుంపు సంచరిస్తున్న నేపథ్యం

నమోదైందని, బీమా విస్తీర్ణంలో ఆంధ్రప్రదేశ్ దేశంలో 5వ స్థానంలో నిలిచిందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో 6 నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు దశలవారీగా ఉచిత సైకిళ్లు పంపిణీ చేస్తామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏనుగువనిలంక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 244 మంది విద్యార్థులకు మంత్రి నిన్న సైకిళ్లు పంపిణీ చేశారు. రాష్టంలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఏలూరు, శ్రీపొట్టి శ్రీరాములు, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 12 గంటలకు వింటున్నారు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోత రాజు ఊగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

సూపర్ హిట్ సాంగ్ విన్నారు కదా. ఎస్ వింటున్నారు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అన్ఘర్ అన్న మొగుడు చిత్ర నుంచి మనోజ్ చిత్ర పడినటువంటి సూపర్ హిట్ సాంగ్ విన్న తర్వాత 11 hours 9 minutes 42 seconds లో ఉంది వీబీ క్లాక్ అండ్ మనం ఉన్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో. టాలీవుడ్ లో నాటి అగ్ర హీరోల నుంచి నేటి యంగ్ హీరోస్ వరకు అందరికీ కూడా అద్భుతమైన పాటలు రాసి మంచి పేరు సొంతం చేసుకున్న ప్రతిభాశాలి. సరదా పాటలు, చిలిపి పాటలు, హుషారు పాటలు, మాస్ పాటలు అంటే ప్రొడ్యూసర్స్ కి టక్కే లిరిసిస్ట్. ఈరోజు ఆయన పుట్టినరోజు. గెస్ట్ చేయండి ఎవరా లిరిసిస్ట్ అనేది. నీ జీను ప్యాంటు చూసి బుల్లెమ్మ అనగానే ఆయన గుర్తొచ్చేస్తాడు. నిన్న కుట్టేసినది, మొన్న కుట్టేసినది అన్నా కూడా ఆయనే గుర్తొస్తారు. బంగారు కోడిపెట్ట అన్నా కూడా ఆయన గుర్తొస్తారు. లక్స్ పాపా, లక్స్ పాపా ఇవన్నీ చెప్పగానే మీకెవరు గుర్తొచ్చారు? మాట్లాడుకుందాం ఆయన పాటల సినిమా కబుర్లు. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. రైట్ నౌ మీకోసం నరసింహుడు చిత్ర నుంచి హరిహరన్ కవిత సుబ్రహ్మణ్యం పాడినటువంటి బ్యూటిఫుల్ ట్రాక్ వచ్చేస్తుంది మణిశర్మ మ్యూజిక్ కంపోజిషన్లో. ఆయనే లిరిసిస్ట్ అనమాట. మాట్లాడుకుందాం.

బాధ్యతలు నిర్వహించిన భువనచంద్ర గారికి చిన్ననాటి నుండి సాహిత్య అభిలాష ఎక్కువ. 1971లో జరిగిన ఇండో పాక్ యుద్ధంలో ఆయన పనిచేశారు. జాబ్ చేస్తూనే చిన్నవారు. సాహిత్యంపై ఆయనకున్న మక్కువ ఆయనను పాటల రచయితగా సినీ పరిశ్రమకు వచ్చేలా చేసింది. మరి టాలీవుడ్లో ఆల్మోస్ట్ అగ్రహీరోలందరికీ అద్భుతమైన పాటలందించి తన కళానికున్న బలాన్ని చాటిన భువనచంద్ర గారు ఎటువంటి అవలీలగా రాయగలను అని ప్రూవ్ చేసుకున్నారు. పల్లె ప్రజల శ్రమైక జీవన సౌందర్యాన్ని కళ్లకు కట్టినట్లు చూపే రచయిత, పాటల తోటలో మకుటం లేని మహారాజు భువనచంద్ర. కన్నతల్లి ఒడిలో నుంచి నేలతల్లి ఒడిలోకి ప్రయాణించటమేనా ఈ జీవితానికి అర్థం అంటారు ఆయన. సో భువనచంద్ర గారు రాసిన పాండీ బజార్ కథలు వీలైతే చదవండి, కళ్లకు కట్టినట్లు చూపించారు.

మరిన్ని సినిమా కబుర్లు మనం మాట్లాడుకుందాం. బిఫోర్ దట్ ఒక సూపర్ హిట్ సాంగ్ నేను ప్లే చేస్తున్నాను. ఆది చిత్రం నుంచి టిప్పు పాడినటువంటి బ్యూటిఫుల్ సాంగ్ మణిశర్మ మ్యూజిక్ కంపోజిషన్లో వింటూ స్టే ట్యూన్ టు విత్ భారతి ఎఫ్ఎం 101.3.

0: 11:23 మినిట్స్ 12 సెకండ్స్ లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా. సో ఖైదీ నంబర్ 786 ఈ మూవీ చెప్పగానే ప్రతి ఒక్కరికి ఒక పాట అయితే మాత్రం ఖచ్చితంగా గుర్తొస్తుంది. అసలు ఆ పాట రాసిన భువనచంద్ర గారికి ఓ రేంజ్ లో పేరు వచ్చింది అనమాట, అంటే మంచి పేరు తెచ్చుకున్నారు ఈ పాటతో అయితే మాత్రం, అదే గువ్వా గోరింక పాట. అండ్ అలాగే రజనీకాంత్ గారి డబ్బింగ్ మూవీస్ భాష, చంద్రముఖి, శివాజీ, బాబా ఇలాంటి సినిమాల్లో పాటలు రాసి ఆ సినిమాల సక్సెస్ కు భువనచంద్ర గారు కారణమయ్యారని కూడా చెప్పొచ్చు. కృష్ణా జిల్లా నూజివీడు దగ్గరలో గొల్లపూడి అనే పల్లెటూరు ఉండేదన్నమాట. అటువంటి భువనచంద్ర గారు ఏలూరికి దగ్గరలో ఉన్న చింతలపూడిలో పెరిగారు. మరి ఆ ఊరును భువనచంద్ర గారు వింతలపూడి అని పిలుస్తూ ఉంటారట, ఎందుకంటే అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా నేచర్కి దగ్గరగా బ్రతికేవారట. అలాంటి మనుషుల మధ్య ప్రకృతి ఒడిలో కళ్ళాకపటం ఎరగని మనుషుల మధ్య మసలటం పెరగటం అసలు తన అదృష్టం అని చెప్తూ ఉంటారు. సో పల్లెల్లో సంక్రాంతి జరుపుకునే తీరుపై సంక్రాంతి వచ్చిందే తొమ్మిది అనే ఒక అద్భుతమైన పాటను మనకు అందించారు కదా భువనచంద్ర గారు. ఈ రోజుకి కూడా పండుగ వస్తే ఆ పాట వినిపించని చోటైతే ఉండదు. సో అది మ్యాటర్. ఇంకా విషయాలున్నాయి, మనం మాట్లాడుకుందాం బోల్డన్ సినిమా కబుర్లు. బిఫోర్ దట్ భువనచంద్ర గారి మార్క్ సాంగ్ ఒకటి మీకోసం నేను ప్లే చేస్తాను, అదే చెప్పాను కదా ఖైదీ నంబర్ 786 నుంచి గువ్వా గోరింక పాట, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ఎస్ జానకి పాడినటువంటి పాట. బట్ బిఫోర్ దట్ ఒక షార్ట్ కమర్షియల్ బ్రేక్ అయితే ఉంటుంది. బ్రేక్ తర్వాత బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం రెడీగా ఉంది, వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
2: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి, అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
3: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెల సులభ వాయిదాల్లో చెల్లి స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా. భువనచంద్ర గారు ఎన్నో సాహిత్యపు విలువలున్న పాటలు, ఆలోచింపజేసే పాటలు రాశారు. అయినా కూడా ఎక్కువ సరదా పాటలు రాయడంతో మన తెలుగు చలన చిత్రసీమలో ఆయనకు చిలిపి పాటల రచయితగా గుర్తింపు వచ్చింది. దర్శక నిర్మాత విజయ బాపినీడు గారి ప్రోత్సాహంతో 1987లో గీత రచయితగా సినీ రంగంలోకి అడుగుపెట్టారు. వైవిధ్యభరితమైన పాటల రచయితగా పేరు సంపాదించుకున్నారు. అనువాద గీతాల్ని రాసేటప్పుడు ఏ రచయిత అయినా కూడా లిప్సింక్ మీద దృష్టి పెడతారు, కానీ భువనచంద్ సింగ్ కి కూడా ఇంపార్టెన్స్ ఇస్తారనమాట. తమిళ మూవీ చంద్రముఖి ఉంది కదా, ఈ సినిమా కోసం వాలిగారు రాసినటువంటి పాటలో క్లియర్ గా ఈ విషయం అయితే మనకు అర్థమవుతుంది. దేవుడా దేవుడా పాటలు అనువాద గీతం అయినా కూడా అచ్చు తెలుగు పాటలా అనిపిస్తుంది. ముఖ్యంగా పాట మధ్యలో వినిపించే రిపీటే అనే మాట ఉంటుంది చూసారా, ఆ సినిమా ప్రొడ్యూసర్ గారు పెద్దబ్బాయి రామ్ కుమార్ చెప్పారనమాట. ఈ పాట ఎంత అంటే లిరికల్ వాల్యూస్ ఉన్న పాట అనమాట. సో ఈ పాట విందాం, విన్న తర్వాత మరిన్ని విషయాలు అయితే మనం మాట్లాడుకుందాం. రైట్ నౌ మీకోసం చంద్రముఖి నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడినటువంటి భువనచంద్ర గీతం వస్తుంది విద్యాసాగర్ మ్యూజిక్ కంపోజిషన్ లో. వింటూ స్టే ట్యూన్ టు విత్ భారతి FM 101.3 విత్ మీ జ్యోతి.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: 100% LTV తో మనపురం ఐడియల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
0: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: ఏయ్, ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?

0: టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
1: హే, ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
2: గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు. 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
1: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
2: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
1: బంగారం ధర తగ్గితే?
2: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
3: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.
0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
4: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
4: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
1: హే, ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
2: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
1: 11 నెలల తర్వాత

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
3: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. 30 వసంతాలైన ప్రతి ఫంక్షన్లో ఈ పాట అయితే మారు మోగిపోయేదన్నమాట. అంటే ఆ టైంలోనే కాదు, ఇప్పుడు కూడా సూపర్ హిట్ సాంగ్ ఇది. హలో బ్రదర్ సినిమాలో భువనచంద్ర గారు రాసినటువంటి ప్రియరాగాల పాట. భువనచంద్ర గారు అలవోకగా రాసిన అందమైన పాటకు రాజ్ కోటి ఇంజెక్ట్ చేసినటువంటి

9:55, 39 seconds లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా. నవడేస్ సిచ్యుయేషనల్ సాంగ్స్ గగన కుసుమాలు అవుతుంటే ఒక అజరామరమైన నేపథ్య గీతానికి అక్షరాకృతిని అందించే అరుదైన అవకాశాన్ని అందుకున్నారు భువనచంద్ర. పెద్దరికం సినిమా కోసం ఆయన రాసిన పాట ఇదేలే తరతర.

పాటల చరితం. అంటే ఈ పాట పగతోటి అంటే మొదలైనటువంటి ప్రేమ, అసలు ఈ పాట లిరిక్స్ అంతా కూడా ప్రేమ కంటే పగకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం అనమాట. సో పగతో స్టార్ట్ అవుతుంది కదా లవ్. ఈ పాటలో ఎంత అద్భుతంగా వర్ణించారంటే పాట పల్లవిలోనే సినిమా మొత్తం అర్థమయ్యేలా చెప్పారనమాట. లవ్ ఈజ్ గాడ్ రొమాంటిక్ సాంగ్స్ మాత్రమే కాదండి, లోపల జరిగే మథనాన్ని కూడా ఆయన కలం ఆవిష్కరించగలదు అని ప్రూవ్ చేసుకున్నారు ఈ పాటతో. ప్రతి ఒక్కరి మనసుని కదిలించిన పాట, వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్. ఎంజాయ్ లిస్నింగ్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 పై.

0: ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ సప్లై, జిఆర్టీ జ్యువెలర్స్.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధి.
1: ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233. మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233. ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం

0: ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2 ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
2: ఎస్, వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ మీకు తెలుసా ప్రోగ్రాంలో ఉన్నాం. మరి యాప్లో కానీ ఆర్ వెబ్ పేజ్లో కానీ మన అకౌంట్తో లాగిన్ అయ్యి ప్రొఫైల్ పిక్ దగ్గర క్లిక్ చేస్తే ఏంటంటే మన అకౌంట్ ఉంటుంది కదా, ఈ అకౌంట్లో డేటా అండ్ ప్రైవసీ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. అక్కడ లొకేషన్ హిస్టరీ అనేది ఉంటుంది. ఆ హిస్టరీకి వెళ్ళి ఫీచర్ను టర్న్ ఆఫ్ చేసి కన్ఫర్మ్ చేసుకోండి.

ప్రైవసీలో లొకేషన్ షేరింగ్లోకి వెళ్ళి అక్కడ కానీ ఇన్ కేస్ అన్నోన్ పర్సన్స్ కానీ అనుచిత వ్యక్తులతో కానీ ఇంకేదైనా మనకి అవసరం లేని సంస్థలతో కానీ సైట్లతో కానీ షేరింగ్ ఉన్నట్లు గనక చూపిస్తే అక్కడ స్టాప్ మీద ప్రెస్ చేయండి. ఓకేనా, గుర్తుంది కదా మై అకౌంట్లో డేటా అండ్ ప్రైవసీ ఆప్షన్లో ఇదంతా కూడా ఉంటుందన్నమాట. సో అక్కడ స్టాప్ చేస్తే ఏమవుతుందంటే మీ లొకేషన్ అనేది మీకు అనవసరమైన వాళ్ళకి షేర్ అవ్వదన్నమాట. ఇంకొక సెట్టింగ్ కూడా ఉంది, దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. బిఫోర్ దట్ ఇంకొక సూపర్ హిట్ సాంగ్ అయితే నేను ప్లే చేస్తున్నాను, నిన్ను కోరి చిత్రం నుంచి కార్తీక్ చిన్మయి శ్రీపాద పాడినటువంటి బ్యూటిఫుల్ ట్రాక్ అండ్ గోపీ సుందర్ మ్యూజిక్ కంపోజిషన్లో వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
1: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ పక్కన కూర్చుని కబుర్లు చెప్పే నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
0: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
1: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుందే. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
0: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
1: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది. రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.
2: ఒరే సుబ్బు, నాకు పెళ్ళైపోయింది కాబట్టి నేనెలాగో అమ్మ వాళ్ళని అప్పుడప్పుడు మాత్రమే పలకరించగలను. మరి నువ్వు విదేశీ చదువులంటూ వాళ్ళని పలకరించేందుకు ఎవ్వరూ లేకుండా వెళ్తున్నావు, ఇప్పుడు ఎలారా?
3: ఏం పర్లేదక్కా, అమ్మ నాన్నల్ని పొద్దు పొద్దునే పలకరిస్తూ కాఫీ తాగే టైంకి గరం గరం ముచ్చట్లు చెప్తూ మధ్య మధ్యలో మంచి పాటలు కూడా వినిపిస్తారు. ఇంకా నువ్వేం టెన్షన్ పడకు.
2: ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావురా?
3: సెట్ చేయలా, జస్ట్ ట్యూన్ చేసా 101.3కి.
2: ట్యూన్ చేసావా?
3: అవునక్క, వివిధ భారతి 101.3లో పొద్దున్నే 7-8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు, అప్డేట్స్ తో మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైం కి ట్యూన్ అయిపోయా.
2: అయితే వివిధ భారతిలో వచ్చే కాఫీ టైం ప్రోగ్రామ్ వింటూ నాన్న కాఫీని ఎంజాయ్ చేస్తారన్నమాట. ఏ ఆ కాఫీ కప్ నాదిరా?
3: కానీ అక్క, కాఫీ టైం మాత్రం మనందరిది.

0: స్టూడియోలో సమయం 12:30గా వస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి తెలుగులో వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ముంజాల తిరుపతి. బ్యాంకింగ్ సంస్కరణల భవిష్యత్ దిశను పరిశీలించడానికి ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు

కళాశాలలు, 70,000 కళాశాలలు, 1420 విశ్వవిద్యాలయాల్లో ఈఎల్సీలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. లడాక్, జమ్మూ కాశ్మీర్లోని మంచు కురిసే ప్రాంతాల్లో సెన్సెస్ 2027 స్వీయ గణన ఈరోజు ప్రారంభమై ఈ నెల 31 వరకు కొనసాగుతుంది. సెప్టెంబర్ 1 నుంచి 30 వరకు జరగనున్న ఇంటింటి జనాభా సేకరణకు ముందే పౌరులు తమ వివరాలను డిజిటల్ తీసుకునే వెసులుబాటును ఇది కల్పిస్తుందని జమ్మూ కాశ్మీర్ లడాక్ జనాభా గణన సంచాలకులు అమిత్ శర్మ తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు హైదరాబాద్ సనత్నగర్లో డాక్టర్ మర్రిచెన్నారెడ్డి తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభిస్తారు. సామాన్యులకు కార్పొరేట్ స్థాయి ఉచిత వైద్యం అందించేందుకు 22.6 ఎకరాలు నిర్మించిన ఈ ఆసుపత్రి ప్రభుత్వ రంగంలో ఒకే దశలో కట్టిన అతిపెద్ద సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి. ఇందులో 300 ఐసీయు పడకలతో సహా మొత్తం 1082 బెడ్లు, 31 మేజర్, 6 మైనర్ ఆపరేషన్ థియేటర్లు ఉన్నాయి. రక్త నమూనాలు, నివేదికలను నిమిషాల వ్యవధిలోనే ల్యాబులకు సరఫరా చేసే ఏఐ ఆధారిత న్యూమాటిక్ ట్యూబ్ వ్యవస్థను ఏర్పాటు చేసిన దేశంలోనే తొలి ప్రభుత్వ ఆసుపత్రి ఇది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బీహార్లోని లఖీసరాయ్ జిల్లా ప్రసిద్ద అశోక్ ధామాలయంలో ఈ ఉదయం జరిగిన తొక్కిసలాటలో 7 మహిళలు మరణించగా 10 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈరోజు శ్రావణ మాసం 3వ సోమవారం కావడంతో ఒకేసారి పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయ మార్గంలోకి ప్రవేశించారు. అక్కడ కూలిన ఒక విద్యుత్ స్తంభం నుంచి కరెంటు ప్రవహిస్తుందనే పోకార వ్యాపించడంతో తీవ్ర గందరగోళం

నుంచి విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. ఉదయం 7 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరిన తొలి విమాన ప్రయాణికులకు అధికారులు స్వాగతం పలికి ఏటికొప్పాక బొమ్మలను జ్ఞాపికలుగా అందజేశారు. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో విమాన కార్యకలాపాలు ప్రారంభం కావడంపై రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా స్పందించారు. రాష్టంలో విమాన అనుసంధానానికి నూతన శకం మార్కాపురం జిల్లా పెదదోర్నాల మండలం పరిధిలోని వెలిగొండ ప్రాజెక్టు 2వ సొరంగంలో హైడ్రాలిక్ యంత్రం తగిలి ఉత్తరప్రదేశ్కు చెందిన కార్మికుడు మృతి చెందాడు. ఈ ప్రమాదంపై జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుడి కుటుంబానికి అన్ని విధాల సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. కృత్రిమ మీద ఏఐ నైపుణ్యాల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఫ్యూచర్ సిల్క్స్ ప్రైమ్ కార్యక్రమం కింద ఏఐ బిగ్ డేటా అనలిటిక్స్ లో రాష్ట్రానికి చెందిన 108,895 మంది సర్టిఫికేషన్లు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం సమీపంలో పంచాయతీరాజ్ శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ నూకరాజు కుటుంబ సభ్యులతో కలిసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటనపై ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ విచారం వ్యక్తం చేశారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. రాష్ట శాసనసభ వర్షాకాల సమావేశాలు ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి. ప్రారంభం కాగా శాసన మండలి 10 గంటలకు ప్రారంభమైంది. రేపు బీసీ రిజర్వేషన్ నివేదిక ప్రవేశపెట్టాలని బీఏసీలో నిర్ణయించారు. మొత్తం 9 ఆర్డినెన్స్లను వ్యక్తం చేశారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. రాష్ట శాసనసభ వర్షాకాల సమావేశాలు ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి. శాసనసభ ఉదయం 9 గంటలకు ప్రారంభం కాగా శాసన మండలి 10 గంటలకు ప్రారంభమైంది. రేపు బీసీ రిజర్వేషన్ నివేదిక ప్రవేశపెట్టాలని బీఏసీలో నిర్ణయించారు. మొత్తం 9 ఆర్డినెన్సుల బిల్లుల రూపంలో ప్రవేశపెట్టాలని తీర్మానించారు. రాజధాని అమరావతిలో 119 పనులను ప్రతిపాదించగా 103 పనులకు అనుమతులు ఇచ్చామని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ ఈరోజు శాసనసభలో తెలిపారు. ల్యాండ్ పూలింగ్లో భూములు ఇచ్చిన రైతులకు 71,293 రిటర్నబుల్ ఫ్లాట్లు కేటాయించామని తెలిపారు. రాష్టంలోని పోర్టులను ప్రైవేటీకరించే ఎలాంటి ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలో లేదని పెట్టుబడులు మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వెల్లడించారు. రాష్టంలోని పోర్టుల వివరాలపై శాసన మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. రాష్టంలో ప్రస్తుతం 6 పోర్టులు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని మరో 5 నిర్మాణ దశలో ఉన్నాయని తెలిపారు. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 3 గంటలకు వింటారు.

0: भारती FM 101.3। హాయ్ ఆద్యా, ఎలా ఉన్నావు?
1: ఆ ఏదో బాగానే ఉన్నానులే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: నీ సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కార్డు బాస్. దీలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రామ్ వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ్ భారతి FM 101.3.

హుషారు మూవీ నుంచి సిద్ శ్రీరామ్ పాడినటువంటి కిట్టు విసా ప్రగడ గీతం విన్నారు కదా. రాధన్ మ్యూజిక్ కంపోజిషన్ లో 1 hour 7 minutes 55 seconds లో ఉంది. వీబీ క్లాక్ వింటున్నారు వివిధ భారతి FM 101.3 విత్ మీ జ్యోతి అండ్ ధీరా ప్రోగ్రామ్ లోకి అయితే వచ్చేసాం.

సో మరి లంచ్ టైం అయిపోయింది, అందరూ కూడా చక్కగా మహిళలు అందరూ హ్యాపీగా ధీరా కోసం వెయిట్ చేస్తున్నారని అయితే నాకు అర్థమైంది. చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ కదా. వైద్య ప్రపంచంలో మనం ఎంత పురోగతిని సాధించినా కూడా వ్యాధిని నయం చేయడానికి ప్రయత్నించడం కంటే నివారించడం అనేదే ఎప్పుడూ మంచిది. ఇట్స్ ఈజియర్ టు స్టాప్ సంథింగ్ హ్యాపెనింగ్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్ కదా దాన్ టు రిపేర్. వచ్చిన తర్వాత ఆ డ్యామేజ్ని మనం రిపేర్ చేసుకునే కంటే కూడా ముందే మనం జరగబోయేదాన్ని రాకుండా, అంటే వచ్చేదాన్ని రాకుండా ఆపేసుకోవడం అనేది చాలా బెటర్ అనమాట. అసలు వ్యాధులు రావడానికి కారణాలు ఏంటో ముందుగా తెలుసుకోవడం అది ఇంపార్టెంట్ ఇక్కడ. అండ్ మహిళల కోసం వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ దీనికి సంబంధించి రెడీగా ఉంది, మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. రైట్ నో మీకోసం ఒక సూపర్ హిట్ సాంగ్ నేను ప్లే చేస్తున్నాను, లాహిరి లాహిరి లాహిరిలో. ఈ చిత్రం నుంచి కుమార్ సాను, చిత్ర పాండేటువంటి శ్రీవెన్నెల సీతారామ శాస్త్రి గీతం, ఎంఎం కీరవాణి మ్యూజిక్ కంపోజిషన్లో వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: చేయడానికి మేము రెడీగానే ఉన్నాం.
1: ప్రోత్సహిస్తారు.
0: అవును ఖచ్చితంగా.
1: ఏమండి ఉపాధి అవకాశాలు కూడా ఉంటాయా ఈ రంగంలో ఉండేటువంటి మహిళలకి?
0: ఖచ్చితంగా ఉంటాయండి. మనకి గవర్నమెంట్ స్కీమ్స్ చాలా ఉన్నాయండి. నేను కూడా వచ్చి ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చానమాట. అదొక్కటే కాదు, ఇంకా చాలా ప్రభుత్వ పథకాలు మనకి ఉన్నాయన్నమాట. ముద్రా లోన్ అని ఇవన్నీ చాలా ఉన్నాయి. స్టార్టప్ ఏవైతే ఉంటాయో వాటికి గవర్నమెంట్ మంచిగా ప్రోత్సాహం ఇస్తోంది. వాటిని మనం తెలుసుకుని వాటిని అమలు చేసుకుని ముందుకెళ్ళాలి మనం.
1: శుభాలు అందించేటువంటి పథకాలను కూడా ఉపయోగపెట్టుకుంటూ మహిళలు ముందుకు సాగవచ్చు అనేటువంటిది తెలియజేస్తున్నారు.
0: ఖచ్చితంగా.
1: సుధారాణి గారు, మరి ఇన్ని బాధ్యతలు నిర్వహిస్తున్నారు మీరు, మరి ఇటు కుటుంబపరమైన బాధ్యతలు కూడా ప్రతి మహిళ కూడా ప్రాధాన్యత ఇస్తూనే ఉంటారు, మీరు ఎలా సమన్వయం చేసుకోగలుగుతున్నారండి?
0: పంక్చువాలిటీ అండి, క్రమశిక్ష, సమయపాలన, దీంతోపాటు ఇంట్లో వాళ్ళ సహకారం, ఇవన్నీ ఉన్నప్పుడు మనం ఏంటంటే కొంత నియమబద్ధమైన జీవన విధానం ఉంటే ఎప్పుడైనా సరే సాధ్యపడుతుంది. మా పిల్లలు కూడా మంచిగా చదువుకున్నారు. ఇద్దరు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, పాప జాబ్ చేస్తుంది, తను కూడా ఈ బాధ్యతలన్నీ చూసుకుంటూ కూడా మనం చేయొచ్చండి. కాకపోతే కొంత క్రమశిక్షణ అన్నది అవసరం, ప్లస్ ఇంట్లో వాళ్ళు కూడా సహకరించాలి.
1: మీ వారు మీకు పూర్తి సహకారం అంటే ఏదైనా అవసరం అయితే కొన్ని కొన్ని సలహాలు సూచనలు ఇస్తారు, సానుకూలంగా
0: ఖచ్చితంగా ఇస్తారండి. ఇద్దరం కూడా ఏదైనా సరే అనుకుని ఇలా చేస్తే బాగుంటుంది అని మాట్లాడుకుని చేస్తూ ఉంటాము. ఒకళ్ళకొకళ్ళు సహకరించుకుందే వైఫ్ అండ్ హస్బెండ్ ముందుకెళ్ళడం అన్నది చాలా కష్టం.
1: ప్రతి మహిళకు కూడా సహాయం చేస్తే మహిళ ఇంకా ముందు రాణించగలుగుతుంది, దేశ పురోభివృద్ధికి కూడా తన వంతు సహకారం అన్నట్టుగా కూడా అవకాశం ఉంటుంది.
0: అవునండి,
1: చాలా చాలా ధన్యవాదాలు సుధారాణి గారు. నమస్కారం అండి.
0: నమస్తే అండి.
2: మీరింతవరకు మహిళలు వ్యాపార వాణిజ్య రంగాలలో రాణించాలంటే శ్రీమతి కె సుధారాణి గారితో పరిచయం విన్నారు.

0: ఉంటుంది.
1: అవునండి,
0: చాలా చాలా ధన్యవాదాలు సుధారాణి గారు. నమస్కారం అండి.
1: నమస్తే అండి.
2: మీరింతవరకు మహిళలు వ్యాపార వాణిజ్య రంగాలలో రాణించాలంటే శ్రీమతి కె సుధారాణి గారితో పరిచయం విన్నారు. కూడా పనిచేస్తాయి. ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా చూస్తున్నది ఎముకలలో అరుగుదల. దీనివల్ల కీళ్ల నొప్పులు ఎక్కువగా రావడం కూడా గమనిస్తూనే ఉన్నాము. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఎముకల సంరక్షణను తప్పనిసరిగా చూసుకోవాలి. ముఖ్యంగా మన జీవన శైలి వల్ల ఎముకలు బలహీనంగా మారడానికి అవకాశం ఉంది. అయితే ఎలాంటి అలవాట్ల వల్ల ఎముకలు బలహీనంగా మారతాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఎముకలు బలంగా ఉండాలంటే విటమిన్ డి, కాల్షియం ఎంతో అవసరం. అయితే కొంతమంది తమ సమయాన్ని ఎక్కువగా గడపడం వల్ల శరీరానికి కావలసినటువంటి సూర్యరశ్మిని తీసుకోకపోవడం, ఎండలోకి వెళ్తే శరీరం తట్టుకోలేదేమో అని అనుకుంటూ ఉంటారు. దీనివల్ల శరీరానికి కావలసినటువంటి విటమిన్ డి లభించదు. శరీరానికి కావలసిన విటమిన్ డి కనుక అందకపోయినట్లయితే ఎముకల ఎదుగుదలపడే కాల్షియం లభించదు. కాబట్టి తప్పనిసరిగా ఉదయం 20 నిమిషాల పాటు సూర్యకాంతిని తీసుకోవాలి. అలాగే ఆహారంలో కూడా విటమిన్ డి లభించే వాటిని తీసుకోవడం తప్పనిసరి. ఇంకో విషయం ఏంటంటే ఎక్కువసేపు కూర్చోవడం కూడా ప్రమాదమని వైద్యులు చెబుతున్నారు. కొంతమంది టీవీలు చూస్తూ లేతే కంప్యూటర్ల ముందు పనిలో కంటిన్యూగా గంటల తరబడి కూర్చోవడం వల్ల కూడా ఎముకలు దెబ్బతింటాయని శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. ఆరోగ్యకరమైన ఎముకలకు కదలిక అనేది తప్పనిసరిగా ఉండాలి. కాబట్టి రోజు 30 నిమిషాల వ్యాయామం చేయాలి. ఒకే చోట గంటల తరబడి కూర్చోవడం మానుకోవాలి. ఉప్పు ఎక్కువగా తీసుకున్నా కూడా ఎముకలకు హాని జరిగే ప్రమాదం ఉంది. ఉప్పులో ఉన్న సోడియం శరీరానికి చాలా మంచిది. అలా అని ఎక్కువగా కాకుండా మితంగా మాత్రమే ఉప్పును తీసుకోవాలి. ఇక కూల్ డ్రింక్స్, నిల్వ చేసిన పానీయాలు తీసుకున్నా కూడా అవి ఎముకలకు హాని చేస్తాయి. ఎక్కువగా వీటిని కనుక తీసుకున్నట్లయితే ఎముకలు బలహీనపడతాయని వైద్యులు సూచిస్తున్నారు. ఎండాకాలంలో చాలామంది కూల్ డ్రింక్స్ తాగడానికి ఇష్టపడుతూ ఉంటారు. దీనికి బదులు పండ్ల రసాలు, కొబ్బరి నీళ్లు, మజ్జిగలకు ప్రాధాన్యత ఇవ్వాలని వైద్యులు చెబుతున్నారు. మన శరీరంలో ఎముకలను బలంగా ఉంచుకోవడం చాలా మంచిది. లేదంటే చిన్న చిన్న ప్రమాదాలు జరిగినా కూడా ఎముకలు పుట్టుక్కున విరిగిపోతాయి. ఇక మరొకటి, ఎముకలలో సాంద్రత గుజ్జు తగ్గిపోయి గుల్లగుల్లగా మారడాన్ని ఆస్టియోపోరోసిస్ అంటారు, లేదా ఎముకలు గుల్లబారడం అంటారు. ఇటీవలి కాలంలో కనుక చూసుకున్నట్లయితే 30 ఏళ్లలోపు మహిళలు కూడా ఈ ఆస్టియోపోరోసిస్ బారిన పడుతున్నారు. గతంలో 50 ఏళ్ల వయసు దాటిన

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
3: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
4: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
3: కాసేపు ఉండొచ్చు కదా?
4: కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
3: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
4: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
3: మీ తెలివి ముందు నాదేముందండి.
4: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు వింటూ ఉండు.
5: Sunday, Sunday, only on Vivid Bharati FM 101.3.

6:37 లో ఉంది. వీబీ క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. అండ్ సండే సందడి ప్రోగ్రామ్ లోకి అందరూ వచ్చేసారు కదా. ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు పెద్ద మూవీ నుంచి. అండ్ రక్షిత సురేష్ పాడినటువంటి ఈ పాటకి మ్యూజిక్ కంపోజ్ చేసింది ఏఆర్ రెహమాన్. అండ్ ఈ బ్యూటిఫుల్ సాంగ్ తోటి మనం సండే సందడిలోకి ఎంట్రీ ఇచ్చేసాం.

సో చాలా మెసేజెస్ అయితే అలా వెయిట్ చేస్తున్నాయన్నమాట. జ్యోతి గారు ఎలా ఉన్నారు అంటూ కొడుమూరు నుంచి నాగేళ్ల విశ్వేశ్వరయ్య శరణ్ తేజ్ వీళ్ళందరూ మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్, నేను చాలా బాగున్నానండి. అండ్ నెక్స్ట్ కత్తి సుత్తి అగరబత్తి కొవ్వొత్తి ఇవన్నీ కూడా మనిషికి ఉపయోగకరమైన అంత ప్రమాదకరమైనవి కూడా. మనల్ని ఆ సందర్భ సమయాలు మనుషులు మనుషుల అవసరాలను బట్టి అంటూ మెసేజ్ చేశారు వి రమణమూర్తి గారు శ్రీకాకుళం నుండి. ధీరాలో ఫ్యాక్ట్స్ అన్ని కూడా బాగున్నాయి. అండ్ ఓపెనింగ్ సెంటెన్స్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ కదా, అదే కదా. ఎస్, అండ్ నెక్స్ట్ బాగున్నారు అంటూ భువన చంద్ర గారి సాంగ్స్ సూపర్ గా వినిపించారు, సందరికి స్వాగతం అంటూ హైదరాబాద్ నుండి శ్వేత లక్ష్మి నిష్కా అండ్ హనీ కూడా మెసేజ్ చేశారు. అండ్ శాంతినగర్ మంగళగిరి నుండి దామర్ల చినిమస్తానరావు, దామర్ల పెదమస్తానరావు, కామర్తి శంకర్ నుండి రాజోలి నుండి కామర్తి శంకర్. అండ్ కార్యక్రమ సమర్పకులకు సహశ్రోతలకు జరబోతుల బుచ్చయ్య గారు, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా తరాలపల్లి నుండి నమస్తే అంటూ వెల్కమ్ చెప్తున్నారు. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ సందర్శనటి ప్రోగ్రామ్కి స్వాగతం. మొన్నటి ప్రోగ్రాంలో వర్షం పాట అడిగితే పాట ఎందుకు, వర్షమే పంపిస్తున్నా అన్నారు. మీరు చెప్పినట్లుగా నిజంగానే మా ఊర్లో వర్షం పడింది, నా తరపున మా ఊరి వాళ్ళ తరపున మీకు మా కృతజ్ఞతలు అంటూ మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీరు గుర్తుపెట్టుకుని మళ్ళీ ఇప్పుడు నాకు మెసేజ్ చేశారు చూడు, దానికి థ్యాంక్స్ అనమాట. అండ్ మేడం మీరు వచ్చినప్పటి నుంచి చిన్నగా మాట్లాడుతున్నానా లేదండి, గట్టిగానే మాట్లాడుతున్నాను. రామలకోట నుండి దుబాయ్ భాషా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మెసేజ్ చేశారు. మేబీ ఇక్కడ ఏమైనా కొంచెం వాల్యూమ్ తగ్గిందేమో, మన వాల్యూమ్ ఎప్పుడు తగ్గదు మన జోష్. ఓకే, నాగపంచమి శుభాకాంక్షలు అంటూ కేదర్ వీరేష్ మెసేజ్ చేశారు. రాజోలి పట్ ఓకే, ఎం నరేష్ మెర్సీ విజయ రోజా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మెసేజ్ చేశారు. అండ్ సందేశ్ అందరికి స్వాగతం అంటూ మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుండి, అండ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జనుద్దీన్ స్నేహభాను జనుద్దీన్, అండ్ ఎంఎస్ దుర్గారావు భువన చంద్ర గారి పాటలు అండ్ మా బాగా చెప్పారు. ఆయన పాటల్లో స్పెషల్ ఏంటంటే నెక్స్ట్ పదం ఏమొస్తుందో ఊహించలేరు కూడా, అలా సంబంధం లేకుండా కూడా ఉంటాయి.

అంటూ మెసేజ్ చేశారు అనమాట. అండ్ లేఖన ఫ్రమ్ శ్రీనగర్ మదనపల్లి మెసేజ్ చేశారు. అండ్ హాయ్ జ్యోతి గారు అంటూ గడ్డ మంకయ్య బండారుపల్లి నుండి మెసేజ్ చేశారు, నెల్లూరు డిస్ట్రిక్ట్. అరుణ్ మోహన్జీ, దివ్యభాయ్, అజయ్, శృతి మెసేజ్ చేశారు ఉట్కూర్ నారాయణపేట నుండి. అండ్ హరి మీసాల, ఓకే. అండ్ నమస్కారం, శుభ మధ్యాహ్నం మేడం అంటూ మెసేజ్ చేశారనమాట. సో ఇప్పటి వరకు ఉన్న మెసేజెస్ ఇవి అన్ని చూసేసాం కదా. మరి ఫస్ట్ క్వశ్చన్కి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా సిద్ధంగా ఉన్నారు కదా. సో ఫస్ట్ క్వశ్చన్ ఇచ్చేస్తాను, గెట్ రెడీ.

ఒక వండర్ఫుల్ మూవీ కదా. ఆ మూవీ నుంచి నేను ఈ డైలాగ్ అయితే వినిపించాను. యాక్చువల్గా నేనే చెప్దాం అనుకుని కూడా హీరోయిన్ తో చెప్పిస్తే ఇంకా బాగుంటుందని చెప్పి మీకోసం ప్లే చేశాను అనమాట. యాక్చువల్గా హీరోయిన్ అడుగుతుంది, ఇంట్లో ఎంతమంది ఎంతమంది ఉన్నారు, ఇంట్లో చెప్పు ఎంతమంది ఉన్నారు ఇంట్లో, నువ్వు కావాలనే మర్చిపోయావులే అంటుంది. సో ఆ హీరో మాత్రం ఎంత చక్కగా చెప్తారో, ఏ ఉంది రోడ్ చివరే ఉంటాడు, ఇప్పుడే పిలిస్తే వచ్చేస్తారు అని చెప్తారు అనమాట. సో అది సంగతి. ఇంతకీ గెస్ట్ చేయండి, గెస్ట్ చేసి ఎవరు ఏంటి అనేది నాకు మెసేజ్ చేయండి మీ ఆన్సర్తో పాటుగా మీ పేరు అండ్ ఆన్సర్ని 8662488114 ఈ నెంబర్కి మీరు మెసేజ్ చేసేయండి. రైట్, నో మీకోసం ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే నేను ప్లే చేస్తాను. రాక్షసుడు ఉచిత నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్జానికి ఆలపించిన వేటూరి సుందరామూర్తి గీతం ఇళయరాజా మ్యూజిక్ కంపోజిషన్లో వింటూ స్టేట్ యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.

రైట్ ఆన్సర్ అండ్ కోదాడ్ నుండి శ్రీనివాసరావు మెసేజ్ చేశారు. కాళ్ళ శ్రీనివాసరావు గారు రైట్ ఆన్సర్ అండ్ పురుషోత్తం జిఎస్ఎస్ కొండ అంటూ మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్ అండ్ భరత్ కుమార్ ఫ్రమ్ మిర్యాలగూడ రైట్ ఆన్సర్ అండ్ నెక్స్ట్ మెసేజ్ కోనేరు విష్ణు అయ్యప్ప నగర్ విజయవాడ నుండి రైట్ ఆన్సర్ అండ్ చేశారు రైట్ ఆన్సర్ అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్ అండ్ నెక్స్ట్ ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి అండి రైట్ ఆన్సర్ అండ్

మెసేసేసరు పెద్దనరసింహ, పద్మబాయి, శ్రీవాణి, జగదీష్, శివ మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ కన్నపర్తి అశోక్ మంగళగిరి నుండి రైట్ ఆన్సర్. అండ్ సూర్యకుమారి పాలకొల్లు నుండి రైట్ ఆన్సర్. జాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లూరు నుండి రైట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ నారాయణ అనసూయమ్మ జానకంపేట నిజామాబాద్ నుండి రైట్ ఆన్సర్. ఉరవకొండ నుండి ఈశ్వరయ్య క్వశ్చన్ అయిపోయి నేను ఒక 45 మెసేజెస్ చదివిన తర్వాత క్వశ్చన్ పెట్టారు. సెకండ్ క్వశ్చన్ కోసం వెయిట్ చేయండి, ఓకేనా? అండ్ నెక్స్ట్ మెసేజ్ ఊట్కూరు నుండి నారాయణపేట జిల్లా డి అరుణ, మోహన్జీ, దివ్యాబాయ్, అజయ్, శృతి వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ అలాగే గత కొన్ని రోజుల నుంచి యాప్లో వివిధ భారన్స్ వస్తుందట. ఓకే, మీ దగ్గర అంతా కరెక్ట్గానే ఉందని చెప్తున్నారు, కారణం ఏంటో తెలీదు అంటూ మెసేజ్ చేస్తున్నారు. అధికారుల దృష్టికి తప్పకుండా తీసుకొచ్చామండి, ఆల్రెడీ మేము అక్కడ నోట్ చేసాము, తొందరలో మీకు ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుంది, ఓకేనా? అండ్ జేరుబదుల బుచ్చయ్య గారు మెసేజ్ చేశారనమాట, హనుమకొండ జిల్లా నుండి కాజీపేట మండలం, ఇక్కడ నుండి డిస్ట్రిక్ట్ ఎం నరేష్, మెర్సీ విజయ, రోజా కూడా మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. మీరు ఒక ఆన్సర్కి ఒక్కసారి మాత్రమే, ఒక ప్రశ్నకి ఒక్కసారి ఆన్సర్ పంపిస్తే సరిపోతుందండి. మీరు సేమ్ ఆన్సర్ని రెండు సార్లు పంపిస్తే మీ పేర్లు చదవడానికే టైం సరిపోతుంది అనమాట. సో మీరు ఒకసారి పంపించారు ఆల్రెడీ, నేను చదివాను, మళ్ళీ పంపిస్తున్నారు. ఓకే అండి, పాయింట్ బి నోటెడ్. అండ్ అది మ్యాటర్ అయితే, సో మొత్తానికి ఆల్మోస్ట్ అందరూ కూడా రైట్ ఆన్సర్సే పంపించారు ఫస్ట్ క్వశ్చన్కి. ఇంతకీ ఏంటంటే, సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు, ఈ మూవీలో అంజలి చెప్తారనమాట, మహేష్ బాబు వస్తారు కదా మహేష్ బాబుకి ఇంటికి, మన అంజలిని మిస్ అయ్యి మిస్ చేసి కావాలనే వాళ్ళ నంబర్స్ చెప్తారనమాట. సో అక్కడ జరుగుతుంది సీన్, సూపర్బ్గా ఉంటుంది. అండ్ అంజలి అయితే అసలు యాక్టింగ్ కేక్ అనమాట. సో అది మ్యాటరు. అండ్ మనం సెకండ్ చూద్దాం, దానికంటే ముందు మరి సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు నుంచి పాట అయితే వినాలి కదా, విందాం. ఈ పాట విన్న తర్వాత క్వశ్చన్ అడుగుతానంటే మీరు వెయిట్ చేస్తున్నారు కదా. సో అది సెకండ్ క్వశ్చన్ ఇచ్చేస్తాను. బ్లూ సిటీ ఆఫ్ ఇండియా తెలిస్తే మీ పేరుని, ఆన్సర్ని 8662484 ఈ నెంబర్కి మెసేజ్ చేసేయండి. బ్లూ సిటీ ఆఫ్ ఇండియా 8662484 ఈ నెంబర్కి మీ పేరు ఖచ్చితంగా ఉండేలాగా చూడండి, అండ్ ఆన్సర్ని కూడా. రైట్ నౌ మీకోసం సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు ఈ చిత్రం నుంచి కార్తీక్, అంజున, సౌమ్య పాడినటువంటి బ్యూటిఫుల్ ట్రాక్ వచ్చేస్తుంది. అనంత శ్రీరామ్ గీతం ఇది. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1-800-422-233.
3: నాలో నీకు నచ్చిందేంటి?
4: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
3: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
4: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ చాలా ఇష్టం.

0: హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనలో బ్యాంకింగ్ రంగం పాత్రను సమీక్షించేందుకు త్వరలో ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయబోతున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. రాష్ట అసెంబ్లీలో గైర్హాజరును నిరోధించడం పత్రుడు ఏఐ కెమెరాలతో డిజిటల్ టెక్నాలజీని ప్రవేశపెట్టారు. సభ్యులు సభలో కూర్చుంటేనే హాజరు నమోదవుతుందని, సభకు గైర్హాజరయ్యే ప్రజాప్రతినిధుల జీతపత్యాలను వెనక్కి తీసుకునేలా కేంద్రం చట్టం తేవాలని లేఖ రాసినట్లు స్పీకర్ ప్రకటించారు. శాసన మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో డీఎస్సీపై వాయిదా తీర్మానంను స్పీకర్ తిరస్కరించగా సభ్యుల ఆరోపణల నడుమ సభను రేపటికి వాయిదా వేశారు. ఈ నెల 22న అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. ఈ పర్యటన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఆనంద్, ఎస్పీ జగదీష్ గురుకుల పాఠశాలను పరిశీలించారు. సామాజిక మాధ్యమాల్లో సులభమైన టాస్క్లు పూర్తి చేసి రోజుకు వేలలో సంపాదించండి అని వచ్చే లింకులను ఓపెన్ చేయొద్దని, టాస్క్ ఆధారిత సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖర్ బాబు ప్రజలను చైతన్యవంతం చేసేలా తెలిపారు. కృష్ణా జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా పదవి నిర్వహించి రాష్ట హైకోర్టు రిజిస్టర్గా బదిలీ అయిన జి గోపిను జిల్లా కోర్టులో కృష్ణా జిల్లా మీడియేటర్లు, న్యాయవాదులు సన్మానించి వీడ్కోలు సభ నిర్వహించారు. రాష్ట నైపుణ్యాభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంగాను ఎల్లుండి గన్నవరంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల నందు జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ ఎం నవీన్ తెలియజేశారు. గ్యాస్ వినియోగదారులకు ఈకేవైసీ

0: గడువు నిన్నటితో ముగియగా ఆయిల్ కంపెనీలు మరోసారి గడువు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. లబ్ధిదారులు ఈ నెల ఈ ప్రక్రియ పూర్తి చేయాలని సూచించాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించిన 7 మత్స్యకారులు ఈ నెల 3వ తేదీన ఓడలరేవు తీరం నుంచి విశాఖపట్నం చేపల వేటకు వెళ్లి సముద్రంలో గల్లంతయ్యారు. తమ వారి ఆచూకీ కోసం అల్లవరం మెరైన్ పోలీసులకు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు అధికారులు సముద్రంలో ముమ్మరంగా గాలింపు చర్యలుగా ఉండాలని, సకాలంలో వర్షాలు కురవాలని శ్రీవారిని ప్రార్థిస్తూ ఈ నెల 30 నుంచి సెప్టెంబర్ 3వ తేదీ వరకు కార్యదిష్టి యాగం, వర్ణ జపం, పర్జన్య శాంతి హోమాలను టీటీడీ నిర్వహించనున్నట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

ధర్మక్షేత్రం, బ్యూటిఫుల్ ట్రాక్ విన్నాం కదా, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడినటువంటి పాట. అసలు ఈ పాట వింటుంటే ఆ హీరోయినే కనిపిస్తూ ఉంటుంది కళ్ళకి, ఎంత అందంగా ఉంటుందో కదా. త్రీ అవర్స్ 8 మినిట్స్ 7 సెకండ్స్ లో ఉంది వీబీ క్లాక్ అండ్ సెకండ్ క్వశ్చన్ కూడా ఇచ్చేసాను కదా మన సందరి సందరి ప్రోగ్రామ్ లో. సిటీ ఆఫ్ ఇండియా తెలిస్తే 8662488144 ఈ నంబర్కి మీ పేరుని ఆన్సర్ని మెసేజ్ చేయమని చెప్పాను. ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి మెసేజ్ చేశారు, కంగ్రాట్స్. అండ్ నెక్స్ట్ ఆదోని మండలం రాజేష్ రెడ్డి మెసేజ్ చేశారు, గుడ్ ఆఫ్టర్నూన్ అన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, ఆన్సర్ ఏది? ఓకే. అండ్ నెక్స్ట్ రాజస్థాన్ రాష్ట్రం, ఓకే, కేదారి వీరేష్ గారు రాజౌలి మండలం నుండి ఎగ్జాక్ట్గా రైట్ ఆన్సర్ అయితే పంపించారు. అండ్ మంగళగిరి నుండి జయలక్ష్మి రైట్ ఆన్సర్, అక్కడి ఇళ్లలో చాలా వరకు. ఓకే, జోధ్పూర్కి ఈ పేరు వచ్చింది, రైట్ రైట్. అండ్ నెక్స్ట్ మూసాపేట మహబూబ్నగర్ డిస్టిక్ నుండి నరేష్, మెర్సీ, విజయ, రోజా, సురీష, ఓంకార్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మెసేజ్ చేశారు, రాంగ్ ఆన్సర్. అండ్ హరి మిసాలా మెసేజ్ చేశారు, తెనాలి కూచిపూడి అంట, ఇక్కడ నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ శాంతినగర్ నుండి ఓకే ఒకడు రైట్ ఆన్సర్, ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి రైట్ ఆన్సర్, కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుండి రైట్ ఆన్సర్. అండ్ వివి రెడ్డి గారు మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. రమేష్ దొంతి అనంతపురం డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్. అండ్ అనంతపురం నుండి టైలర్ రమేష్, మెకానిక్ వెంకటాచలపతి రైట్ ఆన్సర్. కాళ్ళ శ్రీనివాసరావు కోదాడ నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. సిటీ ఆఫ్ ఎస్ బ్లూ సిటీ ఏంటంటే కనపర్తి అశోక్ సార్. అండ్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ పుట్టపాక నుండి పులిపాటి శ్రీనివాసరావు, కృష్ణవేణి, నీలేంద్ర, హరిణి ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఇమ్రాన్ ఖాన్, సీమ, విజయవాడ నుండి మెసేజ్ చేశారు, భాస్కర్ పెడ నుండి రైట్ ఆన్సర్. అండ్ రాజేష్, అంబిక, ప్రేమ్సాయి, అదం, సోలాపూర్ నుండి రైట్ ఆన్సర్. నమస్తే అండి. ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి అమలాపురం నుండి రైట్ ఆన్సర్. అండ్ నిజామాబాద్ వీక్లీ బిజార్ నుండి ముర్హరి యశోద జానకిరాజు రైట్ ఆన్సర్. అండ్ మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుండి రైట్ ఆన్సర్. కొనకండ్ల రమణారావు, కవిత, జోష్నవి, మోహిత్రావు, భైరవ్ నగర్ అనంతపురం నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా షాకీర్ నాజీర్ జాకిర్ కూడా రైట్ ఆన్సర్ అని పంపించారు. అండ్ కొల్లాపూర్ నుండి సోనీ జోద్, యా, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ మొక్కాలక్ష్మయ్య మునగాల నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. కర్నూలు ముజఫర్ నగర్ నుండి రామకార్తిక, వెనలవల్లి, తులసి, రాఘవేంద్ర, మదన్ కుమార్, అనురాధ, రైట్ ఆన్సర్. అండ్ ఫనీ సత్యశ్రీ యూకే నుండి రైట్ ఆన్సర్. అండ్ మెహబూబ్ కలీం ఆత్మకూర్ నంద్యాల నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ కొంకల గ్రామం నుండి గురు, లహరి, తులసి, రాఘవేంద్ర, అరవింద కూడా రైట్ ఆన్సర్. రామళ్లకోట నుండి దుబాయ్ భాషా ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్ శ్యామల, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ పిఎస్ రంగారావు వేస్తాంబరం చెన్నై నుండి రైట్ ఆన్సర్. కన్నయ్య మామిడిగుంటపల్లి ఐరాల మండలం నుండి రైట్ ఆన్సర్, చిత్తూరు డిస్ట్రిక్ట్. ఓకే. అండ్ ఉరవకొండ నుండి ఈశ్వరయ్య కూడా రైట్ ఆన్సర్ని పంపించారు. నెక్స్ట్ మెసేజ్ జేరుబోతులు బుచ్చయ్య గారు హనుమకొండ నుండి రైట్ ఆన్సర్, ఆన్సర్ పక్కన మీ పేరు పంపించండి, జేరుబోతులు బుచ్చయ్య గారు. అండ్ అలాగే సిఆర్ నగర్ నుండి రాజేశ్వరి రామ్ చరణ్ రైట్ ఆన్సర్. అండ్ పాలెంపొలియా ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుండి రైట్ ఆన్సర్. జాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల్ నుండి రైట్ ఆన్సర్. తల్లంపాడు దొరవారి సత్రం మండలం

కొల్లం నుండి మధు ప్రసాద్ ఫ్యామిలీ. రైట్ ఆన్సర్. ఓకే, సూర్యనగరం అని కూడా పిలుస్తారు. జగైపేట నుండి మస్తాని ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ పెడన జోగానంద్ర కాలనీ అప్పలరాజు రైట్ ఆన్సర్. అండ్ గడ్డం అంకయ్య బండారుపల్లి నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్, దేవసేన తిరుపతి నుండి మెసేజ్ చేశారు. ఏంటండి ఇది, ఎప్పుడు పెడన నుంచి వచ్చిన జవాబు? అదండి, మనకి ఇక్కడ ఆర్డర్లో ఉంటుంది. ఒక మెసేజ్ వచ్చిన టైం ప్రకారం ఏ మెసేజెస్ వస్తాయో అలా వెళ్ళిపోతాం అన్నమాట. ఉన్న మెసేజెస్ అలాగే చదువుతాం, ఓకేనా? అండ్ మనకి అక్కడ నుంచి శ్రోతలు ఎక్కువగా ఉన్నారు కాబట్టి వాళ్ళ పేర్లు వస్తూ ఉంటాయి. మీరు పేర్లు గమనించండి, పేరు ఒకటే ఉండదు కదా. అండ్ ఇందాక ప్రశ్నకు సమాధానం, ఓకే ప్రశ్నకు నా ఓకే ప్రశ్నకు సమాధానం రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ మీరు అన్నట్టుగా లిజనర్స్ ఎవరి

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: సో మరి నెక్స్ట్ ప్రశ్న ఏంటి అంటే, స్టీల్ సిటీ ఆఫ్ ఇండియా అని దేన్ని అంటారు? ఓకేనా, స్టీల్ సిటీ ఆఫ్ ఇండియా. సో బోల్డ్ అంతా జీకే వచ్చేస్తుంది కదా, గెస్ చేయండి. 8662488114 ఈ నెంబర్కి మీ పేరుతో పాటుగా ఆన్సర్ని పంపించండి. మీ పేరు అనే దగ్గర నేను ఎంత నిరాశగా ఉందో, ఎందుకంటే చాలామంది పేరు లేకుండా ఆన్సర్ పంపించేస్తున్నారనమాట. సో పైకి వెళ్ళి మెసేజెస్లో చూడాల్సి వస్తుంది. మీరు ఖచ్చితంగా మీ పేరు ఉండేలాగా చూడండి. స్టీల్ సిటీ ఆఫ్ ఇండియా తెలిస్తే 8662488114 ఈ నెంబర్కి మీ పేరుని ఆన్సర్ని పంపించేసేయండి. రైట్ నో మీకోసం గ్యాంగ్ లీడర్ రే చిత్ర నుంచి ఒక పాటను నేను ప్లే చేస్తున్నాను. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడినటువంటి భువన చంద్ర గీతం ఇది. ఇళయరాజా మ్యూజిక్ కంపోజిషన్లో వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.

వండర్ఫుల్ సాంగ్ కదా. మనశంకర వరప్రసాద్ గారు ఈ మూవీ నుంచి అయితే మనం ఒక సూపర్ హిట్ సాంగ్ వినేసాము, అండ్ భీమ్స్ మధుప్రియ పాడినటువంటి ఈ సూపర్ హిట్ సాంగ్ విన్న తర్వాత 3 hours 25 minutes 14 seconds లో ఉంది వీబీ క్లాక్. అండ్ మరి ప్రశ్న అడిగాను కదా, స్టీల్ సిటీ ఆఫ్ ఇండియా, చాలా మెసేజెస్ వచ్చేసినాయి. ఎవరెవరు పంపించారు, ఎక్కడ నుండి పంపించారు, అండ్ రైట్ ఆన్సర్స్ అయిన ఉన్నాయో చూసేద్దాం. ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి మెసేజ్ చేశారు. అండ్ దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి రైట్ ఆన్సర్. అండ్ కేదారి వీరేష్ రాజౌలి మండలం నుండి రైట్ ఆన్సర్. అండ్ పెడన జోగానందరావు కాలనీ అప్పలరాజు మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ కనకారావు పెడన్ నుండి రైట్ ఆన్సర్. రాజస్థాన్ రాష్ట్రంలో ఓకే, మెహరన్గఢ్ కోట నీలిరంగు ఓకే. సింగవరం గ్రామం నజీర్ నూర్జహాన్ హజీరా అబ్దుల్ రెహమాన్ మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ ఆ తర్వాత ఎవరు పంపించారు, కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుండి రైట్ ఆన్సర్. అండ్ హరి మీసాల తెనాలి కూచిపాడి నుండి మెసేజ్ చేశారు, కూచిపూడి నుండి ఓకే. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి రైట్ ఆన్సర్. అండ్ కొనకండ్ల రమణారావు కవిత జోష్నవి మోహిత్రావు భైరవ్ నగర్ అనంతపురం నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. జార్ఖండ్లోని అంటూ రైట్ ఆన్సర్ని పంపించారు శాంతినగర్ నుండి ఒకే ఒకడు. అండ్ అలాగే మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుండి రైట్ ఆన్సర్. రాజోల్ నుండి జయన్న రైట్ ఆన్సర్. అండ్ కనపర్తి అశోక్ మంగళగిరి నుండి రైట్ ఆన్సర్. పుట్టపాక నుండి పులిపాటి శ్రీనివాసరావు కృష్ణవేణి నీలేంద్ర హరిణి రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ ఎంసి రెడ్డి అనంతపూర్ ఓకే జైపూర్ అన్నారేంటండి ఓకే, స్పెల్లింగ్ అంటే లాస్ట్లో మీకు టైప్ చేసినప్పుడు తప్పాడు ఉంటుంది ఓకే. మంగళగిరి నుండి జయలక్ష్మి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ జగ్గేపేట నుండి హుస్సేన్ మస్తానీ ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ కర్నూలు ముజఫర్నగర్ నుండి రామకార్తిక వెన్నెలవల్లి తులసి రాఘవేంద్ర మదన్ కుమార్ అనురాధ కూడా రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ చిలుకా నారాయణ అనుసూయ యమున జాన్కంపేట నిజామాబాద్ నుండి రైట్ ఆన్సర్. అండ్ రాజేష్ ప్రేమ్ సాయి అంబిక వరుణ్ ఆదామ్ సోలాపూర్ మహారాష్ట్ర నుండి రైట్ ఆన్సర్. అండ్ విజయ పరమేష్ గుంతకల్ల ఓకే ఇక్కడ నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ స్టీల్ సిటీ ఆఫ్ ఇండియా పాలెంపోలియ ఆలగడ్డ నంద్యాల జిల్లా నుండి రైట్ ఆన్సర్. సూర్యకుమారి పాలకొల్లు నుండి వైజాగ్ అంట అయ్యా. భాస్కర్ పెడ నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ అలాగే అనంతపురం ముల్లగిరి విజయ్ మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ హంపాపురం చిరంజీవి నాగభూషణ వగ్గా శివయ్య ముంతపెద్దన్న కూడా రైట్ ఆన్సర్. ఎస్ భీమేశ్వరరావు పెడ నుండి రైట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ చెప్పాను కదా కరెక్ట్గా, పేరు మాత్రం పంపించారు, ఆన్సర్ పంపించారు, మీ పేరు లేదు. సో ఎలా చదవాలి, పేరు లేదు, లిజనర్ పంపించారు ఓకే. ఎంఎస్ దుర్గారావు రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ అలాగే కొల్లాపూర్ నుండి సోనీ రైట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ కర్నూలు నుండి సూపర్ నగరా ఫైజల్ సుందరి ప్రోగ్రామ్ సూపర్, అస్సలు ఎక్కడా అర్థం కావట్లేదు. నమస్కారం అండి, నా పేరు ఎండి ఫైజల్ ఓకే. సుందరి అంటూ మెసేజ్ చేశారేంటో మరి, విశాఖపట్నం అంటున్నారు కాదు ఓకే. అండ్ నెక్స్ట్ ఫనీ సత్యశ్రీ యూకే నుండి రైట్ ఆన్సర్. మల్లికార్జున అభిరామ్ కేశవ నగర్ జంషద్ ఓకే రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ వెంకటేష్ కర్నూలు నుండి రైట్ ఆన్సర్. అండ్ సాయి శిరీష తిరుపతి నుండి రైట్ ఆన్సర్. అండ్ కాళ శ్రీనివాసరావు కోదాడు నుండి రైట్ ఆన్సర్. బ్రహ్మయ్య కర్నూలు నుండి రైట్ ఆన్సర్. కన్నయ్య మామిడిగుంట్లపల్లి ఐరాల మండలం నుండి రైట్ ఆన్సర్. ఊరకొండ నుండి ఈశ్వరయ్య రైట్ ఆన్సర్. అనంతపురం నుండి నవోదయ కాలనీ ఇమాంబి జైనాబ్ అఖ్తర్ కూడా మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. దేవసేన తిరుపతి నుండి రైట్ ఆన్సర్. సిహెచ్ వేణు జయంపు గ్రామం అంటూ రైట్ ఆన్సర్. అండ్ జరిబోతులు బుచ్చయ్య ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. రాజశేఖర్ రెడ్డి ఆదోని నుండి రైట్ ఆన్సర్. అండ్ నల్గొండ జిల్లా చిత్తిర్యాల గ్రామం నుండి దమ్మోజు వెంకటాచార్య వరలక్ష్మి రైట్ ఆన్సర్. తల్లంపాడు దొరవారి సత్రం నుండి మధు ప్రసాద్ ఫ్యామిలీ రైట్ ఆన్సర్. ధర్మవరం పార్థసారథి నగర్ నుండి శంకాపురపు రవి ఉమాదేవి రైట్ ఆన్సర్. అండ్ కొనకండ్ల మల్లికార్జునరావు కామర్స్ లెక్చరర్ అట శ్యామలాబాయ్ మోహిత్రావు జోష్నవి భైరవ్ నగర్ అనంతపురం నుండి రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ మురహరి యశోద జానకిరాజు నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి. అండ్ సిఆర్ నగర్ నుండి రాజేశ్వరి రామ్ చరణ్ హేమ రైట్ ఆన్సర్. జాపా భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల్ నుండి. అండ్ సులోచన కరీంనగర్ నుండి రైట్ ఆన్సర్. జగిత్యాల జిల్లా బుగ్గారం నుండి తిరుణగిరి ప్రకాష్ సుజాత చోటు కార్తికేయ రైట్ ఆన్సర్. జయం భాష ఫ్యామిలీ కర్నూల్ అంటూ మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. మూసాపేట నుండి నరేష్ మెర్సీ విజయ రోజా ఉదయనగర్ రాజస్థాన్ అంటున్నారు నో. అండ్ దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప నుండి రైట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం రైట్ ఆన్సర్. రమేష్ దొంతి అనంత

కాంచీపురం నుండి రైట్ ఆన్సర్. అండ్ దారిపినేని సాయికృష్ణ ఫ్యామిలీ మెంబర్స్ కర్నూలు నుండి రైట్ ఆన్సర్. అండ్ జంషెడ్పూర్, ఓకే జంషెడ్పూర్ అనేది రైట్ ఆన్సర్ అండి. ఆన్సర్ నేను చెప్పేశాను కదా, ఇంకా మెసేజెస్ ఆపేయండి. అండ్ ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి అమలాపురం నుండి రైట్ ఆన్సర్ అని పంపించారు. అండ్ ఉన్న వరకు చూద్దాం. అయ్యప్ప నగర్ కోనేరు విష్ణు రైట్ ఆన్సర్ విజయవాడ నుండి. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్. వేటపాలెం రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం దేవంగా రైట్ ఆన్సర్. మెహబూబ్ కలీం ఆత్మకూరు నంద్యాల నుండి రైట్ ఆన్సర్. గడ్డం అంకయ్య బండారుపల్లి నెల్లూరు రైట్ ఆన్సర్. ఉట్కూరు నారాయణపేట జిల్లా నుండి డి అరుణ. మోహన్జీ దివ్యాబాయ్ అజయ్ శృతి రైట్ ఆన్సర్. అండ్ దీప్తి ఫ్రమ్ అవనిగడ్డ, జస్ట్ నో ఐ హ్యావ్ ట్యూన్ గుడ్ ఆఫ్టర్నూన్ అంట, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. అండ్ నరేష్ మెర్సీ విజయ అగైన్ 329కి ఒక మెసేజ్ పెట్టారు మీరు, మళ్ళీ మీరు అదే రిపీట్ చేస్తున్నారు. ఇలా చేస్తే ఆటోమేటిక్గానే మరి నంబర్స్ చూద్దాం. ఓకే సో ఇప్పటివరకు ఉన్న మెసేజెస్ ఇవ్వండి. అండ్ స్టీల్ సిటీ ఆఫ్ ఇండియా అన్నాను కదా, జంషెడ్పూర్ ఇస్ ద రైట్ ఆన్సర్. చాలామంది రైట్ ఆన్సర్స్ పంపించారు. అండ్ మనం నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం, ఫోర్త్. సో ఎండలు బాగా దంచుకొడుతున్నాయి పాపం, ఎక్కడ కూడా వర్షాలు లేవేమో. వర్షం ఏంటో అలా వస్తుంది అలా వెళ్ళిపోతుందండి, ఏదో రెండు చినుకులు పడుతున్నాయి వెళ్తున్నాయి కదా. సో ఎల్ నినో ప్రభావం అనమాట, అలా ఉంది. చాలామంది జాగ్రత్తగా ఉండండి, హెల్త్ అయితే జాగ్రత్త, ముందు వాటర్ ఎక్కువగా తీసుకుంటూ ఉండండి. ఎనీవే 3:31:30 ఉంది వీవీ క్లాక్. మరి నెక్స్ట్ ప్రశ్న ఏంటి అంటే, ఐస్ క్రీమ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. జాగ్రత్తగా వినండి, ఐస్ క్రీమ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని దేన్ని అంటారు? ఓకేనా, గెస్ చేయండి. ఇంకా దీనికి కనుక పేర్లు ఉన్నాయి, అవి కూడా చెప్తాను. రోమ్ ఆఫ్ ది ఈస్ట్, గేట్వే ఆఫ్ కర్ణాటక, ఇట్లా ఉంటాయి అన్నమాట. సో ఆన్సర్ ఏంటి అనేది మీరు గెస్ చేయండి. ఐస్ క్రీమ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా ఏంటి ఆన్సర్? 8662488814 ఈ నెంబర్కి మీ ఆన్సర్ని, మీ పేరుని పంపించేసేయండి. ఒక చిన్న షార్ట్ కమర్షియల్ బ్రేక్ ఉంది, బ్రేక్ తర్వాత నేను మళ్ళీ మంచి పాటను ప్లే చేస్తాను. వింటూనే ఉండండి వివిధ భారతి FM 101.3.

0: भारती FM 101.3
1: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
2: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
3: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
2: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
1: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
3: కవుల కలం నుంచి జాలువారి పాటలు,
1: అలనాటి ఆణిముత్యాలు, మరపురాని గీతాలు,
3: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
1: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం.
2: మధుర స్వరాలు వివిధ భారతి 101.3 పై.
4: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
5: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
4: ఓ పాట కనులు తుడిస్తే
5: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
4: ఓ పాట మనసుకి హత్తుకొస్తుంది. ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
5: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
4: 101.3.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

జనతా గ్యారేజ్. ఈ చిత్రం నుంచి పాట విన్నారు కదా, శంకర్ మహదేవన్ రణయన రెడ్డి పాడినటువంటి రామజోగయ్య శాస్త్రి గీతం డిఎస్పీ మ్యూజిక్ కంపోజిషన్ లో విన్న తర్వాత 3 hours 41 minutes 51 seconds లో ఉంది బేబీ క్లాక్ అండ్ సందరి సందరి ప్రోగ్రామ్ లో ఉన్నాం. మరి ప్రశ్న అడిగాను కదా, ఐస్ క్రీమ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా తెలిస్తే ఆన్సర్ ని పంపించమని. చూద్దాం ఎవరెవరు పంపించారు. కెదరి వీరేష్ రాజోలి మండలం నుండి ఫస్ట్ రైట్ ఆన్సర్ ని మనకి పంపించారు. అండ్ నెక్స్ట్ వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ పెడన జోగానందరావు కాలనీ అప్పలరాజు రైట్ ఆన్సర్, కనకారావు పెడన్ నుండి రైట్ ఆన్సర్, అండ్ బ్రహ్మయ్య కర్నూలు నుండి రైట్ ఆన్సర్, కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ హారిక ఫ్రమ్ తెనాలి రైట్ ఆన్సర్, రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం రైట్ ఆన్సర్, మూసాపేట నుండి ముంబై ఏమిటో రాంగ్ ఆన్సర్ అది. అండ్ నెక్స్ట్ మురళి మెసేజ్ చేశారు, హాయ్ మురళి గారు ఆన్సర్ పంపించలేదా, జగ్గేపేట నుండి హుస్సేన్ మస్తాన్ ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ జగిత్యాల జిల్లా బుగ్గారం నుండి తిరుణగిరి ప్రకాష్ సుజాత చోటు కార్తికేయ, అండ్ మంగళగిరి జయలక్ష్మి రైట్ ఆన్సర్, అండ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి రైట్ ఆన్సర్, అండ్ నాసికా వేణు దేశాయిపేట నుండి రైట్ ఆన్సర్, భాస్కర్ పెడన్ నుండి రైట్ ఆన్సర్, ఎస్ భీమేశ్వరరావు పెడన్ నుండి రైట్ ఆన్సర్, పుట్టపాక నుండి పులిపాటి శ్రీనివాసరావు, కృష్ణవేణి నీలేంద్ర హరిణి కూడా రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ కన్నయ్య మామిడిగుంటపల్లి ఐరాల మండలం చిత్తూరు డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్, ధర్మవరం పార్థసారథి నగర్ నుండి సంకారపు రవి, ఉమాదేవి కూడా రైట్ ఆన్సర్, కోనేరు విష్ణు అయ్యప్ప నగర్ నుండి విజయవాడ రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ హాయ్ మేడం గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ కోలా నాగలక్ష్మి నందివెలుకు నుండి రైట్ ఆన్సర్, అండ్ దీప్తి ఫ్రమ్ అవనిగడ్డ రైట్ ఆన్సర్, అండ్ శాంతినగర్ నుండి ఒకే ఒకడు రైట్ ఆన్సర్, అండ్ దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి రైట్ ఆన్సర్, కొనకండ్ల రమణారావు, కవిత జోష్ణవి, మోహిత్రావు భైరవ నగర్ అనంతపురం నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురిహరి యశోద జానకిరాజు రైట్ ఆన్సర్, జార్ఖండ్ ఓకే ఆన్సర్ ఏదా, మీ పేరు ఎక్కడ, మెహబూబ్ కలీం ఓకే. అండ్ కొల్లాపూర్ నుంచి సోని వడోదరా గుజరాత్ అంటున్నారు ఓకే. జయం భాషా ఫ్యామిలీ కర్నూలు అంటూ మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. రాజేష్ అంబిక ప్రేమ్ సాయి ఆదం సోలాపూర్ నుండి రైట్ ఆన్సర్. ఐస్ క్రీమ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అంటూ రైట్ ఆన్సర్ కె శ్రీనివాసచారి గారు కేపీహెచ్బి హైదరాబాద్ నుండి రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ ఫనీ సత్యశ్రీ యూకే నుండి రైట్ ఆన్సర్. సిఆర్ నగర్ నుండి రాజేశ్వరి రామ్ చరణ్ హేమ రైట్ ఆన్సర్. రాజోల్ నుండి జయన్న రైట్ ఆన్సర్. ఎర్రమిల్లి సీతామాలక్ష్మి అమలాపురం నుండి రైట్ ఆన్సర్. అండ్ పాలెంపల్లి యాళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుండి రైట్ ఆన్సర్. అండ్ పిల్లగుండ్ల కాలనీ ముల్లగిరి విజయ్ కుమార్ అంట అనంతపూర్ నుండి రైట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాసరావు మచిలీపట్నం రైట్ ఆన్సర్. మై ఫేవరెట్ సాంగ్స్ ఎన్నో మిస్ అయ్యాను జో అంటూ లేట్గా ఆన్ చేశారు రేడియో అంటూ మెసేజ్ చేశారు.

ఇప్పుడే ప్రశ్న విని మళ్ళీ ఆన్సర్ సెండ్ చేశాను అంటూ స్టీల్ సిటీ ఆఫ్ ఇండియా అంటూ మెసేజ్ చేశారనమాట. అండ్ అలాగే ఇప్పటి ప్రశ్న ఐస్ క్రీమ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. ఓకే, రైట్ ఆన్సర్ వేదాంతం జానకి శ్రీనివాస్. ఓకే, అండ్ నెక్స్ట్ గుడ్ ఈవినింగ్ అంటూ వర్షాలు పడవా అని అంటున్నారా, వినాయక చవితి పండుగ రాని వచ్చిన సెప్టెంబర్ మేడం, అప్పుడు కొడితే మేడం అసలైన వర్షాలు అంటూ రంగారెడ్డి జిల్లా ఏకలవ్యండి. ఓ, అప్పటి నుంచి వస్తాయంటారా వినాయక చవితి నుంచి. ఓకే, ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్ శ్యామల మెసేజ్ చేశారు విత్ రైట్ ఆన్సర్. అండ్ ఉరవకొండ నుండి ఈశ్వరయ్య మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ నవోదయ కాలనీ నుండి అక్తర్ వలీబాషా ఇమాంబి రైట్ ఆన్సర్ అండి. అండ్ ఐస్ క్రీమ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అంటూ శ్యామలాబాయ్ మోహిత్రావు జోష్నవి భైరవ్ అనంతపురం నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ దారిపినేని సాయికృష్ణ ఫ్యామిలీ మెంబర్స్ కర్నూలు నుండి రైట్ ఆన్సర్. అండ్ నాగ్నాథ్ గుప్తా నిజామాబాద్ నుండి రైట్ ఆన్సర్. అండ్ మంగళూరు కర్ణాటక అంటూ రైట్ ఆన్సర్ని పంపించారు. చిలుక నారాయణ అనుసూయ యమున జానకంపేట్ నిజామాబాద్. ఓకే, రైట్ ఆన్సర్. అండ్ రాజశేఖర్ రెడ్డి ఆదోని నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. తల్లంపాడు దొరవారి సత్రం మండలం మధు ప్రసాద్ ఫ్యామిలీ అంటూ రైట్ ఆన్సర్ని పంపించారు. సాధారణంగా హైదరాబాద్ నగరాన్ని కూడా ఇలా పిలుస్తారా, కాదు కదా. ఓకే, జాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల్లి నుండి రైట్ ఆన్సర్. అండ్ గాబ్దాద్ ఫేమస్ ఐస్ క్రీమ్స్ అంట. తిరుపతి నుండి శ్రీనివాస్ గన్నవరం అంటూ మెసేజ్ చేశారు శ్రీనివాస్ గారు. బట్ ఓకే, మీరు పంపించింది అయితే రైట్ ఆన్సర్. బట్ తిరుపతి ఏమిటి, ఐస్ క్రీమ్ ఫేమస్ అక్కడ. ఓకే, అండ్ నెక్స్ట్ మెసేజ్ సాయి శిరీష తిరుపతి మెసేజ్ చేశారు బ్యాంక్ కాలనీ నుండి. పదే పదే మీకు డిస్టర్బెన్స్ వస్తుందా రేడియోలో. ఓకే, ఆయన నేను ఆల్రెడీ ఇక్కడ చెప్పామండి. అంటే యాక్చువల్గా అది ఏదన్నా మీకు మేబీ క్లైమేట్ కానీ ఇలాంటివి ఏమైనా చాలా రీజన్స్ ఉండుండొచ్చు, బట్ డెఫినెట్గా చూస్తారు. ఓకేనా. అండ్ కాళ శ్రీనివాసరావు కోదాడ్ నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ గడ్డం అంకయ్య బండారుపల్లి నుండి నెల్లూరు డిస్టిక్ రైట్ ఆన్సర్. అండ్ గౌస్ ఫ్రమ్ పామిడి అనంతపురం నుండి రైట్ ఆన్సర్. నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుండి ప్రియా శ్రీనివాసరెడ్డి రైట్ ఆన్సర్. వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం దేవరపల్లి నుండి గోవర్ధనరావు ఇంద్రాబాయ్ భానుప్రకాష్ నవ్య లక్కీ మీరాబాయ్ మోతీబాయ్ వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ జేర్బోతులు గుచయ్య ఫ్యామిలీ మెంబర్స్ తరాలపల్లి నుండి రైట్ ఆన్సర్. రామళ్ళకోట నుండి దుబాయ్ భాషా ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. కర్ణాటక అంటూ నల్గొండ జిల్లా చిత్తూరాల గ్రామం నుండి దమ్మోజ్ వెంకటాచారి వరలక్ష్మి మెసేజ్ చేశారు. అండ్ నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్. అండ్ సులోచన కరీంనగర్ నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ అనంతపురం నుండి పైలా రమేష్ మెకానిక్ వెంకటాచలపతి రైట్ ఆన్సర్. మూసాపేట నుండి నరేష్ మెర్సీ విజయ రైట్ ఆన్సర్. అండ్ కోనసీమ జిల్లా మోరిపాలెం నుండి పంతాడు శ్రీనివాసరావు గంగా భవానీ కూడా రైట్ ఆన్సర్ అని పంపించారు. ఇంతకీ నేను అడిగింది ఐస్ క్రీమ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా కదా, మంగళూరు ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. సో మంగళూరు రైట్ ఆన్సర్ కాబట్టి. అండ్ దీని ఇందాక నేను ఆల్రెడీ చెప్పాను కదా, రోమ్ ఆఫ్ ది ఈస్ట్ అలాగే గేట్వే ఆఫ్ కర్ణాటక అని కూడా పిలుస్తారనమాట. సో అది మ్యాటర్ అయితే మొత్తానికి ఆల్మోస్ట్ లిజనర్స్ అందరూ కూడా జీకేని అలా పెంచేసుకున్నారు. జస్ట్ గూగుల్ చేసి ఆన్సర్ని అలా టైప్ చేసేయకండి, కొంచెం మీ మైండ్లోకి అది గుర్తుపెట్టుకోండి, అంటే మనకి కొంచెం తెలుస్తుందనమాట. సో అది మ్యాటర్. సందర్శనలో మనం జ్ఞానాన్ని కూడా సంపాదించుకోవాలి కదా, ఎంటర్టైన్మెంట్తో పాటు ఎడ్యుకేట్ చేయడం అనమాట. సో అది మ్యాటర్. మరి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదామా, ఐ థింక్ లాస్ట్ క్వశ్చన్. మరి ఈవాల్టి సందర్శనకైతే ఇదే లాస్ట్ ఫైనల్ క్వశ్చన్ కాబట్టి సినిమాకి సంబంధించిన ప్రశ్న అడుగుతాను. ఓకేనా, గెలుపోటములతో ఆటకు సంబంధం లేదు, మన ఆట చూసి తర్వాతి తరం ఆటలకు రావాలని ఆరాట పడాలిరా, ఆటే నీ గుర్తింపు. సో ఎవరు ఏంట సినిమా, గెస్ చేయండి. ఎవరికి చెప్పారు ఈ మాటని, హీరోకి చెప్పారు కదా. ఎవరా హీరో, ఏంటా సినిమా? గెలుపోటములతో ఆటకు సంబంధం లేదు, మన ఆట చూసి తర్వాతి తరం ఆటలకు రావాలని ఆరాట పడాలిరా, ఆటే నీ గుర్తింపు అని చెప్తారు. సో ఎవరికి చెప్పారు, ఎవరా హీరో, ఏంటా సినిమా? చాలా రీసెంట్గా వచ్చిన మూవీ, గెస్ చేస్తూ ఉండండి. అండ్ గెస్ చేసి ఆన్సర్ని 8662488114 ఈ నెంబర్కి అయితే పంపించేసేయండి మీ పేరుతో పాటుగా. అండ్ రైట్ నౌ ఇంకొక సూపర్ హిట్ సాంగ్ ప్లే చేస్తున్నాను, ఇళయరాజా మ్యూజిక్ కంపోజిషన్లో వేటూరి గారు అద్భుతంగా రాసినటువంటి పాట. రాక్షసుడు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానికి ఆలపించిన ఈ పాటని వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
3: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
4: సో సినిమాకి సంబంధించిన ప్రశ్న ఒకటి ఇచ్చాను కదా, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు. మరి చూద్దాం మెసేజెస్ ఎలా అలా వచ్చేస్తూ ఉన్నాయన్నమాట. అండ్ సినిమాకి సంబంధించిన ప్రశ్న అడిగాను, ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి వై వెంకటరెడ్డి గారు మెసేజ్ చేశారు. అండ్ లక్కవరం నుండి పట్టణ చౌకానంద్ర కాలనీ అప్పలరాజు గారు మెసేజ్ చేశారు, ఎప్పటిలానే ఈరోజు సందడే సందడి సూపర్ సక్సెస్ అయ్యింది, 2 వర్షం పాటు మంచి ప్రశ్నలు వేసి షో బాగా నడిచారు. నడిచిందినా? ఓకే, మళ్ళీ ఎప్పుడు వస్తారండి? వస్తాను కదా. ఇది జెర్సీ మూవీలో నాని కాదండి, ఇది రాంగ్ ఆన్సర్ మీరు పంపించింది. అయ్యో, ఇన్ని క్వశ్చన్స్కి రైట్ ఆన్సర్ పంపించి లాస్ట్ క్వశ్చన్కి మిస్ అయ్యారు. ఎనీవే, ఆట అనగానే మీకు తెలిసిపోతుంది లిజనర్స్కి ఆన్సర్ అనేది అనుకున్నాను, బట్ మిస్ అయింది. అండ్ నెక్స్ట్ రైట్ ఆన్సర్ ఎవరు పంపించారు మనకి? రామ్ చరణ్, ఎస్, కేదారి వీరేష్ రాజల మండలం నుండి, పెద్ద మూవీ నుంచి అండి నేను అడిగింది. అండ్ నెక్స్ట్ మూసాపేట మహబూబా నగర్ నుండి నరేష్ మెర్సీ విజయ కూడా రైట్ ఆన్సర్ని పంపించారు. సాంబశివరావు వేటపాలెం నుండి రైట్ ఆన్సర్. అండ్ గౌస్ ఫ్రమ్ పామిడి అనంతపూర్ మంగళూ, ఓకే, ఇక్కడ నుండి రైట్ ఆన్సర్ని పంపించారు. భాస్కర్ పెడ నుండి రైట్ ఆన్సర్. అండ్ అలాగే ఫణి సత్యశ్రీ కూడా రైట్ ఆన్సర్ని పంపించారు యూకే నుండి. అండ్ పాట అయితే వినేద్దాం. మరి పాట విన్న తర్వాత నేను డెఫినెట్గా మెసేజెస్ అన్నీ కూడా చూస్తాను. పెద్ద మూవీ నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ ఇప్పుడు మీకోసం వచ్చేస్తుంది. ఏఆర్ రెహమాన్ గారు పాడినటువంటి అనంత శ్రీరామ్ గీతం ఏఆర్ రెహమాన్ మ్యూజిక్లో వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. బీహార్లోని లఖీసరాయ్లో అశోక్ ధామ్ ఆలయం వద్ద జరిగిన తొక్కిసలాటలో 7 భక్తులు మృతి చెందగా 12 మందికి పైగా గాయపడ్డారు. ఈ ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేసి మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. మృతుల కుటుంబాలకు బీహార్ ప్రభుత్వం 4 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించింది. భారతీయ జనతా పార్టీ బీజేపీ నూతన కార్యవర్గాన్ని ఈరోజు ప్రకటించింది. ఈ నియామకాల్లో భాగంగా బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులుగా తగ్గుపాటి పురంధేశ్వరి, వసుంధరా రాజే, రామ్ మాధవ్ సహా 13 మంది పేర్లను ప్రకటించారు. సీనియర్ నాయకురాలు స్మృతి ఇరానీ బీజేపీ జనరల్ సెక్రటరీగా ఎన్నికయ్యారు. శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పలు అంశాలపై ప్రసంగించారు. రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు పెంచడంతో 100,000 మందికి పైగా విద్యార్థులు ప్రైవేటు స్కూళ్ల నుంచి ప్రభుత్వ స్కూళ్లకు వచ్చారని అన్నారు. మెగా డీఎస్సీకి సంబంధించి బయట ప్రకటనలు చేయడం సరికాదని శాసనసభలో చర్చించాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో నేటి నుంచి సేవలు ప్రారంభం కావడం ఎంతో ఆనందదాయకమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ విమానాశ్రయం ప్రారంభంతో కొత్త పెట్టుబడులు, పారిశ్రామిక అవకాశాలు మెరుగుపడి యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు మరింత విస్తరించాలని కోరుకున్నట్లు తెలిపారు. డీఎస్సీలో అవకతవకలు జరిగాయని, దీనిపై సీబీఐ విచారణ జరపాలని శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ డీఎస్సీ నియామకాలపై శాసనమండలిలో చర్చకు రావాలని వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పేర్కొన్నారు. డీఎస్సీలో ఈడబ్ల్యూఎస్ కోటా ఎందుకు నిర్వహించలేదని ప్రశ్నించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. ప్రజల నుంచి అందిన ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి నిబంధనల మేరకు నిర్ణీత కాల పరిమితిలోగా పరిష్కరించాలని పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. కాకినాడ జిల్లా తొండంగి మండలం గోపాలపట్నం వద్ద ద్విచక్ర వాహనాన్ని లారీ

ఢీకొంది. ఈ ప్రమాదంలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. సెప్టెంబర్ 15 నుండి 23వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్న నేపథ్యంలో శ్రీవారి పుష్కరిణి మరమ్మత్తు పనులను టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి ఈరోజు తనిఖీ చేసి భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా గ్రిల్స్ ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలోని ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారిణి జి లక్ష్మి తెలిపారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసేసుకున్నాం అనమాట. ఎందుకంటే ఇంకొంచెం మెసేజెస్ ఉన్నాయి పెండింగ్, అవి కూడా చూసేద్దాం ఎవరెవరు పంపించారు ఏంటి అనేది. యాక్చువల్గా ఆన్సర్ కూడా నేను రివీల్ చేసేసాను కదా, పెద్ద మూవీ నుంచి అండి, మన రామ్ చరణ్ తో చెప్తారనమాట ఈ డైలాగ్స్ అన్ని కూడా. సో ఇంకా కొన్ని మెసేజెస్ ఉన్నాయి ఎవరెవరు పంపించారు చూద్దాం. జనార్దన్ కండూరు నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్, అండ్ అలాగే విజయవాడ నుండి భార్గవి రైట్ ఆన్సర్, అనంతపూర్ బసవతారక్ నగర్ ముల్లగూరి విజయ్ మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్, ఎంఎస్ దుర్గారావు రైట్ ఆన్సర్, అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ శివ అన్న అండ్ మై నేమ్ ఈజ్ దారిపినేని సాయి కృష్ణ ఫ్యామిలీ మెంబర్స్ అంటూ మెసేజ్ చేశారు. హీరో నేమి శివ కాదు కదా, రాంగ్ ఆన్సర్. అండ్ ధర్మవరం పార్థసారథి నగర్ నుండి సంగారపు రవి ఉమాదేవి కూడా రైట్ ఆన్సర్, అండ్ కొనకండ్ల రమణారావు బెంగళూరు నుండి రైట్ ఆన్సర్, సాయి కుమారి ఫ్రమ్ రమణానగర్ రామానగర్, ఓకే ఇక్కడ నుండి రైట్ ఆన్సర్ని పంపించారు. ఉరవకొండ నుండి ఈశ్వరయ్య శివరాజ్ కుమార్ పెద్ది అంటూ రైట్ ఆన్సర్ని పంపించారు, అండ్ కామర్తి శంకర్ రాజోల్ నుండి రైట్ ఆన్సర్, అండ్ నెక్స్ట్ మెసేజ్ కనకారావు పెడ నుండి మెసేజ్ చేశారు పెద్ద మూవీ రామ్ చరణ్ అంటూ. వేదాంతం జానకి శ్రీనివాసరావు మచిలీపట్నం రవితేజ హీరోగా కిక్ మూవీలది అంట. అసలు మీ ఆన్సర్ నాకు కిక్ ఇచ్చింది, ఎప్పుడు మూవీ అది, నేను లేటెస్ట్ మూవీ అని చెప్పాను నేను, మీరు ఎక్కడికో వెళ్ళిపోయారు. కేవీ రమణమూర్తి శ్రీకాకుళం నుండి రైట్ ఆన్సర్ని పంపించారు, రాజశేఖర్ రెడ్డి ఆదోని మండలం నుండి రైట్ ఆన్సర్, అండ్ తిరుపతి నుండి శ్రీనివాస్ గణవరం జెర్సీ అంటూ మెసేజ్ చేశారు బట్ రాంగ్ ఆన్సర్, అండ్ నెక్స్ట్ అనంతపూర్ నవోదయ కాలనీ నుండి ఎవరు బాబుల్లా డబుల్లా ఓకే అక్తర్ వలీ బషా ఇమాంబీ మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్, అండ్ నెక్స్ట్ మెసేజ్ దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి రైట్ ఆన్సర్, అండ్ గౌరీ తిరుపతి నుండి జెర్సీ అంటున్నారు కాదు, అండ్ పెద్ద మూవీ అంటూ రైట్ ఆన్సర్ని పంపించారు నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురిహరి యశోద జానకిరాజు, అండ్ బ్రహ్మయ్య కర్నూలు నుండి రైట్ ఆన్సర్, అండ్ నెక్స్ట్ మెసేజ్ గోపి పాతిబండ్ల మెసేజ్ చేశారు, అండ్ తెలియదంటూ సినిమా నాలెడ్జ్ నిల్ట ఎవరు దీప్తి ఫ్రమ్ అవనిగడ్డ మెసేజ్ చేశారు. సినిమా నాలెడ్జ్ లేకపోయినా మన వీబీ నాలెడ్జ్ ఉంది కదా, దాన్ని బట్టి చెప్పేయచ్చు అనమాట, ఓకేనా. అండ్ నల్గొండ జిల్లా చందంపేట నుండి చిత్తూరు గ్రామం దమోజ్ వెంకటాచారి వరలక్ష్మి ఫ్యామిలీ మెంబర్స్ రాంగ్ ఆన్సర్ పంపించారు, శ్రీరామదాసు కృపాచారి వీళ్ళందరూ కూడా, అండ్ జెర్సీ అంటూ చాలా మంది అదే ఆన్సర్ పంపించారు, అంటే ఆట కదా అట్లా వెళ్ళిపోయారనమాట. అండ్ అజయబోతులు బుచ్చయ్య గారు మీరు మాత్రం సేమ్ అలాగే మీ పేరు లేకుండా ఆన్సర్ పంపిస్తూ ఉంటారు. అండ్ నెక్స్ట్ ఎర్రవల్లి మండలం కే పెద్ద నరసింహ పద్మాబాయ్ శ్రీవాణి జగదీష్ మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. యాక్చువల్గా ఇన్ని మెసేజెస్ ఇన్నిసార్లు చదువుతున్న మాకే అంత ఓపిక్గా చదువుతున్నప్పుడు మీరు చక్కగా మీ పేరుతో పాటు ఆన్సర్ పంపించడానికి ఏముంది చెప్పండి. సిఆర్ నగర్ నుండి రాజేశ్వరి రామ్ చరణ్ రైట్ ఆన్సర్ని పంపించారు. యాక్చువల్గా ఒక 6 to 8 క్వశ్చన్స్ వెళ్తాయి, ఆ 6 to 8 క్వశ్చన్స్కి ఆన్సర్స్ మీ పేరు పంపిస్తారు. ఇక్కడ ఒక్కొక్క ప్రశ్నకి 50+ అంటే 60 మెసేజెస్ వస్తున్నాయి, ఇంటూ 6 క్వశ్చన్స్ అయితే 6, 8 అయితే 8. మరి అన్నీ మేము చక్కగా ఓపిక్గా చదువుతున్నాం కదండి మా ఆర్జెస్ అందరూ కూడా. సో అది మ్యాటర్, ట్రై టు అండర్స్టాండ్, చక్కగా మీరు సహకరించండి, మీ పేరుతో పాటు మీ ఆన్సర్ని కూడా పంపించండి. అండ్ నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్టిక్ నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్, అండ్ చిలుకా నారాయణ అన్సూయ యమున జాన్కంపేట్ నిజామాబాద్ ఇక్కడ నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ మీరు వచ్చారంటే ప్రోగ్రామ్ కేక్ ఉంటుంది, బ్యూటిఫుల్ పాటలు జబర్దస్త్ క్వశ్చన్లు అర్థమయ్యేటట్టు మాట్లాడడం మీ ప్రత్యేకత అంటూ మెసేజ్ చేశారు రామళ్ళకోట దుబాయ్ భాష ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా రైట్ ఆన్సర్తో. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ విజయ్

పరమేష్ గుంతకల్ నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ సాంగ్స్ స్లోగా వస్తున్నాయి. ఓకే, అండ్ నెక్స్ట్ మెసేజ్ ఎవరు పంపించారు, రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్ శ్యామల థ్యాంక్ యూ అంటూ మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్తో పాటు. అండ్ మెహబూబ్ కలీం ఆత్మకు నంద్యాల నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. శాంతినగర్ నుండి ఓకే ఒకడు, రైట్ ఆన్సర్. అండ్ వేదాంతం జానకి శ్రీనివాసరావు మచిలీపట్నం పెద్ద మూవీనా, ఓకే ఓకే ఓకే. అండ్ ముసాపేట్ నుండి నరేష్ మెర్సీ విజయ రోజా కూడా మెసేజ్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్ అండి, ఈరోజు షో బాగుంది అంటూ, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ రామ్ చరణ్ హీరో అంటూ దారిపినేని సాయి కృష్ణ ఫ్యామిలీ మెంబర్స్ కర్నూలు నుండి మెసేజ్ చేశారు, ఉట్కూరు నారాయణపేట జిల్లా నుండి డి అరుణ దివ్యాబాయ్ అజయ్ శృతి వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్ని పంపించారు. సో నెక్స్ట్ మెసేజ్ వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి మెసేజ్ చేశారు, షో సూపర్ ఉంది ధన్యవాదాలు అంటూ, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో అది మ్యాటర్, మరి ఇంకొక రోజు మళ్ళీ ఒక 2-3 డేస్ గ్యాప్ తీసుకొని మళ్ళీ మనం సందడి చేద్దాం, మంచి సినిమా కబుర్లు మాట్లాడుకుందాం, బోల్డ్ అన్ని విషయాలు తెలుసుకుందాం మీకు తెలుసాలు, అండ్ ధీరా కూడా మాట్లాడుకుందాం. ఓకేనా, వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మన వివిధ ప్రోగ్రామ్ ఉంది కదా ఇప్పుడు. యాక్చువల్గా ఈరోజు మ్యూజిక్ డైరెక్టర్ స్పెషల్ అనమాట. ఆ డైరెక్టర్ గారి సాంగ్స్ కానీ ఆయన మ్యూజిక్ కానీ డిఫరెంట్గా ఉంటుందన్నమాట, అంటే ఎవరితోటి మనం కంపేర్ చేయలేము, చాలా బాగుంటుంది. ఒకప్పుడు అసలు ఎన్ని మంచి మూవీస్ ఇచ్చారో అనమాట, ఒక జనరేషన్లో ఒక పీరియడ్లో అలా ఇచ్చారనమాట మంచి సాంగ్స్. నేను ఒక మ్యూజిక్ బిట్ వినిపిస్తాను, అది వినగానే మీకు తెలిసిపోతుంది ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అన్నది.

0: సో ఈ మ్యూజిక్స్ వినగానే మీకు ఎవరు గుర్తొచ్చారు? మ్యూజిక్ డైరెక్టర్ ఎస్వి కృష్ణారెడ్డి గారు కదా. సో మరి ఈరోజు మ్యూజిక్ డైరెక్టర్ స్పెషల్గా ఎస్వి కృష్ణారెడ్డి గారు స్వరపరిచినటువంటి పాటలు విందాం మన ఈనాటి వివిధ ప్రోగ్రాంలో. ఒక షార్ట్ కమర్షియల్ బ్రేక్, తర్వాత బ్యూటిఫుల్ సాంగ్స్ వచ్చేస్తాయి. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
2: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
3: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

రాజేంద్రుడు గజేంద్రుడు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించినటువంటి పాట అండ్ ఎస్పి కృష్ణారెడ్డి గారి మ్యూజిక్ కంపోజిషన్లో జనవిత్తుల రామలింగేశ్వర గారు అద్భుతంగా రాసినటువంటి పాట ఈనాటి వివిధలో మీకోసం.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
3: ఎగిరే పావురాలు ప్రేమకు వెళ్లాయరా అంటూ ప్రేమకు స్వాగతం చెప్పి ఒక శుభలగ్నాన పెళ్లి పీటలు వేసి దీర్ఘ సుమంగళి భవ అని దీవించి సంప్రదాయంగా మెప్పించి పెళ్లం ఊరెళితే ఏం చేయాలి, పెళ్లంతో పనేంటి అని ఆలోచింపజేస్తూ బడ్జెట్ పద్మనాభంలకు సర్దుకుపోదాం రండి అని మెసేజ్ ఇచ్చి ఆహ్వానం అందించారు దర్శకులు. మరి ఆ దర్శకులు సిల్వర్ స్క్రీన్ ను పూర్తి వినోదంతో అభిషేకం చేయడానికి అతడే ఒక సైన్యంగా మారి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వంతో పాటు ఉగాది రోజున మావి చిగురు తిన్న కోయిలలా మధురమైన సంగీతంతో ప్రేక్షకులను ఊయలలూగించిన నంబర్ వన్ దర్శకులు ఆయనే ఎస్వి కృష్ణారెడ్డి గారు. మ్యూజిక్ డైరెక్టర్ స్పెషల్ గా ఈరోజు మనం ఎస్వి కృష్ణారెడ్డి గారు స్వరపరిచినటువంటి పాటలు వింటున్నాం కదా, తర్వాత వినబోతున్న పాట ఆహ్వానం చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర పాడినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం. వింటూ స్టే ట్యూన్డ్ విత్ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.

4 hours 27 minutes 6 seconds లో ఉంది వివి క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ వివిధ ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా. డైరెక్టర్ గా ఫస్ట్ మూవీతోనే వెండి తెరపై మ్యాజిక్ చేసి బ్లాక్ బస్టర్ అయితే అందుకున్నారు ఎస్వి కృష్ణారెడ్డి గారు. ఏ సంబంధం లేని ఓ గారడీవాడు ఒక చిన్న

పాపకు తోడుగా నిలిచి ఎలా తన ప్రాణాలు కాపాడాడనేది మాయలోడు. తన సినిమాకు కథే హీరో అని ప్రూవ్ చేసిన యమలీల, తల్లి ప్రాణాల కోసం యముడిని ముప్పతిప్పలు పెట్టిన కొడుకు, డబ్బు కోసం తన భర్తను కోటి రూపాయలకు అమ్మేసే భార్య క్యారెక్టర్లో ఆమెని, చివరికి సౌభాగ్యాన్ని మించిన ఆస్తి లేదనే పాత్రలో అద్భుతంగా జీవింపజేశారు ఆమెనిని. అండ్ మావిచిగురు, తను చనిపోతానని తెలిసి శ్రీరామచంద్రుడు లాంటి తన భర్త ఒంటరిగా మిగిలిపోకూడదని ఒక భార్య పడే, అంటే ఆవిడ ఆడేటువంటి నాటకం, ఆవిడ పడే ఆరాటం ప్రేక్షకులను కంటతడి పెట్టిస్తుంది కదా. ఆయన అంత మల్టీ టాలెంటెడ్ అనమాట. సో రైట్ నో మీకోసం మావిచిగురు నుంచి చిత్రగారు అద్భుతంగా పాడినటువంటి ఒక పాటను అయితే ప్లే చేస్తున్నాను. ఇంకా బోల్డన్ని విషయాలు ఉన్నాయి, మాట్లాడుకుందాం, పాటలు విందాం. వింటూనే ఉండండి వివిధ భారతి FM 101.3 విత్ మీ జ్యోతి.

0: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
1: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
0: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
1: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుందే. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
0: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
1: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది. రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.

ప్రేమకు స్వాగతం చిత్రానికి ఉదిత్ నారాయణ్, మహాలక్ష్మి పాడినటువంటి చంద్రబోస్ గీతం విన్నారు కదా ఎస్వి కృష్ణారెడ్డి గారి సంగీతంలో. సో మరి ఆయన సినిమాలకి ఆయనే మ్యూజిక్ చక్కటి స్వరకల్పన చేసుకునేవాళ్ళు. అండ్ ఒక స్క్రీన్ ప్లే, కథ, దర్శకత్వం, మ్యూజిక్ డైరెక్షన్ అన్నీ కూడా అనమాట. అండ్ ఇవే కాదు, ఆయన హీరోగా కూడా కొన్ని సినిమాల్లో మనం చూసాం. సూపర్ స్టార్ కృష్ణ గారు సౌందర్య హీరో హీరోయిన్లుగా నంబర్ వన్. అలాగే 94 సంక్రాంతి కానుకగా వచ్చింది ఈ సినిమా అయితే. అండ్ ఆ సంవత్సరం టాప్ 4 హైయెస్ట్ గ్రాసర్లో వరల్డ్ వైడ్ షేర్స్ సొంతం చేసుకుందనమాట ఈ సినిమా. అండ్ నెక్స్ట్ రాజేంద్రుడు గజేంద్రుడు. ప్రమోషన్స్కి మనుషులు జంతువులు అనే తేడా ఏం లేదనే ఇతివృత్తంతో ఒక ఏనుగును తీసుకుని రాజేంద్ర ప్రసాద్ గారితో చక్కటి కామెడీ ఎంటర్టైనర్ను అందించారు. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. ఆహ్వానం పెళ్లి పవిత్రతను తెలియచెప్పే కథ. శ్రీకాంత్ రమ్యకృష్ణతో ఫ్యామిలీ ఆడియన్స్కి బాగా దగ్గరయ్యేలాగా అందించారు ఈ సినిమాని. అండ్ సైన్స్ అండ్ మైథలాజికల్ కాన్సెప్ట్ ఘటోత్కచుడు మూవీ ఉంది కదా, రంగు పడుద్ది అంటూ ఆయన మార్క్ అయితే క్రియేట్ చేసేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నెన్నో కదా. సో మరి ఈరోజు వివిధ ప్రోగ్రాంలో అయితే మనం ఎస్వి కృష్ణారెడ్డి గారి సినిమాల్ని గుర్తు చేసుకుని ఆయన మనకు అందించినటువంటి మంచి మంచి స్వరాల్ని మనం వింటున్నాం. రైట్ నౌ మీకోసం వినోదం చిత్రం నుంచి ఒక పాటను ప్లే చేస్తున్నాను. అండ్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర గారు పాడినటువంటి శ్రీవెన్నెల సీతారామ శాస్త్రి గీతం వింటూ స్టేడియం టు వివిధ భారతి FM 101.3 విత్ మీ జ్యోతి.

యమలీలా చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రం ఆలపించిన సిరివేనెల సీతారామ శాస్త్రి గీతం విన్నారు. ఎస్వీ కృష్ణారెడ్డి గారి మ్యూజిక్ డైరెక్షన్ లో మరి వివిధ ప్రోగ్రామ్ అయితే ఇక్కడతో మనం ఫుల్ స్టాప్ పెట్టేద్దాం. స్టూడియోలో సమయం 4:50 దగ్గరగా ఉంది. అండ్ విత్ దిస్ నోట్ యువర్ ఆర్జే జో సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే షో. బట్ బిఫోర్ దట్ 4:50 స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ వెనెలా ఉంటుంది కదా. ఎంజాయ్ లిసనింగ్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

Hello, dear friends. Welcome to Vanilla Program with me, your RJ Chetan. Today in this program of Vanilla, I will talk about how to build a healthy habit for a long-term well-being. Aarogyanga, santoshanga, yeppatiki manam ala happyga undali ante long life lo paushtikaaharam tinadam. Kraman tappakunda vyayamam cheyadam. Bhojanam chesina tarvata brush cheyadam. Anni aarogyakaramaina alavatlu anipinchukovachchu. ఇవి హెల్తీ అలవాట్లే అయినా మన దైనందిన జీవితంలో పాటించే కొన్ని ఆరోగ్యకరమైన అలవాట్లు మన శరీరానికి హాని చేస్తాయి. నిజానికి కొన్ని ఆరోగ్యకరమైన రోజువారీ అలవాట్లు మీ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. మనం ఆరోగ్యం అని పాటించే అన్హెల్తీ హ్యాబిట్స్ ఏమిటో ఈ వెన్నెలా ప్రోగ్రాంలో మీ చేతంతో విందాం. కొంతమందికి తిన్న వెంటనే బ్రష్ చేసే అలవాటు ఉంటుంది. ఏదైనా అసిడిక్ ఆహార పదార్థం తిన్న తర్వాత అరగంట పాటు బ్రష్ చేయకూడదని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. నారింజ, ద్రాక్ష పండు, నిమ్మకాయ వంటి సిట్రిక్ యాసిడ్ ఉన్న పండ్లు పంటి ఎనామిల్ని బలహీనపరుస్తాయి. సిట్రస్ పండ్లు తిన్న తర్వాత బ్రష్ చేసే పళ్లపై ఎనామిల్ దెబ్బతింటుంది. వీకెండ్ రోజు ఎక్కువగా నిద్రపోతారు చాలామంది. ఇది రీసెంట్ ట్రెండ్ అనాలా లేకపోతే సాఫ్ట్వేర్ బూమ్ అయిన తర్వాత అనాలా ఏంటో గానీ ఎందుకు నిద్రపోతున్నారో తెలియదు. పాపం రోడ్లపైన పనిచేసే కూలీలు, రైతులు మాత్రం ఎప్పట్లాగే రెగ్యులర్ స్లీప్, మళ్ళీ 4 వరకు లేసేస్తున్నారు. ఈ రెగ్యులర్ రొటీన్లో ఉంటున్నారు. వాళ్ళు బాడీ అంతా అలసిపోయినా గానీ అదే ఉంటుంది. పాపం మన కంప్యూటర్ల ముందు ఏసీలో కూర్చునే వాళ్ళు మాత్రము బాగా అలసిపోతున్నారు. వారమంతా పనిచేసి అలసిపోయి కొంతమంది వీకెండ్స్లో ఎక్కువగా నిద్రపోతూ ఉంటారు. Journal of Clinical Endocrinologists and

మెటాబాలిజంలో ప్రచురించిన అధ్యయనం ప్రకారం వీకెండ్లో అతిగా నిద్రపోవడం ఆరోగ్యానికి హాని చేస్తుంది. దీని కారణంగా అనేక వ్యాధుల ముప్పు పెరుగుతుంది. వీకెండ్లో నిద్రను పూడ్చుకునే బదులు ప్రతిరోజు రాత్రి 7 నుంచి 8 గంటలు ప్రశాంతంగా నిద్రపోవడం మంచిది అంటారు. రోజు నిద్రపోము కానీ దొరికినప్పుడు ఒకేసారి పడుకుంటాము అనేది తప్పు. రోజు తక్కువ తింటాము, వీకెండ్లో మొత్తం పెట్టుకుని కుండ నిండా తినేస్తాము అనడం ఎంత తప్పు, ఇది కూడా అంతే తప్పు. కొంతమంది బరువు తగ్గడానికి క్యాలరీ ఇంటేక్ తగ్గించుకోవడం కోసం మధ్యాహ్నం పూట భోజనం మానేస్తూ ఉంటారు, కానీ ఈ అలవాటు మంచిది కాదు. ఒక పరిశోధన ప్రకారం రోజంతా తరచుగా తినేవారి కంటే క్రమం తప్పకుండా భోజనం దాటేసి వ్యక్తులు ఎక్కువ బరువు పెరుగుతారు. మధ్యాహ్న భోజనం స్కిప్ చేస్తే ఆకలి తర్వాత పెరుగుతుంది, దీని కారణంగా మీరు ఎక్కువగా తింటారు. వ్యాయామం తర్వాత ప్రోటీన్ షేక్ తాగితే కండరాలు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది, నొప్పిని తగ్గిస్తుంది. కానీ మీరు పని తర్వాత రాత్రిపూట ఎక్సర్సైజ్ చేసి ప్రోటీన్ షేక్ తీసుకోవడం మంచిది కాదని మళ్లీ ఎక్స్పర్ట్స్ అంటున్నారు. భోజనం, ప్రోటీన్ రెండూ మీ కడుపుకి హెవీగా ఉంటాయి, ఇది జీర్ణం కావడం చాలా కష్టంగా ఉంటుంది. ఇంకోటి చెప్పనా, చాలా మంది చక్కగా యాపిల్ పండు తింటే హెల్తీ బెనిఫిట్స్ అంటారు.

తర్వాత ప్రోటీన్ షేక్ తాగితే కండరాలు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది, నొప్పిని తగ్గిస్తుంది. కానీ మీరు పని తర్వాత రాత్రిపూట ఎక్సర్సైజ్ చేసి ప్రోటీన్ షేక్ తీసుకోవడం మంచిది కాదని మళ్లీ ఎక్స్పర్ట్స్ అంటున్నారు. భోజనం, ప్రోటీన్ రెండూ మీ కడుపుకి హెవీగా ఉంటాయి. ఇది జీర్ణం కావడం చాలా కష్టంగా ఉంటుంది. ఇంకోటి చెప్పనా, చాలా మంది చక్కగా యాపిల్ పండు తింటే హెల్తీ బెనిఫిట్స్ అంటారు. కానీ యాపిల్ని తొక్క నీట్గా తీసేసి కట్ చేసి చిన్న చిన్న ముక్కలు చూడ్డానికి ఎంతో ఫోటో తీసేలా ఉంటాయి, అవి తింటూ ఉంటారు. చాలామంది యాపిల్ పై తొక్క తీసి తింటూ ఉంటారు. కానీ యాపిల్ చర్మంపై దాదాపు రెండింతల ఫైబర్, అంటే 25% ఎక్కువ పొటాషియం, 40% ఎక్కువ విటమిన్ ఏ ఉంటాయి. యాపిల్లోని దాదాపు 100% కెరోటిన్స్ పై తొక్కలో ఉంటాయి. యాపిల్ తొక్కతో పాటు తినాలని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఇప్పుడు కొన్ని అలవాట్లు చెప్తానండి, అవన్నీ మానేసుకుంటే మీరు హెల్తీగా ఉంటారు. చాలా మంది డైట్ సోడా మంచిదని తాగుతూ ఉంటారు. డైట్ సోడా ఎక్కువగా తాగితే బరువు పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. జిమ్లో ఎక్కువ వ్యాయామం చేయడం మంచిదని భావిస్తారు. కానీ ఇలా చేయడం వల్ల కండరాలు రిపేర్ చేయడానికి సమయం దొరకదు. ఇది నిద్రకు భంగం కలిగిస్తుంది. బాటిల్ వాటర్ ఇప్పుడు లేటెస్ట్ ఫ్యాషన్ ట్రెండ్. బాటిల్లో బ్యాక్టీరియా, రసాయనాలు ఎక్కువగా ఉన్నాయని పరిశోధనలో తేలింది. బదులుగా ఫిల్టర్ చేసిన, శుద్ధి చేసిన పంపు నీటిని తాగండి. ప్రస్తుత కాలంలో కోటీశ్వరుడు మొదలు బీదవారి వరకు అందరూ ఏదో రకంగా మానసిక వేదనకు గురవుతూ ఉన్నారు. కారణం, జీవన విధానంతో పాటు రకరకాల అంశాలున్నాయి. ఈ ఒత్తిడి వ్యక్తి మనసునే కాకుండా ఆరోగ్యాన్ని కూడా దారుణంగా కృంగదీస్తుంది. ఫలితంగా చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే ముందు మానసికంగా దృఢంగా ఉండాలని సూచిస్తారు. మనం శారీరక ఆరోగ్యానికి ఎంతటి ప్రాధాన్యత ఇస్తామో మానసిక ఆరోగ్యానికి కూడా అంతే స్థాయిలో ప్రాధాన్యత ఇవ్వాలని అవసరం ఉంది. మానసికంగా ఆరోగ్యంగా ఉంటే ఎంతటి కష్టతరమైన పనైనా సునాయాసంగా అయిపోతుంది. ఉరుకుల పరుగుల జీవితం మానసికంగా స్ట్రాంగ్ గా ఎలా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం. వెన్నెలా ప్రోగ్రామ్ లో మీ ఆర్జే చేతంతో ఒత్తిడిని ఎదుర్కోవడానికి సహాయపడుతుంది. హేతుబద్ధమైన ఆలోచనలో సహాయపడుతుంది. ఆత్మ గౌరవానికి తోడ్పడుతుంది. జీవితంలో సమతుల్యతను ఏర్పరచుకోవడానికి సహాయపడుతుంది. ఉత్పాదక పనిలో సహాయపడుతుంది. డైటీషియన్స్ అండ్ న్యూట్రిషనిస్ట్ ప్రకారం పోషకాహార లోపాలు మానసిక ఆరోగ్యానికి మధ్య పరస్పర సంబంధం ఉంది. పోషకాలు లేని ఆహారం తీసుకోవడం, అధిక ఒత్తిడి, మద్యం సేవించడం, వ్యాయామం లేకపోవడం, అధికంగా కెఫిన్ పదార్థాలు తీసుకోవడం మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. శరీరంలో ఏ లోపం వచ్చినా అది ముందుగా మెదడును ప్రభావితం చేస్తుంది. అలా కాకుండా ముందుగా మీ జీవనశైలిని మార్చుకోవడం ద్వారా మీ మనసును స్ట్రాంగ్గా మార్చుకోవచ్చు అని పేర్కొంటారు. మానసికంగా స్ట్రాంగ్గా ఉండేందుకు ఏం చేయాలి అని అడుగుతారా? మెరుగైన జీవనశైలిని పాటించాలి. మంచి పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవాలి. ప్రతిరోజు వ్యాయామం, యోగా వంటివి చేయాలి. ధూమపానం, మద్యం సేవించడం మానుకోవాలి. అవసరమైన మేరకు 7 నుంచి 8 గంటలు నిద్రపోవాలి. మన అలవాట్లకు మన శరీరం అద్దం లాంటిది. అనారోగ్యకరమైన అలవాట్లు మన శరీరాన్ని గుల్ల చేసి వ్యాధులకు దారితీస్తాయి. ఆరోగ్యకరమైన అలవాట్లు మన శరీరం ఎప్పుడూ ఫిట్గా ఉంటుంది, హెల్తీగా, ఎనర్జెటిక్గా ఉంచుతాయి. తెలుసో తెలియకో మెల్లమెల్లగా మనం అలవర్చుకున్న అలవాట్లు మన మనసును, శరీరాన్ని బలహీనపరుస్తాయి, మీ ఆరోగ్యాన్ని క్షీణింపజేస్తాయి. అనారోగ్యకరమైన అలవాట్లు ఏమిటో ఈ వెన్నెలా ప్రోగ్రాంలో విందాం. వీటితో పాటు మీ శారీరక, మానసిక ఆరోగ్యానికి మేలు చేసే అలవాట్లేమిటో చూద్దాం. ఈ మధ్య సినిమాలన్నీ ఇంట్లోనే వస్తున్నాయి కదా. రిలీజ్ అయిన కొన్ని రోజులకే మనం హాయిగా టీవీలో చూసుకోవచ్చు. అందుకే నిద్రపోకుండా చూస్తున్నాం. చాలా మంది ఓటీటీలో సినిమాలు, వెబ్ సిరీస్ చూడటానికి అలవాటు పడ్డారు. కొంతమంది ప్రతిరోజు రాత్రి ఒక సిరీస్, సినిమా చూస్తే గానీ నిద్రపోరు. అర్ధరాత్రి అయినా సినిమా చూస్తే నిద్రపోరు. కానీ ఈ అలవాటు మీ లైఫ్ స్టైల్ను నాశనం చేస్తుంది. నిద్రలేమి కారణంగా అవుతుంది. డిప్రెషన్, ఆందోళన, కోపం, అతిగా తినడం, గందరగోళం వంటి సమస్యలు ఎదురవుతాయి. దీర్ఘకాలిక నిద్రలేముంటుంది. హై బీపీ, టైప్2 డయాబెటీస్, పక్షవాతం, స్ట్రోక్ వంటి తీవ్ర సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. వీటిని దృష్టిలో ఉంచుకొని మొబైల్ గ్యాడ్జెట్స్ బెడ్కి దూరంగా ఉంచండి. ఆరోగ్యకరమైన జీవనానికి కనీసం 7 నుంచి 8 గంటలు ప్రశాంతంగా నిద్రపోండి. ప్రస్తుత జనరేషన్ ఫాస్ట్ ఫుడ్ కి బాగా అలవాటు పడింది. వంట చేయడానికి బద్ధకంగా ఉన్నా, వీకెండ్స్ ఏదైనా ఒకేషన్ ఉన్నా బయట ఫుడ్ కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఈ అలవాటు కారణంగా అధిక బరువు, డయాబెటీస్, గుండె సమస్యల ముప్పు పెరుగుతుంది. బయట ఆహారానికి బదులుగా ఇంటి భోజనం తింటే మీ ఆరోగ్యాన్ని రక్షించుకోవచ్చు. మీ డబ్బులు కూడా ఆదా అవుతాయి. కొంతమంది టీవీ, ఫోన్ చూస్తూ గంటల తరబడి సోఫా బెడ్కి అతుక్కుపోతూ ఉంటారు. ఈ అలవాటు వల్ల శరీర కండరాలు సోమరుగా తయారవుతాయి. మానసికంగానూ బద్ధకంగా ఉంటుంది. దీనికి బదులుగా వాకింగ్, ఇంటి పనులతో బిజీ అవ్వండి. కొన్ని వ్యాయామాలు ట్రై చేయండి. మీరు ఫిజికల్గా యాక్టివ్గా ఉంటే మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారు.

మన వైఫల్యాలు మన విచారానికి కారణమవుతాయి. కొంతమంది ఓటమి గురించే ఆలోచిస్తూ డిప్రెషన్లోకి వెళ్తూ ఉంటారు, కానీ మీరు కష్టపడి పనిచేయనంత వరకు ఏ గమ్యాన్ని సాధించలేరు. కాబట్టి ఎక్కువగా ఆలోచించడం మానేయండి, వెంటనే మేల్కొని మీ పనిపై దృష్టి పెట్టండి. విత్ దిస్ వండర్ఫుల్ మెసేజ్, దిస్ ఇస్ యువర్ ఆర్జే చేతన్ సైనింగ్ ఆఫ్. టాటా, బాయ్ బాయ్. మీ సలహాలు సూచనల కోసం మీరు కాల్ లేదా మెసేజ్ చేయవలసిన నంబర్ 9515227039. ఐ రిపీట్, 9515227039. మా ఇమెయిల్ ఐడి feedbackamc1@gmail.com. ఐ రిపీట్, feedbackamc1@gmail.com. దిస్ ప్రోగ్రామ్ ఇస్ ప్రొడ్యూస్డ్ అండ్ స్పాన్సర్డ్ బై అడ్వెంటిస్ట్ మీడియా సెంటర్.

0: भारती FM 101.3।
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం 101.7 తరంగ శ్రేణిపై ఈనాటి మా సాయంకాలం ప్రసారాలకు పునఃస్వాగతం పలుకుతోంది మీ మధుసూదన్ రెడ్డి. నిలయంలో సమయం సరిగ్గా 5 గంటలు. ఇప్పుడు విందాం

0: లేపాక్షి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
2: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
4: Up to 85% LTV తో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
3: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
4: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
3: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.

0: లేపాక్షి కార్యక్రమంలో ముందుగా విన్న పాట పాతాళ భైరవి చిత్రం కోసం ఘంటసాల పీలుల గానం విన్నాం. ఈ పాట వినిపించమని కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుండి ప్రకాష్, శ్యామల, అశ్విని, ఆనంద్, మన్విత్, టైలర్ వెంకటేష్ ఆచారి మరియు శ్రీనివాసులు వీరందరి కోసం ఈ పాట వినిపించాం.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్పల్ ఆప్కే సాత్.

0: చంటి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్రగానం విన్నాం, సాహిత్యం సీతారామ శాస్త్రి, సంగీతం ఇళయరాజా. ఈ పాటను వినిపించమని సోమనాథ్ నగర్ అనంతపురం నుండి అనిల్, గీత, చరణ్జీత్ మరియు వీరి కుటుంబ సభ్యులు వీరందరి కోసం ఈ పాట వినిపించాం.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
4: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు. 18% వరకు తరుగు లేకుండా 12 నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
3: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
4: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
3: బంగారం ధర తగ్గితే?
4: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
5: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.

0: కాంచన గంగ చిత్రం కోసం ఎస్ జానకి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం విన్నాం. సాహిత్యం వేటూరి, సంగీతం చక్రవర్తి. ఈ పాటను వినిపించమని తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా హతినూరు మండలం చిద్దుల నాగారం నుండి దొడ్ల దుర్గయ్య, లావణ్య, లక్ష్మణ్, మీనా, లోకేశ్వర్, రాజ్కోటి, విక్రాంత్, జగన్, దుర్గయ్య, రాజేశ్వర్, లక్ష్మీ దుర్గయ్య, దుర్గాప్రసాద్ మరియు లావణ్య వీరందరి కోసం పాటు విన్నాం.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: హేయ్, ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
4: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు. 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుక్కోవచ్చు.
3: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
4: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
3: బంగారం ధర తగ్గితే?
4: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
5: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.

0: కలసి ఉంటే కలదు సుఖం చిత్రం కోసం ఘంటసాల పి సుశీల గానం విన్నాం. ఈ పాట వినిపించమని రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజ్జిలి వెంకటేష్, సాయి కుమార్, శ్యామల వెంకటేష్, కృష్ణ, సూర్యకళ, రేఖ, చంద్రకళ, రవీంద్ర కుమార్, సాయి ప్రకాష్, విజయ్ కుమార్, నరసింగరావు, వసుంధర, లావణ్య, రింకీ, భానుశ్రీ, బేబీ, భవ్యశ్రీ, రితికా, దేవేందర్, శోభారాణి మరియు అశోక్ బాబు వీరందరి కోసం ఈ పాట వినిపించాం.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జూలై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
2: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
0: లేపాక్షి కార్యక్రమంలో చివరిగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని మరియు మాయా వీరందరూ జీవన పోరాటం చిత్రం కోసం కేజేఎస్ దాస్ పాడిన వేటూరు గీతాన్ని కోరుతున్నారు. ఈ పాటకు సంగీతం చక్రవర్తి.

శ్రోతలు ఇంతవరకు లేపాక్షి కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం విను వినిపించు ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం.

0: హాయ్ హలో, అందరికీ నమస్కారం. అందరికీ శుభ సాయంత్రం. నేను మీ హేమంతరాజు. విని వినిపించు ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం, సుస్వాగతం. మరి శ్రోతలు, ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి మీకు ఇష్టమైన పాటలు వినాలనుకుంటే మా ఫోన్ నంబర్ వచ్చి 2255533, అనంతపురం ఎస్టీడీ కోడ్ 0858554, ఆకాశవాణి ఎఫ్ఎం అనంతపురం కేంద్రం 101.7 MHz పై కార్యక్రమాలు ప్రసారం అవుతున్నాయి. అందరూ వినండి, అందరికీ వినిపించండి. ఎవరో శ్రోత లైన్లో ఉన్నారో పలకరిద్దాం. హలో, నమస్తే, చెప్పండి, ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నమస్తే చెప్పండి, ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? విని వినిపించి కార్యక్రమం ఇది.
1: నమస్తే సార్, నా పేరు తిరుమల రెడ్డి సార్.
0: తిరుమల రెడ్డి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: సార్, హేమంత్ రాజు గారేనా సార్ మాట్లాడేది?
0: అవునండి, నా పేరు హేమంత్ రాజే. మీరు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు?
1: గురుగుంట్ల సార్, గురుగుంట్ల.
0: గురుగుంట్ల సింగనమల మండలం.
1: ఐడియా ఉందా సార్?
0: గురుగుంట్ల ఎందుకు ఐడియా లేదు? నేను వచ్చాను చాలా సార్లు ఊరికి.
1: మీ ఫ్రెండ్ ఎవరు సార్ చెప్పండి సార్? అడా
0: వద్దులేండి, పేర్లు అంత ఎందుకు లైవ్ లో? మీ పేరు?
1: తిరుమల రెడ్డి సార్. నా పేరు తిరుమల రెడ్డి, తిరుపాల రెడ్డి.
0: సరే సరే సరే. తిరుమల రెడ్డి గారు బాగున్నారా? బాగున్నాం, చాలా సంతోషం. మొత్తానికి ఏదో పాతవన్నీ గుర్తు చేశారు. అర్థమైంది, అర్థమైంది. చెప్పండి, ఏ పాట వింటారు మరి?
1: సార్, నేను పాట కోసం అయితే చేశాను, మిమ్మల్ని జస్ట్ మాట్లాడేద్దాం, తగులుతాదు లేదో అని ఫోన్ చేసినా తగిలింది.
0: సర్లేండి, అడగండి, ఎట్లా తగిలింది కదా.
1: ఓకే సార, క్రిమినల్ పాట ఏంటి సార్? అది మనసా తెలుసా అనే పాట.
0: మనసా తెలుసా, ఏనాటి అనుబంధమే కదా ఇది.
1: ఎస్ సార్,
0: మొత్తాన్ని మనది కూడా చాలా నాటి అనుబంధమే. ఓకే తిరుమల రెడ్డి గారు, పాట వస్తుంది అండి. కాల్ చేసినందుకు మీ నమస్తే, ధన్యవాదాలు.
1: ఓకే రైట్ సార్,
0: నమస్తే నమస్తే.

0: What would I do without you? I want to love.
1: Hello? మరి శ్రోతలకు తెలియజేసేది ఏమంటే, దయచేసి మీరు మీ మొబైల్లో సిగ్నల్ ఉందో లేదో ఒకసారి సరిచూసుకొని ఫోన్ చేస్తే ఇక్కడ కాల్ కలుస్తుంది. మరి ఎవరో ఫోన్ చేస్తున్నారు కానీ వారి యొక్క వాయిస్ వినిపించడం లేదు. శ్రోతలు వింటున్నారు విను వినిపించు ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమం. ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి మీకు ఇష్టమైన పాటలు వినాలనుకుంటే మా ఫోన్ నంబర్ వచ్చి 2255 33 అనంతపురం మిస్టరీ కోడ్ 0855. ఇప్పుడు ఆకాశవాణి కేంద్రం కార్యక్రమాలు యాప్ ద్వారా కూడా వస్తూ ఉన్నాయి. చాలామంది శ్రోతలు యాప్ డౌన్లోడ్ చేసుకుని వింటూ ఉన్నారు. ఇంకా ఎవరైనా చేసుకోకపోతే దయచేసి మా యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళి న్యూస్ ఆన్ ఎయిర్ ప్రసార భారతి అనే యాప్ ఓపెన్ చేస్తే అందులో మీకు

న్యూస్ ఆన్ ఎయిర్ ప్రసార భారతి అనే యాప్ను డౌన్లోడ్ చేసుకోండి, దాంట్లో ఇన్స్టాల్ చేసుకోండి. అలాగే లైవ్ రేడియోకి వెళితే మీకు అక్కడ ఏవైతే కార్యక్రమాలు ఆ టయానికి వస్తూ ఉంటాయో ఆ కార్యక్రమాలు మీరు వినడానికి అవకాశం ఉంటుంది. ఇంకోటి, ఇది వినాలంటే కంపల్సరీ మీరు నెట్ సౌకర్యం కలిగి ఉండాలి. మరి ఇయర్ ఫోన్స్ లేకుండా మీకు కార్యక్రమం వినడానికి అవకాశం అయితే ఉంటుంది.

0: నమస్తే, చెప్పండి. విని వినిపించే కార్యక్రమం ఇది. ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: ధర్మవరం నుంచి ధనలక్ష్మి సార్.
0: ధర్మవరం నుంచి ధనలక్ష్మి, బాగున్నారా?
1: బాగున్నాం సార్. మీరు బాగున్నారు సార్?
0: బాగున్నాం ధనలక్ష్మి గారు. ఏం విశేషాలు? శ్రావణ మాసం అంటే విశేషమా? ఇష్టమైన మాసం అంటారా? ఎస్పెషల్లీ మహిళలకు,
1: ప్రత్యేకంగా మహిళలకు.
0: ఎందుకంటే ఇప్పుడు వరలక్ష్మి పండగ వస్తుంది, అన్ని చేసుకోవచ్చు, పూజలు చేసుకోవచ్చు. సరేనమ్మా, ఏ పాట వినిపించమంటారు మీకోసము?
1: ఏదైనా దేవుని పాట వినిపించండి సార్.
0: అట్లా ఏదైనా అంటే నేను పరీక్ష రాయలేను, మీరే పరీక్ష రాసి మాకు చెప్పాలా? అదే, అనుకోకుండానే తగులుతుంది ఏదైనా కానీ, అట్లా జరిగినప్పుడే సంతోషంగా ఉంటుంది. మరి అవునవును, తెలుసు. ధర్మవరం ధనలక్ష్మి నాకు బాగా గుర్తుంది. దాదా చెప్పండి, మరి ఏ పాట ఏమంటారు? ఏదన్నా అమ్మా అమ్మవారిది కదా, అమ్మవారి పాట. ఎందుకంటే ఇప్పుడు మాసం అంతా అమ్మవారిదే కాబట్టి ఏదైనా అమ్మవారి పాట వేస్తే మీకు బాగుంటుంది. మీరు మామూలు హౌస్ వైఫా? ఓ, ఇంట్లో పని చేసుకుంటున్నారు కదా మీరు. చాలా సంతోషము మొత్తానికి. బాగా చేసుకోండి. ఈ మాసం అంతా అందరూ బాగుండల్లా. అంతా ఇదిగా వస్తా ఉంది. రీసౌండ్ వస్తా ఉంది. మీరు ఎక్కడ? ధర్మవరము టౌనేనా?
1: టౌనే సార్, శారదానగర్ సార్.
0: శారదానగరా, సరేనండి. ఏదో ఒక పాట వినిపిస్తాలండి. అవి కొద్దిగా వెతకాలంటే టైం పడుతుంది కదా మనకి. అందుకనే మీరు ఏదో ఒకటి చెప్పండి, తొందరగా వినిపించేస్తా.
1: ఐడియా రావటం లేదు సార్.
0: ఐడియా రాలేదా? సర్లేండి, ఏదో ఒక పాట వినిపిస్తాం రండి. నమస్తే అండి.
1: సరే సార్, థ్యాంక్ యూ సార్.
0: నమస్తే నమస్తే.

0: పరమ పవిత్రము నరపతి యాగము పరిసమాప్తమాయి.
1: యజ్ఞ పురుషుడు దయించి హోమమున యజ్ఞ ఫలమున సజే.

0: హలో, విని వినిపించే కార్యక్రమంలో స్వాగతం. మీకు ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి?
1: నా పేరు శ్రీనివాస్ అండి, హైదరాబాద్ మోదీపట్నం నుంచి మాట్లాడుతున్నాను.
0: బాగున్నారా శ్రీనివాస్ గారు?
1: బాగున్నాను సార్. మీతో మాట్లాడి ఫ్యాన్ అవుతుంది సార్. సంవత్సరాలు దాటింది.
0: సంవత్సరాలు దాటిందే, సంతోషము. ఎలా ఉన్నారు?
1: అంతా బాగున్నాను సార్. మీ స్టాఫ్ అంతా బాగున్నారా? మీరు స్టేషన్ అందరూ కూడా
0: అందరం బాగున్నాం. అక్కడైతే వర్షాలు పడుతున్నాయి హైదరాబాద్లో, ఇక్కడైతే ఎండలు ఉన్నాయి మాకు.
1: ఇక్కడ వర్షం తక్కువ సార్, తెలుపటి వర్షం అప్పుడప్పుడు పడుతుంటుంది.
0: అవునా? మరి ఏ పాట వినిపించమంటారు మీకోసం?
1: విశ్వరూపం చిత్రంలో ఉన్నాను, నేను ఉన్నాను అని చెప్తారు ఆ పాట వాళ్ళు.
0: విశ్వరూపం సినిమాలోనా?
1: అవును సార్. అండి
0: రామారావు గారిది.
1: అవును సార్.
0: దాంట్లో డిఫరెంట్ పాట అడుగుతున్నారు మీరు. ఎందుకంటే విశ్వరూపం అంటేనే ఒకే పాట అడుగుతారు చాలామంది. ఏ పాట? ఖుషి ఉంటే మనుషులు రుసలవుతారని. ఏ పాట విశ్వరూపంలో చెప్పండి. ఓకే ఓకే, పాట ఉందిరండి, కంపల్సరీ వినిపిస్తాను. కాల్ చేసినందుకు నమస్తే, ధన్యవాదాలండి.
2: Sisters, no tears. Brothers, no fears. I am always yours.

శ్రోతలు వింటున్నారు విని వినిపించు ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమం. ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి మీకు ఇష్టమైన పాటలు వినాలనుకుంటే మా ఫోన్ నంబర్ వచ్చి 2255333 అనంతపురం మెస్టిడి.

మరి శ్రోతలు ఫోన్ చేసేటప్పుడు మీ మొబైల్లో సిగ్నల్ ఉంది లేదా ఒకసారి సరిచూసుకోండి, ఎందుకంటే కొద్దిమంది ఫోన్ చేస్తున్నారు, వాళ్ళ వాయిస్ వినిపించడం లేదు. దయచేసి మీ మొబైల్లో సిగ్నల్ ఉన్న చోట ఫోన్ చేస్తే మాకు లైన్ కలుస్తుంది.

మరి శ్రోతలు ఫోన్ చేసేటప్పుడు మీ మొబైల్లో సిగ్నల్ ఉంది లేదా ఒకసారి సరిచూసుకోండి, ఎందుకంటే కొద్దిమంది ఫోన్ చేస్తున్నారు, వాళ్ళ వాయిస్ వినిపించడం లేదు. దయచేసి మీ మొబైల్లో సిగ్నల్ ఉన్న చోట ఫోన్ చేస్తే మాకు లైన్ కలుస్తుంది.

ఇప్పుడు ఆకాశవాణి కార్యక్రమాలు యాప్ ద్వారా వస్తూ ఉన్నాయి. చాలామంది యాప్ డౌన్లోడ్ చేసుకొని వింటూ ఉన్నారు. ఇంకెవరైనా చేసుకోకపోతే దయచేసి చేసుకొని మా యాప్ వచ్చి న్యూస్ ఆన్ ఎయిర్ ప్రసార భారతి.

మీరు మొబైల్లో ప్లేస్టోర్ ఉంటుంది, దాంట్లోకి వెళ్ళి మీరు మొబైల్లో న్యూస్ అనే ప్రసారభారతి సత్సదాగర్ టైప్ చేస్తే యాప్ వస్తుంది. మీరు దాన్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోండి. అలాగే లైవ్ రేడియోకి వెళితే ఏకైతే కార్యక్రమాలు మేము ప్రసారం చేస్తున్నామో ఆ టయానికి మీరు కార్యక్రమాలు వినవచ్చు. మరి న్యూస్ అనే ప్రసార భారతి ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్నా సరే ఆకాశవాణి అనంతపురం కేంద్రం కార్యక్రమం వినడానికి అవకాశం ఉంటుంది. దయచేసి న్యూస్ అనే ప్రసార భారతి యాప్ డౌన్లోడ్ చేసుకోండి, హాయిగా ఆనందంగా కార్యక్రమాలు వినండి. న్యూస్ అనే ప్రసార భారతి యాప్ మీ దగ్గర ఉంటే మీరు వితౌట్ ఇయర్ ఫోన్స్ డైరెక్ట్గా మీరు మొబైల్ ద్వారా కార్యక్రమాలు వినడానికి అవకాశం ఉంది.

0: చెప్పండి, విని వినిపించి కార్యక్రమం ఇది. ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: రాపుతారు మండలం భూమి ప్రతినిధి ఇర్షాన్ రెడ్డి సార్.
0: ఇర్షాన్ రెడ్డి గారు బాగున్నారా?
1: బాగున్నాం సార్. మీరంతా బాగున్నారు కదా సార్?
0: బాగున్నాము. ఏం సంగతులు, ఏం పండిస్తా ఉన్నారు ప్రస్తుతము?
1: వరి నాటినాను.
0: వరి వేసారా? మొత్తం తెచ్చుకున్నారా విత్తనాలు?
1: తెచ్చుకోండి సార్. తెచ్చుకొని నేను నాటేసినాను సార్. ఇప్పుడు 10 రోజులు నాటి.
0: ఓకేనండి, పాట చెప్పండి, టైం అయిపోతా ఉంది.
1: సతీ సుమతి సార్, దానం మహాదానం అనే పాట.
0: సతీ సుమతి?
1: అవును సార్.
0: అంటే సతీ సావిత్రితో పాటు సతీ సుమతి?
1: అవును సార్.
0: రెండు ఉన్నాయి కదా, సతీ సావిత్రి, సతీ సుమతి.
1: సతీ అనసూయ.
0: సతీ అనసూయ ఎస్ ద. అంటే మొత్తానికి సుమారు ఉన్నాయా పా పేరుతో గల పాటలు?
1: ఉండాలి సార్, మన దగ్గర ఉంది పాట కూడాను. సతీ సుమతి.
0: సతీ సుమతి?
1: అవును సార్.
0: సతీ సుమతి నుంచి ఏ పాట కావాలండి?
1: దానం మహాదానం అనే పాట.
0: కరెక్ట్, అదొక్కటే ఉంది ఆ సినిమా. సరే, పాట వస్తుంది, వినండి. మరి సమయం కూడా అయిపోతుంది. నమస్తే అండి హర్షం రెడ్డి.
1: ఓకే సార్. ఓకే సార్. ఓకే.

ఈరోజు కార్యక్రమానికి ఫోన్ చేసిన శ్రోతలందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఆకాశవాణి కార్యక్రమాలు వినండి, అందరికీ వినిపించండి. మళ్ళీ ఇదే కార్యక్రమంలో మీ ముందుంటాను. అందాక మీ హేమంతరాజుకు సెలవు. మరి నమస్తే. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం లలిత గీతం.

0: place in India. The initiative combines the extensive reach of postal networks with India's digital public infrastructure to provide an efficient and convenient channel for cross-border remittances. In men's cricket, Indian bowlers restricted host Sri Lanka at 284 in their first innings, taking a lead of 178 runs at stumps on day 3 of the first test in Galle. Manav Suthar led the wickets column for India with 4 scalps, while Ravindra Jadeja picked up 3. Jadeja became only the fourth player in test cricket history to reach the milestone of 350 wickets and 4,000 runs. He's also the first Indian left-arm bowler to achieve the haul. In badminton, Teresa Jolly and Gayatri Gopichand have won their first round clash against Paula Lopez and Lucia Rodriguez of Spain at BWF World Championships 2026 in New Delhi. And that is the end of this news bulletin.
1: డెజర్ట్ వచ్చేసింది కానీ మన ఛాంపియన్ ఇంకా రాలేదు. మరి
2: బిల్లిచ్చే ముందేనే వస్తుందంటారా?
3: సో గర్ల్స్, ఏంటట సంగతి?
4: బిల్లట సంగతి
1: ఏది? నీ కాడి పిన్ని
2: ఆర్బీఐ ఉంటుంది. మీ పెన్, ఓటీపీ, సివివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరికీ ఇవ్వద్దు. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్ ఇంకా సెక్యూర్ నెట్వర్క్ నుంచే చెయ్యండి.
3: తినడం ఛాంపియన్షిప్ జరిగిందా?
2: ఆర్బీఐ ఉంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి.
5: నా చిన్న తమ్ముడున్నాడు, చాలా అల్లరివాడు. కాలేజీలో మార్కుల పత్రంను ఫోటోషాప్ చేసి నాన్నకు చూపించాడు. నిన్న కరెంటు బిల్లులో సున్నా మొత్తం చూసా. నేననుకున్నా తప్పకుండా ఫోటోషాప్ చేశాడని. లేకపోతే సున్నా కరెంటు బిల్లు ఎలా సాధ్యం అడిగితే అన్నాడు, అన్నయ్య అంతా పైవాడిదయ్యా, సోలార్ ప్యానెల్ ఉందిగా. నేను చెప్పాను, ఓ అవునా అని. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ డాట్ జీఓవి డాట్ ఐఎన్.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్య అంశాలు. రాష్ట్ర శాసనసభ వర్షాకాల సమావేశాలు ఈరోజు నుండి ప్రారంభమయ్యాయి. విద్యా విధానంలో సంస్కరణలతో పాటు పరీక్షల నిర్వహణలోనూ మరింత పారదర్శకత తీసుకువస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు విమానాశ్రయం నుంచి కమర్షియల్ ఆపరేషన్స్ ఈరోజు నుంచి మొదలయ్యాయి. గిరిజనుల భూముల రక్షణకు ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. వార్తల వివరాలు. రాష్ట్ర శాసనసభ వర్షాకాల సమావేశాలు ఈరోజు నుంచి ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభమైన వెంటనే స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాజధాని అమరావతిలో సాగుతున్న నిర్మాణ పనులపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ సమాధానాలు చెప్పారు. మరోవైపు శాసనమండలి సమావేశాలు కూడా ఈరోజు ఉదయం ప్రారంభమయ్యాయి. మండలి సమావేశాలకు హాజరైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు డిఎస్సీ నియామక ప్రక్రియలో అక్రమాలు జరిగాయని సీబీఐ చేత విచారణ చేయించాలని పట్టుబట్టడంతో అధికార విపక్ష సభ్యుల మధ్య కొంతసేపు వాగ్వాదం జరిగింది. దీంతో సభలో గందరగోళం నెలకొంది. అనంతరం సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లుగా చైర్మన్ కొయ్య మోషినరాజు ప్రకటించారు. శాసనసభ వర్షాకాల సమావేశాలను ఈ నెల 20వ తేదీ వరకు నిర్వహించాలని శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ బీఎస్సీ నిర్ణయించింది. అమరావతిలోని శాసనసభ ఆవరణలో స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు అధ్యక్షతన ఈరోజు బీఎస్సీ సమావేశం జరిగింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రులు నాదెండ్ల మనోహర్, పయ్యావుల కేశవ్, చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, బీజేపీ ఫ్లోర్ లీడర్ విష్ణుకుమార్ రాజు ఈ సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట విద్యా విధానంలో సంస్కరణలతో పాటు పరీక్షల్లోనూ మరింత పారదర్శకత తీసుకువస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. మెగా డిఎస్సీ నియామకాల అంశంపై శాసనసభలో ఆయన ఈరోజు మాట్లాడుతూ, అధికారంలోకి వస్తూనే తొలి సంతకం చేసి మెగా డిఎస్సీ ద్వారా 15,941 ఉద్యోగాలను భర్తీ చేశామని తెలిపారు. కేవలం 148 రోజుల్లోనే ప్రక్రియ అంతా పారదర్శకంగా పూర్తి చేశామన్నారు. టెట్ డిఎస్సీ నోటిఫికేషన్లలోనూ హారిజాంటల్ వెర్టికల్ రిజర్వేషన్ల ప్రక్రియను చేపట్టామని తెలిపారు. జోనల్ రాష్ట్ర స్థాయి కమిటీతో పాటు ఎపిలేట్ అథారిటీని కూడా ఏర్పాటు చేసి ఫిర్యాదులను పరిష్కరించామని ముఖ్యమంత్రి చెప్పారు. స్పోర్ట్స్ కోటా కింద కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన నిబంధనలనే రాష్ట్రంలోనూ అమలు చేశామని చంద్రబాబు నాయుడు వివరిస్తూ,
1: ఒక వ్యక్తి జీవితాన్ని మార్చేది విద్య, పేదరికాన్ని రూపుమాపేది కూడా విద్యతోనే సాధ్యం. విద్యా ప్రమాణాలు పెరగాలి. విద్యా ప్రమాణాలు పెరగాలంటే ప్రతి ఒక్క స్కూల్ కి గ్రామ విద్యా కమిటీలు కూడా తీసుకొచ్చాం. మెగా డిఎస్సీ కింద

0: క్యాబినెట్ లో పెట్టి మొత్తం ఉద్యోగాల దశ 16,347 ఎవ్రీ ప్రొసీజర్ ట్రాన్స్పరెంట్ గా చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ పెట్టి పర్ఫెక్ట్ గా చేశారు అధ్యక్ష. ఎక్కడా ఒక తవకలు జరగలేదు, జరిగితే ఉపేక్షించే సమస్య లేదు.
1: భోగాపురంలోని అల్లూరు సీతారామరాజు విమానాశ్రయం అందుబాటులోకి రావడంతో ఉత్తరాంధ్ర ప్రగతి పథంలో సరికొత్త అధ్యాయం ప్రారంభమైందని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. భోగాపురం విమానాశ్రయం నుంచి కమర్షియల్ ఆపరేషన్స్ ఈరోజు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా విమానాశ్రయానికి వచ్చిన కేంద్ర మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ విమానాశ్రయ నిర్మాణం స్థానిక చరిత్ర సంస్కృతికి అద్దం పడుతోందన్నారు. విశాఖపట్నం నుంచి భోగాపురం విమానాశ్రయానికి కనెక్టివిటీ కోసం రహదారుల అభివృద్ది పనులు సాగుతున్నాయని చెప్పారు. బీచ్ కారిడార్ పనులను కూడా త్వరలోనే ప్రారంభిస్తామని కేంద్ర మంత్రి తెలిపారు. గిరిజనుల భూముల రక్షణకు కూటమి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని రాష్ట గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి స్పష్టం చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్లో ఆమె ఈరోజు మాట్లాడుతూ గిరిజనుల భూ సంరక్షణ కోసం అమల్లో ఉన్న 1/70 చట్టాన్ని కాపాడటం ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు. గిరిజనుల భూములకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసానిచ్చారు. గిరిజనుల భద్రత సంక్షేమం హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని మంత్రి వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలలో ప్రధానమైన పీఎం స్వనిధి పథకం ద్వారా మహిళలు రుణాలను పొంది ఆర్థికంగా నిలదొక్కుంటున్నారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణానికి చెందిన స్వనిధి పథకం లబ్ధిదారు ఝాన్సీ ఈరోజు ఆకాశవాణితో మాట్లాడుతూ,
2: నేను పీఎం స్వనిధి పథకం ద్వారా 1,00,000 రూపాయలు బ్యాంక్ రుణం పొందాను. ఈ లోన్ ద్వారా నేను చికెన్ షాప్ పెట్టుకుని మెయింటెనెన్స్ చేసుకుంటున్నాను. దీని ద్వారా నాకు నెలకు 15,000 నుంచి 25,000 వరకు ఆదాయం వస్తున్నది. ఈ ఆదాయంతో నా కుటుంబాలను పోషించుకుంటూ నా బిడ్డలను చదివించుకుంటున్నాను. ఈ విధంగా మంచి మంచి మహిళా సంక్షేమ పథకాలను రన్ చేస్తున్నటువంటి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
1: పీఎం స్వనిధి పథకం కింద బ్యాంకు రుణాలను ఎలాంటి డాక్యుమెంట్ ఛార్జీలు లేకుండా లబ్ధిదారులు పొందుతున్నారని తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మెప్మా ఇన్ఛార్జ్ దివాకర్ తెలిపారు. మహాత్మా జ్యోతిరావు ఫూలే బీసీ గురుకుల పాఠశాలలకు 500 కోట్ల రూపాయల శాసకీ నిధులతో శాశ్వత భవనాలు నిర్మించాలని నిర్ణయించామని రాష్ట బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. బీసీ హాస్టల్స్ లో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని, మరమ్మతులకు నిధులు కేటాయించామని తెలిపారు. శాసనసభ వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానాలిచ్చారు. ఈ ఏడాది కొత్తగా 10 బీసీ గురుకులాలు స్థాపించామని, వాటిలో 5 రాయలసీమలో మరో 5 ఉత్తరాంధ్రలో నెలకొల్పామని తెలిపారు. 6 బీసీ బాలికల గురుకులాలను జూనియర్ కళాశాలలుగా అప్గ్రేడ్ చేశామని వెల్లడించారు. వాయువ్య బంగాళాఖాతం దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా తీర ప్రాంతాల్లో వాయుగుండం కేంద్రీకృతమై ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఇది రాబోయే 24 గంటల్లో మొదట ఉత్తర వాయువ్య దిశగా, ఆపై గంగానది పరివాహక పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, బీహార్ మీదుగా వాయువ్య దిశగా కదిలే అవకాశముందని వివరించింది. దీని ఫలితంగా రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం పేర్కొంది. అలాగే ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశముందని వెల్లడించింది. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ప్రహారీ గోడ కూలి మేదపడటంతో 10వ తరగతి విద్యార్థి తుపాకుల అరుణ్ తేజ్ మృతి చెందగా మరో విద్యార్థి గాయపడ్డాడు. ఈరోజు జరిగిన ఈ ఘటనపై రాష్ట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి విచారం వ్యక్తం చేశారు. మృతి చెందిన విద్యార్థి కుటుంబానికి 5,00,000 రూపాయల పరిహారం అందించనున్నట్లుగా లోకేష్ తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట శాసనసభ వర్షాకాల సమావేశాలు ఈరోజు నుంచి ప్రారంభమయ్యాయి. విద్యా విధానంలో సంస్కరణలతో పాటు పరీక్షల నిర్వహణలోనూ మరింత పారదర్శకత తీసుకువస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు విమానాశ్రయం నుంచి కమర్షియల్ ఆపరేషన్స్ ఈరోజు నుంచి మొదలయ్యాయి. గిరిజనుల భూముల రక్షణకు ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఈ కథ ఒక నర్స్ ఇంకా తన మనసులోని మాటది. సాలరీ పడిందా? మరిప్పుడు కొత్త కమ్మలా?
4: కాదు,
3: ముందుగా పొదుపు, ముందుగా కమ్మలు. ఇదిగోండి, ప్రతి నెలా కొంత పొదుపు చేయండి, కొంత పెట్టుబడి పెట్టండి, ఇంకొంత ఎమర్జెన్సీ కోసం దాచుకోండి. దీనివల్ల టెన్షన్ ఫ్రీగా ఉంటారు. మరి ఆ కమ్మలు, వెళ్తావా లేదా ఇంజెక్షన్ ఇవ్వనా?
4: ఆర్బీఐ అంటోంది.
3: పొదుపు చేసే వనిత.

0: या कोई दुर्घटना, उसकी चिंता से भी मुक्ति पाओ।
1: पीएम फसल बीमा योजना से करीब 2,00,000 करोड़ रुपए क्लेम के रूप में किसानों को मिले।
2: मेरा नाम मुनिया भाई राठिया है, मैं ग्राम केरा कछार से हूँ। 2024 में प्रधानमंत्री फसल बीमा योजना से 93,000 का वित्तीय राशि मिला खरीफ फसल में, कि फसल बीमा जरूर कराएं ताकि फसल में जो नुकसान होता है उसके लिए सहायता मिल सके। फसल बीमा कराना बहुत जरूरी।
3: खरीफ फसल बीमा के लिए शीघ्र पंजीकरण कराएं।
4: बैंक शाखा, बीमा कंपनी, कृषि ऋण समिति, जन सेवा केंद्र से संपर्क करें।
3: फसल बीमा से संबंधित जानकारी के लिए हेल्पलाइन नंबर 1-4447 पर कॉल करें।
0: फसल बीमा कराओ, सुरक्षा कवच पाओ।
5: आकाशवाणी अनंतपुरम केंद्रम ఈ పూట ప్రసారం కానున్న మా కార్యక్రమాల్లోని ముఖ్య అంశాలు. 6:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు, 7:00 లలిత గీతం, 7:15 పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో శ్రీ రేపాన ఆదినారాయణ రాజు వినిపించే బుర్రకథ. ఈ కార్యక్రమంలో బాలచంద్రుడు బుర్రకథ వింటారు. 7:45 వికసిత్ భారత్ ఈ కార్యక్రమం కడప కేంద్ర సమర్పణ. 8:00 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు. 8:15 ఈరోజు జరిగిన అసెంబ్లీ కార్యకలాపాలపై సమీక్ష. 8:00 తెలుగులో జాతీయ వార్తలు. 8:45 హిందీ చిత్రగీతాల కార్యక్రమం చిత్ర జగత్. 9:00 ఆంగ్లంలో వార్త ప్రసారం. 9:16 స్పాట్లైట్. 9:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు. ఇక రాత్రి 10:00 కర్ణాటక సంగీత కార్యక్రమం. ఇవి ఈ పూట ప్రసారం కానున్న మా కార్యక్రమంలోని ముఖ్య అంశాలు.
6: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
7: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
6: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
8: హే, ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
9: GRT గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు. 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుక్కోవచ్చు.
8: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే
9: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
8: బంగారం ధర తగ్గితే
9: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
10: GRT గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. GRT జ్యువెలర్స్.
6: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
7: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
6: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
5: ఇక రేపు ప్రసారమే మా కార్యక్రమంలోని ముఖ్య అంశాలు. రేపు మా ప్రభాత ప్రసారంలో 6:10 భక్తిరంజన కార్యక్రమంలో శ్రీ హనుమాన్ చాలీస వింటారు. 6:30 డాక్టర్ ఎస్ గోదావరి బాయి వినిపించిన వినదగుమాట. 6:35 సేద్దిపు శుద్ధులు కార్యక్రమంలో వరిలో సమగ్ర పోషణ యాజమాన్యం గురించి రిటైర్డ్ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ వై పద్మలత గారు అందించిన వివరాలు. 6:45 ప్రాంతీయ వార్తలు. 6:55 ప్రసార విశేషాలు. 7:00 లలిత గీతం. 7:15 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో ముందుగా సమాచార వేదిక, ఆ తర్వాత ఆరోగ్యమే మహాభాగ్యంలో న్యూరో సమస్యల గురించి డాక్టర్ కె జగన్మోహన్ రెడ్డి గారు అందించే వివరాలు. అనంతరం రసనీకుంజం ప్రత్యేక కార్యక్రమం, వ్యాఖ్యానం శ్రీమతి పి అనురాధ, నిర్వాణ కె శృతి ప్రియాంక. 8:15 ఆంగ్లంలో వార్త ప్రసారం. 8:30 బాపట్ల జిల్లా సమాచార లేఖ, రచన ఎస్ స్వామినాథ్.

0: 8:35 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు, 9:00 భారతీయ ప్రతిభకు ప్రతిరూపం సర్ సివి రామన్ రూపకం వింటారు. రచన డాక్టర్ సివి సర్వేశ్వర శర్మ, నిర్వహణ శ్రీ బేత రామసూర్య ప్రకాశరావు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సౌజన్యంతో. 9:30 శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరే సినిమా పాటల కార్యక్రమం అభిలాష. ఇక 10:00 రొమ్ము క్యాన్సర్ లక్షణాలు, నివారణ, చికిత్సలపై ప్రత్యేక ముఖాముఖి అతిథి డాక్టర్ పి రాజ్యలక్ష్మి, సర్జికల్ అంకాలజిస్ట్, పరిచయకర్త రావల సాయి గిరీష్. ఇక 10:20 నుండి వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: హేయ్, ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
4: GRT గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు. 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
3: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
4: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
3: బంగారం ధర తగ్గితే?
4: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
5: GRT గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. GRT జ్యువెలర్స్.
0: ఇక రేపు సాయంకాలం ప్రసారమయ్యే మా కార్యక్రమాల్లోని ముఖ్యాంశాలు. రేపు సాయంకాలం ప్రసారంలో 5:00 లేపాక్షి కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా కోరే సినిమా పాటలు వింటారు. 5:30 మీ హాస్యం మా గీతం ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారం. 6:00 లలిత గీతం. 6:05 ఆంగ్లంలో వార్త ప్రసారం. 6:10 తెలుగులో ప్రాంతీయ వార్తలు. 6:20 ప్రసార విశేషాలు. 6:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు. 7:00 లలిత గీతం. 7:15 వ్యవసాయదారుల కార్యక్రమం కిసాన్ వాణిలో. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ. 7:45 వికసిత్ భారత్. 8:00 శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరే సినిమా పాటల కార్యక్రమం అభిలాష. 8:15 అసెంబ్లీ సమావేశాల సమీక్ష. 8:30 తెలుగులో జాతీయ వార్తలు. 8:45 ఊహల ఊయల నాటిక. రచన శ్రీమతి ఎస్వి ఉషానాయుడు, నిర్వహణ శ్రీ బి చిట్టిబాబు. 9:00 ఆంగ్లంలో వార్తా ప్రసారం. 9:15 స్పాట్లైట్. 9:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు. ఇక రాత్రి 10:00 హరికథ కాలక్షేపం. ఇవి రేపు ఉదయం సాయంత్రం ప్రసారంలోని ముఖ్యాంశాలు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు. ముందుగా

0: చిత్రసీమ కార్యక్రమంలో మీరు ముందుగా విన్న ఈ పాట విజేత చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడినది. గీతరచన వేటూరి, సంగీతం చక్రవర్తి.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
3: హేయ్, ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
4: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు. 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
3: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
4: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
3: బంగారం ధర తగ్గితే?
4: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
5: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ అప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.
0: విప్రనారాయణ చిత్రం నుంచి ఏఎం రాజా పాడిన పాట, సముద్రాల రాఘవాచార్య గీతరచన, సంగీతం సాలూరి రాజేశ్వరరావు.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: ఎప్పుడు కొన్నావు?
3: GRT గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు. 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
4: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే
3: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
4: బంగారం ధర తగ్గితే
3: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
5: GRT గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ సప్లై. GRT జ్యువెలర్స్.
6: చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు విందాం సత్యం. సంగీతంలో పి సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వియ్యాల వారి కయ్యాలు చిత్రం నుంచి, గీత రచన వేటూరి

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
3: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

జమీందారు చిత్రం నుంచి ఘంటసాల పి సుశీల పాడిన పాట ఇది. డాక్టర్ సి నారాయణ రెడ్డి గీత రచన, సంగీతం టి చలపతిరావు. ఇప్పుడు విందాం వివాహ బంధం చిత్రం నుంచి పి భానుమతి పిబి శ్రీనివాస్ పాడిన పాట. డాక్టర్ సి నారాయణ రెడ్డి గీత రచన, సంగీతం ఎంబి శ్రీనివాస్.

0: పది లక్షల లాటరీ నాకా? వావ్,
1: చిక్కుకుంది. ఊటకపు ఆఫర్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.
2: ఆర్బీఐ అంటుంది,
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
3: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

వారసుడు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట ఇది. వెన్నెలకంటి గీత రచన, సంగీతం ఎంఎం కీరవాణి. శ్రోతలింతవరకు చిత్రసీమ కార్యక్రమంలో సినీ గీతాలు

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా హుషారమణి. పాకిస్తాన్ ఐఎస్ఐ ఆధ్వర్యంలో పనిచేస్తున్న షెహజాద్ పట్టీ నెట్వర్క్ ఉగ్రవాద సంస్థను స్వాతంత్ర దినోత్సవం ముందు నిర్వీర్యం చేసి దేశంలో ఉగ్రవాద దాడులు నివారించామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. పెన్షన్లకు సంబంధించిన ప్రక్రియలను ప్రభుత్వం సులభతరం చేసిందని కేంద్రీయ సిబ్బంది వ్యవహారాల మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. పరీక్ష నిర్వహణకు సంబంధించిన భద్రతా మౌలిక సదుపాయాలను యుద్ధ ప్రాతిపదికన మెరుగుపరచాలని కేంద్ర విద్యామంత్రి ప్రహ్లాద్ జోషి ఎన్టీఏ అధికారులను ఆదేశించారు. శ్రీలంకతో మొదటి క్రికెట్ టెస్టులో భారతీయ వేళ 3 రోజు ఆట ముగిసే సమయానికి 178 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. స్వాతంత్ర దినోత్సవానికి ముందు ఐఎస్ఐ మద్దతు గల షెహజాద్ భట్టి ఉగ్రవాద నెట్వర్క్ను ధ్వంసం చేశారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. 200 మందికి పైగా ఉగ్రవాదులను అరెస్ట్ చేయడం ద్వారా విధ్వంసక దాడి కుట్రలను ప్రభుత్వం భగ్నం చేస్తున్నానని పేర్కొన్నారు. 14 రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో భద్రతా బలగాలు సమన్వయంతో ఆపరేషన్ నిర్వహించి ఈ నెట్వర్క్ను చిన్నాభిన్నం చేశాయని, ఇది ఉగ్రవాదంపై భారత్ యొక్క జీరో టాలరెన్స్ విధానానికి అద్భుతమైన ఉదాహరణగా నిలిచిందని ఆయన సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఐఎస్ఐ నిధులు మద్దతుతో నడిచే ఈ ఉగ్రవాద సంస్థ నుండి ఐఈడీలు, పాకిస్తాన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ గుర్తులు గల గ్రెనేడ్లు, పిస్టల్స్, తూటాలు, నిఘా కోసం ఉపయోగించిన సీసీటీవీ కెమెరాల వంటి వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన చెప్పారు. ఈ నెట్వర్క్ అనేక ఉగ్రవాద కార్యకలాపాలతో ప్రమేయం ఉందని, షెహజాద్ భట్టి నెట్వర్క్ పాకిస్తాన్ కేంద్రంగా ఐఎస్ఐ మద్దతుతో నడుస్తున్న ఒక ఉగ్రవాద సిండికేట్ అని, దేశంలో గ్రెనేడ్, ఐఈడీ, పెట్రోల్ బాంబు దాడి ఘటనలు టార్గెట్ హత్యలతో సంబంధం కలిగి ఉందని హోంమంత్రిత్వ శాఖ తెలియజేసింది. 2026 జాతీయ అనుభవ అవార్డులను 15 మంది ఎంపిక చేసిన గ్రహీతలకు పెన్షన్ ప్రజా ఫిర్యాదుల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈరోజు న్యూఢిల్లీలో ప్రదానం చేశారు. దేశ నిర్మాణానికి తోడ్పడిన ఈ అవార్డు గ్రహీతలు పాస్పోర్ట్ సేవా కేంద్రం పాత నిబంధనలను రద్దు చేసి కొత్త నిబంధనలు రూపొందించడం, పరిపాలన అకౌంటింగ్లో సాంకేతిక పరిజ్ఞానం అలవరుచుకోవడం వంటి వివిధ ప్రభుత్వ ప్రాజెక్టుల్లో భాగస్వాములుగా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 12 పబ్లిక్ సెక్టర్ బ్యాంకులు, సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ నుంచి పదవీ విరమణ పొందుతున్న లేదా పొందిన ఉద్యోగులు ప్రభుత్వంలో పనిచేసిన తమ అనుభవాలను పంచుకోవడానికి అనుభవ్ ఒక వేదికగా ఉపయోగపడుతుంది. ఈ కార్యక్రమంలో పెన్షన్ మిత్ర హ్యాండ్బుక్, దేశవ్యాప్త డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ క్యాంపెయిన్ 5 మార్గదర్శకాలను మంత్రి విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, మారుతున్న పరిపాలన సామాజిక అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వం పెన్షన్ విధానాన్ని సులభతరం చేస్తూనే ఉందన్నారు. పెన్షన్ దరఖాస్తు ఫామ్ల నుండి అనవసరమైన నిబంధనలు తొలగించి క్లిష్టమైన విధానాలను మరింత సులభమైన పద్ధతులతో భర్తీ చేశామని జితేంద్ర సింగ్ చెప్పారు.
1: భారత సర్కార్ మే సేవా నివృత్తి యా పెన్షనర్స్ కి సంఖ్య జో కామ్ కర్నే వాలే కర్మచారీ హై వర్కింగ్ ఎంప్లాయీ ఉస్సే కహీ అధిక హై. ది రిటైర్మెంట్ హ్యాపెనింగ్ ఎట్ ది ఏజ్ ఆఫ్ 60 వెన్ ది లైఫ్ స్పాన్ హస్ గాన్ ఆల్మోస్ట్ అప్ టు 70. సో మోస్ట్ ఆఫ్ దీస్ రిటైరింగ్ కొలీగ్స్ ఆర్ ఇన్ ది ప్రైమ్ ఆఫ్ దేర్ హెల్త్, ఆల్సో ప్రైమ్ ఆఫ్ దేర్ ఎక్స్పర్టైజ్, ప్రైమ్ ఆఫ్ దేర్ ఎక్స్పీరియన్స్. ఆర్ ఇస్లియే ఉన్కో ఇస్ తరహ సే ఛుట్టీ పే నా జానే దియా జాయే. ఉన్కి సేవాయే, ఉన్కా యోగ్దాన్ కిసీ నా కిసీ తరహ సే రాష్ట్ర నిర్మాణ కే కార్య ఆయే ఆర్ కిస్ ప్రకార్ ఆ సక్తా హై యే ఉన్కే సాథ్ చర్చా కర్నే కా మాధ్యమ బనే.
0: రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు న్యూఢిల్లీలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిఫెన్స్ ఎస్టేట్స్ మేనేజ్మెంట్తో శిక్షణ పొందుతున్న 2025 బ్యాచ్కు చెందిన ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్స్ సర్వీస్ ఆఫీసర్ ట్రైనర్లను కలుసుకున్నారు. ఈ సమావేశంలో పౌరుల మారుతున్న ఆకాంక్షలు నెరవేర్చడంలో ప్రభుత్వ ఉద్యోగుల పాత్రను రాజ్నాథ్ సింగ్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. సివిల్ సర్వెంట్లు అత్యున్నత సేవాభావంతో ప్రజలకు అనుకూలమైన రీతిలో సేవలందిస్తూ కీలక పాత్ర పోషించాలని ఆయన చెప్పారు. అధికారులు క్రమం తప్పకుండా ప్రజలను కలుసుకోవాలని, వారి ఆందోళనలను అర్థం చేసుకోవడానికి, భరోసా కల్పించడానికి, వారి సమస్యలను క్షుణ్ణంగా వినాలని మంత్రి చెప్పారు. దేశవ్యాప్తంగా రక్షణ భూముల నిర్వహణ, కంటైన్మెంట్ బోర్డుల మున్సిపల్ పరిపాలనలో డిఫెన్స్ స్టేట్ డిపార్ట్మెంట్ పాత్రను కూడా మంత్రి ప్రశంసించారు. కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్న శక్తి సప్తధార కార్యక్రమం గురించి ప్రస్తావించారు. వ్యవసాయ గ్రామీణ భారతదేశానికి ఈ కార్యక్రమం ముఖ్యమైన దిశను నిర్దేశిస్తుందని ఆయన చెప్పారు. ప్రజలు

కేంద్రబిందువుగా కార్యక్రమాలు, పారదర్శకమైన పర్యవేక్షణ, సమర్థవంతమైన అమలు ద్వారా ఈ దృక్పథాన్ని ఆచరణలోకి తీసుకురావడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి చెప్పారు. ప్రధానమంత్రి శక్తి సప్తధార గురించి వివరిస్తూ, వ్యవసాయం ఆహారోత్పత్తిని బలోపేతం చేయడం, ఆహార పరిశ్రమలను ప్రోత్సహించడం, ప్రపంచ మార్కెట్లకు అందుబాటు విస్తరించడం వంటి ముఖ్యమైన ప్రాధాన్యతలు ఈ శక్తి సప్తధారలో ఉన్నాయని వ్యవసాయ మంత్రి వివరించారు. ప్రపంచ సంక్షోభం, అనిశ్చితుల మధ్య రైతులకు రాయితీ ధరలకు ఎరువులు అందించే ప్రభుత్వ నిబద్ధతను కూడా ప్రధానమంత్రి తన ప్రసంగంలో పేర్కొన్నారని శివరాజ్ సింగ్ చౌహాన్ గుర్తు చేశారు. విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఈరోజు న్యూఢిల్లీలో ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్, ఇతర సీనియర్ అధికారులతో ఒక సమీక్షా సమావేశం నిర్వహించారు. నిర్ణయించిన పరీక్షా నిబంధనలను ఖచ్చితంగా పాటించేలా చూడాలని మంత్రి సమావేశంలో ఆదేశించారు. పరీక్షల నిర్వహణకు సంబంధించిన భద్రతా వ్యవస్థలో పూర్తి మార్పులు తీసుకురావాలని, ప్రత్యేక గదులు, ఇంటర్నెట్ కనెక్షన్ లేని కంప్యూటర్ సిస్టమ్స్, పరికరాల డిపాజిట్ నిబంధనలను అత్యవసర ప్రాతిపదికన అమలు చేయాలని ఆయన ఆదేశించారు. అన్ని పరీక్షా ప్రక్రియలపై సమగ్రంగా ఆడిట్ నిర్వహించి దిద్దుబాటు చర్యలపై నివేదిక సమర్పించాలని కూడా ఎన్టీఏని మంత్రి ఆదేశించారు. ఈ సమావేశంలో ఇటీవలి సమస్యల నేపథ్యంలో, ముఖ్యంగా మొత్తం వ్యవస్థను సంస్కరించడంలో ఎన్టీఏ తీసుకున్న చర్యల గురించి అధికారులు మంత్రికి వివరించారు. ఎన్టీఏ నుంచి 50 మందికి పైగా సిబ్బందిని తొలగించామని, 10 కొత్త ప్రొఫెషనల్ లీడర్షిప్ పోస్టులకు ప్రకటన జారీ చేసి వారిని విధుల్లోకి తీసుకున్నామని చెప్పారు. సైబర్ సెక్యూరిటీ, సైకోమెట్రిక్స్, ప్రశ్నాపత్రాల రూపకల్పన, ఇతర ప్రత్యేక రంగాల కోసం ప్రైవేట్ రంగం నుంచి డొమైన్ నిపుణులను తీసుకొస్తున్నట్లు కూడా అధికారులు మంత్రికి వివరించారు. భారతీయ జనతా పార్టీ కొత్త జాతీయ కార్యవర్గ బృందాన్ని జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ ఈరోజు ప్రకటించారు. వసుంధరారాజే సింధియా, తీరత్ సింగ్ రావత్, రామ్ మాధవ్, వైజయంత్ జయపాండ, సర్దార్ మన్ప్రీత్ సింగ్ బాదల్, రేఖా వర్మలతో సహా 13 మందిని జాతీయ ఉపాధ్యక్షులుగా నవీన్ నియమించారు. కేంద్ర మంత్రి, బీజేపీ నేత పీయూష్ గోయల్ పార్టీ జాతీయ కోశాధికారిగా నియమితులయ్యారు. బిఎల్ సంతోష్ జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. వినోద్ తావ్డే, సునీల్ బన్సల్, స్మృతి ఇరానీ, విప్లవ్ కుమార్ దేవ్తో సహా 8 మంది పార్టీ నేతలను జాతీయ ప్రధాన కార్యదర్శులుగా నవీన్ నియమించారు. డాక్టర్ హేమంత్ జోషిని యువమోర్చా అధ్యక్షుడిగాను, రూపకుమార్ చౌదరిని మహిళా మోర్చా అధ్యక్షురాలిగాను, బన్సీలాల్ గుర్జర్ను కిసాన్ మోర్చా అధ్యక్షుడిగాను పార్టీ ప్రకటించింది. సీనియర్ బీజేపీ నేత నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ పార్టీ కొత్త కార్యవర్గ బృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు. గాలిలో జరుగుతున్న తొలి క్రికెట్ టెస్ట్ 3వ రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తన తొలి ఇన్నింగ్స్లో శ్రీలంకను 284 పరుగులకు కట్టడి చేసింది. 178 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. భారత జట్లో మానవ్ సుతార్ 4 వికెట్లతో అగ్రస్థానంలో నిలవగా రవీంద్ర జడేజా 3 వికెట్లు తీసుకున్నారు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో 350 వికెట్లు, 4000 పరుగుల మైలురాయిని చేరుకున్న 4వ ఆటగాడిగా రవీంద్ర జడేజా నిలిచారు. అంతకుముందు భారత్ తన తొలి ఇన్నింగ్స్లో 462 పరుగులకు ఆలౌట్ అయింది. భారత్ తరఫున దేవదత్ పడిక్కల్ 167 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా కేఎల్ రాహుల్ 82 పరుగులు, ధ్రువ్ జురేల్ 51 పరుగులు చేశారు. ఈ సిరీస్లో 2వది చివరి టెస్ట్ ఈ నెల 23వ తేదీ నుంచి కొలంబోలో జరుగుతుంది. బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్షిప్లో భాగంగా న్యూఢిల్లీలో జరుగుతున్న మహిళల సింగిల్స్ ఈవెంట్లో మన దేశానికే చెందిన టాప్ షట్లర్ పీవీ సింధు 2వ రౌండ్లోకి దూసుకెళ్లారు. మాజీ ప్రపంచ ఛాంపియన్ అయిన సింధు ఐర్లాండ్కు చెందిన సోఫియా నోబల్పై 21-7, 21-11 తేడాతో ఘన విజయం సాధించారు. మహిళల డబుల్స్ విభాగాల్లో మన దేశానికి చెందిన త్రిషా జాలీ, గాయత్రి గోపిచంద్ జోడీ కూడా 2వ రౌండ్కు అర్హత సాధించింది. బీహార్లోని లఖీసరాయ్ జిల్లాలో అశోక్ ధామ్ ఆలయం వెలుపల భక్తుల మధ్య జరిగిన తొక్కిసలాట్లో 7 మహిళలు మరణించారు. 10 మందికి పైగా భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. జలాభిషేకం కోసం అశోక్ ధామ్ ఆలయానికి భారీగా చేరుకున్న భక్తులు తొక్కిసలాట కారణంగా తీవ్రంగా గాయపడ్డారని అధికారులు తెలియజేశారు. శిష్యాలు మరొకసారి పాకిస్తాన్ ఐఎస్ఐ ఆధ్వర్యంలో పనిచేస్తున్న షెహజాద్ భట్టి నెట్వర్క్ ఉగ్రవాద సంస్థను స్వాతంత్ర దినోత్సవం ముందు నిర్వీర్యం చేశామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. పెన్షన్లకు సంబంధించిన ప్రక్రియలను ప్రభుత్వం సులభతరం చేస్తుందని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలియజేశారు.
పరీక్ష నిర్వహణకు సంబంధించిన భద్రతా మౌలిక సదుపాయాలను మెరుగు

0: మెరుగుపరచాలని కేంద్ర విద్యామంత్రి ప్రహ్లాద్ జోషి ఎన్టీఏ అధికారులను ఆదేశించారు. శ్రీలంకతో మొదటి క్రికెట్ టెస్టులో భారత్ 178 పరుగుల మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యం సంపాదించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం ఈనాటి పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో శ్రీ రేపాన ఆదినారాయణ రాజు గారి బాలచంద్రుడు బుర్రకథ.
2: శుక్లం భరధరం విష్ణుం శేషీవర్ణం చతుర్భుజం

0: అంటే బుర్రగీకుతూ చెప్తూ ఉండేది బుర్రకథ అంటున్నారా?
1: బుర్రల గోక్కుండు చెప్పడం కాదరా బుర్రకథ అంటే.
2: రెండు
1: గుమ్మెటలు ఒక తంబురా, తంబురా మీటుచు గుమ్మెటలు వాయించుచు ఏదో ఒక చరిత్రను చెప్పడమే బుర్రకథ అంటారు.
2: సోదరా, సువిశాలమైన ఈ భారతదేశంలో ఎంతో మంది వీరులు, ఎంతో మంది రాజులు, మరెంతో మంది విరాధి వీరులు, పతివ్రతా శిరోముని తల్లులు, చరిత్రకెక్కిన కథలు ఎన్నో ఉన్నాయి సోదరా. అన్నింటిలో పేరెన్నికైన కథ
1: చరిత్ర
2: ఫలనాడు. ఫలనాడులో బాలచంద్రుని చరిత్ర, ఈనాటి సత్కథ బుర్రకథ, ఆకాశవిని బుర్రకథల తమ్ముడు.
0: అవునన్నయ్య.
2: సోదరా.

ఫలనాడును అనుగ్రహాజు పరిపాలిస్తున్నాడు. అనుగ్రహాజుకు బ్రహ్మనాయుడు మంత్రిగా ఉన్నాడు. బ్రహ్మనాయుడి భార్య ఐతాంబ, ఐతాంబకు తగిన భర్త బ్రహ్మనాయుడు. వీరిరువురి

0: వీరిరువురికి పుత్రుడు బాలచంద్రుడు. బాలచంద్రుడికి అరాభంగా పెంచి పెదజేస్తున్నారు. చదువు సాములు నేర్పించారు, చాబుదులు ఇప్పించారు, అస్త్ర శాస్త్రాలు, మల్ల యుద్ధము, గదా యుద్ధము, గుర్రపు స్వారీ ఇలాంటివన్నీ నేర్చుకున్నాడు. పెళ్లియుడు వచ్చింది, మాంచాలాని కన్యకును పెళ్లి చేశారు. ఆ బాల ఆ పాల ఆ ముద్దులు గుమ్మలు ఆనందంగా అన్యోన్యంగా ఉన్నారు. ఇది ఉండగానయనా పలనాడు సీమను రెండు భాగాలయ్యింది. పలనాడు సీమ రెండు భాగాలయ్యింది. మాంచాలకు బ్రహ్మనాయుడు మంత్రిగా ఉన్నాడు, గురజాలకు నాగమ్మ మంత్రిగా ఉన్నది. కోడి పందెం వచ్చింది వాళ్ళిద్దరికి. ఈ కోడి పందెం సందర్భంగా ఆ ఇరువురికి కొట్లాట్లు, తగవలు, రంపులు వచ్చేసాయి. అందుకే కోడి పందెం సందర్భంగా యుద్ధం సంభవించింది నాయన. బ్రహ్మనాయుడు, నాగమ్మ కారంపుడి వద్ద యుద్ధానికి సన్నిధులై ఇక్కడ యుద్ధం జరుగుతోంది.
1: బాలచంద్రుడు ఏమైనట్టు?
0: ఒరే బాలచంద్రుడా, ఆ పిల్లవాడు బాలచంద్రుడు.

కారం పూడి వద్ద ఆ బంగారాలు ఆడుతూ ఉన్నాడు, బంగారాలు ఆడుతూ ఉన్న బాలచంద్రుడు. ఆ బంగారం వచ్చి ఆ కన్నమ్మ కాలికి తగిలింది. ఎప్పుడైతే కాలికి తగిలిందో ఆ నొప్పితో కన్నమ్మ ఏమంటుందో తెలుసా? రే బాలచంద్ర, బాగా తిని అంత కావరం ఎక్కి బంగారాలు ఆడుతున్నావా? పెద్ద

బంగారం ఎప్పుడైతే కాలికి తగిలిందో కన్నమ్మ కాలికి కన్నమ్మ తిట్టింది, ఎరా పెద్దలు చిన్నలు కారంపూడి వద్ద యుద్ధం చేస్తూ ఉంటే నువ్వు ఇక్కడ బంగారాలు ఆడుతున్నావా అని చెప్పగా ఆ విషయం అతనికి తెలియదు. అక్కడ నాన్నగారు యుద్ధము చేస్తూ ఉండేది ఇతనికి తెలియదు. అప్పుడు యుద్ధ విషయము గుర్తు చేయగా ఆమెకు క్షమాపణ చెప్పి కన్నమ్మకు క్షమాపణ చెప్పాడు. తల్లి దగ్గరికి వచ్చాడు. తల్లి దగ్గరికి వచ్చి అమ్మ వినవే.

సారీత అమ్మా, నన్ను ఇప్పుడే నీవు దీవించి పంపితే నేను కారం పొడికి పోయి యుద్ధం చేసి వస్తాను. అమ్మా, మా నాన్న మహావీర యోధుడు, నన్ను వదిలి ఒంటరిగా కనరంగానికి పోయినాడట. నాన్న దగ్గరికి నేను కూడా వెళ్తానమ్మా, శత్రువులు సంహరిస్తాను, నన్ను దీవించి పంపమ్మా అని వేడుకొనుచుండగా అమ్మను సాష్టాంగ దండ ప్రమాణములు చేసి వేడుకుంటూ నేను భయిస్తారమ్మా అని. అప్పుడు అమ్మ తల్లి అంటుంది, ఏమంటుంది, లేక

యథోచితంగా తల్లి వంక చూసి పరాక్రమశాలి అయిన బ్రహ్మనాయుడి భార్యవయ్యుండి, అంతకన్నా పరాక్రమశాలి అయిన అన్నం ఆస్థానం వరకు ఆడుపడిచివేయుండి, తండ్రి కథనరంగానే ఉండగా తనయుని మీద ప్రేమతో దానికి వద్దంటున్నావా తల్లి అని పాదములపై పడి బ్రతిమాలగా, అప్పుడు ఆ కన్న తల్లి అయితాంబ, అయినా బాలచంద్ర నీ భార్య అయినా మంచల దగ్గరికి వెళ్ళి ఆమె దీవిని కూడా తీసుకుని వెళ్ళమని దీవించగా, ఆ వెంటనే బాలచంద్రుడు ఆ భార్య దగ్గరికి వెళుతూ ఉన్నాడు. ఆ భార్య దగ్గరికి వెళుతూ ఉన్నది భర్త రాకను గమనించిన మంచాల. భర్త రాకను గమనించిన మంచాల ఇక ఏం తయారవుతుందిరా బాబు, ఎలా తయారవుతుంది? ఏడు వారసులు

ఏడు వారసులు నగలబెట్టి పట్టు చీరను పైట మరించి వేసి రతీదేవిలా తయారైపోయింది. ఆ రతీదేవిలో ఉన్నటువంటి ఆ భార్యను చూశాడు. ఆ కన్నులు మిరుమిట్లు కలిపాయి. అందగత్తె వలె కనపడుచుండగా బాలచంద్రుడు వచ్చిన పని మర్చిపోయినాడు. వచ్చిన పని మర్చిపోయి ఆమె అందము పొగుడు.

0: అంతరిధా వచ్చిన పని మరచి
1: రామాన్ని తీర్చమంటున్నాడు బాలచంద్రుడు. భర్తను చూచి భర్త వడిలో ఉన్న పిడివాకును తీసి మంచాల తన బుట్టనవేలును కోసుకుని కారుతున్న రక్తాన్ని బుట్టనవేలుతో ఒడివడిగా కారిపోతుంది రక్తం. ఆ రక్తాన్ని భర్త బాలచంద్రుని నుదుట తిల వీర తిలకం దిద్ది వీర పౌరుషము చెప్పి కథన రంగానికి పంపింది. తల్లి దీవిన భార్య దిద్దిన వీర తిలకంతో బాలచంద్రుడికి సపరివార సమేతుడై అశ్వాలు అధిరోహించి సైన్య సమేతుండై కారంపూడి వద్ద కథనరంగానికి కలదూతున్నాడు. అంద్రకుమారా.

అప్పటికే ధర్మపరుడైన బ్రహ్మనాయుడు ఫలనాడును వల్లకాడుగా మార్చలేక తన చేతులతో పెంచిన పలనాడు సీమప్ను, పలనాడు ప్రజలను, పలనాడు మరి ఆ పలనాడు ఆ రాజాది రాసులందరినీ తన చేతులతోనే సర్వనాశనం చెయ్యలేక నాయకురాలు నాగమ్మ దగ్గరికి సంధికి రాయబారిగా పంపాడు. సంధికి రాయబారిగా పంపితే నాగమ్మ కుయుక్తితో ఆ సంధికి అంగీకరించినట్లు నటించింది. రా సోదర నటించింది, సంధికి ఒప్పుకున్నది కదా ఆయన. తన సైన్యానికి బ్రహ్మనాయుడు విందులు వినోదాలు జరుపుకుంటున్నాడు. ఒక పక్క బ్రహ్మనాయుడు విందులు వినోదాలు జరుపుకుంటుండగా ఇదే సమయమని ఆ నాయకురాలు నాగమ్మ ఏం చేస్తుందో తెలుసా? ఒక పక్క వాగులేటి ఒడ్డున సైన్యమంతా సిద్ధం చేసి బ్రహ్మనాయుడిని సైన్యాన్ని చుట్టుముట్టింది. అప్పుడు ఆ దండనాయకుడు ఒకడు, తండ్రి బ్రహ్మణ తండ్రి, వాగులేటి పైభాగాన మన సైన్యాన్ని ముట్టడిస్తూ వస్తుంది నాగమ్మ సైన్యం అని తెలుపగా అదే సమయానికి బాలచంద్రుడు యుద్ధ పరివారాన్ని వెంటబెట్టుకుని తన తండ్రి పాదములకు నమస్కరిస్తూ ఉన్నాడు. నాయనా, ఈ బాలచంద్ర, నీవు ఈ పరివారం అంతయు నలగామనాయుడి పైకి దండెత్తండి. నలగామనాయుడి దగ్గరికి వెళ్ళు, అక్కడ యుద్ధం చేయి, నేను ఇక్కడ నాగమ్మతో యుద్ధం చేస్తానని చెప్పగా తన పరివారాన్ని ఎలా పిలుస్తున్నాడు ఆ పరివారం అంతా.

0: దివిదంబగా బాలచంద్రుండు
1: తేజోదీప్తి
0: మనసుండై హరివీర భయంకరుడై ప్రళయకాల రుద్ర మనసుండై నాగమ్మ సైన్యం పైబడి నరుకో నరుకో.

ఈ విధంగా బాలుడు యుద్ధములో సన్నిధుడై మరి కాళ్ళు తెగిపిన వాళ్ళు చనులు తెగిపిన వాళ్ళు బాలచంద్రుని చేతిలో దెబ్బ తగలని వారంటులేరు అంత సైన్యంలో నాశనం చేస్తున్నాడు. ఇదంతయు చూసి యశరాజు ఏం చేస్తున్నాడు?

0: జనాల చాటున వచ్చి పూటిగా డొక్కలో బల్లెం దింపేశాడు. ఆ బల్లెం పూటుకు నేల ఒరిగిపోయాడు బాలచంద్రుడు. ఎప్పుడైతే నేల ఒరిగిపోయాడో అప్పుడు కర్తవ్యం ఏమిటో తెలుసా? ఒకప్పుడు జరిగిన విషయం ఏమిటో తెలుసా? ఒకానొక రోజు అలరాజు భార్య తేరిందేవి, తేరిందేవి మరి భర్తను నరసింహరాజును చంపేశారు. పేరిందేవి భర్తను అలరాజును చంపేశారు. అప్పుడు ఆ చెప్పింది, ఆ పేరిందేవి ఏం చెప్పిందో తెలుసా? నా భర్తను చంపిన నరసింహరాజును చంపి ఆ రక్తము నా వెంట్రుకలకు నూనెగా పోసే వీరయోధుడు ఈ మాంచాలలో లేరా?
1: బాలచంద్రుని
0: అవును ఉన్నాను నేను అంటున్నాడు బాలచంద్రుడు. ఆ విషయం గుర్తుకొచ్చింది బాలచంద్రుడికి. నేల భయపడి పడిపోయినాడు కదా, ఇక నేనున్నానని చెప్పానే, ఇందుకోసమే నా నేను బ్రతకాలి కదా అని అప్పుడు గంగా

పేగులన్నీ కడిగి అవి మళ్ళీ ఆ కడుపులో వేసుకొని ఆ దట్టి తీసుకొని ఒక టవల్ తీసుకొని ఆ దట్టితో గట్టిగా కడుపులో వేసి పేగులు బిగించుకొని అక్కడి నుంచి మళ్ళీ యుద్ధ రంగానికి వస్తున్నాడు. ఏడు నుంచి మళ్ళీ పరిగెత్తుకుంటూ వస్తూ అప్పుడు నరసింహరాజు ప్రతి స్వరూపమే కనపడుతుంది. ఎక్కడికి పోయినా నరసింహరాజు కనపడుతున్నాడు. కన్నులకు కనపడితే ప్రతి శత్రువు కూడా నరసింహరాజుగా కనపడుతున్నాడు. ఎందుకంటే మనసులో ఉంది కదా నరసింహరాజు చంపాలని. ప్రాణము పోతూ ఉన్నటువంటి సమయంలో కూడా నరసింహరాజు గుర్తుకొస్తూ, అరే ఆంధ్ర కుమారా వీరా.

ఆ ప్రాణం పోతున్న బాలచంద్రుడు కూడా నరసింహరాజును చేతితో ఖడ్గంతో వక్కయ్యాడుకు నరికి ఆ తలను జుట్టుబట్టుకుని తన తండ్రి దగ్గర ఆనవాలు ఇచ్చేసేయాలి. నేను చిన్నప్పుడు చేసిన శపథం నేను నిర్మించుకొని పోవాలి, నేను ఎలాగైనా పట్టుదల కార్యదీక్ష చేసుకొని పోవాలని చెప్పి ఆ నరసింహరాజును నరికి తీసుకువెళ్ళాడు. ఆ తండ్రి గారి పాదముల దగ్గర పెట్టాడు. తండ్రి సంతోషపడతాడు అనుకున్నాడు. ఆ తండ్రి ఏం చేస్తున్నాడు తెలుసా? ఆ నరసింహరాజును ఆ తలను చూసిన బ్రహ్మనాయుడు కుమారుని చూసి, ఎంత కండకావరమురా నీకు, రారాజైన నరసింహరాజు నీ పొట్టను పెట్టుకున్నావా, కన్న కొడుకువా, కసాయి వాడవా, రాజు తండ్రితో సమానమురా, రాజు అంటే తండ్రితో సమానం అని నిందించాడు. సంతోషిస్తాడనుకున్న తండ్రి నిందించాడనుకొని ఆ బాలచంద్రుడు ఇక మళ్ళీ నాగమ్మతో యుద్ధానికి తలపడుతున్నాడు. ఆ పేగులు బయటకు వస్తున్నాయి, తట్టి మీద కట్టుకొని.

తాకోనరు కొయుంటు ఇక నాగమ్మ దగ్గరకు వచ్చారు. మంచి మంచి మెయిన్ మెయిన్ సైన్యాధిపతులను సంహరించి మళ్ళీ చావాలనుకున్నాడు. ఆ నాగమ్మ దగ్గరికి ఎప్పుడు వచ్చాడో నాగమ్మ కుయుక్తితో వెనుక వైపుకు జారుకుంది. చూర్రా యుద్ధంలో ధర్మ యుద్ధం చేయాలి కానీ అధర్మ యుద్ధానికి పాటుపడుతున్నాడు. చూర్రా పెద్ద పెద్ద సైన్యాధిపతులు నాగమ్మ నాయకురాలు నాగమ్మ పక్కకు జారుకుంది. వెనుక పక్కన జారుకుని ఏడు శిరములు సంధించింది బాణానికి. ఏడు శిరంబులు బాణానికి నాయన ఏడు

0: ఎప్పుడైతే ఏడు బాణాలతో ఆ శిరంతో ఆ నాగమ్మ నాయకురాలు నాగమ్మ వేసిందో
1: వేసిందో
0: బాణాలు వెన్నుపూసలో పడి చిక్కులు కొని
1: ఆ
0: చేయనది లేక తండ్రి దగ్గర పాదముల దగ్గరికి వచ్చి పాదముల పైన పడి

ప్రాణములు వదిలాడు. ఇంత బాలచంద్రుడు చిన్న వయసులో ఎంతో మందిని నాశనం చేసి మరి పలనాటికి మరి పట్టం కట్టాడు. మరి ఇలాంటి ఇలాంటి వారిని విని కథ విని అందరూ ఆరోగ్యంగా ఉండాలని మరి మరి కోరుకుంటూ, మంగళము కోసల ఇంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనుజాయ సార్వభౌమాయ మంగళం, ఓం పుంసామోహన రూపాయ పుణ్య

0: శ్రోతలు, ఇంతవరకు పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో శ్రీ రేపాన ఆదినారాయణ రాజు గారి బాలచంద్రుడు బుర్రకథ విన్నారు. ఇప్పుడొక సినీ గేమ్ విందాం.
1: సంహారులు దీక్షా కంకణ ధారులు

0: బయలుదేరాడంటే దంత శార్దూలాలు వెంట వస్తుండగా
1: హడాబడి
0: దంత శార్దూలాలు వెంట వస్తుండగా
1: హడాబడి
0: దంత కావృత మహాకాణ నద్వములలో
1: హడాబడి
0: కాలి నడకను కోయి కోయ వీరుల చేరి
1: హడాబడి
0: వారిలో స్వాతంత్ర వాంఛ రగిలించాడు
1: హడాబడి
0: ఎన్నెన్నో పోరాటాలలో రాచి తేలిన తెల్ల సైన్యాలను రమారమి 3 సంవత్సరాల పాటు 3 చెరువుల నీళ్లు తాగించాడు. ఆ తరువాత ఒక ఉదయాన సీతారామరాజు
2: సంధ్యావందనమాచరించగా బయలుదేరినాడు. ఎవరు రాని ఏకాంత సరోవర తీరం చేరాడు.
0: ప్రశాంతమైన ఆయన ఫలభాగం వెనుక ఎన్నో ఆలోచనలు. అవి తన గురించి కాదు, తన దేశం గురించి, తన ప్రజలను గురించి. ప్రజలకు స్వాతంత్రం, దేశానికి విమోచనం అని ఆలోచిస్తున్నాడు. అతని కోసమే ఎదురు చూస్తున్నాయి తెల్లరాబందులు. అటువంటి వాతావరణంలో సీతారామరాజు తదేక ధ్యానంతో తన ఆరాధ్య దైవాన్ని స్మరిస్తూ కొలనులో మునక వేశాడు.

0: సర్దార్ పాపారాయుడు చిత్రం కోసం బుర్రకథ వింటున్నారు. సమయం 7:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వికసిత్ భారత్ ప్రసారమవుతుంది కడప కేంద్రం నుండి.
1: ఆకాశవాణి వికసిత్ భారత్.
2: ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమంలో భారతీయ విజ్ఞాన వ్యవస్థ ఈ అంశం గురించి డాక్టర్ పసుపులేటి శంకరయ్య గారి పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ చుండూరి మహేష్.
3: భారతదేశంలో సనాతనంగా ఉన్నటువంటి ప్రాచీన విజ్ఞాన శాస్త్రాన్ని, అలాగే అనేక శాస్త్రాలని వెలుగులోకి తీసి సజీవంగా నేటి యువతరానికి అందజేయాలని చెప్పి భారత ప్రభుత్వం భారతీయ విజ్ఞాన వ్యవస్థ అనే ఒక వ్యవస్థని ఏర్పాటు చేసింది. మరి ఈ భారతీయ విజ్ఞాన వ్యవస్థ యువతరానికి అందించిపోతున్నటువంటి అనేకమైన అంశాలని మనం ఈ రోజున డాక్టర్ పసుపులేటి శంకర్ గారి ద్వారా తెలుసుకుందాం. వీరు ఒంటిమిట్ట పోతన సాహిత్య పీఠం అధ్యక్షులు, అలాగే వైఎస్ఆర్ జిల్లా ధార్మిక సంస్థల పరిరక్షణా సమితి అధ్యక్షులు కూడా. నమస్కారం అండి.
4: నమస్కారం సార్.
3: శంకర్ గారు, మన భారతదేశం అంటేనే ఎంతో పురాతనమైనటువంటి ఆ వ్యవస్థ కలిగినటువంటి దేశం. గ్రీస్ దేశం ఎలాగైతే పాశ్చాత్య దేశాల్లో చాలా పురాతనమైనటువంటిదో, అలాగే భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలు, వ్యవస్థలు, విజ్ఞాన శాస్త్రం ఇవన్నీ కూడా చాలా చాలా పురాతనమైనటువంటివి, ప్రామాణికమైనటువంటివి. అయితే కాలచక్రంలో తర్వాత అనేక సంవత్సరాల విదేశీయుల పాలనలో కూడా మన తాలూకా ఈ విజ్ఞాన శాస్త్రం అంతా కూడా చాలా పరిస్థితుల్లో వెనక్కి వెళ్ళిపోయి, మరుగున పడిపోయి, యువతరానికి తెలియకుండా ఈ రోజున ఐఐటీలు మిగతావి చదువుకుంటున్నటువంటి లేటెస్ట్ టెక్నాలజీ అదే అసలైనటువంటి సైన్సు అని యువతరం భావిస్తున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం ఈ భారతీయ విజ్ఞాన వ్యవస్థని ఏర్పాటు చేయడం చాలా సంతోషదాయకరమైన విషయం అండి. మరి దీని గురించి కూలంకషంగా మా శ్రోతలకు తెలియజేస్తారా?
4: మంచి విషయం గురించి పిలిపించినందుకు ఆకాశవాణి అందరికీ కూడా ధన్యవాదాలు. భారతీయ విజ్ఞాన వ్యవస్థ చాలా అద్భుతమైనటువంటి వ్యవస్థగా శ్రీకారం చుట్టినందుకు నిజంగా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియచేయాలి. వేగవంతమైన సాంకేతిక అభివృద్ధి, పర్యావరణ సంక్షోభం, సాంస్కృతిక ఏకీకరణ, మానసిక ఆరోగ్య సమస్యల సమతుల్యత కోసం ఏర్పాటు చేసిన దాంట్లో, తపించిన దాంట్లో, అన్వేషణలో ఉద్భవించినటువంటి వ్యవస్థే ఈ భారతీయ విజ్ఞాన వ్యవస్థ. విద్యా వ్యవస్థను ఏకీకృతం కావాలనేటువంటి తపనతో నేటి విద్యార్థులకు మన భారతీయ సంస్కృతి, సంప్రదాయం, సనాతనం, పురాతన కాలం నుంచి, వేద కాలం నుంచి ఉన్నటువంటి అన్ని రంగాలలో ఉన్నటువంటి విజ్ఞాన వ్యవస్థను అందించాలనేటువంటి తపన నిజంగా చాలా గర్వకారణం. ఇది కేవలం ఇప్పుడున్నటువంటి భారతదేశానికి సంబంధించినటువంటి విజ్ఞానం అని మాత్రం కాదు, అఖండ భారతదేశం, ఆఫ్ఘనిస్తాన్ నుంచి పాకిస్తాన్, భూటాన్, నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్, బర్మా, ఇప్పటి మన భారతదేశం, అఖండ భారతదేశంలో ఉన్నటువంటి విజ్ఞాన వ్యవస్థలో ఉన్నటువంటి విషయాలను తెలియజేయాలనేటువంటి సంకల్పం చాలా గొప్ప విషయం. ఇప్పుడున్నటువంటి విషయాలలో ప్రపంచంలో అత్యంత ప్రాచీనమైనటువంటి మరియు విస్తృతమైనటువంటి మేధో సంపత్తి సంప్రదాయాలతో ఒకటి కలిగినటువంటిదే మన ఈ విజ్ఞాన వ్యవస్థ. ఇది కేవలం మన ధర్మమే, మన సంస్కృతి, మన భారతదేశం అనేదే కాకుండా మన భారతదేశంలో ఉన్నటువంటి విభిన్న ప్రాంతాలలో, మనది కేవలం ఒక ప్రాంతం కాదు, విజ్ఞాన వ్యవస్థ ఇది. ఇది భారత ప్రభుత్వం 2020 అక్టోబర్ 5 వసంత గంజలో ఏర్పాటు చేయడం జరిగింది. విద్యా వ్యవస్థలో అది పాఠశాల స్థాయి కావచ్చు, కళాశాల స్థాయి కావచ్చు, విశ్వవిద్యాలయ స్థాయి కావచ్చు, పరిశోధన స్థాయిలో కూడా మన భారతదేశానికి సంబంధించినటువంటి విజ్ఞాన వ్యవస్థను వాళ్లకు అందచేయాలా, వాళ్ళందరూ పరిణతి చెందేలా, మన దేశంలో ఉన్నటువంటి ఈ నిగూఢమైనటువంటి ఉన్నటువంటి ఈ విజ్ఞాన వ్యవస్థను బయటికి తెలియచేసి మేధో సంపత్తి కలిగినటువంటి వాళ్ళగా తయారు చేయాలన్నటువంటి సంకల్పంతో, విద్యార్థులలో నిద్రాణమైనటువంటి సృజనాత్మక శక్తిని ఇటువైపు కూడా మళ్లించాలన్నటువంటి సంకల్పంతో శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా 2023-24 ఐఐటి రూర్కెలా మరియు భిలాయ్ ఆ రెండు విద్యాసంస్థలు కూడా ఒప్పంద పత్రం అవగాహన కుదుర్చుకున్నారు. ఈ ఒప్పంద కార్యక్రమంలో భాగంగా వాళ్ళ యొక్క కళాశాలలో ఎంఎస్ మరియు పిహెచ్డి కోర్సుల్లో కూడా సంగీతము, సాంకేతికత, ఆరోగ్యము, చికిత్స ఇలాంటి వాటి విషయాలపైన కూడా

0: కోర్సులు పెట్టాలని నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా 2024 సంవత్సరంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వము శ్రీరామాయణము, శ్రీ మహాభారతము, అర్థశాస్త్రము వీటిపైన విద్యార్థులకు డిగ్రీ పీజీ ఈ స్థాయిలో కోర్సుల్లో కూడా ఈ పాఠ్యాంశాలు పెట్టడం జరిగింది. శ్రీరామాయణము, శ్రీ మహాభారతము పారాయణ గ్రంథాలుగా చూస్తే గనక మనం అలా చూసే ఇలా పొరపాటు జరిగింది. పాఠ్య గ్రంథాలుగా ఎప్పుడైతే మనం వాటిని గనక తీసుకురాగలుగుతామో మన వ్యవస్థలో సమూలమైనటువంటి మార్పు వచ్చి విద్యార్థులలో నిద్రాణమైనటువంటి సృజనాత్మక శక్తి బయటికి వచ్చి ఒక్కొక్కరు ఒక్కొక్క ఆణి ముత్యాలుగా ప్రభావితం చేయగలిగినటువంటి అంశాలు ఇందులో నిండి నిబిడీకృతమైనటువంటి ఎన్నో ఉన్నాయి. శ్రీరామాయణంలో అద్భుతమైనటువంటి మిలిటరీ వ్యవస్థ ఉంది. మన దేశంలో ఈరోజు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్లో ఒకటి, విదేశీ గూఢచారులు ఉన్నారు, మన దేశం యొక్క అంతర్గత వ్యవహారాలు బయటికి చేరవేస్తున్నారు, దేశ భద్రతకే సమస్య కలుగుతుంది అన్నటువంటి విషయాలు వచ్చినప్పుడు ఏం చేయాలా అని చర్చించుకుంటాం. రామాయణం చదివితే తెలుస్తుంది, మూల రామాయణంలో అందులో ఉన్నాయి. ఆ రోజు శ్రీరామచంద్రుడు పట్టాభిషిక్తుడు కావడానికి విద్యా వ్యవస్థ పూర్తి చేసుకుని వచ్చినప్పటికీ దేశంలో ఆ వ్యవస్థ అలా ఉంది. ఎలా అధిగమించాలో, ఆ సమస్యలను ఎలా పరిష్కరించాలో వాల్మీకి రామాయణంలో ఉన్నాయి. అసలు మిలిటరీ వ్యవస్థలో అసలు యుద్ధం తీరు ఎలా జరగాలనేటువంటి విషయాలు కూడా చాలా అద్భుతంగా అక్కడ పొందుపరచి ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకు, మన దేశం యొక్క గొప్పతనాన్ని ప్రపంచమంతా కీర్తిస్తున్నా మనం గుర్తించడంలో కాసింత వెనుకబాటు పడుతున్నామేమో అనుకోవచ్చు. ఉదాహరణకు 1903 సంవత్సరంలో రైట్ సోదరులు గారు విమానాన్ని ఎగరవేశారన్నటువంటి విషయం ప్రపంచవ్యాప్తంగా కీర్తించారు, గుర్తించారు, గౌరవించారు, అభినందిస్తున్నారు, సంతోషమే. మరి వాళ్ళకంటే 5 సంవత్సరాల ముందుగా 1898 సంవత్సరంలోనే శివకర బాపూజీ తలపడే గారు విమానం ఎగరవేశారన్నటువంటి విషయం తెలిసిందే, కానీ చరిత్రలో వాటికంటూ ప్రాధాన్యత లేదు, అది అందరికీ తెలిసిందే. అంతకంటే 5000 సంవత్సరాల వెనక్కి వెళితే భారద్వాజ మహర్షి యాంత్ర విజ్ఞాన సర్వస్వం అనేటువంటి గ్రంథం ఈరోజు వైమానిక శాస్త్రాన్ని పాటిస్తున్నటువంటి వాళ్ళు, అందులో పనిచేస్తున్నటువంటి వాళ్ళు కూడా అభినందిస్తున్నటువంటి గ్రంథం. అందులో విమానాలు ఎలా తయారు చేయాలా, విమానానికి వ్యవస్థకు అవసరమైనటువంటి అన్ని అంశాలను, అన్ని సమీకరణాలను చక్కగా పొందుపరిచి ఉన్నారు భారద్వాజుడు. అంటే గర్వపడాల్సినటువంటి విషయం. ఫాదర్ ఆఫ్ కైనమాటిక్స్ అని గెలీలియో గారిని అంటారు, ఎందుకంటే ఆయన 1564 సంవత్సరంలో పుట్టినటువంటి వ్యక్తి. ఆయన ఏమంటారు, భౌతిక శాస్త్రంలోని గతి శాస్త్రం, దాంట్లో ఏమంటారు, ఒక వాహనం యొక్క వేగాన్ని, దాని స్పీడును మనం క్యాలిక్యులేట్ చేయాలంటే దాని డిస్టెన్స్ బై టైం గనక డివైడ్ చేసేస్తే దాని స్పీడ్ వస్తుంది అన్నారు. అది ప్రపంచమంతా అంగీకరించి ఆయన ఫాదర్ ఆఫ్ కైనమాటిక్స్ అని డిక్లేర్ చేసినారు. గర్వపడదాం, గెలీలియో గారిని అభినందిస్తాం. మరి ఆయనకంటే 1500 సంవత్సరాల ముందు ఆర్యభట్టీయం అనేటువంటి గ్రంథాన్ని రచించిన ఆర్యభట్ట గారు ఒక వాహనం యొక్క వేగాన్ని నిర్ధారించాలంటే అది ప్రయాణించిన దూరాన్ని సమయంతో గనక భాగిస్తే వచ్చినటువంటి భాగఫలమే వేగము అని నిర్ధారించారు. మరి ఆర్యభట్ట గారిని ఎవరు గుర్తిస్తున్నారు? పైథాగరస్ గారు చెప్తున్నారు. పైథాగరస్ గారు కంటే ముందు పేరు చెప్తున్నారు తప్ప, ముందే త్రికోణమూర్తి అందించినటువంటి దేశం నా భారతదేశం. అర్థ ఎంత అద్భుతమైనటువంటి గణిత శాస్త్రానికి ఆద్యులైనటువంటి వాళ్ళు. ఇప్పుడు పాశ్చాత్య దేశాలలో గణన యంత్రము, కలన యంత్రం వాళ్ళకు ఉండేది కాదు, క్యాలిక్యులేషన్స్ లేదు. భాస్కరాచార్యులు వారు తన కుమార్తె లీలావతి పేరుతో లీలావతి గణితం అని రచించారు. దాన్ని ఆంగ్ల భాషలోకి కూడా తర్జుమా చేసుకున్నారు. ఈరోజు దాన్నే ప్రామాణికంగా అందరూ పాటిస్తున్నారు అన్నటువంటిది అందరికీ తెలిసినటువంటి సత్యమే. మన వాళ్ళు ఎందుకంటే మన గొప్పతనాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇవన్నీ విద్యార్థులకు తెలియచేయాల్సినటువంటి అవసరం మనం ఎప్పుడైతే అందిస్తామో వాళ్ళ నుంచి ఒక హ్యూమన్ కంప్యూటర్ శకుంతలాదేవి లాంటి వాళ్ళు రావచ్చు, మోక్షగుండం విశ్వేశ్వరయ్య అందచ్చు, లేకుంటే ఇంకా మహామహిమైనటువంటి అబ్దుల్ కలాం గారు కానీ, రామన్ గారు కానీ, జగదీష్ చంద్రబోస్ గారు ఎంతోమంది రావచ్చు. వైద్య రంగంలో మనమిచ్చినటువంటి మేధా సంపత్తి ఎవరూ లేరు. పాదరసాన్ని ముట్టుకుంటే చనిపోతామనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా వైద్య రంగంలో అందరూ చెప్తారు. అటువంటి పాదరసాన్ని వైద్యంలో మందుగా వాడినటువంటి దేశం నా భారతదేశం.
1: అలాగే శస్త్రచికిత్సలు,
0: శస్త్రచికిత్స సుశ్రుతులు చేసినటువంటిది ఆచార్య నాగార్జునుడు రసరత్నాకరం ఇంత చక్కగా తెలియజేస్తుంది. మనం వైద్య రంగంలోనే కాదు, ఆర్టు, ఆర్కిటెక్చరు వీటిలోనే కాదు, వ్యవసాయ రంగంలో కూడా మనం అద్భుతమైనటువంటి ప్రతిభా పాఠవాలను ప్రదర్శించినటువంటి దేశము మన భారతదేశం. ఆ రోజుట్లోనే దిగుడు బావులు, మెట్ల బావులను నిర్మించినటువంటి దేశం నా భారతదేశం. చెరువులు నిర్మించినటువంటిది, అదేవిధంగా కాలువలు నిర్మించినటువంటిది. ఆ రోజుట్లోనే రాతి ద్వారా రాతి పైపుల నిర్మాణాన్ని ఈరోజు కళ్ళకు కనపడతాయి ఆ సాక్ష్యాలు. ఇంత మేధా సంపత్తి కలిగినటువంటిది అన్నిటినీ కూడా మన వాళ్ళ పరిపాలనలో కానీ మన యొక్క వ్యవస్థలో కానీ అద్భుతాలు. మీరన్నట్లు ఎందుకంటే మనం వాళ్ళకు అందించడంలో వైఫల్యం చెందడంతో పరదేశీ వ్యామోహంలో అక్కడ ఏదో అద్భుతాలు ఉన్నాయనేటువంటి భ్రమలో ఉన్నారు. కానీ ఒకప్పుడు ఆంగ్లేయులు మన దేశానికి వచ్చినప్పుడు మన భారతదేశంలో దాదాపు 800 పైబడి విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. ప్రపంచమంతా కూడా మంచి విద్యా వ్యవస్థ కోసంగా

0: మన తక్షశిలా విశ్వవిద్యాలయం,
1: నలందా తక్షశిలా,
0: నలందా ఆ తర్వాత విక్రమశిల, అసలు కంచి కథ కంచికి మనం ఇంటికని ఎందుకంటాం? ఏదైనా ఎవరైనా ఒక మంచి పుస్తకం రచించినా, ఒక మంచి గ్రంథం రచించినా, ఒక మంచి విషయాన్ని రచించినా అది ముందు కంచి విశ్వవిద్యాలయాన్ని పంపించేవాళ్ళు. అక్కడికి పోతే వాళ్ళు దాన్ని తర్కించి చర్చించి వాదించి ఆ ఇందులో సవరణలు ఏవైనా ఉంటే చెప్పి ఆమోదం పొందితే అప్పుడు దాన్ని బయటికి అని చెప్పేవాళ్ళు. అట్లంత శక్తివంతమైనటువంటి వ్యవస్థ కలిగినటువంటి దేశం మన భారతదేశం. మీరన్నట్లు బయటికి తీసుకురావాల్సిన అవసరం ఉంది. అప్పుడు ప్రతి అంశంలో కూడా వ్యాకరణం, పాణిని మహర్షి అందించినటువంటి వ్యాకరణం అద్భుతమైనటువంటిది. భరతమోహముని అందించినటువంటి నాట్యశాస్త్రం కానీ, అర్థశాస్త్రం కానీ, రాజనీతి శాస్త్రం కానీ, లోహశాస్త్రం కానీ, ఈ అంశంలో కాదు, ఈ అంశంలో కాదు, అన్నిట్లో కూడా మనము అద్భుతమైనటువంటి ప్రతిభా పాఠబాలను ప్రదర్శించినటువంటిదే. ఏమాత్రము దాంట్లో రాజీ లేదు.
1: అయితే ఇక్కడ కొంతమంది అంటారేంటంటే, అంటే ఏదో మా తాతల నాడు నేతలు తాగారు, మా మూతమాసం చూడండి అని అలా కొంతమంది వెటకారంగా మాట్లాడతారు. కానీ అంటే నాకు అనిపించేది ఏంటంటే, ఇప్పుడు యువతకి ఉపాధి ఎక్కడైతే దొరుకుతుందో వాళ్ళు ఇవాళ చదవాలి,

0: మనము అద్భుతమైనటువంటి ప్రతిభా పాఠాలను ప్రదర్శించినటువంటిదే, ఏమాత్రము దాంట్లో రాజీ లేదు.
1: అయితే ఇక్కడ కొంతమంది అంటారేంటంటే, అంటే ఏదో మా తాతల నాడు నేతలు తాగారు, మా మూతల చూడండి అని అలా కొంతమంది వెటకారంగా మాట్లాడతారు. కానీ అంటే నాకు అనిపించేది ఏంటంటే, ఇప్పుడు యువతకి ఉపాధి ఎక్కడైతే దొరుకుతుందో వాళ్ళు ఇవాళ చదవాలి, చదివినటువంటి మరుక్షణం మరుసటి సంవత్సరం లేదా క్యాంపస్ ఇంటర్వ్యూస్ పేరిట వెంటనే వాళ్ళకి ఉద్యోగాలు వచ్చి వాళ్ళు డబ్బు సంపాదించేటటువంటి యంత్రాలుగా మారిపోతున్నారన్నమాట. ఇందులో వాళ్ళకి నిజమైనటువంటి విజ్ఞానం రావటం లేదు. విద్య అనేటటువంటిది కేవలం ఉపాధి
0: పరమావధికే తప్ప వేరే వైపుగా ఆలోచన చేయనటువంటి పరిస్థితి కల్పించేసేస్తున్నారు.
1: అయితే మన ప్రాంతంలో, ఈ చుట్టుపక్కల ప్రాంతంలో, రాయలసీమ ప్రాంతంలో ఇలాంటి ప్రాచీన శిల్పకళా సంపద కానీ, ప్రాచీన స్తూపాలు కానీ, ప్రాచీన ఈ విజ్ఞాన శాస్త్రానికి సంబంధించినటువంటి అవశేషాలు కానీ, ఆనవాళ్ళు కానీ ఏమైనా ఉన్నాయా?
0: ఎందుకు లేవు సార్. సాహితీ సంస్కృతులకు గడప గడప, అందుకు ఈ పరిసర ప్రాంతాలు అందుకు ఎత్తువైనటువంటి బావుటాలు. ఇప్పుడు శిల్పశాస్త్రము గురించి చెప్పుకోవాలంటే పక్కనున్నటువంటి కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో ఈ రోజుకి కూడా అద్భుతంగా శిల్పాలను, శిల్ప సంపదను ప్రాణం పోస్తున్నటువంటి వాళ్ళ శిల్పులు ఎంతోమందిని మనం చూడొచ్చు. ఆ సంపదను అలా చేసినటువంటి ఎంతో అమరశిల్పి జక్కన్ లాంటి వాళ్ళు బయటకు వస్తారు. అదేవిధంగా మన కడప జిల్లాలో మాధవరంలో చేనేత పరిశ్రమ, ఒకప్పుడు ఆంగ్లేయ రాణికి అగ్గిపెట్టెలో చీర నేసి పంపించినటువంటి నైపుణ్యత కలిగినటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారు. అదేవిధంగా తిరుపతి జిల్లాలోని శెట్టిగుంట దగ్గర కొయ్య బొమ్మలకు ప్రాణం పోసేటువంటి అద్భుతమైనటువంటి పరిశ్రమ అక్కడ ఉంది. అదేవిధంగా మైదుకూరు దగ్గర ఉన్నటువంటి వనిపెంట దగ్గర ఇత్తడితో అద్భుతమైనటువంటి లోహ పరిశ్రమ చాలా అద్భుతంగా విరాజిల్లినటువంటిది ఇప్పటికీ కనపడుతుంది. ప్రొద్దుటూరు జ్యువెలరీ ఆ పరిశ్రమలలో కూడా సెకండ్ బాంబే అని చెప్తారు, అంత అద్భుతంగా అక్కడ కూడా ఎక్కువగా డెవలప్ అయ్యేటువంటిది ఉంది. ఇంకా బాగా మన కళ్ళకెదురుగా చూడాలి అంటే కనుక పుష్పగిరిలో ఉన్నటువంటి శిల్ప సంపదను చూస్తే ఒళ్ళు గగురుపాటు కలుగుతుంది. ఒంటిమిట రామాలయానికి ఎత్తినటువంటి ఆ శిల్పాలను అంత పెద్ద పెద్ద గండశిలలు ఎక్కడి నుంచి తెప్పించారా? నందలూరు సౌమ్యనాథ స్వామి దేవస్థానం కానీ, హత్యరాల ఉన్నటువంటి అతి పురాతనమైనటువంటి ఆ పరశురామ దేవాలయం కానీ, ఇక భారతదేశంలోనే అతి పురాతనమైనటువంటి శివాలయం చిత్తూరులో తిరుపతి రేణుగుంట దగ్గర ఉన్నటువంటి గుడిమల్లం దేవాలయాన్ని కానీ మనం చూడవచ్చు. వాయులింగానికి ప్రతిరీకగా చెప్పుకున్నటువంటి కాళహస్తీశ్వర దేవాలయం ఉండనే ఉంది. జ్యోతిర్లింగాలలో ఒకటైనటువంటి శ్రీశైల క్షేత్రం ఉన్నాయి. ఇలా చాలా పుంఖాను పుంఖాలుగా ఈ ప్రాంతంలో లేకపోలేదు అద్భుతమైనటువంటి వసతులు, వనరులు, సాక్ష్యాలు మన కళ్ళకెదురుగా కనపడుతూనే ఉన్నాయి.
1: మన వ్యవస్థలో మన ప్రాచీన భారతదేశం ఇంత గొప్పది అని చెప్పి మీ మాటల ద్వారా యువతరానికి, శ్రోతలకి అందించబడింది. అలాగే దాన్ని దృష్టిలో పెట్టుకునే భారతదేశం ఈ భారతీయ విజ్ఞాన వ్యవస్థ, ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ అనేటటువంటి దాన్ని ఏర్పాటు చేసింది. ఇది మరింతగా మూడు పువ్వులు ఆరు కాయలై మరింతగా ముందరికి వెళ్లాలని చెప్పి ఆశిద్దాం. చాలా ధన్యవాదాలు. నమస్కారం అండి.
0: నమస్తే.
2: మీరింతవరకు వికసిత్ భారత్ కార్యక్రమంలో భారతీయ విజ్ఞాన వ్యవస్థ ఈ అంశం గురించి డాక్టర్ పసుపులేటి శంకరయ్య గారి పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ చుండూరి మహేష్.
3: వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

వీరాంజనేయ చిత్రం కోసం ఘంటసాల గానం వింటున్నారు. సాహిత్య మల్లాది, సంగీతం ఎస్ రాజేశ్వరరావు. సమయం 8:15 కావస్తుంది. ప్రకటించిన అంశం వెంటనే వింటారు.

0: వారి సీట్లలో కూర్చుంటేనే హాజరు నమోదయ్యేలా ఏర్పాటు చేసిన నూతన సాంకేతిక విధానాన్ని ప్రయోగాత్మకంగా మరోసారి అమలు చేశారు. ఈరోజు శాసనసభలో డిఎస్సీ 2025పై మంత్రి నారా లోకేష్ ప్రకటన చేయడం సాగునీరు, తాగునీటి సరఫరా, వ్యవసాయం రంగాల మీద ఎల్నినో ప్రభావంపై లఘు చర్చ, ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాసనాలు, 2019 బిల్లు ఉపసంహరణ, పురపాలక చట్టంలో సవరణను ప్రతిపాదిస్తూ ఆయా శాఖల మంత్రులు 2 బిల్లులను ప్రవేశపెట్టడం ముఖ్యాంశాలు. శాసనసభ సమావేశాలకు ఈసారి కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు హాజరు కాలేదు. శాసన మండలి కార్యకలాపాల్లో యథావిధిగా పాల్గొన్నారు. అటు శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజు అధ్యక్షతన ఈ ఉదయం 10 గంటలకు ప్రారంభమైంది. మండలిలో డిఎస్సీ అంశంపై తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకోవడంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అమరావతి రాజధాని నిర్మాణ పనుల పునఃప్రారంభం అనంతరం వివిధ ప్రాజెక్టుల పురోగతి, నిధుల సమీకరణ, వ్యయం, రైతులకు రిటర్నబుల్ ప్లాట్ల కేటాయింపు, రాజధాని గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్దిపై రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ అసెంబ్లీలో వివరాలను వెల్లడించారు. శాసనసభ్యులు శ్రావణ్ కుమార్, బుజ్జయ్య చౌదరి అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. అమరావతి క్యాపిటల్ సిటీలో ఇప్పటి వరకు 119 ప్రధాన మౌలిక వసతుల ప్రాజెక్టులు ప్రతిపాదించామని మంత్రి తెలిపారు. వీటిలో 113 ప్రాజెక్టులకు లెటర్ ఆఫ్ అప్రూవల్ జారీ చేసినట్లు పేర్కొన్నారు. మొత్తం 97 ప్రాజెక్టుల పనులు ప్రారంభమయ్యాయని, వాటిలో 4 ప్రాజెక్టులు ఇప్పటికే పూర్తయ్యాయని, మరో 93 ప్రాజెక్టులు పురోగతిలో ఉన్నాయని మంత్రి నారాయణ వివరిస్తూ
1: 119 వరుసకి 66,802 కోట్లు మొత్తం అవుతుంది అధ్యక్ష. దాంట్లో ఏదైతే 103 వరుసలు స్టార్ట్ అయినాయో దానికి 58,093 కోట్లు విత్ జిఎస్టీ అండ్ అదర్ ట్యాక్సెస్ కూడా అవుతుంది. కాస్ట్ ఎంత పెరిగిందంటే దాదాపు 25% కాస్ట్ పెరిగింది అధ్యక్ష 2014-19. అదేవిధంగా ఈ రోజు అమరావతి క్యాపిటల్ సిటీకి ఏదైతే సీడ్ యాక్సెస్ రోడ్ మెయిన్ రోడ్డు ఉందో ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు 2 పార్ట్లు అధ్యక్ష. ఒకటి నేషనల్ హైవే కలుస్తుంది, రెండోది మంగళగిరి రోడ్డు మీద కలుస్తుంది. ఈ మంగళగిరి రోడ్డు కలిసేది కంప్లీట్ చేశాం, గవర్నర్ ముఖ్యమంత్రి గారు దాన్ని ఇనాగ్రేషన్ చేశారు. ఇప్పుడైతే ఇన్ని రోజులు బండ్ రోడ్డు మీద కరకట్ట మీద వస్తుండేది, ఆ కరకట్ట వర్క్ కూడా ఆల్రెడీ స్టార్ట్ చేసాం అధ్యక్ష, 2 కిలోమీటర్ వర్క్ కూడా జరిగింది. ఇప్పుడు సీడాక్స్ రోడ్డు వచ్చింది కాబట్టి ఆ యొక్క కరకట్టను ఆపేసి రేపటి నుంచి దాన్ని కూడా పూర్తి చేయడం జరుగుతుంది.
0: మరోవైపు ఈరోజు శాసన మండలి సమావేశాలు చైర్మన్ కొయ్యే మోషన్ రాజు అధ్యక్షతన ప్రశ్నోత్తరాలతో ప్రారంభమయ్యాయి. సభ మొదలైన వెంటనే డిఎస్సీ అవకతవకలపై చర్చించాలంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు నినాదాలు చేశారు. విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. వైసీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని చైర్మన్ తిరస్కరించడంతో పోడియం వద్ద ఆ పార్టీ సభ్యులు నిరసన చేశారు. వైసీపీ సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని చైర్మన్ తిరస్కరించిన తర్వాత కూడా సభా గౌరవాన్ని తగ్గించేలా నిరసన చేయడం తగదని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. డిఎస్సీలో అక్రమాలు జరిగాయని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆరోపించారు. అవినీతి వ్యవహారాలపై తప్పనిసరిగా విచారణ జరపాలని డిమాండ్ చేశారు. దీనిపై మంత్రి కె అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, అప్పుడు అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్లు కనీసం డిఎస్సీ నియామకాలు చేపట్టలేదని, విద్యాశాఖ మంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణ డిఎస్సీ అంశాన్ని పట్టించుకోలేదని పేర్కొన్నారు. డిఎస్సీపై 4 రోజుల పాటు చర్చించేందుకు సిద్ధంగా ఉన్నట్లు మంత్రి స్పష్టం చేశారు. డిఎస్సీ అయ్యాక 7 తర్వాత ఇప్పుడు విమర్శలు చేస్తున్నారని, కష్టపడి చదివిన వారిని వైసీపీ సభ్యులు అవమానిస్తున్నారని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొంటూ,
2: ఈ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం డిఎస్సీనే నిర్వహించి సకాలంలో ఉద్యోగాలు ఇచ్చాం అధ్యక్ష. సంవత్సరం అయిన తర్వాత కావాలని చెప్పి ఈరోజు విమర్శలు చేస్తుంటే బాధ కలుగుతుంది అధ్యక్ష.
0: శాసనసభలో ఎనమదురు డ్రైన్ ఆధునీకరణ, కేసినపల్లి కెనాల్ ప్రాజెక్టు స్థితిపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సమాధానమిచ్చారు. 23,000 క్యూసెక్ల సామర్థ్యం ఉన్న ఎనమదురు డ్రైన్ సామర్థ్యాన్ని 30,000 క్యూసెక్లకు పెంచడం, శిథిలావస్థకు చేరిన ఇన్లెట్లను పునర్నిర్మాణం చేసేలా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. ఎనమదురు డ్రైన్లో 86 ఇన్లెట్లకు గాను 70 ఇన్లెట్లు శిథిలావస్థకు చేరుకున్నాయని మంత్రి వివరించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక 2 విడతల్లో 3.2 కోట్ల రూపాయలు కేటాయించి 10 ఇన్లెట్లను పునర్నిర్మిస్తున్నామని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక శంకరగుప్తం డ్రైన్ సమస్యను రైతులు, నాయకులు తమ దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. ఇరిగేషన్ నిపుణులతో ప్రత్యక్షంగా పరిశీలించి మరో 2 సార్లు సమీక్షలు జరిపి 21 కోట్ల రూపాయల నిధులను విడుదల చేశామని చెప్పారు. రాష్ట్రంలో 36 ప్రాధాన్య ప్రాజెక్టులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇరిగేషన్ క్యాలెండర్ను విడుదల చేశారని మంత్రి రామానాయుడు వివరిస్తూ,
3: శంకర్ గుప్తం డ్రైన్ కి సంబంధించి 8.5

0: 5 to 16.5 kilometer రెడ్జింగ్ నిమిత్తం, అదేవిధంగా 0 to 14.5 kilometers డీసిల్టింగ్ చేసి గట్లు బలోపేత నిమిత్తం 21 కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ చేసాం. పనులు పురోగతిలో ఉన్నాయి. ఇప్పుడు 25% వరకు కంప్లీట్ అయిన అధ్యక్ష, ఈ సీజన్ 2027 మే నెల కల్లా ఈ పనులు పూర్తి చేసి కొంతమేర నష్టాన్ని తగ్గించగలుగుతామని చెప్పి తెలియజేసుకుంటూ, చంద్రబాబు నాయుడు గారు కూడా 36 ప్రాజెక్టులు ఇరిగేషన్ మోడరేట్ సంబంధించినటువంటి క్యాలెండర్ ఏదైతే తీసుకున్నారో ఆ 36 ప్రాజెక్టులు ఇరిగేషన్ క్యాలెండర్ లో ఈ యొక్క డెల్టా సంబంధించినటువంటి మోడరేషన్ కూడా ఒకటిగా ఉంది. కాబట్టి ఆ డెల్టా మోడరేషన్ డిపిఆర్ లో కూడా గౌరవ సభ్యులు అడిగినటువంటి ఈ సమస్యలను కూడా ఆ డిపిఆర్ లో ఇంక్లూడ్ చేసి శాశ్వత పరిష్కారం ఈ గోదావరి డెల్టాకు తీసుకుంటామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం అధ్యక్ష.
1: రాష్ట్రంలోని ఓడరేవులను ప్రైవేటీకరించే ఎలాంటి ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలో లేదని పెట్టుబడులు మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి శాసనమండలిలో వెల్లడించారు. రాష్ట్రంలోని పోర్టుల వివరాలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. రాష్ట్రంలో ప్రస్తుతం 6 పోర్టులు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని, మరో 5 నిర్మాణ దశలో ఉన్నాయని తెలిపారు. డిఎస్సీ నిర్వహణపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ శాసనసభలో ఈరోజు ప్రకటన చేశారు. ఇక నుంచి ప్రతి ఏటా డిఎస్సీ నిర్వహిస్తామని స్పష్టం చేశారు. 16,000 పోస్టులతో మెగా డిఎస్సీ నిర్వహించామని, 148 రోజుల్లోనే డిఎస్సీ నియామకాలు పూర్తి చేశామని తెలిపారు. ఉపాధ్యాయ నియామకాలు బదిలీలు గతంలో జడ్పీ చైర్మన్ పరిధిలో ఉండేవని, నియామకాలు పారదర్శకంగా ఉండాలని ప్రభుత్వ పరిధిలోకి తెచ్చామని వివరించారు. కూటమి ప్రభుత్వం ఇప్పటివరకు 180,000 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసిందని మంత్రి లోకేష్ పేర్కొంటూ,
2: 2025 డిఎస్సీ 16,347 పోస్టులతో మనం డిఎస్సీ చేస్తాం జరిగింది అధ్యక్ష. దాంట్లో సుమారుగా 336,300 మంది అభ్యర్థులు దీనికి అప్లై చేస్తాం జరిగింది అధ్యక్ష. ఈ మొత్తం ప్రక్రియ కూడా 148 రోజుల్లో పూర్తి చేస్తాం జరిగింది అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలంటే తప్పనిసరిగా టీచర్ రిక్రూట్మెంట్ చేయాలి. దాంట్లో పాటు అధ్యక్ష మీరు చూస్తే 1994 నుంచి డిఎస్సీ విధానం తీసుకొచ్చాం. అప్పటి నుంచి 2019 వరకు మీరు చూస్తే అధ్యక్ష, ఒక తెలుగుదేశం పార్టీ హయాంలోనే 180,000 మంది టీచర్ని నియామకం చేశాం. అది ప్రభుత్వ పాఠశాల పట్ల మాకున్న చిత్తశుద్ధి అధ్యక్ష.
1: శాసనసభలో అసంపూర్తిగా నిలిచిపోయిన బీసీ సంక్షేమ హాస్టళ్లపై జరిగిన చర్చలో భీమిలిలోని ఎంజేపీ గురుకుల పాఠశాలపై శాసనసభలో గంటా శ్రీనివాసరావు అడిగిన ప్రశ్నకు బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత సమాధానమిస్తూ, 9,75,00,000 రూపాయలతో భీమిలి బీసీ గురుకుల పాఠశాలకు అదనపు భవనం నిర్మిస్తున్నామని తెలిపారు. ఈ భవనానికి సంబంధించి అంచనాలు కూడా ఇప్పటికే రూపొందించామని వెల్లడించారు. త్వరలోనే ఈ అదనపు భవన నిర్మాణానికి అనుమతులు మంజూరు చేస్తామని చెప్పారు. 80 కోట్ల రూపాయల వ్యయంతో అసంపూర్తిగా నిలిచిపోయిన ఎంజేపీ భవన నిర్మాణాలు పూర్తి చేస్తున్నామని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా బీసీ హాస్టళ్లలో 90,670 మంది విద్యార్థులు చదువుతున్నారని, ఆ హాస్టళ్లలో సీసీటీవీ కెమెరాలు ఆర్ఓ ప్లాంట్లను ఏర్పాటు చేశామని చెప్పారు. 10 గురుకుల పాఠశాలను కొత్తగా ఏర్పాటు చేశామని మంత్రి సవిత పేర్కొన్నారు. ఇలా ఉండగా ఈరోజు శాసనసభాపతి అయ్యన్న పాత్రుడు అధ్యక్షతన బిజినెస్ అడ్వైజరీ కమిటీ బీఎస్సీ సమావేశం జరిగింది. 4 రోజుల పాటు సమావేశాలను నిర్వహించాలని బీఎస్సీలో నిర్ణయించారు. మొత్తం 9 ఆర్డినెన్స్లను బిల్లుల రూపంలో ప్రవేశపెట్టాలని, రేపు బీసీ రిజర్వేషన్ నివేదిక ప్రవేశపెట్టాలని బీఎస్సీలో తీర్మానించారు. 19వ తేదీన గత ప్రభుత్వ హయాంలో జరిగిన గ్రూప్ 1 నియామకాల అంశంపై అసెంబ్లీలో చర్చ జరపాలని నిర్ణయించారు. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రులు పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, చీఫ్ విప్ ఆంజనేయులు హాజరయ్యారు. కాగా తొలిరోజు పలు కీలక బిల్లులను, వివిధ శాఖల వార్షిక నివేదికలను ప్రభుత్వం సభ ముందు ఉంచింది. ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఏపీ మానవ అవయవాల మార్పిడి సవరణ ఆర్డినెన్స్ 2026ను శాసనసభలో ప్రవేశపెట్టారు. విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ 2019 ఏపీ విద్యుత్ చట్టాల సవరణ బిల్లు ఉపసంహరణ ప్రతిపాదనతో పాటు ఇంధన శాఖ 2024-25 వార్షిక నివేదికలను సమర్పించారు. పురపాలక శాఖ మంత్రి పి నారాయణ ఏపీ మున్సిపల్ చట్టాల బిల్లు 2026ను ఆమోదం కోసం ప్రతిపాదించారు. మాంసాభివృద్ది సంస్థకు సంబంధించిన గత వార్షిక నివేదికలను వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు ప్రవేశపెడుతూ నివేదికల సమర్పణలో జరిగిన ఆలస్యానికి గల కారణాలను వివరించారు. రాష్ట్రంలో ఎల్నినో ప్రభావం, వర్షపాతం లోటు పరిస్థితులు, తాగునీరు సాగునీటి సరఫరాపై తలెత్తే సవాళ్లపై శాసనసభలో స్వల్పకాలిక చర్చ జరిగింది. మరోవైపు మెగా డిఎస్సీ నియామకాల అంశంపై శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రసంగించారు. మంచి విద్య నైపుణ్యాలు అందిస్తే అత్యుత్తమ మానవ వనరులుగా

0: విద్యార్థులు తయారవుతారని విశ్వసించామని అన్నారు. ఐటీని ప్రోత్సహించడం ద్వారా సాంకేతికతలో ప్రపంచంలోనే అత్యుత్తమ మానవ వనరుల్ని తయారు చేశామని అన్నారు. విద్యారంగాన్ని తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ ప్రోత్సహించిందని తెలిపారు. మహిళలకు ఉన్నత విద్యా అవకాశాలు కల్పించేందుకు మహిళా యూనివర్సిటీని, రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేసి అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు సంస్కరణలు తెచ్చారని గుర్తు చేశారు. విద్యా ప్రమాణాలు పెంచితేనే అభివృద్ధి సాధ్యమవుతుందని వెల్లడించారు. ఇప్పటి వరకు 14 డిఎస్సీలు పెడితే తెలుగుదేశం పార్టీ హయాంలోనే 11 డిఎస్సీల ద్వారా ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టామని అన్నారు. ఇంతవరకు అవినీతి జరిగిందని ఒక్కరూ కూడా ఫిర్యాదు చేయలేదని అన్నారు. పాఠశాలలకు విద్యార్థులను హాజరుపరచాలనే లక్ష్యంతో డ్రై రేషన్ కూడా అందించామని ముఖ్యమంత్రి చెప్పారు. మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వమే ప్రవేశపెట్టిందని అన్నారు. ఇంటర్ విద్య వరకు ఈ పథకాన్ని విస్తరించామని, విద్యారంగంలో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించేలా నిర్ణయం తీసుకున్నామని చంద్రబాబు నాయుడు వివరిస్తూ,
1: ఎవ్రీ ప్రొసీజర్ ట్రాన్స్పరెంట్ గా, ఎక్కడ ఎలాంటి అవకతవకలకు స్కోప్ లేకుండా చాలా చెక్స్ అండ్ బ్యాలెన్స్ పెట్టి పర్ఫెక్ట్ గా చేశారు అధ్యక్ష. మళ్ళీ ఏమాత్రం అశ్రద్ధ ఉండకూడదని నేరుగా ఈ సెలెక్ట్ అయిన అందరినీ అమరావతికి పిలిచి ఆ రోజు సన్మానం చేసి పంపించి ఒక నమ్మకాన్ని కలిగించిన ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష.
0: రాష్ట్రంలో ఎల్నినో ప్రభావం, వర్షపాతం లోటు పరిస్థితులు, తాగునీరు, సాగునీటి సరఫరాపై తలెత్తే సవాళ్లపై జరిగిన స్వల్పకాలిక చర్చలో ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, ఎల్నినో ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉందని, ఎక్కడ చూసినా తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉన్నాయని అన్నారు. వర్షాకాలంలోనూ సరిగా వర్షాలు పడడం లేదని, నీటి పంపకాల్లో రాష్ట్రాల మధ్య విభేదాలు పెరుగుతున్నాయని వెల్లడించారు. ప్రాజెక్టులకు వచ్చే నీళ్లు కూడా తగ్గిపోతున్నాయని, ఈ ఏడాది 35.5% లోటు వర్షపాతం ఉంటుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారని, కొన్ని జిల్లాల్లో అయితే 42% లోటు వర్షపాతం ఉంటుందని అంచనా వివరించారని, ప్రస్తుతం పెద్ద ప్రాజెక్టుల్లో 586 టీఎంసీల నీరు ఉందని, ఉత్తరాంధ్ర ప్రాజెక్టులకు వచ్చే నీరు కూడా బాగా తగ్గిందని చెప్పారు. పెన్నా బేసిన్ కూడా ప్రమాదంలో ఉందని, గోదావరి నదికి మాత్రం కాస్త నీళ్లు వస్తున్నాయని అన్నారు. పైనుంచి నీళ్లు రాకుంటే శ్రీశైలం, నాగార్జున సాగర్ పై తీవ్ర ప్రభావం ఉంటుందని, కర్ణాటక, మహారాష్ట్రలోనూ లోటు వర్షపాతం ఉందని ముఖ్యమంత్రి చెప్పారు. ఈ పరిస్థితులను ఎదుర్కొనేందుకు తాము 2 నీటి నిర్వహణపై దృష్టి సారించామని, నీటిని పొదుపుగా వాడి పలు ప్రాజెక్టుల్లో నీరు నిల్వ చేసుకున్నామని పేర్కొన్నారు. మరో 3 36 ప్రాజెక్టులు పూర్తి చేసేలా ప్రణాళికలు వేశామని, జలధార కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ప్రశంసించారని అన్నారు. పోలవరం ఎడమ కాలువ నుంచి అనకాపల్లి వరకు నీళ్లు తీసుకెళ్తామని, ముందు జాగ్రత్తలు తీసుకోవడం వల్లే ఇప్పుడు తాగునీరు ఇవ్వగలుగుతున్నామని ముఖ్యమంత్రి తెలియజేస్తూ,
1: అతి ముఖ్యమైన సమస్య, ప్రజలందరినీ ఈ శాసనసభ ద్వారా అప్రమత్తం కూడా చేయాల్సిన అవసరం, బాధ్యత ఉంది. మన రాష్ట్రానికే సంబంధించిన విషయం కాదు, ప్రపంచం, దేశం, రాష్ట్రం కూడా ఎల్నినో ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. ఎక్కడ చూసినా తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. వర్షాకాలంలో కూడా వర్షాలు లేని పరిస్థితి. టోటల్ గా మన రాష్ట్రంలో గడచిన 2 నీటి పైన ఎక్కడికక్కడ సమర్థవంతంగా ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేశాం. 2025 ఫస్ట్ టైం దగ్గర 552 టీఎంసీ నీళ్లు అదనంగా పొదుపు చేయగలిగాం. అది ఈరోజు కొంతవరకు శ్రీరామ రక్ష అయింది.
0: స్వల్పకాలిక చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రసంగించిన అనంతరం శాసనసభ రేపటికి వాయిదా పడింది. మరోవైపు శాసన మండలిలో వైసీపీ సభ్యులు డిఎస్సీ అంశంపై చర్చించాలంటూ నినాదాలు చేస్తూ ఉండడంతో సభ పలుమార్లు వాయిదా పడింది. వాయిదాల అనంతరం కూడా సభలో వైసీపీ సభ్యుల నిరసనలు కొనసాగడంతో చైర్మన్ మండలిని రేపటికి వాయిదా వేశారు. ఆకాశవాణి ఆంధ్రప్రదేశ్ శాసనసభ శాసన మండలి వర్షాకాల సమావేశాల సమీక్ష విన్నారు. రచన ఎంఎల్ఎన్ మాధవి, సాంకేతిక సహకారం ఎం సతీష్, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
2: తెలుగులో వార్తలు విశాఖపట్నం కేంద్రం నుంచి రిలే వింటారు.
3: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. ఉగ్రవాదం పట్ల భారత్ కఠిన వైఖరి ప్రదర్శిస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానంతో మౌలిక సదుపాయాల అభివృద్ధికి కృషి చేస్తున్నామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. పరీక్షల నిర్వహణ విధానంలో సమగ్రమైన పటిష్టమైన

0: కఠినమైన చర్యలను చేపట్టాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఎన్టీఏ ఉన్నతాధికారులను ఆదేశించారు. భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా ప్రపంచంతో అనుసంధానానికి అవకాశాలు ఏర్పడ్డాయని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. వార్తల వివరాలు. ఉగ్రవాదం పట్ల భారత్ జీరో టాలరెన్స్ విధానాన్ని ప్రదర్శిస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. స్వాతంత్ర్య దినోత్సవానికి ముందే ఐఎస్ఐ మద్దతు గల షెహజాద్ భట్టి నెట్వర్క్ ను నిర్మూలించడం దీనికి ఉదాహరణ అని సామాజిక మాధ్యమ వేదికగా ఆయన ఈరోజు తెలిపారు. 200 మందికి పైగా ఐఎస్ఐ కార్యకర్తలను అరెస్ట్ చేయడం ద్వారా విధ్వంసక దాడులకు పాల్పడాలన్న వారి ప్రణాళికలను కూడా కేంద్ర ప్రభుత్వం భగ్నం చేసిందని చెప్పారు. 14 రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలతో సమన్వయంతో కూడిన ఆపరేషన్లను ప్రారంభించడం ద్వారా భద్రతా దళాలు ఈ నెట్వర్క్ ను చిన్నాభిన్నం చేశాయని కేంద్ర మంత్రి వెల్లడించారు. ఐఎస్ఐ నిధులతో నడిచే ఈ సంస్థ నుంచి ఐఈడీలు, పాకిస్తాన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ గుర్తులున్న గ్రెనేడ్లు, పిస్టల్స్, సజీవ తూటాలు, గుడచర్యానికి ఉపయోగించే సీసీటీవీ కెమెరాలతో సహా గణనీయమైన పరిమాణంలో వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు అమిత్ షా వెల్లడించారు. పూణేను రద్దీ లేని కాలుష్యరహిత నగరంగా మార్చేందుకు సుమారు 60,000 కోట్ల రూపాయలతో రహదారి నెట్వర్క్ ను అభివృద్ది చేయనున్నామని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. పూణేలోని సింబియోసిస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో మౌలిక సదుపాయాల అభివృద్ది వికసిత్ భారత్కు మార్గం అనే అంశంపై ఈరోజు జరిగిన ఫెస్టివల్ ఆఫ్ థింకర్స్ లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పూణే షిరూర్, హడప్సర్ యవత్, తలేగావ్ చకన్ శిక్రాపూర్, షిరూర్ సంభాజీనగర్ వంటి పలు ప్రధాన ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వం చేపడుతున్నట్లు తెలిపారు. ప్రతిపాదిత పూణే సంభాజీనగర్ ఎక్స్ప్రెస్ వే ద్వారా ఈ 2 నగరాల మధ్య ప్రయాణ సమయాన్ని సుమారు 2 గంటలకు తగ్గించవచ్చని నితిన్ గడ్కరీ పేర్కొంటూ
1: पूना से औरंगाबाद एक्सप्रेस हाईवे बना रहा हूँ शिरूर के आगे और मेरा सपना है कि पूना से 2 घंटे में औरंगाबाद जाएंगे. तो अब वो काम करने के लिए जो एग्जिस्टिंग रोड है उसको भी 6 लेन बना रहे हैं और औरंगाबाद तक 2 घंटे में पहुंच जाएंगे आप और वहां से नागपुर 2.5 घंटे में. तो हवाई जहाज की जरूरत नहीं.
0: పరీక్షల నిర్వహణ విధానంలో సమగ్రమైన పటిష్టమైన చర్యలు చేపట్టాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ ఉన్నతాధికారులను ఆదేశించారు. ఎన్టీఏ ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి, డైరెక్టర్ జనరల్, ఇతర ఉన్నతాధికారులతో న్యూఢిల్లీలో ఆయన ఈరోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ నిర్దేశిత పరీక్షా విధానాలు ఖచ్చితంగా అమలయ్యేలా చూడాలని కోరారు. అలాగే అత్యంత గోప్యంగా నిర్వహించాల్సిన కార్యకలాపాల వ్యవస్థ, ప్రత్యేక గదుల ఏర్పాటు, ఇంటర్నెట్ సంబంధం లేని వ్యవస్థలు, పరికరాలను భద్రపరిచే విధానాలలో సమూల మార్పులను యుద్ద ప్రాతిపదికన అమలు చేయాలని సూచించారు. పరీక్షా ప్రక్రియలన్నింటిపై సమగ్ర ఆడిట్ నిర్వహించి తీసుకున్న చర్యలపైన నివేదిక సమర్పించాలని ఎన్టీఏని ఆదేశించారు. భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా అంతర్జాతీయంగా అనుసంధానానికి అవకాశాలు ఏర్పడ్డాయని పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఈ విమానాశ్రయంలో ఈరోజు నుంచి వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆయన దేశంలోనే ఉత్తమమైన విమానాశ్రయంగా భోగాపురం నిలుస్తోందని వెల్లడించారు.
2: ఇది ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కింద అద్భుతంగా తయారు చేయాలని ప్రతి ఒక్కరూ కూడా మనసు పెట్టి చేశారు కాబట్టి ఇంత అద్భుతంగా వచ్చింది. ఈ రోజు కమర్షియల్ ఆపరేషన్స్ కూడా స్టార్ట్ అవడం దానికి మరింత ఆనందం. భోగాపురం ఎయిర్పోర్ట్ ఇస్ ద బెస్ట్ ఎయిర్పోర్ట్ ఇన్ ద కంట్రీ. ప్రయాణికులకి ఏది బాగుంటుంది, ఇక్కడ కల్చర్ ని గానీ, సర్వీసెస్ గానీ, ఫెసిలిటీస్ గానీ బెస్ట్ ఎలా చేయొచ్చు అనేది ముందు నుంచి చేశాం కాబట్టి ఎక్కడ ఎటువంటి లోపాలు లేకుండా అన్ని కూడా చేయగలిగాం. అందుకనే ఐ వుడ్ సే ఇదే బెస్ట్ ఎయిర్పోర్ట్. ఈ ఎయిర్పోర్ట్ నుంచి ఇంటర్నేషనల్ కనెక్టివిటీ మనం పెంచాలి. ఎడ్యుసిటీ ఉంది, కార్గో ఆపరేషన్స్ మనం పెంచుకోవాలి. దానివల్ల ఉత్తరాంధ్ర రైతులకి, ఇక్కడ ఉత్పత్తిదారులకి అందరికీ కూడా ఒక మంచి బెనిఫిట్ జరగబోతుంది.
0: ఇదిలా ఉండగా విశాఖపట్నానికి వెళ్లే విమానాలన్నీ ఈ రోజు నుండి భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నుండి నడుస్తున్నాయి. దాంతో ప్రస్తుతం ఉన్న VTZ ఎయిర్పోర్ట్ కోడ్తో భోగాపురం విమానాశ్రయం నుంచి నడుస్తాయని ఎయిర్ ఇండియా ప్రకటించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ వేగంగా అభివృద్ధి చెందుతున్న సాంకేతికత యుగంలో పట్టభద్రులవడం అనేది విద్యకు ముగింపు కాదని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. నిరంతరం మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో ఇది ఒక పరివర్తన దశగా ఆయన అభివర్ణించారు. తమిళనాడులోని తిరువారూరులో ఉన్న సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ తమిళనాడు CUTN 11వ స్నాతకోత్సవానికి ఉపరాష్ట్రపతి ముఖ్య అతిథిగా ఈరోజు హాజరై ప్రసంగించారు. 2014 నుండి దేశీయ విద్య మౌలిక సదుపాయాలలో గణనీయమైన మార్పు జరిగిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. దేశవ్యాప్తంగా 16 IIITలు, 8 కేంద్ర విశ్వవిద్యాలయాలు, 8 IIMలు, 12 కొత్త ఎయిమ్స్ ఆసుపత్రుల ఏర్పాటు జరిగిందని ప్రత్యేకంగా పేర్కొన్నారు. సమాజంలో పేదరికం, అజ్ఞానాన్ని నిర్మూలించడానికి విద్య అత్యంత శక్తివంతమైన సాధనమని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు.

0: వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించే దిశగా బ్యాంకింగ్ రంగానికి సంబంధించి ప్రభుత్వం త్వరలో ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయనుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. న్యూఢిల్లీలో ఈ రోజు జరిగిన 2 రోజుల ప్రభుత్వ రంగ బ్యాంకుల సదస్సును ప్రారంభించిన అనంతరం ఆమె మాట్లాడుతూ, కమిటీ తన సిఫార్సులను సమర్పించిన తరువాత భారతదేశ ఆర్థిక వృద్ధిని వేగవంతం చేసే దిశగా ప్రభుత్వం, బ్యాంకింగ్ రంగం పరస్పరం సహకరించుకుంటాయని పేర్కొన్నారు. భారతీయ బ్యాంకులు ప్రస్తుతం బలమైన స్థితిలో ఉన్నాయని, మొండి బకాయిలు అత్యల్ప స్థాయికి చేరుకున్నాయని నిర్మలా సీతారామన్ చెప్పారు. మారుతున్న సామాజిక అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వం ఫించన్ విధానాలను సరళీకరిస్తోందని కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, ఫించన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేందర్ సింగ్ చెప్పారు. జాతీయ అనుభవ్ అవార్డులను 15 మందికి న్యూఢిల్లీలో ఆయన ఈరోజు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఫించన్ ఫారాల నుండి అనవసరమైన నిబంధనలను తొలగించి సరళమైన ప్రక్రియలను ప్రవేశపెట్టినట్లుగా తెలిపారు. అదేవిధంగా కుటుంబ ఫించన్ నిబంధనలను కూడా బలోపేతం చేశామని జితేందర్ సింగ్ వెల్లడించారు. శ్రీలంకలోని గాలే వేదికగా జరుగుతున్న తొలి టెస్టు క్రికెట్ మ్యాచ్లో 3వ రోజు ఆట ముగిసే సమయానికి భారత తొలి ఇన్నింగ్స్లో శ్రీలంకను 284 పరుగులకే కట్టడి చేసి 178 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. భారత బౌలర్లు మానవ్ సుతార్ 4 వికెట్లు తీయగా రవీంద్ర జడేజా 3 వికెట్లు తీశాడు. టెస్టు క్రికెట్ చరిత్రలో 350 వికెట్లు, 4000 పరుగుల మైలురాయిని చేరుకున్న వారిలో 4వ ఆటగాడిగా జడేజా నిలిచారు. అంతకుముందు భారత్ తన తొలి ఇన్నింగ్స్లో 462 పరుగులు చేసి ఆలౌట్ అయింది. బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్షిప్లో భాగంగా న్యూఢిల్లీలో ఈ రోజు నుంచి జరుగుతున్న మహిళల సింగిల్స్ ఈవెంట్లో భారత టాప్ షట్లర్ పీవీ సింధు 2వ రౌండ్లోకి ప్రవేశించారు. మాజీ ప్రపంచ ఛాంపియన్ అయిన సింధు ఐర్లాండ్కు చెందిన సోఫియా నోబెల్పై 21-7, 21-11 తేడాతో ఘన విజయం సాధించారు. మహిళల డబుల్స్ విభాగంలో భారత్కు చెందిన త్రిసా జాలీ గాయత్రి గోపీచంద్ జోడీ 2వ రౌండ్కు అర్హత సాధించింది. రాబోయే 2 రోజుల్లో బీహార్, కర్ణాటక, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్, అండమాన్ నికోబార్ దీవుల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కొనసాగుతాయని భారత వాతావరణ విభాగం IMD అంచనా వేసింది. అదేవిధంగా రేపటి వరకు హర్యానా, చండీగఢ్, పంజాబ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఆ వివరాలను IMD శాస్త్రవేత్త ఉమాశంకర్ దాస్ తెలియజేస్తూ,
1: heavy to very heavy rainfall during next 2 days, particularly over GWB, Nagatik, West Bengal, Jharkhand, Odisha and Chhattisgarh, with possibility of isolated extremely heavy falls over particularly GWB, Jharkhand and Odisha during next 24 hours, and Chhattisgarh, if we talk of the alert, particularly districts Paschim Medinpur, Jhargram, Bankura, these districts likely to get isolated extremely heavy falls, so red alert has been issued.
0: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈ రోజు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఉదయం 78,009 పాయింట్ల వద్ద ప్రారంభమై చివరకు 281 పాయింట్ల నష్టంతో 77,728 వద్ద ముగిసింది. నిఫ్టీ 78 పాయింట్లు నష్టపోయి 24,287 వద్ద స్థిరపడింది. డాలర్తో పోలిస్తే రూపాయి మార్కు విలువ 99.61 రూపాయలుగా ఉంది. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారల్ ధర 89.54 డాలర్ల వద్ద కొనసాగుతుండగా బంగారం ఔన్స్ 4,394 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. ఉగ్రవాదం పట్ల భారత్ కఠిన వైఖరి ప్రదర్శిస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానంతో మౌలిక సదుపాయాల అభివృద్ధికి కృషి చేస్తున్నామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. పరీక్షల నిర్వహణ విధానంలో సమగ్రమైన, పటిష్టమైన చర్యలను చేపట్టాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఎన్టీఏ ఉన్నతాధికారులను ఆదేశించారు. భోగాపురంలోని అల్లూరు సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా ప్రపంచంతో అనుసంధానానికి అవకాశాలు ఏర్పడ్డాయని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: పూనా సే ఔరంగాబాద్ ఎక్స్ప్రెస్ హైవే బనా రహా హూం శిరూర్ కే ఆగే ఔర్ మేరా సప్నా.
3: ఆకాశవాణి అనంతపురం కేంద్రం, ఇప్పుడొక చలనచిత్ర గీతం విందాం.

అత్త కూతురిలా కదలిరా ఊర్వశి, ఓ సోసి పిల్ల కోడి పెట్టలా వయ్యారు.

యమదొంగ చిత్రం కోసం ఎంఎం కీరవాణి స్వీయ సంగీత సారథ్యంలో మనో శంకర్ మహాదేవన్ ప్రణవీలతో కలిసి పాడిన పాట విన్నారు. ఈ పాటకు సాహిత్యం అనంత శ్రీరామ్. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం హిందీ చిత్ర గీతాల కార్యక్రమం చిత్ర జగత్. కార్యక్రమంలో ముందుగా

దోస్తీ చిత్రం కోసం మహమ్మద్ రఫీ పాడిన పాట విన్నారు. ఈ పాటకు సాహిత్యం మజ్రూహ్ సుల్తాన్పురి, సంగీతం లక్ష్మీకాంత్ ప్యారేలాల్. చివరిగా

ముందుగా విన్న పాట వేగుచుక్క పగటిచుక్క చిత్రం కోసం పి సుశీల లలితా సాగరి గానం విన్నాం. సాహిత్యం ఆచార్యాత్రేయ సంగీతం రాజ్ కోటి.

0: ಒದಗಿ ಒದಗಿ ಗುಸಗುಸ ಮನೆ
1: వివాహ భోజనంబు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం స్వీయ సంగీత సారథ్యంలో ఎస్పి చరణ్తో కలిసిన పాట పాడిన పాట విన్నారు. ఈ పాటకు సాహిత్యం వెన్నెల కంటి.

విన్న పాట విరూపాక్ష. చిత్రం కోసం కార్తీక్ గానం విన్నాం. సాహిత్యం కృష్ణకాంత్, సంగీతం అజనీష్ లోక్నాథ్. శ్రోతలు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. తర్వాత పాట

విక్రమార్కుడు చిత్రం కోసం ఎంఎం కీరవాణి స్వీయ సంగీత సారథ్యంలో పి సునీతతో కలిసి పాడిన పాట విన్నారు. ఈ పాటకు సాహిత్యం భువనచంద్ర.

వయస్సు పిలిచింది చిత్రం కోసం పి సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం విన్నాం. సాహిత్యం ఆరుద్ర, సంగీతం ఇళయరాజా.

చిత్రసీమ కార్యక్రమంలో చివరిగా విన్న పాట వంశానికొక్కడు. చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్రగానం విన్నాం. సాహిత్యం వేటూరి, సంగీతం రాజ్ కోటి.

ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి ఈనాటి శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమంలో శ్రీ వి హరిబాబు మరియు బృందం వారిచే నాదస్వర కచేరి, నాదస్వర సహకారం శ్రీ కె మునికుమార్, ప్రత్యేక డోలు సహకారం శ్రీ ఆర్ కృష్ణారావు. ముందుగా తెరతీయగ రాధా గౌళిపంతురాగం ఆదితాళం త్యాగరాజస్వామివారి రచన.

తరువాత శివకామేశ్వరి కళ్యాణిరాగం ఆదితాళం ముత్తుస్వామి దీక్షితుల కృతి.

ఈనాటి శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమంలో శ్రీ వి హరిబాబు బృందం వారిచే నాదస్వర కచేరీ వింటున్నారు. నాదస్వర సహకారం శ్రీ కె మునికుమార్, ప్రత్యేక డోలు సహకారం శ్రీ ఆర్ కృష్ణారావు. చివరిగా వినబోతున్న కీర్తన తెలిస్తే మోక్షము, రేవతి రాగం, తిస్ర ఏకతాళం అన్నమాచార్య కీర్తన.

0: మీరింతవరకు ఈనాటి శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమంలో శ్రీ వి హరిబాబు మరియు బృందం వారిచే నాదస్వర కచేరి విన్నారు. నాదస్వర సహకారం శ్రీ కె మునికుమార్, ప్రత్యేక డోలు సహకారం శ్రీ ఆర్ కృష్ణారావు. ఈ కార్యక్రమం ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. రేపు ప్రసారమయ్యే మా కార్యక్రమాల్లోని ముఖ్య అంశాలు. రేపు మా ప్రభాత ప్రసారంలో 6:10 భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ హనుమాన్ చాలీసా, 6:30 డాక్టర్ ఎస్ గోదావరి బాయి వినిపించే వినదుగుమాట, 6:35 సేద్యపు శుద్ధులు కార్యక్రమంలో వరిలో సమగ్ర పోషక యాజమాన్యం గురించి ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ వై పద్మరాత గారు అందించే వివరాలు విందాం. 7:00 లలిత గీతం, 7:15 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో ముందుగా సమాచార వేదిక, ఆ తర్వాత ఆరోగ్యమే మహాభాగ్యంలో న్యూరో సమస్యల గురించి డాక్టర్ కె జగన్మోహన్ రెడ్డి గారు అందించే వివరాలు, అనంతరం రసనీ కుంజం ప్రత్యేక కార్యక్రమం. 8:30 బాపట్ల జిల్లా సమాచార లేఖ రచన ఎస్ స్వామినాథ్, 8:35 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు, 9:00 భారతీయ ప్రతిభకు ప్రతిరూపం సర్ సివి రామన్ రూపకం వింటారు, రచన డాక్టర్ సివి సర్వేశ్వర శర్మ, నిర్వహణ శ్రీ బేత రామసూర్య ప్రకాశరావు. 9:30 శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరే సినిమా పాటల కార్యక్రమం అభిలాష. 10:00 రొమ్ము క్యాన్సర్ లక్షణాలు నివారణ చికిత్సపై ప్రత్యేక ముఖాముఖి, అతిథి డాక్టర్ పి రాజ్యలక్ష్మి, పరిచయకర్త శ్రీ రావల సాయి గిరీష్. 10:25 వివిధ భారతి కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి. ఇక మా సాయంకాలం ప్రసారంలో 5:00 ఉత్తరాల ద్వారా కోరే సినిమా పాటల కార్యక్రమం లేపాక్షి, 5:30 మీ హాస్యం మా గీతం ఫోన్ ఇన్ కార్యక్రమం, 6:00 లలిత గీతం, 6:20 ప్రసార విశేషాలు, 6:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు, 7:00 లలిత గీతం, 7:15 వ్యవసాయదారుల కార్యక్రమం కిసాన్ వాణి, 7:45 వికసిత్ భారత్, 8:00 అభిలాష కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు, 8:15 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ కార్యకలాపాలపై సమీక్ష వింటారు, 8:45 ఊహల ఓయల నాటిక రచన శ్రీమతి ఎస్వి ఉషానాయుడు, నిర్వహణ శ్రీ బి చిట్టిబాబు, 9:00 ఆంగ్లంలో వార్త ప్రసారం, 9:15 స్పాట్లైట్, 9:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు, ఇక రాత్రి 10:00 హరికథా కాలక్షేపం. ఇవి రేపు ఉదయం సాయంత్రం ప్రసారం.

లోని ముఖ్య అంశాలు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం నిలయంలో సమయం సరిగ్గా 11 గంటలు దాటి 3 నిమిషాలు కావస్తుంది. ఈనాటి కార్యక్రమాలో మిమ్మల్ని ఆలోచించిన 30 నిమిషాలకు మీ హాస్యం మా గీతం ఫోన్ ఇన్ కార్యక్రమం, 6 గంటలకు లలిత గీతం, 6:20 ప్రసార విశేషాలు, 6:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు, 7 గంటలకు లలిత గీతం, 7:15 వ్యవసాయదారుల కార్యక్రమం కిసాన్ వాణి, 7:45 వికసిత్ భారత్, 8:00 అభిలాష కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు, 8:15 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ కార్యకలాపాలపై సమీక్ష వింటారు, 8:45 ఊహల ఓయల నాటిక రచన శ్రీమతి ఎస్వి ఉషానాయుడు, నిర్వహణ శ్రీ బి చిట్టిబాబు, 9:00 ఆంగ్లంలో వార్తా ప్రసారం, 9:15 స్పాట్లైట్, 9:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు, 10:00 హరికథ కాలక్షేపం. ఇవి రేపు ఉదయం సాయంత్రం ప్రసారంలోని ముఖ్య అంశాలు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం నిలయంలో సమయం సరిగ్గా 11 గంటలు దాటి 3 నిమిషాలు కావస్తుంది. ఈనాటి కార్యక్రమాలు మిమ్మల్ని ఆలోచించారు.